శ్రోతలందరికీ నమస్కారం. ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెడ్స్పై మా ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, ఆషాఢమాసం 17వ రోజు, 2026వ సంవత్సరం జూలై నెల 8వ తేదీ బుధవారం. నిలయంలో సమయం ఇప్పుడు 5:58 దాటి 50 సెకండ్లు కావస్తోంది. శుభోదయం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. ఇథనాల్, మీథేన్, ఏవియేషన్ ఫ్యూయల్ పాలసీని సిద్దం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సంపద సృష్టి, సర్క్యులర్ ఎకానమీ అనేది ప్రభుత్వ విధానమని అన్నారు. సచివాలయంలో 19వ రాష్టస్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం ముఖ్యమంత్రి అధ్యక్షతన నిన్న నిర్వహించారు. పొగాకు వేలంలో పాల్గొనకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్న కంపెనీలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు పొగాకు బోర్డు అధికారులకు సూచించారు. సచివాలయంలో పొగాకు కొనుగోళ్లపై మంత్రులు డోలాశ్రీ బాలవీరాంజనేయస్వామి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ ఇతర అధికారులతో కలిసి మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. గిరిజన ప్రాంతాల్లో 1049 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపడుతున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. సచివాలయంలో గిరిజన ఇంజనీరింగ్ విభాగం అధికారులతో నిన్న ఆమె సమీక్షించారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో 15% పురోగతి సాధించామని, అనుకున్న సమయానికి వచ్చే ఏడాది ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ను, పోలవరం ప్రాజెక్టును నిన్న ఆయన సందర్శించారు. వీబీజీ రామ్జీ పథకం కింద ఆంధ్రప్రదేశ్కు తొలి విడతగా 2545.50 కోట్ల రూపాయలు విడుదలయ్యాయని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్ తెలిపారు. ఢిల్లీలో పాత్రికేయుల సమావేశంలో నిన్న ఆయన మాట్లాడుతూ గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ది, ఉపాధి కల్పన, స్థిరమైన జీవనోపాధి అవకాశాల సృష్టి ద్వారా వికసిత్ భారత్ లక్ష్య సాధనలో రాష్టం ముందంజలో నిలుస్తుందని పెమసాని తెలిపారు. గీత కార్మికులు, వెనుకబడిన వర్గాల సంక్షేమం కోసం పలు కీలక నిర్ణయాలను ప్రభుత్వం అమలు చేస్తున్నట్లు రాష్ట గనులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. రాజమహేంద్రవరంలోని మంజీరా హోటల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఇతర కూటమి నాయకులతో కలిసి మంత్రి నిన్న మాట్లాడారు. మానవాళికి సముద్రాల ఆవశ్యకత తెలియజెప్పేందుకు ఏటా జులై 8వ తేదీన ప్రపంచ మహాసముద్రాల దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి ఈరోజు. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 8 గంటలకు వింటారు.

శేషాచల గరుడాచల సింహాచల వృషభాచల నారాజనాచల అంజనాచలాదిశిఖరిమాలాకుల నాథముఖ బోధనిధి వీధి గుణ సాభరణ సత్వనిధి తత్వనిధి భక్తి గుణ పూర్ణ శ్రీశైల పూర్ణ గుణ వంశవద

నిరంతర విజృంభిత భక్తిరస నిర్జరానంతార్యాధారాభూర విభ్రమద సలిల భరభరిత మహాతటాక మండిత కలికర్దమ మలమర్దన కలితోద్యమ విలసద్యమ నిజమాదిమ మునిగణ నిషేంద్యమాన ప్రత్యక్షీభవన్ నిజ సలిల సమజ్జన నమ

మాత్ర విదలిత వివిధ మహాపాతక స్వామి పుష్కరిణీ సమేతస్య బహు సంకట నరక

సదంజన భరభరిత నిజమురిత నిరస్త నిరర్గళ బేపీయమాన సలిల సంభత విసంగత కటాహ తీర్థ విభూషితస్య ఏవమాదిమ భూరిమంజిమ సర్వపాతక గర్వాపక సింధు సంబర హారిడంబర.

ధనశిఖర్వీ సతత సదుర్వీ కృత జన నవగ్న గర్వ జర్వణ ధను గిరణ మసి గిరి శిఖర్.

దండ విజంభిత నీలమణిమయ సముజ్వల తరకన కవల జవల్లీ బాహుదండ యుగల యుగపతిటకోటి మగర కలంధ గ్రహమండల జాజ్వల్యమాన సుదర్శన పాంచజన్య సముత్తంగిర శృంగార బాహుయుగల అభినవదాన సముత్తేజిత మహామహానీల ఖండమదండన నిపుణ నవీ

సుందర మోహావహ మహిమృతమాదిమిన పింజాగతి బృందార నిభాంగార దళాంగామల నిష్కాసిత దుష్కార్యగ నిష్కామలి దేవ ప్రభవతి తాపప్రద కనకమాలికా పిసంగిత సర్వాంగ నవదలిత దళవలిత నవలలిత మహాభిహరి మధులలిత చతుర్దర ప్రఫులదర సరసదర కనక సరమజ రుచిర కంఠికా గమనీర కంఠ వాతాశనాధిపతి శయన గమన పరిచరణ రతి సమేతాఖిల పణధర తిమతి గలవర కనక మజనాభరణ పరివీతాఖిలాంగావమిత భూతా హిరాజాతాదిశజ రవికోటి పరిపాటి ధరకోటి రవరాటి కితవీతి రసధాటి ధరమణి గణ కిరణ విసరణ విధితిమిర మోహగర్భగేహ మడ్డుడి మఠమర జజ్జర కాహళి పటావళి మృదుమద్దళాది మృదంగ దుందుమి ఢక్కిగా ముగరుద్యవాద్య

మాన సరస గానరస నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవాది వీధోత్సవ కృతానంద శ్రీమదానంద నిలయ వాసః

వందన భక్తిగీతాల కార్యక్రమంలో అన్నమాచార్య కీర్తన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారి గళంలో విన్నారు. వందనాలో ఇప్పుడు నరసింహస్తుతి.

0: వందన భక్తిగీతాల కార్యక్రమంలో చివరిగా సదాశివ బ్రహ్మేంద్ర కీర్తన విన్నారు. సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖర్

0: గాంధీ జయంతి ఈరోజు. వార్తల వివరాలు. అమరావతి రాష్ట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి పురపాలక శాఖ మంత్రి పి నారాయణతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రెండో దశ భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు వార్షిక చెల్లింపు, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. సీఆర్డీఏ నిర్ణయాలను మంత్రి నారాయణ పాత్రికేయులకు వివరిస్తూ,
1: జూన్ 12, 2024 అంటే ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎవరైతే ల్యాండ్ పూలింగ్ ఇస్తున్నారో వాళ్ళందరికీ కూడా 10 సంవత్సరాల యాక్చువల్ యాన్యుటీ పెంచేదిగా, ఎవరి ఇయర్ ఏదైతే నాన్ జరీబ్కి అయితే 3,000, జరీబ్కి అయితే 5,000 ఆ ఇంక్రిమెంట్ ఇచ్చే విధంగా ఈ డేట్ని ఫిక్స్ చేసి ఇవ్వటం జరిగింది. తర్వాత ఎయిర్పోర్ట్ గాని స్మార్ట్ ఇండస్ట్రీస్ గాని ల్యాండ్ పూలింగ్ లో వస్తున్నారు వాళ్ళకి ఈ యొక్క రైతు రుణమాఫీ ఏదైతే గతంలో చేశామో అదే విధంగా ఎవరికైనా 6/1/2026 లోపల లోన్లు తీసుకుని ఉండే వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది.
0: ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అమరావతి చరిత్రకు సంబంధించిన శాసనాలు వెలుగులోకి రావడం చారిత్రక పరిణామమని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం అయ్యంబొట్లపల్లె సమీపంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో 13వ శతాబ్దానికి చెందిన తెలుగు శాసనం లభించినట్లు అధికారులు తెలిపారు. కాకతీయ రాణి రుద్రమదేవి సేనాపతి మల్లికార్జున నాయకుడు అమరావతిలోని బుద్ధదేవునికి వెల్మపల్లి గ్రామాన్ని దానంగా ఇచ్చిన విషయాన్ని ఈ శాసనం తెలియజేస్తోందని వెల్లడించారు. అమరావతి చరిత్ర, బౌద్ద వారసత్వానికి ఈ శాసనాలు మరింత బలమైన ఆధారాలని పేర్కొన్నారు. కృత్రిమ మేధ ఏఐ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు తెలంగాణ ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాదులో నిర్వహించిన గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ ది హైదరాబాద్ కలెక్టివ్ కార్యక్రమాన్ని మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబుతో కలిసి ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ, ఏఐ అభివృద్దిలో విద్యుత్, నీరు, భూమి వంటి వనరుల సమర్థ వినియోగానికి ప్రభుత్వం ప్రాధాన్యమిస్తోందని తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్యపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రివర్గ ఉప సంఘం నిన్న సమావేశమయ్యింది. అనంతరం వివరాలను మంత్రి నాదెండ్ల మనోహర్ పాత్రికేయులకు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకు అగ్రిగోల్డ్ ఆస్తులను వేలం వేసి డిపాజిటర్లకు నగదు చెల్లిస్తామని మంత్రి తెలియజేస్తూ,
2: జిల్లాల వారీగా చూస్తే చాలా బాధాకరమైన విషయం. పాపం పేద ప్రజలు వాళ్ళు వెసులుబాటు ప్రభుత్వంపై నమ్మకంతో ఇటువంటి కార్యక్రమం ద్వారా వాళ్ళకి డబ్బులు వస్తాయని వాళ్ళు ఎదురు చూస్తే దాదాపు ఇప్పటికీ 12 సంవత్సరాలు పోరాటం చేస్తున్నారు మన అగ్రిగోల్డ్ బాధితులు. అనేక సందర్భాల్లో ఎక్కడ మీటింగ్ పెట్టినా వీళ్ళు అర్జీలు ఇచ్చుకుని వాళ్ళు బాగా మొరబెట్టుకున్నప్పుడు ప్రభుత్వం నుంచి ఈ రోజు మాత్రం ఒక స్పష్టమైన ఆలోచనతో ప్రతి 15 రోజులకు ఒకసారి మా గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ కలిసి 6 నెలల్లోపే దీనికి పూర్తి పరిష్కారం జరిగే విధంగా స్పెషల్ కోర్టు కూడా మనం ఏర్పాటు చేసుకునే దిశగా ముందుకెళ్తున్నాం.
0: ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం తీరాన సముద్రంలో వేటకు వెళ్లిన 6 మత్స్యకారులు గల్లంతైన ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని రాష్ట ప్రజలతో కలిసి ప్రార్థిస్తున్నామని మంత్రి చెప్పారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించాలని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభించే వరకు గాలింపు చర్యలు కొనసాగిస్తామని మంత్రి స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అర్బన్, గ్రామీణ్, పీఎం జన్మన్ పథకాల కింద ఇప్పటి వరకు 86,714 ఇళ్లు మంజూరయ్యాయని, త్వరలో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్దిదారులకు అందజేస్తామని మంత్రి తెలియజేస్తూ,
3: పిఎం జన్మన్ ఎస్టీ సోదరుల కోసం, సోదరిమణుల కోసం 28,430, గ్రామీణ పథకం కింద 684, మొత్తం 86,714 ఇళ్లు మరి కేంద్ర ప్రభుత్వం శాంక్షన్ చేసిందని చెప్పేసి నేను ఈ సందర్భంగా

0: సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను. ఎవరికైతే అర్హత ఉందో కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత నిర్ణయించి మరి దాదాపు 9.5 లక్షలు ఎలిజిబుల్గా తేల్చడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. అర్హులున్న వాళ్ళందరికీ కూడా ఇప్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాము.
1: తెలంగాణలో 275 కోట్ల రూపాయలతో పలు రహదారి అభివృద్ది పనులు చేపడుతున్నామని రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లా తొర్రూరులో 338 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఆధునిక 4 వరుసల రహదారి పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఎల్బీనగర్ హయత్నగర్ డబుల్ డెక్కర్ వంతెనపై నిర్మాణానికి త్వరలోనే టెండర్లు పిలిచి ఏడాదిలోపు పనులు ప్రారంభిస్తామని తెలిపారు. ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టులో భాగంగా గ్రీన్ఫీల్డ్ రహదారితో పాటు బుల్లెట్ రైలు మార్గానికి ప్రణాళికలు సిద్దం చేసినట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఈరోజు. వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగులో 1949 జులై 8 వైఎస్ రాజశేఖరరెడ్డి జన్మించారు. వైద్య విద్యను అభ్యసించిన ఆయన రాజకీయాలలో ప్రవేశించి పులివెందుల శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు. మొత్తం 6 సార్లు శాసనసభ్యులుగా, కడప లోక్సభ నుంచి 4 సార్లు పార్లమెంట్ సభ్యులుగా గెలుపొందారు. 2004-2009 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2009 సెప్టెంబర్ 2 చిత్తూరు జిల్లాలో రచ్చబండ కార్యక్రమానికి వెళుతూ నల్లమల అడవుల్లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఆయన మృతి చెందారు. దక్షిణ కోస్తా రైల్వేకు చెందిన విజయవాడ డివిజన్ ఒకే రోజులో అత్యధిక సమయపాలన నమోదు చేసి కొత్త రికార్డు నమోదు చేసిందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న మొత్తం 192 రైళ్లను నడిపిన విజయవాడ డివిజన్ 97.35% సమయపాలన సాధించినట్లు తెలిపారు. రైలు రద్దీ, నిర్వహణ సవాళ్లు ఉన్నప్పటికీ సమర్థవంతమైన ప్రణాళిక, వివిధ విభాగాల మధ్య సమన్వయం, సిబ్బంది అంకితభావంతో ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ను క్వాంటం సాంకేతిక పరిజ్ఞానంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మంత్రి నిన్న మాట్లాడుతూ అమరావతిలో ఏర్పాటు చేస్తున్న భారతదేశపు తొలి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. వాతావరణం. నైరుతి ఋతుపవన ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. మరోవైపు తెలంగాణలో రానున్న 3 రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన సీఆర్డీఏ సమావేశంలో పలు నిర్ణయాలకు ఆమోదం తెలిపారు. కృత్రిమ మేధ అభివృద్దిలో పెట్టుబడులతో పాటు పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తున్నామని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి మల్లుభట్టి విక్రమార్క పేర్కొన్నారు. అర్హులైన ప్రతి పేద కుటుంబానికి పక్కా గృహం అందించడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేసిన వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి ఈరోజు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

తెలుగు సాహితీ మణిదీపాలు, తెలుగు కవుల సాహిత్య పరిచయం ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై 53 వారాలు 53 మంది తెలుగు కవుల సాహిత్య పరిచయం. గుర్తుంచుకోండి, ప్రతి గురువారం ఉదయం 7:20 ఆకాశవాణి విజయవాడ ఏ మీటర్లపై తెలుగు సాహితీ మణిదీపాలు.

0: రే నందు, మెల్లకు పాల ప్యాకెట్ తీసుకురా.
1: సరేమా.
0: మెల్లకుండా ఇంకేం వెతుకుతున్నావు?
1: బైక్ కీస్ కనబడట్లేదు మా, ఇక్కడెక్కడ పెట్టాను.
0: దగ్గరలో ఉన్న షాప్ కూడా బండి ఎందుకురా, నడుచుకుంటూ వెళ్ళు. అది నీకు మంచిది, నీ తర్వాత తరాలకు మంచిది.
2: వాకబుల్ డిస్టెన్స్ కి కూడా వెహికల్స్ యూజ్ చేసి ఫ్యూయల్ ని వేస్ట్ చేయొద్దు. సేవ్ ఫ్యూయల్, సేవ్ మనీ, సేవ్ ఫ్యూచర్.
3: మీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు. చాలా మంది స్నానానికి హాట్ వాటర్ ని యూజ్ చేస్తూ ఉంటారు. వాటర్ ని ఎక్కువగా హీట్ చేసి మళ్లీ అందులో చల్లటి నీళ్లను కలిపి ఆ నీళ్లు ఎక్కువైపోయింది అని పారవోస్తూ ఉంటారు. ఇలా చేయడం కన్నా అవసరమైనంత వరకు మాత్రమే హీట్ చేసుకుని యూజ్ చేయడం వల్ల వాటర్ తో పాటు ఎనర్జీని కూడా సేవ్ చేయొచ్చు.
4: ఇంట్లో ఉన్న నీటి పైపుల నుండి నీరు లీక్ అవ్వకుండా జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి.
5: త్రాగడానికి నీరు తీసుకునేటప్పుడు ఎక్కువగా తీసుకుని వేస్ట్ చేయకుండా మనకు ఎంత అవసరమో అంతవరకు తీసుకుందాం. ఒకవేళ నీరు మిగిలితే వాటిని పారబోయకుండా మొక్కలకు ఉపయోగిద్దాం.
6: నీరు ఎక్కడైనా వృధాగా పోతున్నప్పుడు చూసి వదిలి వెళ్ళిపోకుండా మనవంతు ప్రయత్నంగా నీటి వృధాని ఆపుదాం.
3: నీరే జీవితం, దాని పరిరక్షణే భవిష్యత్తు.
7: గుడ్ మార్నింగ్ మ్యామ్.
8: హాయ్ స్టూడెంట్స్.
7: గుడ్ మార్నింగ్.
8: సరే, ఈ రోజు ఒక స్పెషల్ డే ఉంది, మీ అందరికి క్విజ్ ఉంటుంది, ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అయ్యారా క్విజ్ కి? స్టార్ట్ చేద్దామా? సరే, నేను ఈజీగానే అడుగుతాలే. ఒక గొప్ప వ్యక్తి పుట్టినరోజు ఈ రోజు. ఆయన పుట్టినరోజునే మనం లైబ్రరీ డేగా జరుపుకుంటాం. ఆయన పేరు తెలుసా మీలో ఎవరికైనా?
9: Yes, ma'am.
8: చెప్పండి.
9: SR రంగనాథన్ మ్యామ్.
8: ఏంటి రోష్ని, కాఫీ టైమా?
9: Yes, ma'am.
8: గుడ్ గుడ్.
9: కాఫీ టైమ్ ఏంటి రోష్ని? నేను మా ఇంట్లో రోజు కాఫీ టైం వినే వస్తున్నా, అందుకే నాకు ఆన్సర్ తెలిసింది. మీరు కూడా నాలాగా నాలెడ్జ్ పెంచుకోవాలనుకుంటే ఆకాశవాణి వివిధ భారతి 101.3 లో మార్నింగ్ 7 to 8 వచ్చే కాఫీ టైం ని వినేసేయండి.

0: అబ్బబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

వింటున్నారు వివిధ భారతి. సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి, శిలాజ ఇంధనాల ఎగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్, బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో స్విట్జర్లాండ్, అర్జెంటీనా క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించాయి. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా దానిని తీవ్రంగా ఖండించాయి. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ముప్పును ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. జకార్తాలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇండోనేషియా అధ్యకులు ప్రభోవోల మధ్య ద్వైపాక్షిక చర్చల అనంతరం విడుదల చేసిన ఒక ఉమ్మడి ప్రకటనలో ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆంక్షల కమిటీ కింద గుర్తించిన వారితో సహా ప్రపంచవ్యాప్తంగా నిషేధించిన ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని ఇరు దేశాధినేతలు కోరారు. ఉగ్రవాదం, సైబర్ భద్రత, సరికొత్త సాంకేతికతలు, రక్షణ పరిశ్రమ, సముద్ర భద్రత, అంతరిక్ష రంగాల్లో సహకారాన్ని విస్తరించడానికి ఒక వేదికగా ప్రణాళికాబద్దమైన 3వ భారత్, ఇండోనేషియా భద్రతా చర్చలను ఇరు దేశాలు స్వాగతించాయి. జకార్తాలో ప్రవాస భారతీయులను ఉద్దేశించి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రసంగిస్తూ, నెలకు కేవలం 20 రూపాయలకే లభించే బీమా పథకాల వంటి కార్యక్రమాలు ఆర్థిక చేరికలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాయని చెప్పారు. అలాగే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్, యూపీఐ ఎక్స్ప్రెస్ వేల వేగవంతమైన విస్తరణ భారతదేశ ఆర్థిక వ్యవస్థను మార్చి కోట్లాది మంది ప్రజల జీవితాలను మెరుగుపరిచాయని చెప్పారు. భారత్, ఇండోనేషియాల మధ్య ఉన్న సాంస్కృతిక ప్రజాస్వామ్య సంబంధాలను ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
1: పీపుల్ టు పీపుల్ టైస్ హమారే సంబంధో కి సబ్సే బడీ శక్తి హై. హమే బహుత్ ఖుషీ హై కి భారత్ కి యూపీఐ ఇండోనేషియా కే పేమెంట్ సిస్టమ్ కే సాథ్ ఇంటిగ్రేట్ హోనే జా రహీ హై. ఇస్సే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఆర్ ఈజ్ ఆఫ్ ట్రావెల్ దోనో కో హీ బల్ మిలేగా.
0: అంతకుముందు ఇండోనేషియా అధ్యక్షులు ప్రభోవో సుబియాంటో మాట్లాడుతూ, ఇరు దేశాల మధ్య శతాబ్దాల నాటి సాంస్కృతిక నాగరికత సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వాన్ని ప్రశంసిస్తూ, ఇండోనేషియా అభివృద్దిని వేగవంతం చేసేందుకు భారత్ ఆర్థిక విజయాల నుండి స్ఫూర్తిని పొందాలని భావిస్తున్నట్టు తెలిపారు. ఇథనాల్ మిశ్రమం శాస్త్రీయంగా నిరూపితమైన చర్య అని, ఇది గణనీయమైన ఆర్థిక పర్యావరణ ప్రయోజనాలను చేకూర్చిందని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ సదస్సులో ప్రసంగిస్తూ గడ్కరీ, ఇంధన భద్రతను సాధించడానికి, శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని చెప్పారు. ప్రత్యామ్నాయ ఇంధనాల వినియోగం పెరగడం వల్ల కాలుష్యం తగ్గుతుందని, ఇంధన దిగుమతులు తగ్గుతాయని, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలు లభిస్తాయని, రైతుల ఆదాయం పెరుగుతుందని మంత్రి పేర్కొన్నారు. మత్తు పదార్థాల రహిత క్యాంపస్ కోసం ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన 2.3 లక్షల మందికి పైగా విద్యార్థులు ప్రతిజ్ఞ చేయడాన్ని ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ అభినందించారు. ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు కలిసి రావడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉందని సామాజిక మాధ్యమ పోస్టులో రాధాకృష్ణన్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. భారత్, బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. బహ్రెయిన్ పర్యటనలో భాగంగా ఆ దేశ నాయకులను కలుసుకున్నారు. బహ్రెయిన్తో భారత్కు ఉన్న సుదీర్ఘమైన స్నేహపూర్వక ద్వైపాక్షిక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని మంత్రి పునరుద్ఘాటించారు. అక్కడి ప్రవాస భారతీయుల భద్రతకు తీసుకుంటున్న చర్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఉక్కు పరిశ్రమ రంగంలో అభివృద్ధిని పెంపొందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కేంద్ర భారీ పరిశ్రమలు ఉక్కు శాఖ మంత్రి HD కుమారస్వామితో కలిసి పరిశ్రమ భాగస్వాములతో అత్యంత ఫలప్రదమైన సంప్రదింపుల సమావేశాన్ని నిర్వహించినట్టు సామాజిక మాధ్యమ వేదికగా పేర్కొన్నారు. ఉక్కు, స్టెయిన్లెస్ స్టీల్, మెట్కోక్ పరిశ్రమల ప్రముఖులతో ఈ రంగం పోటీతత్వాన్ని బలోపేతం చేయడం, కొత్త అవకాశాలను అందుకోవడంపై నిర్మాణాత్మక చర్చలు జరిగినట్టు చెప్పారు.

దేశ రాజధాని ఢిల్లీలో పచ్చదనాన్ని పెంచడం కోసం ఏక్ పేడ్ మాకే నామ్ అభియాన్ కింద 70 లక్షల మొక్కలను నాటే మిషన్ను కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ, ఢిల్లీలో పర్యావరణాన్ని మార్చడానికి ఈ ప్రచారం ఒక ముఖ్యమైన చొరవ అని పేర్కొన్నారు. వచ్చే 4 ఏళ్లలో 6,300 హెక్టర్ల గ్రీన్ రిడ్జ్ ప్రాంతాన్ని పూర్తిగా అటవీ భూమిగా అభివృద్ది చేసి దానికి రక్షణ కల్పించాలని కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం నిర్ణయించాయని తెలిపారు. ఈ రిడ్జ్ ప్రాంతంలో 70కి పైగా చెరువులు, చిన్న రెస్టారెంట్లు ఉంటాయని, అక్కడి పురాతత్వ కట్టడాలను కూడా సంరక్షిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ తరణ్జిత్ సింగ్ సింధు, కేంద్ర మంత్రి హర్ష్ మల్హోత్రా ప్రభృతులు పాల్గొన్నారు. భారతదేశం అధ్యక్షతన బ్రిక్స్ సమావేశం కేరళలోని కోచిలో బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశాన్ని నిర్వహించనుంది. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్య దేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్య దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫీఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. 5 మ్యాచ్ల పురుషుల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జిలో నిన్న రాత్రి జరిగిన 3వ టీ20 అంతర్జాతీయ మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. రాబోయే 2 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు ఉత్తర అరేబియా సముద్రం, గుజరాత్లోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. భారత్, ఇండోనేషియాలు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా ఎదుర్కొనేందుకు నిర్ణయాత్మక, సమన్వయ అంతర్జాతీయ ప్రయత్నాలకు పిలుపునిచ్చాయి. ఇంధన భద్రతను సాధించడానికి శిలాజ ఇంధనాల దిగుమతులపై ఆధారపడ్డాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయ జీవ ఇంధనాలను ప్రోత్సహించవలసిన అవసరం ఉందని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. భారత్ బహ్రెయిన్ సహకారం మరింత బలపడుతోందని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: సమయం 7:15 కావస్తోంది. భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు.

మన్మనాహ నాయందే నిలుపుకున్న మనస్సు కలవాడవును, మద్భక్తః నాయందు భక్తి కలవాడవును, మద్యాజి కర్మఫలాలతో నన్ను పూజించేవాడవును, భవ కమ్ము మాం నమస్కురు, పరమాత్మనైన నాకు నమస్కరించు. మాం ఏవ సర్వవ్యాపి పరమాత్మనైన నన్నే ఏష్యసి పొందగలవు. తే నీ కొరకు సత్యం ఈ సత్యాన్ని ప్రతిజానే ప్రతిజ్ఞ చేసి చెబుతున్నాను. మే ప్రియః నాకు ఇష్టమైన వాడివి అసి అయి ఉన్నావు. మన్మనాభవ మద్భక్తః

అర్జున, నువ్వు నాకెంతో ప్రియుడివి, అందుకే సత్యప్రతిజ్ఞ చేసి ఈ మాట చెబుతున్నాను. నీ మనస్సును ఎల్లవేళలా నామీదే నిలిపి ఉంచుకో. ఆ నిలిపేది ప్రేమపూర్వకంగా నిలుపు. నీ స్వధర్మాలను నీవు ఆచరించి ఆ కర్మఫలాలతో నన్ను పూజించు. అలా కర్మఫలాలను సమర్పించేటప్పుడు అహంకారరహితుడివై వినయభావంతో నమస్కరిస్తూ సమర్పించు. అలా చేస్తే నువ్వు సర్వవ్యాపి పరమాత్మనైన నన్నే చేరుకుంటావు. ఇది సత్యం. కర్మయోగాన్ని పరిపూర్ణంగా ఆచరిస్తే పరమాత్మను అందుకోవడం ఖాయం. ఇది సత్యం. ఇది నా ప్రతిజ్ఞ. నీమీద ప్రేమతో ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను అని భగవానుడు చేసిన ప్రతిజ్ఞ. ఈ ప్రతిజ్ఞలో పొల్లుపోయే అక్షరం ఒక్కటి కూడా లేదు. అందుకే ఇది కర్మయోగ సారానికి సారమై ప్రకాశిస్తోంది. మన్మనాభవ మద్భక్

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

శుభోదయం, గుడ్ మార్నింగ్, స్వాగతం, సుస్వాగతం వివిధ భారతి శ్రోతలందరికీ కూడా. ఏంటి, మళ్ళీ వచ్చేసానా? ఎస్, మళ్ళీ వచ్చేసాను. మీ ఆర్జే ఆదిత్య మిమ్మల్ని అందరినీ కూడా ఎంటర్టైన్ చేసేందుకు మరి మార్నింగ్ అంతా మీ పనులు చేసుకుంటూ మరి పాటలు కబుర్లు వింటూ ఆనందిస్తుండండి. వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. 7:28 దాటి 18 సెకండ్లు కావస్తోంది. మరి ఇంకా మనం కాఫీ టైంలో ఉన్నాం. దశావతారం మూవీ నుంచి వేటూరి గారి రచనలో సాధన సర్గం పడిన సాంగ్ అయితే విన్నారు కదా. సో యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్. ఏంటి, పొద్దు పొద్దునే మళ్ళీ ఏదో ఫార్ములానో డెఫినేషనో చెప్తున్నట్టుగా అనిపిస్తుంది అని అనుకుంటున్నారేమో. ఎస్, ఇది ఫార్ములా డెఫినేషన్ అంటే మనకి ఒక రకంగా చెప్పాలి అంటే సింబాలిక్గా కనిపిస్తుంది. కానీ చేసుకున్న వాడికి చేసుకున్నంత మహదేవ అని చెప్పి తెలుగులో సామెత కూడా ఉంటుంది కదా. ఏంటంటే ఏదైనా చేస్తే అది మనకి తిరిగి వస్తుంది అని ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్తూ ఉంటారు. అది ఒక సింబాలిక్గా ఏదైనా ఒక సింబల్స్తో చెప్పాలంటే డెఫినేషన్ ప్రకారంగా రాయాలి అంటే అలాగా యాక్షన్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ రియాక్షన్ అని చెప్పి న్యూటన్ చెప్పాడనమాట. సో ఏంటంటే ఇక్కడ చేసిన ప్రతి పనికి కూడా ఒక యాక్షన్కి ఖచ్చితంగా తిరిగి ఒక రియాక్షన్ అనేది ఉంటుంది. కానీ డిపెండింగ్ అపాన్ ద టైం, కొంచెం టైం కూడా తీసుకుంటుంది. కొన్ని యాక్షన్స్ అయితే వెంటనే తిరిగి వచ్చేస్తాయి, కొన్ని అయితే కొంచెం టైం అయితే తీసుకుంటాయన్నమాట. మరి ఇక్కడ నేను చెప్పబోయేది ఏంటంటే రియాక్షన్ టైం. ఏంటి రియాక్షన్ టైం? సో ఏంటంటే యాక్షన్స్ రియాక్షన్స్ ఒక పనులకి సంబంధించింది కదా. కానీ ఏదైనా ఒక ప్రశ్న అడిగినప్పుడు మనం రెస్పాండ్ అయ్యే విధానం గురించి మాట్లాడుతున్నాను అనమాట. సో అడిగిన ప్రశ్నకి వెంటనే సమాధానం చెప్పేస్తే మంచి రెస్పాన్స్ ఇస్తున్నాడే అని చెప్పి అంటారు. అది నార్మల్ విషయాలకి, సాధారణ విషయాలకి అనుకోవచ్చు. అదే గనక ఒక టెక్నికల్ ఇష్యూకి సంబంధించిన ప్రశ్న అడిగినా, లేకపోతే మనకి ఏదైనా తెలియనప్పుడు, లీగల్ ఇష్యూస్ అయినప్పుడు, లా అండ్ ఆర్డర్కి సంబంధించిన ప్రశ్నలు అడిగితే ఎవరైనా సమాధానం చెప్పేస్తే ఏమంటాం, వాళ్ళు చాలా విజ్ఞానవంతులు, హే వాడు టెక్కీ, ఇంకా చెప్పాలంటే చాలా తెలివైన వాళ్ళు అని క్రెడిట్ ఇస్తారనమాట. అసలు ప్రశ్న అడగకుండానే సమాధానం చెప్తున్నా, అనవసరంగా ఎక్కువగా మాట్లాడుతున్నా, ఓవర్ యాక్టివ్ అనుకుంటా కొంచెం అని చెప్పి అప్పుడు కూడా ఒక బిరుదు అయితే అందిస్తారనమాట. కాబట్టి అడిగిన వాటికే సమాధానం చెప్పండి, అప్పుడు ప్రశాంతత ఉంటుంది, ఒక గుర్తింపు ఉంటుంది, ఆ మనిషి ఎక్కడికి వెళ్ళినా అతనికి తన విలువ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి రియాక్షన్ టైంని ఊరికే వాడేకండి, అవసరమైనప్పుడే వాడేయండి. మరేష్ గుర్ర మూవీ నుంచి ఇప్పుడైతే ఒక సాంగ్ వినందామా? మరి ఇంకా చెప్పిన మాటకి అది కాంట్రాస్ట్గా ఉంటుంది, కానీ వినేద్దాం.

తమన్ మ్యూజిక్ కంపోజిషన్లో వరికుప్పల యాదగిరి గారు రచనలో సిద్ధార్థ్ మహదేవన్ రాబిట్ మ్యాక్ పాడిన సాంగ్ అయితే విన్నారు రేస్ గుర్రం మూవీ నుంచి. ఏడు గంటల 36 నిమిషాలు దాటి 4 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం కాఫీ టైంలో. సో కాఫీ తాగుతూ అన్ని ఎంటర్టైన్మెంట్ చెప్పే విషయాలన్నీ కూడా వింటున్నారు కదా. సో కాఫీ ప్రతిరోజు కూడా తాగుతూనే ఉంటారు. మరి ప్రతి సీజన్కి కూడా వచ్చే సీజనల్ ఫ్రూట్ తింటున్నారా లేదా? ఎస్, మ్యాంగో తింటున్నాం కదా అని అంటారేమో. అవును,

మరి సీజనల్ ఫ్రూట్ అంటే ఎవరికైనా గుర్తుకొచ్చేది ఏంటో మరి? మ్యాంగోనే. అంటే ఎక్కువగా చెట్లు ఉండడం వల్ల లేకపోతే మన దేశంలో మాత్రమే పండడం వల్ల అందరికీ గుర్తొచ్చేది మ్యాంగో. సో సీజనల్ ఫ్రూట్స్ ప్రకృతికి అందాన్ని ఇస్తాయి, అలాగే ప్రకృతిలోని జీవులన్నింటికీ కూడా ఆరోగ్యాన్ని ఇస్తాయి. మరి ప్రకృతికి అందాన్ని ఇస్తాయి ఇన్ ద సెన్స్ ఒక్కొక్క సీజన్కి ఒక్కొక్క క్లైమేట్ అనేది ఉంటుంది కదా. సో అలాగా చెప్పాలంటే ఒక ఆకాశంలోకి చూస్తే కనుక మనం ఆ క్లైమేట్కి సంబంధించిన అందం ఎప్పుడు ఎక్కువగా కనబడుతుందో తెలుసా? కరెక్ట్గా వర్షం పడే ముందనమాట. సో నీలమేఘాలు అని చెప్పేసి అంటున్నారు కదా. సో నీలమేఘ శ్యాముడు కృష్ణుడు ఎంత అందంగా ఉంటాడు అని చెప్పి అలాగా ఆ పదాన్ని వాడుతూ ఉంటారనమాట. సో నీలమేఘ శ్యామం అటువంటి చూడాలి అంటే, శ్యామం అంటే చెప్పాలంటే ఒక రకంగా బ్లాక్ కలర్కి సంబంధించిన వర్డ్ అనమాట. సో నీలమేఘ శ్యామం అప్పుడు నిజంగా క్లైమేట్ కానీ ఆకాశం కానీ ఎంత అందంగా ఉంటుందో. సో ఆ టైంలో కనుక ఒక చెట్టును చూస్తే ఆ చెట్టు నిండా ఫ్రూట్స్ ఉంటే కనుక అక్కడ మనం నిజంగా పిక్చర్ తీసుకోవాల్సిందే కదా. మరి సీజనల్ ఫ్రూట్ అనగానే ఎవరికైనా గుర్తుకొచ్చేది సమ్మర్, మ్యాంగో, మామిడి పండ్లు, మామిడికాయలు. మరి మార్చి నుంచి అలరించి జూలై వరకు వస్తున్నాయి కదా. సో జూలై వరకు వాటి రుచిని ఆరోగ్యాన్ని మనకి అందిస్తాయన్నమాట. మరి మామిడి పండ్ల సీజన్ అయిపోతుందో లేదో వెంటనే పనస పండు కూడా వచ్చేస్తుంది. మిడ్ నుంచి మనకి ఈ పనస పండు అనేది కనబడుతూ ఉంటుంది. సో ఎక్కువగా ఇప్పుడు ఈ జూన్ జూలై నెలల్లో కూడా పనస పండు అనేది మనకి బాగా కనబడుతూ ఉంటుంది అనమాట. సో పనస పండు కూడా చెప్పాలంటే సీజనల్ ఫ్రూటే. మరి ఈ పనస పండుకి సంబంధించిన విషయాలు చాలానే ఉన్నాయి. సో ఇప్పుడే ఎక్కడైనా చూసిన ఫంక్షన్స్ లో ఈ పనసకాయ బిర్యానీ చెప్పి స్పెషల్ గా వడ్డిస్తూ ఉంటారనమాట. మరి నిజంగా మనం తినే పనస పండు కొంచెం గింజలు ఉంటాయి, తొన వేరేగా ఉంటుంది, మరి ఈ పనస బిర్యానీలో అది ఎలా అని చెప్పి అనుకుంటే కనుక తర్వాత తెలిసిన విషయం ఏంటంటే పనసకాయ బిర్యానీ అని చెప్పి అంటూ ఉంటారు కదా, దాంట్లో వాడే పనసకాయ ఏంటంటే సొరకాయలాగా కోస్తే మొత్తం అంతా కూడా లోపల పల్ప్ అంతా కూడా ఈజీగా మనకి కట్ అయిపోతుంది అనమాట. సో గింజలు అనేవి ఉండదు, మొత్తం అంతా కూడా పల్పే. అది కాస్త రైపెన్ అయితే అప్పుడు పనస పండు అవుతుంది. సో మనం పనస తొనలు అని చెప్పేసి చెప్తుంటారు కదా, దాని లోపల సీడ్స్ని కూడా వేరు చేసి అప్పుడు ఆ తొనల్ని తింటూ ఉంటారు. ఆ సీడ్స్ని కూడా ఏంటంటే ఉడకపెట్టి దాన్ని కూడా కొంచెం పై పొర తీసేసి తినొచ్చు అనమాట. మరి ఎందుకు ఈ సీజనల్ ఫ్రూట్ జూన్ అండ్ జూలైలో ఎక్కువ వస్తుందో తెలుసా? పనస పండు తింటే ఎక్కువగా స్కిన్కి చాలా మంచి కాంప్లెక్షన్ ఇస్తుంది అనమాట. మరి ఈ జూన్ అండ్ జూలైలో ఎప్పుడు వర్షం పడుతుందో తెలీదు, ఎప్పుడు ఎండక తెలీదు. సో ఈ విధంగా రెండు రకాల వాతావరణం ఉంటుంది కాబట్టి స్కిన్ అనేది ఎక్కువగా ట్యాన్ అవుతూ ఉంటుంది, ఇంకా ఆయిలీగా ఉంటుంది. సో ఈ రెండు నెలల్లో స్కిన్ని రక్షించేందుకు ఈ పండుని ప్రకృతి మనకి ప్రసాదించిందనమాట. మరి అలాగే పనస పండుతో పాటు ఇంకొక సీజనల్ ఫ్రూట్ కూడా ఈ జూన్ అండ్ జూలైలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. మరి అదేంటి తెలుసుకుందాం కాఫీ టైంలో. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

7:44 దాటి 50 సెకండ్లు కావస్తుంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. డార్లింగ్ మూవీ నుంచి సాంగ్ అయితే విన్నారు కదా. మరి ఈ పనస పండుతో పాటు ఇంకొక సీజనల్ ఫ్రూట్ కూడా జూన్ అండ్ జూలైలో ఎక్కువగా కనబడుతూ ఉంటుంది అన్నా కదా. మరింతకి ఏంటి ఆ ఫ్రూట్? సో షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం.

0: నాణ్యతలో రాజీ లేదు,
1: ధరలో సాటి రాదు,
0: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
1: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
0: విజయ వంట నూనెలు.
2: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టీవీ మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్.

7:47 దాటి 34 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. మనమున్నాం కాఫీ టైంలో. సో సీజనల్ ఫ్రూట్ పనస పండుతో పాటు వచ్చేది ఏంటి అంటే నేరేడు పండ్లు. మరి ఈ నేరేడు పండ్లు ప్రపంచంలో ఎక్కువగా పండేది ఎక్కడ తెలుసా? మన భారతదేశం. సో మన భారతదేశంతో పాటు ఇంకా చైనా, భారత్ చుట్టుపక్కల దేశాలైన శ్రీలంక, మయన్మార్, థాయిలాండ్, వియత్నాం, ఇంకా ఇండియా అనే పదానికి దగ్గరగా ఉన్న ఇండోనేషియాలోనూ ఈ నేరేడు పండ్లు ఎక్కువగా బాగా పండుతాయన్నమాట. సో ఎప్పుడైనా గమనించారా, పూజ చేసే ముందు పూజారులు సంకల్పం చెప్తారు కదా. సో ఆ సంకల్పంలో కొంచెం ఎప్పుడైనా నిశితంగా పరిశీలిస్తే గనక జంబూద్వీపే భారతవర్షే ఆర్ భరతవర్షే భరతఖండే అని చెప్పేసి 3 పదాలు మనకి వినబడతాయి అన్నమాట. సో ఇందులో భారతవర్ష భరతఖండం అంటే మనం అర్థం చేసుకోవచ్చు మనం భారతదేశంలో ఉన్నామని. మరి జంబూద్వీపం అంటే ఏంటి? సో ఈ జంబూద్వీపంలో 2 వర్డ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో 2 వర్డ్స్లో 2వ వర్డ్ అయిన ద్వీపం గురించి తెలుసుకుందాం. ద్వీపం అంటే నథింగ్ బట్ ఐలాండ్. మనం ఇక్కడ ఐలాండ్ అంటే కొంచెం పైనుంచి అంటే స్పేస్లోంచి చూసినప్పుడు భూమి మీద 7 ఐలాండ్స్ ఉంటాయన్నమాట. సో వాటిని ఐలాండ్స్ అనరు, కానీ పైనుంచి చూసినప్పుడు అలాగ నీటిలో తేలుతున్న ద్వీపాల్లానే కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇంతకీ ఏంటి ఆ 7 ద్వీపాలు? నథింగ్ బట్ కాంటినెంట్స్. ఏషియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, యూరప్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, అంటార్క్టికా. సో ఈ 7 కాంటినెంట్స్నే మనం ద్వీపాలు అని చెప్పి ఇక్కడ వర్ణించడం జరిగిందనమాట. సో ద్వీపం అంటే ఐలాండ్ కానీ కాంటినెంట్ కానీ అలా అర్థం చేసుకోవచ్చు. మరి ఇంతకీ జంబూ అంటే ఏంటి? సో జంబూ అంటేనే నేరేడు పండ్లు అని అర్థం. సో జంబూ ద్వీపం అని చెప్పి అంటూ ఉంటారు కదా. సో నేరేడు చెట్లు అత్యధికంగా పెరిగే ఖండం అని అర్థం అనమాట. సో వేదంలోనే ఉంది ఈ నేలపైన నేరేడు చెట్లు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయని. సో నేరేడు చెట్లు ఎక్కువగా పెరిగే భూమి అని అర్థం వస్తుంది జంబూ ద్వీపం. సో ముందుగానే చెప్పుకున్నాం కదా ఏంటంటే ఇండియా, చైనా, తర్వాత బంగ్లాదేశ్, శ్రీలంక, వియత్నాం, ఇండోనేషియా ఈ దేశాలన్నీ కూడా మనం గమనిస్తే ఏషియన్ కాంటినెంట్లో ఉన్న దేశాలే కదా. సో అందుకనే ఈ దేశాల్లోనే ఎక్కువగా నేరేడు పండ్లు పెరుగుతాయన్నమాట. అందుకనే జంబూ ద్వీపం అనే పేరు స్థిరపడింది. సో మరి మిగిలిన దేశాలు, మిగిలిన కాంటినెంట్స్ లో ఈ నేరేడు పండ్లు ఉండవా అంటే ఉండవు. ఒకవేళ ఉన్నా మన దగ్గర చెట్లు తీసుకువెళ్లి నాటి ఉండొచ్చు అనమాట. ఒకవేళ ఎక్కడైనా కనిపించినా వాటికి సిమిలర్ గా వేరే ఫ్రూట్ కనిపిస్తుంది, కానీ మన దగ్గర పెరిగే నేరేడు పండ్లు అయితే ఎక్కడా కూడా ప్రపంచంలో ఏషియన్ కాంటినెంట్ తప్ప మిగతా దేశాల్లో కనిపించవన్నమాట. అందుకనే ఈ నేరేడు చెట్లు ముఖ్యంగా మన కాంటినెంట్, మన దేశానికి సంబంధించిన సీజనల్ ఫ్రూట్, ఇంకా లోకల్ ఫ్రూట్స్ కూడా. మనైతే ఇప్పుడు సుభాష్ చంద్రబోస్ మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వింటున్నారు వివిధ భారతి. సమయం 7:55 దాటి 56 కావస్తోంది. సో నేరేడు పండ్ల గురించి వింటూ సుభాష్ చంద్రబోస్ మూవీ నుంచి నేరేడు పండ్లకి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు కదా. మరి మిగిలిన దేశాల్లో ఈ నేరేడు పండ్లు లేవా అంటే చెప్పాలంటే లేవు. ఆయా ప్రాంతాల్లో ఆ ప్రాంతాల్లోని వాతావరణానికి తగ్గట్టుగా కొన్ని ఫ్రూట్స్ అయితే వస్తూ ఉంటాయన్నమాట. సో సిమిలారిటీ అనేది కొంచెం ఉంటుంది అన్న కదా. మన నేరేడు పండ్లకి

సిమిలారిటీగా అక్కడ పెరిగే చెట్లు పండ్లు ఏంటంటే కనుక బ్లూబెర్రీస్, బ్లాక్ బెర్రీస్ ఇలా పెరుగుతూ ఉంటాయి. మరి మనం మన దగ్గర పెరిగే ఈ నేరేడు పండ్లని కొంచెమే తింటూ ఉంటాం. ఎంత ఖరీదైన ఈ బ్లూబెర్రీస్ ని కొనుక్కొని తింటూ ఉంటాం. అయితే బ్లూబెర్రీస్ కంటే మన దగ్గర పెరిగే ఈ నేరేడు పండ్లు తినడం వల్లనే ఎక్కువ లాభాలుంటాయన్నమాట. అందుకే అన్నారు వోకల్ ఫర్ లోకల్. సో బ్లూబెర్రీస్ ఇంకా బ్లాక్ బెర్రీస్ అని చెప్పి మనం మాట్లాడుకున్నాం కదా, అది ఆ కలర్లో ఉండడం వల్ల ఆ బెర్రీస్కి ఆ పేరైతే వచ్చింది. మరి మన నేరేడు పండ్లకి ప్రపంచం అంతా పెట్టిన పేర్లు ఏంటో తెలుసా? బ్లాక్ ప్లమ్, ఇండియన్ ప్లమ్, జావా ప్లమ్ ఇలాగా పేర్లు పెట్టారనమాట. మరి ఇక్కడ పేరు వింటేనే మనం అర్థం చేసుకోవచ్చు ఏంటంటే ఈ నేరేడు పండ్లు మన ఏషియన్ కాంటినెంట్లోనే ఎక్కువగా పెరుగుతాయన్నమాట. అందుకనే నేరేడు పండ్లకి పేరు కూడా మన కాంటినెంట్లో ఉన్న దేశాల పేర్లే ఉన్నాయి. అది ఇక్కడ గమనించాల్సిన విషయం. మరైతే ఇప్పుడు నువ్వా నేనా మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వస్తుంది, వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. అమరావతి రాష్ట సచివాలయంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాజధాని ప్రాంత అభివృద్ది సంస్థ సీఆర్డీఏ అథారిటీ సమాపేశం నిన్న జరిగింది. సమాపేశంలో రెండో దశ భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు వార్షిక చెల్లింపు, వ్యవసాయ రుణమాఫీ, ల్యాండ్ బ్యాంక్ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. ఖరీఫ్లో రాష్ట వ్యాప్తంగా 105 మండలాల్లో తీవ్రంగా 208 మండలాల్లో మధ్యస్థ స్థాయిలో వర్షభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉందని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి మంగళపూడి అనిత తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు ముందస్తు ప్రణాళికలతో సిద్దంగా ఉండాలని చెప్పారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారానికి ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసేలా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పౌర

సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. అగ్రిగోల్డ్ సమస్యపై అమరావతిలోని రాష్ట సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం నిన్న సమావేశమైంది. ఆంధ్రప్రదేశ్ను క్వాంటం సాంకేతిక పరిజ్ఞానంలో దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. రాష్టంలోని విశాఖపట్నం సముద్రంలో గల్లంతైన ఆరుగురు మత్స్యకారుల ఘటన తీవ్ర ఆవేదన కలిగించిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గల్లంతైన మత్స్యకారులు క్షేమంగా తిరిగి రావాలని రాష్ట ప్రజలతో కలిసి ప్రార్థిస్తున్నామని మంత్రి చెప్పారు. దక్షిణ కోస్తా రైల్వేకు చెందిన విజయవాడ డివిజన్ ఒకే రోజులో అత్యధిక సమయపాలన నమోదు చేసి కొత్త రికార్డు నమోదు చేసిందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న మొత్తం 192 రైళ్లను నడిపిన విజయవాడ డివిజన్ 97.35% సమయపాలన సాధించినట్లు తెలిపారు. 2025లో భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్టీఐ 44% పెరిగి $39 బిలియన్గా నమోదయ్యాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడాన్ని కొనసాగిస్తుందన్న విషయాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని పేర్కొంది. నైరుతి రుతుపవన ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 9 గంటలకు వింటారు.

వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

8:11 దాటి 40 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనం ఉన్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మన సీజనల్ ఫ్రూట్ అయిన నేరేడు పండు, ఇంకా దాని చరిత్ర, దాని పదం, అసలు వేదాల్లో ఉన్న విషయం కూడా మాట్లాడుకున్న తర్వాత మరి చెట్టు గురించి ఇంత తెలుసుకున్నాక పండు బెనిఫిట్స్ తెలుసుకోకపోతే ఎలాగా? సో ఏదైనా సరే మనం ఒక పనిని చేయాలి అంటే కనుక ఆ పని కంపల్సరీ అయితే ఎవరైనా చేయాల్సిందే, తెలిసినా తెలియకపోయినా నేర్చుకునైనా చేయాల్సిందే. ఒకవేళ బెనిఫిట్స్ మాత్రం మనకి తెలిస్తే ఇంకొంచెం ఎవరు మోటివేషన్ ఇవ్వకపోయినా మనమే ముందుకి దిగి మునిగిపోయి చేసేస్తూ ఉంటాం కదా. సో ఏదైనా అది తిన ఆహారమైనా సరే, లేకపోతే మనం చేయబోనే పని అయినా సరే, దాని తాలూకా బెనిఫిట్స్ మనం తెలుసుకుంటే కనుక ఈజీగా మనం ఇంకా ముందుకు వెళ్తూ ఉంటాం అన్నమాట. సో ఈ నేరేడు పండ్లు తినడం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అంటే, ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ అన్నమాట. ఇంకా చర్మ ఆరోగ్యానికి ఇది ఎంతో మంచిది. సో ఈ నేరేడు పండ్లు తినడం వల్ల బ్లడ్ షుగర్ మెటబాలిజం అనేది అదుపులో ఉంటుంది. సో ఈ నేరేడు పండ్లు ఫైబర్ కంటెంట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. మరి ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉంది అంటే అందరికీ తెలిసిన విషయమే, పొట్ట చక్కబడుతుంది, ఇంకా డైజెస్టివ్ సిస్టమ్కి కూడా చాలా మేలు చేస్తుంది. అందులో ఏమైనా టాక్సిన్స్ ఉన్నా డైజెస్టివ్ సిస్టంలో ఆ టాక్సిన్స్ అన్నిటినీ కూడా స్క్రబ్బర్తో బయటికి లాగేసినట్టుగా ఈ నేరేడు పండ్లలోని ఫైబర్ లాగేస్తుందన్నమాట. సో ఈ నేరేడు పండ్లు తిన్నాక నోరంతా స్టిక్కీగా ఉంటుంది కదా, ఎప్పుడైనా గమనించారా? ఎందుకలాగా? వేరే పండ్లు తిన్నప్పుడు కొంచెం తీయదనమో, లేకపోతే కొంచెం మింగిన తర్వాత దాని టేస్టో తెలుస్తూ ఉంటుంది. ఈ నేరేడు పండ్లు తిన్నప్పుడు నోరంతా ఏదో స్టిక్కీగా, పండ్ల మీద ఏదో పట్టిరేసినట్టుగా ఇలా మనకి అనిపిస్తూ ఉంటుంది. మరి ఎందుకు ఇలా అనిపిస్తుందో కారణం తెలుసా? కారణం ఏంటి అంటే అందులో పాలిఫినాల్స్, టానిన్స్ ఉంటాయన్నమాట. సో ఈ పాలిఫినాల్స్, టానిన్స్ ఏంటి, ఏమైనా ప్రమాదకరమైనవా? సో ఏమీ ప్రమాదం లేదు. సో పురుగులు ఎక్కువగా పట్టకుండా ఈ పండ్లను తమకి తాము రక్షణగా ఏర్పరచుకుందే ఈ పాలిఫినాల్స్, టానిన్స్ అన్నమాట. సో చెప్పాలంటే ఈ విధంగా రక్షణ వ్యవస్థ అనేది పంటలే తమకి తాము ఏర్పరచుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే ముళ్ళ చెట్లు ఎందుకు అలా పెరుగుతాయి అని చెప్పేసి అనుకుంటుండేవాళ్ళం. సో ముళ్ళ చెట్లు అలా పెరగడానికి కారణం ఏంటి అంటే కనుక, ఎప్పుడైనా చూడండి, ముళ్ళ చెట్లు అనేవి నీళ్లు ఎక్కువగా దొరకని ప్రాంతాల్లోనే ఎక్కువగా పెరుగుతూ ఉంటాయన్నమాట. సో ఆ విధంగా నీళ్లు ఎక్కువగా దొరకనప్పుడు ఆ చెట్లు పెరుగుతూ ఉంటే అక్కడ యానిమల్స్ అనేవి, క్యాటిల్ ఇవన్నీ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ చెట్లను తినేస్తే మరి చెట్టుకి పోషణ ఎక్కడ, దాన్ని అది కాపాడుకోవాలి కదా. అందుకనే ఆ చెట్లని ఏవి తినేయకుండా వాటి రక్షణ కోసం ముళ్ళని పెంచుకుంటాయన్నమాట, ఎక్కువగా నీళ్లు దొరకని ప్రదేశాల్లో. అలాగే ఈ నేరేడు పండ్లు చూసినప్పుడు ఎవరికైనా తినాలనిపిస్తుంది మనకి కదా. మరి అలాగే ఇన్సెక్ట్స్కి కూడా కొట్టేయాలని చెప్పేసి అనిపిస్తుంది కదా. సో ఫ్రూట్స్ని అందుకనే ఆ ఇన్సెక్ట్స్ కానీ ఇంకా బర్డ్స్ కానీ ఎక్కువగా వీటిని తినేయకుండా ఈ నేరేడు పండ్లు తమని తాము రక్షించుకుని ఎక్కువగా మన దగ్గరికి రావాలని చెప్పి వచ్చాయనుకుంటా. అందుకనే వీటికి ఎక్కువగా ఇన్సెక్ట్స్ పట్టవు, కానీ రాలిపోయిన తర్వాత పగిలిపోతాయి చూడండి, వాటి చుట్టూరా ఇంకా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. సో చెట్టుకి ఉన్నప్పుడు ఏ ఒక్క ఇన్సెక్ట్ దీన్ని అంటదు, అండ్ అలాగే ఎక్కువగా పక్షులు కూడా వీటిని తినవన్నమాట. అలాగా తమని తాము రక్షించుకోవడానికి ఈ నేరేడు పండ్లు పాలిఫినాల్స్ అనే ఒక కెమికల్ని వాటిలో ఉంచుకుంటాయన్నమాట. ఇది నేరేడు పండ్లకి సంబంధించిన విషయాలు. ఇంకా మరిన్ని విషయాలు అయితే మాట్లాడుకుందాం. గుడ్ మార్నింగ్ విజయవాడలో వింటూ ఆనందిస్తుండే వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

8:27 దాటి 16 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.1 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. తులసి మూవీ నుంచి సాంగ్ అయితే విన్నాను కదా. మరి ఈ రోజు విజయవాడలో ఫ్యూయల్ ప్రైసెస్ ఇంకా ప్రెషస్ మెటల్ ప్రైసెస్ ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందామా?

సో బంగారం విషయానికి వస్తే కనుక 24 క్యారెట్ బంగారం 1 గ్రామ్ విలువ వచ్చేసి 14,525 రూపాయలుగా ఉంది. 22 క్యారెట్ గోల్డ్ 1 గ్రామ్ విలువ వచ్చేసి 13,314 రూపాయలుగా ఉంది. 18 క్యారెట్ గోల్డ్ విషయానికి వస్తే 1 గ్రామ్ విలువ 10,893 రూపాయలుగా ఉంది. సో సిల్వర్ విషయానికి వస్తే 1 కేజీ వెండి విలువ 2,49,900 రూపాయలుగా ఉంది. సో ప్లాటినం చూసుకుంటే ప్లాటినం 1 గ్రామ్ విలువ 4,961 రూపాయలుగా ఉంది.

సో ఫ్యూయల్ ప్రైసెస్ విషయానికి వస్తే గనక పెట్రోల్ ఒక లీటర్ ధర వచ్చేసి 117 రూపాయలు, ఇక డీజిల్ చూస్తే గనక 104.96 రూపాయలు. సో సిఎన్జీ గ్యాస్ విషయానికి వస్తే ఒక కేజీ 102 రూపీస్గా ఉంది. ఇంకా ఎల్పిజి సిలిండర్ విషయానికి వస్తే డొమెస్టిక్ సిలిండర్ అయితే 966 రూపాయలు, ఇంకా కమర్షియల్ సిలిండర్ అయితే 3128 రూపాయలు. పిఎన్జీ గ్యాస్ విషయానికి వస్తే ఒక యూనిట్ 51 రూపాయలుగా ఉంది. మరి వెదర్ రిపోర్ట్ చూసుకుంటే గనక ఈ రోజు మాక్సిమం టెంపరేచర్ 37 డిగ్రీ సెంటీగ్రేడ్ వరకు విజయవాడలో నమోదయ్యే అవకాశం అయితే ఉంది. ఇంకా నార్మల్ మినీ టెంపరేచర్ అయితే గనక 30 డిగ్రీ సెంటీగ్రేడ్గా నమోదయ్యే అవకాశం ఉంది. మరి లైక్లీ టు హ్యావ్ రెయిన్ ఎప్పుడు? రాత్రిపూట. సో ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్లే టైంలో మాత్రం కాదులేండి, కొంచెం ఇంటికి వచ్చేసిన తర్వాతే 7-8 ఆ టైంలో కొంచెం రెయిన్ షవర్ అయితే పలకరించే అవకాశం అయితే ఉంది. ఎనిమిది గంటల 29 నిమిషాలు దాటి 30 నిమిషాలు కావస్తుంది. వింటూ ఆనందిస్తుండండి వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

8:34 దాటి 10 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. చిన్మయ పాడిన సాంగ్ అయితే విన్నారు వరుడు కవలని మూవీ నుంచి. సో మామూలుగా ప్రతి మార్నింగ్ కూడా ఎవరికి అయినా సరే ఏదో ఒక యాక్టివిటీ ఉంటుంది, ఎక్సర్సైజ్ అనో, వాకింగ్ అనో, రన్నింగ్ అనో, యోగా అనో. సో యోగా గురించి మాట్లాడుకుంటే కనుక నేర్చుకున్నవారు ఇంకా యోగా గురువులు, బాగా యోగా సాధన చేసేవారు ఏ యోగాసులైనా ఇట్టే వేసేస్తారనమాట. పేరు చెప్పడం ఆలస్యం, అలా వేసి చూపించేస్తారు. సో మీకు తెలుసా, ఇప్పుడైతే మనకి స్పోర్ట్స్ కాంపిటీషన్లో ఈ యోగాసనాస్ అంటే యోగాసనాలు వేసే ఒక పోటీని కూడా చేర్చడం జరిగిందనమాట. సో ఇంతకీ విషయం ఏమిటి అంటే గనక ఏ యోగాసనాలైనా ఇట్టే వేసేస్తారు సాధన చేసిన వారు అని చెప్పి అన్నా కదా. అయితే కొత్తగా ఎవరైతే వస్తారో యోగాలోకి వారికి అంతా కూడా కొత్తగా ఉంటుందన్నమాట. ఏంటంటే అడ్వాన్స్డ్ యోగాసనాస్ చూసి వారికి కొంచెం ఏదోలా అనిపిస్తూ ఉంటుంది, నేను ఇవి వేయగలనా, బ్రీతింగ్నే ఎక్కువసేపు హోల్డ్ చేయలేకపోతున్నాను, అయితే ఇది నా వల్ల సెట్ కాదేమో అని చెప్పేసి వదిలేస్తూ ఉంటారన్నమాట. సో యోగా అంటే కేవలం అడ్వాన్స్డ్ యోగాసనాస్ మాత్రమే కాదు, బ్రీతింగ్ని హోల్డ్ చేసే దగ్గర నుంచి బేసిక్వి ఉంటాయి, ప్రైమరీవి ఉంటాయి, ఆ తర్వాత సాధన చేస్తూ చేస్తూ ఉంటే గనక అడ్వాన్స్డ్ యోగాసనాస్కి ఎవరైనా కూడా వెళ్ళొచ్చు అనమాట. మరి అది ఎలా చేయాలి? సో యోగా నేర్పించే ఒక గురువు దగ్గర, బాగా సాధన చేసిన వారి దగ్గర ప్రతిరోజు కూడా ఎంతో కొంత చేస్తూ ఉంటే అప్పుడు బేసిక్ నుంచి మనం కూడా అడ్వాన్స్డ్ స్థాయికి ఎదగచ్చు అనమాట. కాబట్టి లోపం గురించి కాదు, బ్రీతింగ్ని హోల్డ్ చేయలేకపోతున్నాను, అది చేయలేకపోతున్నాను, ఇది చేయలేకపోతున్నాను కాదు. సో సరిదిద్దుకునే వ్యవహారం గురించి ఆలోచించాలి.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

8:40 దాటి 37 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.5 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. మహానటి మూవీ నుంచి చారులతామణి పాడిన సాంగ్ అయితే విన్నారు కదా. మరి లోపం గురించి కాదు, సరిదిద్దుకునే వ్యవహారం గురించి ఆలోచించాలి అని చెప్పి అంటున్నాను. సో నదిని చూస్తే అందరికీ కూడా ఆహ్లాదమే. దూరం నుంచి కానీ ఒక బ్రిడ్జ్ పైన నుంచుని మనం వరదను తదేకంగా చూస్తే చాలానే బాగుంటుంది, కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. అప్పుడు ఇంకా అక్కడ ఏమైనా చాట్ లాంటివి అమ్ముతూ ఉంటే అది తీసుకుని తింటూ అది చాలా చూస్తూ వినిపిస్తూ ఉంటుంది అనమాట. కానీ అలా తదేకంగా వరదను చూస్తే ఎప్పుడప్పుడు ఆలోచన వస్తుంది ఏంటి అంటే, అయ్యో ఈ వరదలు పడిపోతే కొట్టుకుపోతే ఎలాగా చెప్పి, ఖచ్చితంగా ఎవరికైనా వస్తుంది కదా. సో ఏంటి అంటే అక్కడ కొంచెం భయం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. నిజంగా వరద ఒకవేళ పడిపోతే అని ఇలాంటి రెండు ప్రశ్నలు. సో ఎవరికైతే స్విమ్మింగ్ వచ్చో నాకేం పర్వాలేదులే అని చెప్పి అనుకుంటారు. కానీ స్విమ్మింగ్ రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? సో నది వరద మరీ ఎక్కువ అయిపోయినట్టుంది కదా ఆలోచన. ఇంకా చెప్పాలంటే ఒక చిన్న చెరువు దగ్గరికి వెళ్ళి అలా చెరువుని చూస్తూ ఉంటే కూడా మనసుకి ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. సో చెరువు పైనుంచే వచ్చే పిల్లగాలులు ఎంతో బాగుంటుంది.

అంటూ ఉంటాయన్నమాట. అలా చెరువు పక్కన నుంచున్నా కూడా అనిపిస్తుంటుంది చెరువులోకి దిగుదామా, అప్పుడు ఇంకో భయం కూడా స్టార్ట్ అవుతుంది. వామో, చెరువులోకి దిగితే ఎక్కడ ఊబి ఉందో తెలియదు, నన్ను ఎవరు పైకి లాగుతారు అని చెప్పేసి. సో అక్కడ కూడా ఏంటి, స్విమ్మింగ్ వస్తే గనక నాకేంటి అని చెప్పి అనుకుంటారనమాట. మరి గజ ఈత గాళ్ళు అనే పేరు వినే ఉంటారు కదా, మరి వరదలు వచ్చినప్పుడు సహాయక చర్యలు చేపట్టేది ఈ గజ ఈత గాళ్లే. మరి వారికి ఈత ఎట్లా, అది కూడా వరదల్లో ఈది వాళ్ళ కోసం కాదు, ఎవరైనా చిక్కుకుపోతే వారిని సహాయం చేసేందుకు, వారికి సహాయ చర్యలు అందించేందుకు గజ ఈతగాళ్ళు వరదల్లోకి దూకి మరీ సాహసం చేస్తుంటారనమాట. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే, ఏదైనా చూసినప్పుడు ఖచ్చితంగా భయం అనిపిస్తుంది. సో ఆ భయం గురించి ఆలోచించకుండా దాన్ని సరిచేసుకునే వ్యవహారం గురించి ఆలోచించుకోవాలి. సో నీళ్లు అంటే ఎవరికైనా భయమే, ఏంటంటే పడిపోతే మునిగిపోతానేమో అని. నిజంగా స్విమ్మింగ్ నేర్చుకుంటే కనుక పడిపోయినా పర్లేదులే, కాసేపు ఈత కొట్టి బయటికి రావచ్చు అనే ఒక సమాధానం లోపల నుంచి వస్తుందన్నమాట. కాబట్టి లోపం గురించి కాదు, దాన్ని సరిదిద్దుకునే వ్యవహారం గురించి ఆలోచించుకోవాలి.

8:47 దాటి 30 సెకండ్లు కావస్తుంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్ యువర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో. కృష్ణ మా మూవీ నుంచి అనురాగ్ కులకర్ణి పాడిన సాంగ్ అయితే విన్నారు కదా. మాట్లాడుకుంటున్నాం గుడ్ మార్నింగ్ విజయవాడలో ఏంటి అంటే లోపం గురించి కాదు, సరిదిద్దుకునే వ్యవహారం గురించి అని కదా. సో స్వామి వివేకానంద ఇక్కడ ఒక మాట చెప్పారన్నమాట. ఏంటంటే లోపం గురించి పదే పదే ఆలోచించడమే లోపాన్ని సృజిస్తున్నట్లు అవుతుంది. అంటే మనం దాన్ని చెప్పాలంటే ఇంకొంచెం పెంచుతున్నట్టు, అంటే ఆలోచన ద్వారా పెంచుతున్నట్టుగా అనిపిస్తుందన్నమాట. కానీ అలా కాకుండా ఏం చేయాలి, బలం పరిపూర్ణతల గురించి ఆలోచిస్తే, సాధన చేస్తూ ఉంటే ఆ లోపాన్ని తెలియకుండానే మనం సరిదిద్దుకున్న వాళ్ళమవుతాం. సో దీనికి తగ్గట్టుగానే మాట్లాడుకున్నాం కదా. ఏంటి అంటే నీళ్లు చూస్తే ఎవరికైనా ఆహ్లాదమే, కానీ ఆ నీళ్లలో పడిపోతామేమో అన్న భయం వస్తుంది. సో పడిపోయినా పర్లేదులే, కాస్త ఈత కొట్టి బయటకు రావచ్చులే అనే ఒక సమాధానం ఏదైతే మనకి ధైర్యాన్ని ఇస్తుందో అదే మన లోపాన్ని కూడా అధిగమిస్తుందన్నమాట. సో లోపం గురించి పదే పదే ఆలోచించకుండా ఆ లోపాన్ని ఎలా పూడ్చాలి అనే దాని గురించి మాత్రమే ఆలోచించాలి, దానికి తగ్గట్టుగా మన పని చేసుకుంటూ ఉండాలి. అదేనమాట ఇక్కడ స్వామి వివేకానంద చెప్పింది. కాబట్టి నాలో ఈ ప్రాబ్లం ఉంది అని 10 మందికి చెప్పుకోవడం కంటే ఆ 10 మందికి చెప్పుకోకుండా కాస్త న్యూట్రల్గా సైలెంట్గా కూర్చోవడం మేలు. ఒకవేళ ఆ ప్రాబ్లంకి మన దగ్గర సొల్యూషన్ దొరక్కపోతే ఎవరు ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్పేవాళ్ళు, సరైన వాళ్ళు? ఖచ్చితంగా వాళ్ళు మాట్లాడితే, వాళ్ళు ఒక సొల్యూషన్ చెప్తే దీనికి ఖచ్చితంగా ఈ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది అని అనుకున్న వాళ్ళ దగ్గర మాత్రమే మన యొక్క ప్రాబ్లంని విశ్లేషించాలి. కానీ ప్రతి ఒక్కళ్ళ చోట కూడా అలా చెప్పేస్తుంటే నిజంగా ప్రాబ్లం సాల్వ్ అవుతుందో లేదో కానీ ఉన్న ప్రాబ్లం ఎక్కువ అవుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ మాట్లాడేదాని గురించి, మాట్లాడటం తగ్గించి సాధన చేసేదాని గురించి ఎక్కువగా ఆలోచించాలన్నమాట. అది సంగతి. మరైతే వినిద్దామా ఆకాశమేని హద్దురా మూవీ నుంచి ఒక సాంగ్

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకు కి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: నాణ్యతలో రాజీ లేదు,
4: ధరలో సాటి రాదు.
3: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
4: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు.
3: విజయ వంట నూనెలు.
5: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాష్ట్రంలో వెనుకబడిన వర్గాల ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. ఏళ్ల తరబడి సబ్సిడీలు పెండింగ్లో ఉండటంపై ఆర్థిక పరిశ్రమల శాఖల కార్యదర్శులతో సమావేశమై చర్చిస్తామని ఆయన తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా మూడో రోజు ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ, శాంసంగ్, హుందాయ్ మొబిస్, అపాక్ట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి లోకేష్ నిన్న వరుస భేటీలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకున్న అవకాశాలపై వారితో చర్చించారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు కూటమి ప్రభుత్వం కల్పించిన స్వయం ఏపీ బ్రాండ్ ఆగస్టు 1 నుంచి మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సెర్పు శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. విజయవాడలోని సెర్పు కార్యాలయంలో ఆయన అధికారులతో నిన్న సమీక్షించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ 2.0 కింద రాష్ట్రంలో గ్రామీణ పేదలకు తొలి విడతగా 74,812 గృహాలను కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసినట్లు గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల నిర్మాణానికి 10.42 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారని, వీరిలో 9.50 లక్షల మందిని అర్హులుగా గుర్తించామన్నారు. వీరందరికీ త్వరలో ఇల్లూరు మంజూరవుతాయని చెప్పారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి, కోల్కతా నగరాలకు ఇండిగో

కొత్త విమాన సర్వీసులను ఆగస్టు 13 నుంచి ప్రారంభించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కొత్త సర్వీసులకు సంబంధించిన గోడ పత్రికను మంత్రి నిన్న ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యార్థం మరియు సౌలభ్యాన్ని మెరుగుపరిచే దిశగా దక్షిణ తీర రైల్వే విజయవాడ డివిజన్ స్లీపింగ్ ప్యాట్స్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ మోహిత్ సోనాకియా తెలిపారు. ఈ సౌకర్యం ప్రయాణికులకు తాత్కాలిక ప్రయాణ సమయంలో ఆధునిక, సురక్షిత, పరిశుభ్రమైన మరియు సరసమైన విశ్రాంతి స్థలాన్ని అందిస్తుందని తెలిపారు. ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యకుడు ప్రభోవో సుబియాంతోతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, డిజిటల్, అంతరిక్షం, సాంకేతికత, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తూ పలు ఒప్పందాలు కుదిరాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 10 గంటలకు వింటారు.

9:08 దాటి 48 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై. నేను మీ ఆదిత్య. మనం ఎంటర్ అయిపోయాం జోరుగా హుషారుగాలోకి. మరి ఈరోజు జోరుగా హుషారుగాలో ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే నేను మీతో షేర్ చేయడానికి రెడీగా ఉన్నాను. మరి ఆ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్లో మొట్టమొదటిది ఏంటి అంటే, ఏదైనా ఒక బండి కొనాలి అంటే, సో బండి ఇన్ ద సెన్స్ బైక్ కావచ్చు లేకపోతే కార్ కావచ్చు, ఎవరైనా సరే అడిగే విషయం ఏంటి అంటే మైలేజ్ ఎంత, అంతే కదా. సో ఈ మైలేజ్ అనేది ఇప్పుడు ఇథనాల్ బ్లెండింగ్ వల్ల మైలేజ్ తగ్గిపోతుంది అన్న ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అయితే చాలా సర్క్యులేట్ అవుతూ ఉందన్నమాట. అయితే ఈ ఇథనాల్ బ్లెండింగ్ వల్ల మాత్రమే మైలేజ్ తగ్గుతుందా? కాదు. సో దీనికి ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రూఫ్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. మరి ఇథనాల్ బ్లెండింగ్ వల్ల మైలేజ్ ఎంత తగ్గుతుంది అని చెప్పేసి. సో ఎవరు చేశారు ఈ రీసెర్చ్ అంటే, ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వీళ్ళతో పాటు డెహ్రాడూన్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం వారు సంయుక్తంగా కలిసి ఒక పరిశోధన అయితే చేయడం జరిగిందనమాట. ఇంతకీ ఈ పరిశోధన వేటిపైన చేశారు అంటే, ఏదో ఒకటి రెండు మాత్రమే కాదు, 40,000 కార్లపైన, 20,000 బైకులపైన చేయడం అయితే జరిగిందనమాట. ఏంటంటే ఇథనాల్ బ్లెండింగ్ ఒక 20% అంటే, ఒక చెప్పాలంటే 100 లీటర్స్లో ఒక 20 లీటర్స్, అంటే 80 లీటర్స్ పెట్రోల్, ఇంకా 20 లీటర్స్. సో ఇంకా కొంచెం తక్కువగా చెప్పాలి అంటే కనుక 10 లీటర్లో మొత్తం 8 లీటర్లు పెట్రోల్ ఉంటుంది, ఇంకా 2 లీటర్స్ ఇక్కడ ఇథనాల్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా కలిపి ఇక్కడ ఈ ప్యాసింజర్ కార్ పైన ఇంకా ప్యాసింజర్ బైక్స్ పైన పరిశోధన చేయడం అయితే జరిగిందనమాట. మరి ఆ పరిశోధనలో తేలిన విషయం ఏమిటి అంటే, మైలేజ్ మరీ అంతగా తగ్గదు, తగ్గితే ఏదో 1.5%, 2%. ఇంకా మరి మైలేజ్ ఇథనాల్ బ్లెండింగ్ వల్ల మాత్రమే తగ్గిపోతుంది అన్న ఫాల్స్ ఇన్ఫర్మేషన్ని మనం ఇప్పుడైతే సర్క్యులేషన్ ఎక్కువగా ఉంది దాన్ని ఎక్కువగా వింటూ ఉన్నాం కదా, మరి మైలేజ్ దానివల్లే తగ్గుతుందా? కాదు. మైలేజ్ తగ్గడానికి ఇంకా చాలా కారణాలు అయితే ఉన్నాయి. సో మైలేజ్ తగ్గడమైనా పెరగడమైనా ఇంకా వేరే కారణాలు మనపైన ఆధారపడి ఉన్నాయన్నమాట. అయితే మరి మనపైన ఆధారపడి ఉన్న ఆ మైలేజ్కి సంబంధించిన కారణాలేంటో తెలుసుకుందామా? మరి స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఎంజాయ్ ది లిస్నింగ్ విత్ జోరుగా హుషారుగా.

రామజోగయ్య శాస్త్రి గారు లిరిక్స్ అందించగా దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ కంపోజిషన్ లో శంకర్ మహదేవన్, రనీనారెడ్డి పాడిన సాంగ్ అయితే విన్నారు జనదా గ్యారేజ్ మూవీ నుంచి. మరి మనం మాట్లాడుకుంటున్నాం జోరుగా హుషారుగాలో మైలేజ్ గురించి. సో మైలేజ్ అనేది చాలా అవసరమే ప్రతిదానికి. సో అది ఇథనాల్ బ్లెండింగ్ వల్ల మాత్రమే తగ్గుతుంది అని ఒక ఫాల్స్ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకుంటున్నాం. సో అది ఇథనాల్ బ్లెండింగ్ వల్ల మాత్రమే కాదు, మైలేజ్ అనేది ఇంకా మనపైనే ఆధారపడి ఉంటుంది అన్నా కదా. సో మనపైన ఆధారపడి ఉండడం ఏంటి అంటే మన డ్రైవింగ్ హ్యాబిట్స్ పైన ఈ మైలేజ్ అనేది ఎక్కువగా ఆధారపడుతుంది అన్నమాట. సో ఏం చేయాలి అంటే, ఇప్పుడు అందరికీ ఒక డౌట్, ఇంకా ఆన్సర్ కూడా వచ్చేస్తుంది ఆ డౌట్ వెనకాల, ఏంటంటే స్లోగా నడపమంటావా ఏంటి బైక్ని కానీ కార్ని కానీ అని అనొచ్చు. ఎస్, స్లోగా అయితే నేను మరీ ఏమీ అంత స్లోగా నడపమని చెప్పట్లేదు. అంత స్లోగా నడిపితే ఇంకా వెళ్ళినట్టే, దాని బదులు పరిగెత్తుకుంటూ నడుచుకుంటూ వెళ్ళొచ్చు కదా. మరీ అంత స్లో అయితే కాదు, మరీ అంత ర్యాష్ డ్రైవింగ్ అయితే కాదు. సో ప్రతి ఒక్క రోడ్డుకి ఒక స్పీడ్ లిమిట్ అనేది ఉంటుంది ఆ బోర్డు మీద. ఎందుకు పెడతారు? ఏదో నోటికి వచ్చిన స్పీడ్ లిమిట్ అనేది పెట్టరు, దాని ఆ రోడ్డు మీద ఆ వెహికల్స్ అనేవి ఎంత స్పీడ్తో వెళ్ళాలి, సో ఆ స్పీడ్కి తగ్గట్టుగానే రోడ్ డిజైన్ అనేది

అనే ఒక స్పీడ్ లిమిట్ బోర్డ్స్ మనకి కనిపిస్తూ ఉంటాయి అనమాట. మరి 30 చెప్పారు కదా, అనే 30 కాకుండా 25 అలా మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక 20లో బండి కదలలేదు కానీ నలుగురు కూర్చుంటే, సో 25-30 అలా మెయింటైన్ చేసుకుంటూ కొంచెం తగ్గించుకుంటూ ఉంటే కనుక అక్కడ మనం మన మైలేజ్ని కొంచెం పెంచుకున్నట్టే అవుతుందన్నమాట. కాబట్టి మరీ ర్యాష్ డ్రైవింగ్ కాకుండా, మరీ స్లో కాకుండా ఒక స్పీడ్ లిమిట్ ఏదైతే ఉంటుందో, స్పెసిఫిక్ స్పీడ్ లిమిట్, దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటే కనుక మైలేజ్ని కొంచెం మనం పెంచినట్టే. మరి ఇంకొక విషయం ఏంటి అంటే మెయింటెనెన్స్. సో బండిని సర్వీసింగ్ ఇచ్చామా, అది సెకండరీ విషయం కదా. సో బండిని సర్వీసింగ్కి ఇచ్చామా లేదా అన్న విషయం కొంచెం పక్కన పెడితే, ప్రైమరీగా చేయాల్సిన విషయం ఇంకొకటి కూడా ఉంది. అదే ఏంటి అంటే, కనీసం బండిని ప్రతిరోజు దుమ్ము లేకుండా క్లీన్ చేసుకుంటున్నామా లేదా అని ఒక్కసారి మనకి మనం క్వశ్చన్ చేసుకుని బండి వైపు చూడాలన్నమాట. సో ప్రతిరోజు కూడా క్లీనింగ్ అనేది కంపల్సరీ. సో ప్రతిరోజు పనికి వెళ్ళడానికే కుదరట్లేదు, ఇంకా క్లీనింగ్ అంటే బకెట్ నీళ్లు పట్టుకుని తుడుచుకోమంటావా ఆదిత్య అని చెప్పి అనుకుంటుంటారేమో. మరి అంత బకెట్ వాటర్ పైప్ పెట్టి కడగాలి అని చెప్పి అనట్లేదు, కనీసం హ్యాండిల్స్ కానీ సీట్ కానీ తుడుచుకుంటారు కదా. సో దుమ్ము ఉంటే గనక ఒక్కసారి దులుపుతారు అనమాట సీట్ని. అలా కాకుండా ముఖ్యంగా ఒక బైక్ అయితే గనక ఇంజిన్ భాగంలో దుమ్ము పేరుపోకుండా చూసుకోవాలన్నమాట. సో హ్యాండిల్స్ పైన ఎలాగో తుడుస్తూ ఉంటారు, ఇంకా సీట్ పైన తుడుస్తూ ఉంటారు కాబట్టి కొంచెం అలా వంగి కూర్చుని ఇంకా ఇంజిన్ దగ్గర ఉన్న దుమ్ముని కూడా రోజు తుడుచుకుంటూ ఉంటే గనక అక్కడ ఇంజిన్ దగ్గర ఉన్న ఫిల్టర్స్ కానీ ఇంజన్లో ఉన్న కార్బరేటర్ కానీ ఇలాగ వాటి దగ్గర దుమ్ము పడకుండా ఉంటుంది. సో దుమ్ము ఎక్కువగా పెరుగుతూ ఉంటే గనక మైలేజ్ ఖచ్చితంగా తగ్గుతుందన్నమాట. కాబట్టి ఇక్కడ మన హ్యాబిట్స్ పైనే మైలేజ్ అనేది ఆధారపడి ఉంటుందన్న కదా. కాబట్టి మన డ్రైవింగ్, ఆ తర్వాత బండి క్లీన్లీనెస్ మెయింటెనెన్స్ అనేది చాలా అవసరం అన్నమాట. ఇంకా అయితే ఉన్నాయి మనకి సంబంధించిన డ్రైవింగ్ హ్యాబిట్స్, అదే మైలేజ్ని పెంచుకునేందుకు మాట్లాడుకుందాం జోరుగా హుషారుగా. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

9:24 దాటి 50 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ FM 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగా. మరి హుషారుగా ప్రయాణించాలి అంటే మైలేజ్ కొంచెం ఎక్కువ అంటే ఫ్యూయల్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఒకవేళ మైలేజ్ తక్కువ ఉన్న వాళ్ళని లేకపోతే మనం బండిని సరిగా మెయింటైన్ చేయకపోతే మన వల్ల మైలేజ్ తగ్గిపోతే కనుక ఎక్కడికైనా అలా అవుటింగ్కి వెళ్తున్నప్పుడు మధ్యలో ఆగిపోతే పక్కనే ఫ్యూయల్ స్టేషన్ అనేది లేకపోతే కొంచెం అసౌకర్యమే కదా. సో మైలేజ్ అనేది మన పైనే ఆధారపడి ఉంటుందన్న కదా. సో మన పైన ఆధారపడి ఉన్నప్పుడు మనం చేయాల్సింది ఏంటి అంటే గనక సో మీడియం డ్రైవింగ్ అనేది ఉత్తమమైనది. సో మీడియం డ్రైవింగ్తో పాటు స్పీడ్ లిమిట్ని మెయింటైన్ చేయడం అనేది ఇంకో మంచి విషయం. ఆ తర్వాత బండి క్లీన్లీనెస్, అది కార్ అయినా బైక్ అయినా కొంచెం ఇంజిన్ పైన దుమ్ముని దులపడం అయినా చాలా మంచిదన్నమాట. ఇంకా చూసుకుంటే గనక టైర్స్ చెకింగ్. సో టైర్లు అరిగిపోతున్నాయా లేదా, సో టైర్స్ పైన స్పోక్స్ అయితే ఉంటాయి కదా, అది ఒక 3-4 మంత్స్ ఆగిన తర్వాత పోతూ ఉంటాయి కొత్త టైర్లు. కొత్త టైర్కి అయితే ఉంటాయి. సో ఆ కొత్త టైర్లు బిగించుకున్న తర్వాత ఒకవేళ కొత్త బైకే కొన్న తర్వాత 4-5 నెలలు ఇంకా 6 మంత్స్ అయిన తర్వాత స్పోక్స్ అనేవి పోతూ ఉంటాయి అనమాట. సో ఇంకా టైర్కి లోపల ఫ్రిక్షన్ గ్యాప్ అనేది చెప్పి ఉంటుందన్నమాట. అంటే మనకి చూసినప్పుడు టైర్ అంతా కూడా ఫ్లాట్గా కాకుండా మధ్యలో కొంచెం గ్యాప్స్ అయితే ఉంటాయి కదా. సో ఆ గ్యాప్ ఇంకా బయట సర్ఫేస్ అనేది ఏదైతే ఉంటుందో కొంచెం డిఫరెన్స్ ఉందా లేదా కలిసిపోతున్నాయా అనేది చూసుకుంటూ ఉండాలన్నమాట. మరీ ఫ్లాట్గా ఉంటే అప్పటికప్పుడు టైర్ మార్చుకోవాల్సిందే. సో ఒకవేళ గ్యాప్స్ కూడా మొత్తం అంతా మాయమైపోయి టైర్ సర్ఫేస్ అంతా కూడా ఒకేలాగా అయిపోతుంది అంటే కనుక ఆ క్షణంలో కూడా టైర్స్ ఖచ్చితంగా మార్పించుకోవాల్సిందే. సో ఈ విధంగా టైర్స్ని ఎప్పుడూ కూడా మనం చెక్ చేసుకుంటూనే ఉండాలన్నమాట. ఇంకా చూసుకోవాల్సిన విషయం ఏమిటంటే టైర్లో మంచిగా గాలి నిండా ఉందా లేదా. అబ్బో అది మాత్రం మేము చూసుకోమా ఏంటి అని చెప్పి అనుకుంటారేమో. ఎస్, చూసుకుంటారు. కానీ ఎప్పుడు ఎప్పుడైనా కొంచెం ఎక్కువ దూరం మనం వెళ్ళాలి, కొంచెం పెద్ద ఊరు వెళ్ళాలి అని అనుకుంటే కనుక అప్పుడు చెక్ చేసుకుంటారు. సో అలా కాకుండా ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళాంలే వచ్చాంలే అని చెప్పి అనుకుంటుంటారు కదా. కనీసం ఒక 15-10 కిలోమీటర్స్ లోపల ఎవరైతే రోజు ప్రయాణం చేస్తుంటారో అంతకంటే ఎక్కువగా చేరు వాళ్ళు అంతగా గమనించుకోరన్నమాట. ఎందుకంటే ఇక్కడే కదా వెళ్ళి వచ్చేసాంలే కదా అని చెప్పేసి పక్కన పెట్టేస్తుంటారు. అలా కాకుండా కనీసం అలాగా ఎవరికైతే ఇంటి నుండి ఆఫీస్కి ఒక 15 కిలోమీటర్స్ లోపలే ఉంటుందో రాను పోను వాళ్ళు కూడా ఒక 2 డేస్కైనా చెక్ చేసుకుంటూ ఉండాలన్నమాట టైర్ నిండా చక్కగా గాలి ఉందా లేదా అని. అయినా అటువంటి సౌకర్యం కానీ ఒకవేళ వంగి చూడటం కొంచెం

సౌకర్యం అయితే గనక అటువంటి బాధలేం లేకుండా ఇప్పుడు ప్రతి ఫ్యూయల్ స్టేషన్ లో కూడా ఫ్రీగా నైట్రోజన్ ఎయిర్ ని నింపుతున్నారన్నమాట. సో అటువంటి సౌకర్యాన్ని కూడా మనం యూటిలైజ్ చేసుకోవచ్చు. సో ఇవన్నీ మనం పాటిస్తే గనక ఇథనాల్ బ్లెండింగ్ వల్ల మైలేజ్ తగ్గుతుంది అన్న ఫాల్స్ న్యూస్ ని మనం పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. సో ఇంకా సైంటిఫిక్ స్టడీస్ అయితే రీసెర్చ్ చేసి మరీ చెప్తుంది అంటే ఈ ఇథనాల్ బ్లెండింగ్ వల్ల ఒకవేళ తగ్గితే మైలేజ్ 1.5%, 2% అంతకంటే ఎక్కువ మించదు అని చెప్పేసి వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చేసారనమాట. సో మరి ఎందుకు ఇథనాల్ బ్లెండింగ్ వల్ల మైలేజ్ తగ్గుతుందని చెప్పి కొందరు, తగ్గదని చెప్పి కొందరు ఇలా చెప్తూ ఉంటే అసలు బ్లెండింగ్ ఎందుకు చెయ్యాలి అనే విషయమే కదా ఇప్పుడు అందరికీ ఒక ప్రశ్న. సో ఏంటి అంటే ఫాసిల్ ఫ్యూయల్స్ అనేవి ఎప్పటికీ కూడా ఉండవు. మనం ఆలోచించాలి ఏంటంటే సమ్మర్ వస్తేనే, సమ్మర్ అయిపోయిన తర్వాత ఇంకా 2 నెలల వరకు కూడా నీళ్లు తోడితే భూమిలో నుంచి రావట్లేదే. మరి అటువంటిది ఫాసిల్ ఫ్యూయల్స్ కొన్ని శతాబ్దాల నుంచి, చెప్పాలంటే ఎప్పుడైతే ఒక వెహికల్ ని కనుక్కున్నారో అప్పటి నుంచి కూడా ఫాసిల్ ఫ్యూయల్స్ ని మనం వాడుతూనే ఉన్నాం అన్నమాట. మరి ఎప్పటికైనా అవి భూమిలో ఇంకిపోవాల్సిందే కదా, మరి అందుకనే ఆ ఫాసిల్ ఫ్యూయల్స్ ని ఇంకిపోతాయి ఎప్పటికైనా సరే అని గుర్తు తెచ్చుకోవడం కోసం, ఇంకా కాలుష్యాన్ని తగ్గించడం కోసం ఈ బయోఫ్యూయల్ అనేది కొంచెం కలపడం అయితే జరుగుతుందన్నమాట. సో దాని వల్లనే మైలేజ్ తగ్గిపోతుందన్న ఫాల్స్ న్యూస్ నమ్మడం కంటే మన డ్రైవింగ్ హ్యాబిట్స్ ని మనం మెరుగుపరుచుకోవాల్సిన అవసరం చాలానే ఉంది. సో ఆ డ్రైవింగ్ హ్యాబిట్స్ ని మనం మెయింటైన్ చేసుకుంటూ మంచిగా మన ప్రాపర్ గా మన వెహికల్ ని చూసుకుంటూ ఉంటే గనక మైలేజ్ దానివల్ల తగ్గుతుంది, దీనివల్ల తగ్గుతుంది అని కాకుండా మన డ్రైవింగ్ పైన ఆధారపడుతుంది అన్న విషయాన్ని మనం తెలుసుకోవాలన్నమాట. సో ఇంకా తెలుసుకుందాం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ జోరుగా హుషారుగాలో. స్టే ట్యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: అమ్మా, ఈరోజు హాలిడే స్పెషల్ ఏం చేస్తున్నావు నాకు?
1: నువ్వు చెప్పమ్మా, వాట్ ఎవర్ చేయించేద్దాం మీ అమ్మతో.
0: నాకు వేడి వేడిగా గారెలు తినాలనుంది డాడీ.
2: ఏంటి చేసేది, గ్రైండర్ రిపేర్ వచ్చింది, ఇవాళ ఏం కుదరదు.
1: అది లేకపోతే ఏంటబ్బా, చక్కగా రోట్లు రుబ్బిన పిండితో గారెలు చేస్తే ఎంత టేస్టీగా ఉంటాయో. మోర్ ఓవర్ అలా అప్పుడప్పుడు గ్రైండర్, మిక్సీ, వాషింగ్ మిషన్ లో గ్యాప్ ఇస్తే మనకి ఎక్సైజ్ లో ఉంటుంది, ఎలక్ట్రిసిటీ కూడా సేవ్ చేసినట్టుంటుంది.
2: చెప్పటం బానే ఉంటుంది, చేస్తే అప్పుడు తెలుస్తుంది.
1: నిన్నొక్కదానే చేయమనట్లేదు కదా మై హూనా, నేను కూడా హెల్ప్ చేస్తా, కలిసి చేద్దాం.
2: అయితే ఓకే, ఎస్, అవకాశం ఉన్నప్పుడల్లా ఎలక్ట్రిసిటీని సేవ్ చేద్దాం.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

9:36 దాటి 10 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.2 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనం ఉన్నాం జోరుగా హుషారుగాలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటూ. మనిషికి చాలా చాలా ముఖ్యమైనది ఏంటి? మనుషులకి మాత్రమే కాదు, అసలు జీవించే ప్రతి జీవికి కూడా చాలా చాలా ముఖ్యమైనది ఏంటి అంటే, సో మనిషికి చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ఎవరికైనా సరే ముందుగా గుర్తొచ్చేది వెల్త్, సంపద కదా. అది ఉంటేనే ఏ పనైనా సాగేది. సో మరి అంత లోతుగా కాదు, కానీ ఇంకా చెప్పాలి అంటే ప్రతి జీవికి అన్నాను కాబట్టి ప్రతి జీవికి సంపద అవసరం లేదు కదా, మనిషికి మాత్రమే అవసరం. సో పీల్చే గాలి, ఎస్, మరి ఆ పీల్చే గాలి కనీసం 4 వరకు అక్కర్లేదు, 2 మినిట్స్ కూడా లేకపోతే మరి ఏంటి సంగతి? సో మరి పీల్చే గాలి ప్రతి జీవి మనుగడకు కారణం. మరి కానీ ఆ గాలి కాలుష్యం అయిపోతే మనుగడే కష్టమైపోతుంది. సో గాలి కాలుష్యం ఎక్కువ దేనివల్ల వస్తుంది? అందరికీ తెలిసిన విషయమే, ఏంటి అంటే ఎగ్జాస్ట్. సో ఈ ఎగ్జాస్ట్ ఎక్కడి నుంచి అంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఇండస్ట్రీస్ నుంచి కాదంట. సో మరి ఇండస్ట్రీస్ పరిశ్రమలు కాకపోతే ఇంకేంటి? వెహికల్స్, మనం వాడే వెహికల్స్ దగ్గర నుంచే ఈ గాలి కాలుష్యం అనేది చాలా ఎక్కువైపోతుంది. సో ఎక్కడైనా సరే పరిశ్రమల వల్ల, అక్కడి నుంచి వచ్చే ఎగ్జాస్ట్ వల్ల అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు, ఎస్. కానీ ఆ పరిశ్రమల్లో కూడా ఇప్పుడు ఏంటంటే చాలా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ అయితే వచ్చేసాయి.

మాట. సో గాల్లోకి చాలా పొల్యూటెంట్స్ని కాకుండా కొంచెం కొంచెం మాత్రమే వదులుతూ, ఒకవేళ ఎక్కువ పొల్యూటెంట్స్ ఉంటే వాటిని ఫిల్టర్ చేసి పక్కకి తీయడం, ఇలాంటి రకరకాల మెకానిజమ్స్ అయితే వచ్చాయి. మరి ఇంకా వెహికల్స్ అత్యధికంగా వాడేస్తూ ఉండడం, వెహికల్స్ పక్కన రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటించను అన్న అశోకుడు చెట్లు ఇప్పుడు కొన్ని చోట్ల మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. ఇంకా సిటీస్లో అయితే కనుక కంజెస్టెడ్ రోడ్స్, ఎక్కువగా మనకి ట్రాఫిక్, ఇలా రకరకాలుగా ప్రాబ్లమ్స్ అనేవి చూస్తూ ఉంటాం. మరి ఇంకా ఈ వెహికల్స్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్ అనేది ఎక్కడికి పోతుంది? అలా మన చుట్టూరానే తిరుగుతూ ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాగా గాలి కాలుష్యం అనేది దేనివల్ల ఎక్కువగా అవుతుందంటే వెహికల్స్ నుంచి వచ్చే ఎగ్జాస్ట్ గ్యాస్ వలనే. సో ఇలాగ వెహికల్స్ నుంచి ఎగ్జాస్ట్ గ్యాస్ వలన ఎక్కువగా పొల్యూషన్ ఎక్కి గురయ్యే సిటీస్ చాలానే ఉన్నాయి. అలాగా ఢిల్లీ నగరం ఏంటంటే అసలు ఇంకా ఇటువంటి ప్రాబ్లమ్ని మనం ఫేస్ చేయకూడదు అని చెప్పి, ముఖ్యంగా వింటర్ సీజన్లో ఈ ప్రాబ్లం ఎక్కువైపోతుంది కాబట్టి వింటర్ సీజన్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని చెప్పేసి చాలా జాగ్రత్తలు అయితే, చాలా నిర్ణయాలు అయితే తీసుకున్నారనమాట. అదేంటి, ఇది రెయినీ సీజనే కదా, మరి వింటర్ సీజన్లో తీసుకోవాల్సిన నిర్ణయాలు అని చెప్పి కొంచెం ఆలోచన వచ్చినట్టుంటుంది. ఎస్, ఆలోచన కరెక్టే. ఏంటంటే ఏదైనా ఒక ప్రమాదం జరిగితే కొంచెం ముందుగానే ఆలోచించి ఉండాల్సింది అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు కదా అందరూ. అందుకనే రాబోయే వింటర్ ఇంకా కొన్ని నెలల తర్వాత ఉన్నా దాని గురించి ఎంతో ఫస్ట్గానే ఇయర్ స్టార్టింగ్లోనే ఈ నిర్ణయాలు అనేవి తీసుకున్నారనమాట. మరైతే ఢిల్లీ వాళ్ళు వింటర్ సీజన్లో ఎయిర్ పొల్యూషన్ని తగ్గించేందుకు ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు మాట్లాడుకుందాం జోరుగా హుషారుగా. స్టేట్ యూనిట్ వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

ఫలక్నామా దాస్ మూవీ నుంచి సిద్ శ్రీరామ్ పడిన సాంగ్ అయితే విన్నారు కదా. 9:44 దాటి 47 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం జోరుగా హుషారుగాలో. మరి వింటర్ సీజన్లో పొల్యూషన్ని తగ్గించుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం వారు ఇప్పుడే తీసుకున్న నిర్ణయాలు ఉన్నాయన్నా కదా. మరి ఏంటి ఆ నిర్ణయాలు అంటే గనక BS6 అనే ప్రమాణం కలిగిన వెహికల్స్ ఇప్పుడైతే మనం ఎక్కువగా చూస్తూ ఉన్నాం. సో ఈ BS6 వెహికల్స్ ఏవైతే ప్రమాణం కాని వెహికల్స్ ఉన్నాయో వాటన్నింటికీ కూడా 1 నవంబర్ నుంచి 31 జనవరి వరకు ఢిల్లీలో నో ఎంట్రీ అంట. కాబట్టి ఢిల్లీ వెళ్లే వాళ్ళు 1 నవంబర్ లోపు చూసుకోండి మీ వెహికల్ BS6 ప్రమాణంలో ఉందో లేదో. సో ఇంకా పార్కింగ్ చార్జెస్ని కూడా పెంచడం జరుగుతుందన్నమాట వింటర్ సీజన్లో. సో ఎందుకు ఇలాగా అని చెప్పి అనుకోవచ్చు. ఎందుకు అంటే కేవలం కార్లో 1 పర్సన్ మాత్రమే ప్రయాణిస్తూ ఉండడం అనేది ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. సో 1 పర్సన్కి 1 కార్ అంతగా అవసరం లేదు కదా. సో అందుకనే పార్కింగ్ చార్జెస్ని పెంచడం, ఆ తర్వాత కార్ పూలింగ్ అనే ఒక వ్యవస్థని పెంచడం కోసం ఈ నిర్ణయాన్ని తీసుకోవడం జరిగిందనమాట. దీంతోపాటు వర్క్ ఫ్రం హోమ్ ఎక్కడైతే అవకాశాలున్నాయో ఆ వర్క్ ఫ్రం హోమ్ని ఇంకా పెంచేందుకు ఈ వింటర్ సీజన్లో నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. సో వీటితో పాటు ఇంకా ముఖ్యమైన విషయం ఏమిటి అంటే గనక డెమాలిషన్ వర్క్స్. ఎక్కడైతే అవసరం లేని బిల్డింగ్స్, ఇంకా చెప్పాలంటే వాటికి ఒక ప్రమాణం అయిపోయిన బిల్డింగ్స్ అయితే ఉంటాయో వాటిని పడగొట్టేస్తూ ఉంటారు కదా. సో ఇలాగా పడగొట్టేస్తూ ఉండడం కారణంగా దాని నుంచి వచ్చే దుమ్ము ధూళి అనేది ఇంకా పొల్యూషన్ని పెంచుతూ ఉంటుందన్నమాట. ముఖ్యంగా వింటర్ సీజన్లో అయితే ఇంకా ఏమీ కనిపించకుండా ఉంటుంది ఆకాశం కానీ చుట్టుపక్కల ప్రాంతాలు కానీ. అందుకనే వింటర్ సీజన్లో ఈ డిమాలిషన్ వర్క్స్ అనేవి పూర్తిగా నిషేధించడం జరిగింది. సో ఇవన్నమాట వింటర్ సీజన్లో కాలుష్యం నుంచి, ముఖ్యంగా గాలి కాలుష్యం నుంచి కాపాడుకునేందుకు ఢిల్లీ ప్రభుత్వం వాళ్ళు తీసుకోబోతున్న నిర్ణయాలన్నమాట. మరిన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ అయితే తెలుసుకుందాం జోరుగా హుషారుగా. స్టేట్ యూన్ టు వివిధ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే ఆదిత్య. ఇప్పుడైతే అనేకుడు మూవీ నుంచి ఒక సాంగ్ అయితే వచ్చేస్తుంది.

9:52 దాటి 47 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతీయ ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యురాజే ఆదిత్య. మనమున్న జోరుగా హుషారుగాలో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకుంటూ. సో ఇప్పుడున్న ప్రాబ్లం ఏంటి అంటే కనుక ప్రపంచవ్యాప్తంగా కొంచెం ఎబోలా కేసెస్ అనేవి కొన్ని దేశాల్లో పెరుగుతూ ఉన్నాయన్నమాట. సో ఈ ఎబోలా కేసెస్ పెరుగుతున్న కారణంగా ఎయిర్పోర్ట్స్లో స్క్రీనింగ్ టెస్ట్ని కూడా చాలా పెంచడం అయితే జరిగింది. అదేంటంటే టోటల్గా దేశంలోకి రాకుండా అక్కడే కట్టడి చేసేందుకు. సో స్క్రీనింగ్ టెస్ట్ అంటేనే మనందరికీ తెలిసిన విషయమే కదా. మరి ఎయిర్పోర్ట్ నుంచి ఎవరైతే మన దేశానికి వస్తున్నారో లేకపోతే పక్క దేశాలకి వెళ్తున్నారో వాళ్ళందరినీ కూడా స్క్రీనింగ్ టెస్ట్ చేస్తూ ఉంటే గనక కొంచెం అక్కడ కంజెషన్ అనేది పెరుగుతుంది. అండ్ అలాగే అందులో ఎఫెక్ట్ అయిన వారు ఎవరైనా ఉంటే వారి వల్ల ఇంకా చుట్టుపక్కల వాళ్ళకి ఏమీ కాకపోయినా, అంటే వాళ్ళ ఎఫెక్ట్ కాకపోయినా కొంచెం వాళ్ళకి కూడా అంటే అవకాశం ఉంటుందన్నమాట. సో దీనికోసం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వారు ప్రత్యేకంగా ఒక సౌకర్యాన్ని అయితే తీసుకొచ్చారనమాట. ఏంటి ఆ సౌకర్యం అంటే ఏఐఆర్ సువిధ 2.0 పోర్టల్. మరి ఇంతకీ ఏంటి ఈ ఏఐఆర్ సువిధ 2.0 పోర్టల్ అంటే గనక ఇది టోటల్గా డిజిటల్ అప్రోచ్ అనమాట. సో కాంటాక్ట్లెస్ ఇంకా పేపర్లెస్ అప్రోచ్ అని కూడా చెప్పొచ్చు. అలాగే ఈ ఏఐఆర్ సువిధ 2.0లో ఎక్కడైతే స్క్రీనింగ్ టెస్ట్లో ఏవైతే పరీక్షలు చేస్తారో అవన్నీ కూడా ఈ పోర్టల్లో నమోదు చేయొచ్చు. అండ్ అలాగే రియల్ టైం రిస్క్ మానిటరింగ్ కూడా చేసే సౌకర్యం అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా రియల్ టైం రిస్క్ మానిటరింగ్ చేయడం వల్ల ఏ క్షణంలో ఆరోగ్యం దెబ్బతింటోంది, ఒకవేళ ఆరోగ్యాన్ని దెబ్బతింటే గనక దాన్ని కాపాడుకునేందుకు ఏం చేయాలో వెంటనే రియల్ టైంలో సూచనలు మనం తెలుసుకోవచ్చు. అందుకోసమే ఈ ఏఐఆర్ సువిధ 2.0 పోర్టల్ని ముఖ్యంగా స్క్రీనింగ్ టెస్ట్ కోసం, ఈ ఎబోలా కేసెస్ కోసం మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు ఇప్పుడు ఇంట్రొడ్యూస్ చేయడం అయితే జరిగింది. సో ఇలాగా కాంటాక్ట్లెస్ ఇంకా డిజిటల్ అప్రోచ్ అనేది చాలా మంచి విషయం కదా. సో ఇప్పుడైతే ఒక సాంగ్ అయితే వచ్చేసింది. స్టే ట్యూన్ టు విద్యుభారతి విత్ యువర్ ఆర్జే ఆదిత్య.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: FM 101.3.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. పెట్రోల్ డీజిల్లో కలిపేందుకు భారీగా ఇథనాల్ అవసరమని, ఇథనాల్ మీథేన్ ఏవియేషన్ ఫ్యూయల్ పాలసీని సిద్దం చేయాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సంపద సృష్టి, సర్క్యులర్ ఎకానమీ అనేది ప్రభుత్వ విధానమని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని నల్లమల్ల అటవీ ప్రాంతంలో నిర్వహించిన పురావస్తు సర్వేలో అమరావతి చరిత్రకు సంబంధించిన శాసనాలు వెలుగులోకి రావడం చారిత్రాత్మక పరిణామమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. అమరావతి చరిత్ర, బౌద్ద వారసత్వానికి ఈ శాసనాలు మరింత బలమైన ఆధారాలని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు సియోల్ నుంచి ఆ దేశ వాణిజ్య నగరమైన బుసాన్కు వెళ్లనున్నారు. బుసాన్లో ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పర్యాటక రాష్టంగా తీర్చిదిద్దేందుకు చారిత్రాత్మక అడుగు వేశామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లోర్జర్ రూపొందించిన నివు ఏఐ ప్లాట్ఫామ్ వినియోగానికి రాష్ట పర్యాటక అథారిటీ మూడేళ్ల వ్యూహాత్మక ఒప్పందాన్ని నిన్న కుదుర్చుకుంది. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో పోలవరం ప్రాజెక్టు పనుల్లో 15% పురోగతి సాధించామని, అనుకున్న సమయానికి వచ్చే ఏడాది ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. ధవళేశ్వరం బ్యారేజ్ను, పోలవరం ప్రాజెక్టును నిన్న ఆయన సందర్శించారు. రెండేళ్లలో అమరావతి నుంచే క్వాంటం కంప్యూటర్ల తయారీ, విదేశాలకు ఎగుమతులే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించిన వెండర్ డెవలప్మెంట్ కార్యక్రమంలో మంత్రి నిన్న మాట్లాడుతూ, అమరావతిలో ఏర్పాటు చేస్తున్న భారతదేశ పుత్తోలి 133 క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ ఈ ఏడాది డిసెంబర్ నుంచి అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గిరిజన ప్రాంతాల్లో 1049 కోట్ల రూపాయలతో అభివృద్ది పనులు చేపడుతున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. సచివాలయంలో గిరిజన ఇంజనీరింగ్ విభాగం అధికారులతో నిన్న సమీక్షించారు. 2025లో భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్టీఐ 44% పెరిగి $39 బిలియన్గా నమోదయ్యాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. నైరుతి రుతుపవన ద్రోణి తూర్పు మధ్య బంగాళాఖాతం వరకు సగటు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి ముస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 11 గంటలకు వింటారు.

0: భారతి ఎఫ్ఎం 101.3. రామ్, నాలో నీకు నచ్చింది ఏంటి?
1: నువ్వు బాగా మాట్లాడుతావు సీత. నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.

0: ఏంటండి ఈ టైంలో బాల్కనీలో కూర్చుని కృష్ణాతీరం వైపు చూస్తున్నారు?
1: ఈ సాయం సమయంలో ఈ కృష్ణానది, ఈ చల్లగాలి, ఆ చక్కని చందమామ పక్కన కూర్చుని కబుర్లు చెప్పి నువ్వు, ఆహా ఎంత బాగుంది కదా.
0: ఆహా బాగుంది మీ వర్ణన. ఇంకా
1: ఈ టైంలో మంచి ఓల్డ్ క్లాసిక్స్ వింటుంటే భలే ఉంటుంది. ఆ నదిలో వెన్నెల వెలుగులో చిన్న పడవ మీద పోతూ ఆ చల్లగాలి ఆస్వాదిస్తున్నట్టుంటుంది.
0: ఎందుకు లేవు, అవి కూడా ఉన్నాయి మన మనసుకు నచ్చే మధుర స్వరాలు. వివిధ భారతిలో ప్రతిరోజు రాత్రి 9 గంటల నుంచి 10 గంటల వరకు విని ఆనందించండి.
1: అవునా, మరి ఇంత ఆలస్యంగా చెప్తావు, 9 అయిపోతుంది, రేడియో ఆన్ చేసి వివిధ భారతి ట్యూన్ చేయి.
2: నాణ్యతలో రాజీ లేదు,
3: ధరలో సాటి రాదు,
2: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
3: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
2: విజయ వంట నూనెలు.

10:11 దాటి 44 సెకండ్లు కావస్తోంది. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనం ఎంటర్ అయిపోయాం హరివిల్లోకి. మరి హరివిల్లులో మొట్టమొదటిగా నేను అడగబోయే ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో అతిపెద్ద జల రవాణా మార్గం ఏది? సో హైవేస్ అయితే తెలుసు, రైల్వేస్ అంటే రైల్వే నెట్వర్క్ అంతా ఒకటే కాబట్టి దాని గురించి కాదు. ఇంకా మూడోది ఏంటి అంటే కనుక వాటర్వేస్. సో వాటర్వేస్లో ఇన్లాండ్ వాటర్వేస్ గురించి అడుగుతున్నాను అనమాట. భారతదేశంలో అతిపెద్ద జల రవాణా మార్గం ఏది? మరి తెలిస్తే కనుక మెసేజ్ చేసేయచ్చు 8662488114కి.

కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి అనురాధ గారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా విజయవాడ నుంచి మల్లికార్జున్ గారు, ఆన్సర్ డిలీట్ చేసేసారేంటి. అబ్దుల్ కలాం గారు పెద్దపరిమి నుండి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, వాళ్ళ అదే అక్కడ జల రవాణా ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఎక్కడ ఎండ్ అవుతుందో ఊర్ల పేర్లు రాశారా, కరెక్టే. సో నెక్స్ట్ ఇంకా మెసేజ్ ఎవరు చేస్తున్నారు అంటే, కాకినాడ జిల్లా పాతకోట నుంచి పలక సత్యనారాయణ గారు, కృష్ణకుమారి గారు మెసేజ్ చేశారు, ఎస్ నేషనల్ వాటర్ వేనే కానీ ఎన్నో నెంబరు కావాలన్నమాట. నేను చెప్తే వింటారా? ఓకే చెప్పేస్తా, అందరి మెసేజెస్ చదివిన తర్వాత. రాధాకృష్ణ గారు విజయవాడ నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. పడన నుంచి భాస్కర్ గారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా శ్రీనివాస్ గారు, ఆశ, బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. రాజీ పెడన నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కడప నుంచి వినయ్, అవును ఈరోజు కూడా నేనే. సో మరి ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే, భారతదేశంలో అతిపెద్ద జల రవాణా మార్గం, ఇన్లాండ్ వాటర్వే, ఏంటి అంటే కనుక నేషనల్ వాటర్వే 1. మరి ఇంతకీ ఈ నేషనల్ వాటర్వే 1 ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంటుంది? ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ నుంచి వెస్ట్ బెంగాల్లోని హాల్డియా వరకు ఉంటుందన్నమాట. మరి ఇంత పెద్దదైన ఈ జల రవాణా మార్గం యొక్క కిలోమీటర్ లెంత్ ఎంతో తెలుసా? 1620 కిలోమీటర్లు. నిజంగా ఒక నదికి ఆ ఒడ్డు నుంచి ఈ ఒడ్డుకి చెప్పాలంటే దాన్ని ఫెర్రీ అంటారా, లేకపోతే తెట్టు పడవ ఏదో అంటూ ఉంటారు కదా, సరిగా పదం అయితే ఇప్పుడు రాలేదు, మరి ఫెర్రీ అనుకుంటున్నాను. మొత్తం ఏదైతే వెహికల్స్ అయితే ఉంటాయో, కార్ కానీ లారీ కానీ అన్నీ కూడా వాటికి పైన ఎక్కించి కనీసం ఒడ్డు దాటిస్తారు అంతే. సో ఇలాంటివి మనం చూస్తుంటాం కదా, అలా వాటి మీద ప్రయాణిస్తున్నప్పుడే ఏదో ఫీలింగ్ ఉంటుంది. అటువంటిది 1620 కిలోమీటర్స్ ఇన్లాండ్ వాటర్వే, అది కూడా ప్రయాగ్రాజ్ నుంచి హాల్డియా, వెస్ట్ బెంగాల్లోని హాల్డియా వరకు. అంటే గనక ఆ ప్రయాణం చేస్తూ ఉంటే మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, అంటే ఎవరికైతే ఇష్టం ఉంటుందో. కానీ కొంతమందికి ఏంటంటే అలాగా షిప్ ప్రయాణం అంటేనే కొంచెం ఏదోలా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. సో అలా కాకుండా ఎక్కువ దూరాలు ప్రయాణాలు చేసే వాళ్ళకి కూడా కొంచెం రిస్కీగా ఉంటుంది అన్నమాట. ఇలా కాకుండా ఉండాలి అంటే గనక అప్పుడు నిమ్మకాయ పక్కన పెట్టుకుంటుంటారు కదా. సో అది నెక్స్ట్ విషయం అన్నమాట. హరివిల్లలో ఇప్పుడు అడగబోయే రెండవ ప్రశ్న ఏమిటంటే, మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక ఇన్లాండ్ నావిగేషన్కి సంబంధించి ఒక వాటర్వే ఉందన్నమాట. అయితే ఈ వాటర్వే ప్రస్తుతం అంత ప్రసిద్ధి కాకపోయినా బ్రిటిష్ కాలంలో చాలా ప్రసిద్ధి చెందిన జల రవాణా మార్గం. మరి ఆంధ్రప్రదేశ్లో అత్యంత ప్రసిద్ధి చెందిన ఇన్లాండ్ వాటర్వే, నేషనల్ వాటర్వే ఎన్నో నెంబర్ ఉంది, మరి అది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వ్యాపించి ఉందో కూడా చెప్పొచ్చు. సో ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన నేషనల్ వాటర్వే ఆన్సర్ తెలిస్తే కనుక 8662438114కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

10:28 దాటి 17 సెకండ్లు కావస్తోంది సమయం. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విద్యురాజే ఆదిత్య. మనమున్నాం హరివీలులో. వేటూరి గారి రచనలో హరిహరన్ పడిన బ్యూటిఫుల్ సాంగ్ అయితే విన్నారు, చూడాలని ఉంది మూవీ నుంచి. అయితే అడిగిన క్వశ్చన్ ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్లో ప్రసిద్ధి చెందిన ఇన్లాండ్ వాటర్వే నావిగేషన్కి సంబంధించింది ఏంటి అన్న కదా. మరి చూసేద్దాం ఎవరెవరు మెసేజెస్ అయితే పంపించారో. ఫస్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, ఆంధ్రప్రదేశ్లో అత్యంతగా విస్తరించిన అంటూ పెడన జోగానంద్ర కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు. ఎస్, కరెక్ట్ ఆన్సర్ అండి. నెక్స్ట్ ఇంకా పెడన నుంచి కనకారావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ 4 అంటూ. ఓకే, కర్నూలు జిల్లా కల్లూరు మండలం నుంచి మెసేజ్ చేస్తున్నారు సుంకన్న పండు గారు, భూదేవి గారు, పునీత్ నాగార్జున, హర్షవర్ధన్. వేటపాలెం దగ్గర రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం దేవాంగ గారు మెసేజ్ చేశారు. సో ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చింది, మరి సెకండ్ క్వశ్చన్కి. నెక్స్ట్ ఇంకా భాస్కర్ గారు పెడన నుంచి మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. రాధాకృష్ణ గారు విజయవాడ నుండి పేరు పెట్టారా, కరెక్ట్ ఆన్సర్. విజయవాడ నుంచి మల్లికార్జునరావు గారు మెసేజ్ చేశారు, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప కొమరం భీం జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అత్యంత ప్రసిద్ధి చెందిన ఇంకా చారిత్రక బ్రిటిష్ జల రవాణా మార్గం అంటూ మెసేజ్ చేశారు. పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. రామ్ గారు వీరంపల్లి నెల్లూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నమస్తే అంటూ మెసేజ్ చేస్తున్నారు. అయ్యో, ప్రకాశం బ్యారేజ్ ఇది ఆనకట్ట, అది కూడా కృష్ణానది పైన. నేను అడుగుతుంది జల రవాణా మార్గం. నెక్స్ట్ ఇంకా మెసేజ్ చేస్తున్నారు ఎవరు, అబ్దుల్ కలాం గారు పెదపరిమి నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాడు నుండి, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుండి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి ఆన్సర్ వచ్చేసి ఏంటంటే నేషనల్ వాటర్వే 4, దీని పేరే బకింగ్హామ్ కెనాల్ అని చెప్పేసి పిలుస్తారనమాట. సో పేరు చూస్తేనే అర్థమవుతుంది కదా, సో బ్రిటిష్ వాడదని చెప్పి. సో బ్రిటిష్ కాలంలో ఈ ఇన్లాండ్ వాటర్వేని ఎక్కువగా వాడుతుండేవారు అనమాట. మరి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే కాకినాడ నుంచి నెల్లూరు వరకు అని చెప్పి, ఇంకా కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు అని చెప్పి చెప్తుంటారనమాట. సో ఎక్కడి నుంచి అంటే కాకినాడ నుంచి స్టార్ట్ అయితే కనుక గోదావరి మధ్యలో కృష్ణ వస్తుంది, ఆ తర్వాత పెన్నా వస్తుంది. సో ఇలాగ నదులు కూడా మధ్యలో అడ్డం వస్తూ ఉంటాయి కదా. సో అక్కడ కొంచెం ఇక్కడ ఇన్ఫర్మేషన్ అనేది మారుతూ ఉంటుంది అనమాట. సో కటింగ్స్ వస్తూ ఉంటాయి కాబట్టి. మరి హరివీలులో ఇప్పుడు అడగబోయే ప్రశ్న, భారతదేశంలో మొత్తం అసలు ఎన్ని జల మార్గాలు ఉన్నాయి, భారతదేశంలో మొత్తం ఎన్ని జల రవాణా మార్గాలను గుర్తించడం జరిగింది. తెలిస్తే గనక 8662488 14కి వాట్సాప్ మెసేజ్ చేసేయచ్చు.

0: నాలో నీకు నచ్చిందేంటి?
1: నువ్వు బా మాట్లాడుతావు సీత, నువ్వు మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
0: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
1: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: నాణ్యతలో రాజీ లేదు,
3: ధరలో సాటి రాదు,
2: నాణ్యతకి నమ్మకానికి మరో పేరు
3: ప్రభుత్వ రంగ సంస్థ ఏపీ ఆయిల్ ఫెడరేషన్ వారి విశిష్ట ఉత్పాదనలు
2: విజయ వంట నూనెలు.
4: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
6: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
5: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
7: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్

0: ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి. మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్ ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి. త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు క్లానిక్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.
1: వింటున్నారు వివిక్ భారతి FM 101.3.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ డిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ డిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

10:41 దాటి 5 సెకండ్లు కావస్తోంది. సమయం వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఫ్రీక్వెన్సీపై విత్యుర్ ఆర్జే ఆదిత్య. మనమున్నాం హరివిలులో, చేస్తున్నాం జల మార్గాల ద్వారా జల ప్రయాణం కదా. సో మరి అడిగిన క్వశ్చన్ ఏంటంటే, భారతదేశంలో మొత్తం ఎన్ని జల రవాణా మార్గాలను గుర్తించడం జరిగింది. సో ఈ క్వశ్చన్కి ఎవరెవరు ఆన్సర్స్ పంపించారో చదివి వినిపించేస్తాను. ఫస్ట్ మెసేజ్ ఎవరు చేశారంటే, పడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ అండి. అబ్దుల్ కలాం గారు పెదపరిమి నుండి, కరెక్ట్ ఆన్సర్. కడప నుంచి వినయ్ యాంటోనీ ఇంకా గంగాధర్ మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. భాస్కర్ గారు బడన నుంచి, కరెక్ట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుండి, కరెక్ట్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు, కరెక్ట్ ఆన్సర్. లతా గారు ఉయ్యూ నుండి, గుడ్ మార్నింగ్ అండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. పెడన నుంచి కనకారావు గారు, కరెక్ట్ ఆన్సర్. మువ్వల కోటేశ్వరరావు గారు పోలవరం నుంచి, కరెక్ట్ ఆన్సర్. మల్లికార్జున గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. రాధాకృష్ణ గారు విజయవాడ నుండి, కరెక్ట్ ఆన్సర్. వీరంపల్లి నెల్లూరు నుంచి రామ్ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. కమతం వెంకట లక్ష్మీరెడ్డి గారు భీమినిపాండు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. వేదాంతం జానకి శ్రీనివాస్ గారు మచిలీపట్నం నుండి, ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా వేదమూర్తి గారు, రెడ్డమ్మ గారు విఖ్యాత్ చిత్తూరు నుండి మెసేజ్ చేస్తున్నారు. కాదు కాదు, ఇంకా చాలానే ఉన్నాయన్నమాట, సో రాంగ్ ఆన్సర్. నెక్స్ట్ ఇంకా కాకినాడ నుంచి రాఘవేంద్రరావు గారు మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. ఎస్ఆర్కే ప్రభాకర్ రావు గారు స్వరూప. రబీనా కొమరం భీం జిల్లా నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. పద్మ గారు ఎల్లాపురం నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ మెసేజ్ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుండి మెసేజ్ చేశారు. పంపించిన వివరణ అంతా కరెక్టే, కానీ ఇప్పుడు ఎక్కువగా వినియోగిస్తున్న దాంట్లో మాత్రం కొంచెం రాంగ్ అయితే ఉందన్నమాట ఆన్సర్. సో వింటున్నవారా, ఓకే. కొనగొండ రమణారావు గారు, కవిత గారు, జ్యోత్స్నవి, మోహిత్ బెంగళూరు నుండి మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్. మధు మెసేజ్ చేస్తున్నారు విజయవాడ నుంచి, ఓకే కరెక్ట్ ఆన్సర్. వేటపాలెం

0: నుంచి బోర్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేశారు. కరెక్ట్ ఆన్సర్. అనంతపూర్ నుంచి మస్తాన్ బాషా గారు జాను మెసేజ్ చేశారు. ఎస్ కరెక్ట్ ఆన్సర్. మరి భారతదేశంలో మొత్తం ఎన్ని జల రవాణా మార్గాలను గుర్తించడం జరిగింది అంటే 111 వాటర్వేస్. మరి నేషనల్ వాటర్వే 1 ఇది ప్రయాగ్రాజ్ నుంచి హాల్డియా వరకు ఉంటుందన్న కదా, ఇది ఎంతవరకు విస్తరించింది అంటే 1620 కిలోమీటర్స్ అని చెప్పి మాట్లాడుకున్నాం. మరి ఈ 111 వాటర్వేస్ మొత్తం అంతా కూడా కలిపితే ఎంత నెట్వర్క్ ఉంటుందో తెలుసా? 20,187 కిలోమీటర్ల జల మార్గాలు ఉంటుందన్నమాట. సో ఎక్కువ వినియోగంలో ఉంది ఈ 111 వాటర్వేస్లో జస్ట్ కేవలం 34 మాత్రమే. అంటే మిగతావి కూడా ఉన్నాయి కానీ ఎక్కువగా ప్రయాణం సాగించేది ఈ 34 జలమార్గాల్లో అన్నమాట. ఈ 34 జల రవాణా మార్గాల్లోనే 35 లక్షల మందికి ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం లభిస్తూ ఉంది. సో ముఖ్యంగా మనం చూసుకుంటే గనక కేరళలో, ఆ తర్వాత ఇంకా చూసుకుంటే మన దగ్గర పాపికొండలు. సో ఈ పాపికొండల దగ్గరికి మరీ అంత ఊళ్ళ కోసం అయితే వెళ్ళరు కానీ టూరిజం కోసం ఎక్కువగా వెళ్తూ ఉంటారనమాట. అయితే కేరళలో కానీ ఇంకా అస్సాంలో కానీ బ్రహ్మపుత్ర దగ్గర చాలామంది ఈ జల రవాణా మార్గాలను ఒక ఊరి నుంచి మరొక ఊరికి వెళ్ళడం కోసం వాళ్ళకి ఆధారం అయినవి ఈ జల రవాణా మార్గాలే. సో హరివిల్లులో జల రవాణా మార్గాలు, ఇంకా మన దేశంలో ఎన్ని జల రవాణా మార్గాలు ఉన్నాయి, వాటి నెట్వర్క్ ఎంత, అన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. సో ఇప్పుడు సమయం చూస్తే గనక 10:45 కావస్తుంది. ఇప్పుడు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం వింటారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్, అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064747.
2: డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్ గారు నమస్కారం అండి. మీరు విజయవాడలో జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ గా వైద్య సేవలు అందిస్తున్నారు. అయితే షుగర్ వ్యాధికి సంబంధించి ఎన్నో అవగాహన కార్యక్రమాలు అందించినటువంటి అనుభవజ్ఞులు మీరు. ప్రధానంగానండి, షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళకి సరే హార్ట్ అటాక్ వస్తుంది, పక్షవాతం వస్తుంది, కిడ్నీలు చెడిపోతాయి, కంటి రెటీనా దెబ్బతింటది, ఇవి వెరీ కామన్ గా మనకు తెలిసినవి కాకుండా చాలా మంది ఎక్కువగా చెప్పుకోలేరు, అలాగని చెప్పి తేలిగ్గాను తీసుకోలేని ఇబ్బంది అండి. కాళ్ళు చేతులు తిమ్మురులు, అదేవిధంగా కాళ్ళు చేతులు సూదులతో గుచ్చినట్టు, అలాగే ఒక్కొక్కసారి మొద్దుబారినట్టు ఉండటం, దాన్ని డయాబెటిక్ న్యూరోపతి అంటారని మీ వైద్యులు చెబుతుంటారు. అసలు ఈ షుగర్ కంట్రోల్లో లేనటువంటి వాళ్ళకు వచ్చే సమస్యల్లో డయాబెటిక్ న్యూరోపతి అనే దాని గురించి ఒక్కసారి చెప్పండి డాక్టర్ గారు. అది చాలా ఇబ్బంది, బాధపడుతుంటారు. నైట్ అయితే ఆ తిమ్మురులకి సూదులతో గుచ్చినట్టు ఉండడం, కొంతమంది కాళ్ళు మొద్దుబారడం, ఇలాంటివి నొప్పులు, గాలిలో తేలినట్లు ఉండటం, అలాగే మబ్బుల్లో తేలినట్టు ఉండటం, చీమలు బాగుతున్నట్టు ఉండడం, ఇలాంటి ఎన్నో చెబుతుంటారు డాక్టర్ గారు. ఈ డయాబెటిక్ న్యూరోపతి గురించి ఒక్కసారి చెప్పండి.
3: నమస్కారం అండి, నేను డాక్టర్ ఆర్ఎల్వి ఫణికుమార్. ఇప్పుడు డయాబెటిస్ టాపిక్ ని మనం వివరంగా మాట్లాడుకున్నప్పుడు డయాబెటిస్ లో వచ్చే కాంప్లికేషన్స్ ని స్టెప్ బై స్టెప్ చూసినప్పుడు ముఖ్యంగా షుగర్ పేషెంట్స్ కి, షుగర్ అదుపులో లేనటువంటి పేషెంట్స్ కి మనం న్యూరోపతిని ఒక సెట్ గా పక్కకి తీసుకుంటే, న్యూరోపతి అనేది చూడడానికి చిన్న సమస్య అయినా దాని చుట్టూ చాలా సమస్యలు అనేది మనకి రివాల్వ్ అవుతూ ఉంటాయండి. అంటే నేను ఇప్పుడు న్యూరోపతి గురించి వివరంగా చెప్తాను. ఈ న్యూరోపతి అనేది ఆల్మోస్ట్ అన్కంట్రోల్డ్ షుగర్ పేషెంట్స్ చాలా మందిలో అందరూ ఫేస్ చేసే సమస్యలు ఇవి. అంటే న్యూరోపతిని మనం తెలుగులో వివరంగా చెప్పాలంటే, ఈ షుగరు కొత్తగా వచ్చిన పేషెంట్స్ అంటే షుగర్ ఉందని తెలుసుకోకముందు కూడా ఈ కంప్లైంట్స్నే షుగర్ డౌట్తో డాక్టర్ దగ్గరికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది. న్యూరోపతిలో పేషెంట్కి ఉండే లక్షణాలు వచ్చేసి కాళ్ళు చేతులు తిమ్మిర్లు, మొద్దుబారడం, కొంగర్లు పోతున్నట్టు ఉండడము, సూదులు గుచ్చుతున్నట్టు ఉండడము, మబ్బుల్లో నడుస్తున్నట్టు ఉండడం, అంటే భూమి మీద నడుస్తున్నప్పుడు భూమిని సరిగా భూమి మీద నడుస్తున్న ఫీలింగ్ మైండ్కి లేకపోవడము, తర్వాత ఎప్పుడు ఏదో సూదులతో గుచ్చుతున్నట్టు, ఎప్పుడు కాళ్ళ మీద ఏదో చీమలు పాకుతున్నట్టు, తర్వాత కొన్ని కొన్నిసార్లు ఏదన్నా గుచ్చుకున్నా కూడా తెలియకపోవడం జరుగుతూ ఉంటుంది. సో ఇవన్నీ బేసిక్ కామన్ లక్షణాలు అండి. సో ఇది అనేది ఎక్కువ శాతంలో చూస్తుంటాం. కానీ నేను ఈరోజు వివరంగా న్యూరోపతిని మనం విడగొట్టి చెప్పబోతున్నాను. న్యూరోపతి అనేది ఏంటంటే నరాలు, మనిషి యొక్క నరాలు కొద్దిగా షుగర్ కంట్రోల్ లేకపోవడం వల్ల డ్యామేజ్ అయినప్పుడు వచ్చే సమస్యలు మనం న్యూరోపతి కింద కన్సల్ట్ చేస్తాం. సో న్యూరోపతిని మనం ముఖ్యంగా రెండు భాగాలకి విడతీసుకోవచ్చు. పెరిఫరల్ న్యూరోపతి అంటే చేతులకి కాళ్ళకి వచ్చే నరాల సప్లైకి సంబంధించిన మార్పుల్లో జరిగే కాంప్లికేషన్స్. అలాగే ఆటోనోమిక్ న్యూరోపతి. ఆటోనోమిక్ న్యూరోపతి అంటే మన బాడీలో ఆటోనోమిక్ నర్వస్ సిస్టమ్ వచ్చేసి మనకి అరుగుదలకి అంటే జీర్ణకోశకు సంబంధించి గుండె పనితీరు, గుండె యొక్క నాడి వేగం అన్ని కంట్రోల్ చేసే దాంట్లో, మన బీపీ మన బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసే దాంట్లో, మనకి చెమట పట్టడం, తర్వాత మన మూత్ర బ్లాడర్ యొక్క ఫంక్షన్ ని కంట్రోల్ చేయడంలో, అలాగే లైంగిక సంబంధించిన వాటిలో కూడా ఈ ఆటోనోమిక్ న్యూరోపతి అనేది మనం చూస్తూ ఉంటాము. సో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ పెరిఫరల్ న్యూరోపతి గురించి మాట్లాడినప్పుడు ఇవన్నిటికంటే ముందు ఏంటంటే న్యూరోపతి లక్షణాలు ఇందాక నేను చెప్పినట్టు కాళ్ళు చేతులు తిమ్మిర్లు మంటలు మొద్దు బారడం నొప్పులు ఇవన్నీ కామన్ గా ఉంటూ ఉంటాయి. సో వీటిలో మనం చూసుకున్నప్పుడు ఏంటంటే కామన్ కారణం వచ్చేసి ఫస్ట్ వచ్చేసి షుగర్ కంట్రోల్ లేకపోవడము, రెండు వచ్చేసి కామన్ గా మగవాళ్ళలో చూసినప్పుడు బాగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళకి కూడా విటమిన్ లోపం వల్ల ఆల్కహాల్ వల్ల నరాలు దెబ్బతిని న్యూరోపతి సమస్యలు షుగర్ లేకపోయినా కూడా వాళ్ళు ఫేస్ చేసే అవకాశం ఉంది. మూడోది వచ్చేసి న్యూట్రిషనల్ అంటే ఈ మధ్య మీరందరికీ బాగా అవగాహన పెరిగింది విటమిన్ B12 అనేది బాగా తగ్గినా కూడా పేషెంట్ కి న్యూరోపతి అనే సమస్య వచ్చే అవకాశం ఉంది. సో మనం ఈరోజు ఓన్లీ షుగర్ గురించి మనం మాట్లాడడం జరుగుతుంది. సో షుగర్ పేషెంట్స్ కి న్యూరోపతిలో మనకి మనం కామన్ గా పెరిఫరల్ న్యూరోపతిలో చూసుకున్నప్పుడు కాళ్ళల్లో మంట సూదులు గుచ్చుతున్నట్టు ఉండడం, కాళ్ళకి నడుస్తున్నప్పుడు స్పర్శ లేకపోవడం, నడుస్తున్నప్పుడు భూమిని సరిగా తెలుసుకోలేనప్పుడు మనం భూమి మీద నడుస్తున్నప్పుడు మనం మేఘాల్లో నడుస్తున్నట్టు ఫీలింగ్ ఉండడం, అలాగే రాత్రిపూట విపరీతమైన కాళ్ళ నొప్పులు రావడం అనేది ఇది ఒక కామన్ కంప్లైంట్ షుగర్ పేషెంట్స్ లో చూస్తుంటాం. ఇది కాకుండా ఆటోనోమిక్ న్యూరోపతి గురించి చూసినట్టయితే మీరు గమనించినప్పుడు షుగర్ పేషెంట్స్ అంటే ఎక్కువ శాతం షుగర్ కంట్రోల్ అయినట్టు వాళ్ళకి వచ్చే సమస్యల్లో ఆటోనోమిక్ న్యూరోపతిని మనం మళ్ళీ సబ్ పార్ట్స్ గా విడదీసినప్పుడు మన జీర్ణ వ్యవస్థకు సంబంధించి డయాబెటిక్ కంట్రోల్ అయినప్పుడు న్యూరోపతిలో ఉండేది డయాబెటిక్ గ్యాస్ట్రోపెరిసిస్ అంటాం. దీంట్లో ఏంటంటే పేషెంట్ కి ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ అనేది సరిగా కంట్రోల్ అవ్వకపోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ తో ఏదో గ్యాస్ టాబ్లెట్స్ వాడుతూ దానికి చూపించుకుంటూ గ్యాస్ కి సంబంధించి చూపించుకుంటూ ఉండరు. కానీ అసలు కారణం వచ్చేసి షుగర్ కంట్రోల్ లేకపోవడం అనేది మనం గమనించుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఏమవుతుందంటే పేషెంట్ ఆహారం తీసుకున్నప్పుడు కడుపులో ఉండే ఆహారం జీర్ణకోశ వ్యవస్థ స్లో అయిపోతూ ఉంటుంది. పేషెంట్కి ఎప్పుడు కడుపు ఉబ్బరం, వికారము, వామిటింగ్ సెన్సేషను, కొద్దిగా తినగానే కడుపు నిండిపోయినట్టు ఉండడం ఇలాంటివి మనం డయాబెటిక్ గ్యాస్ట్రోపరిసిస్లో గమనిస్తాము. అలాగే ఆటోనోమిక్ న్యూరోపతిలో ఇంకొక భాగం వచ్చేసి ఆర్థోస్టాటిక్ హైపర్టెన్షన్ అంటే సడన్ గా పేషెంట్ కూర్చుని లేవగానే బీపీ డౌన్ అయి కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతూ ఉంటుంది. ఇది కూడా షుగర్ కంట్రోల్ అయినటువంటి వాళ్ళలో గమనిస్తుంటాం. వీళ్ళకి అప్పుడప్పుడు కళ్ళు తిరగడము, తర్వాత ఉన్నట్టుండి హార్ట్ రేట్ బాగా పెరిగిపోయినట్టు అవడము, తర్వాత హార్ట్ రేట్ స్లో అవడం, ఇర్రెగ్యులర్ అవడం అనేది చూస్తుంటాము. దీంతోపాటు విపరీతమైన చెమటలు పట్టడము, లేకపోతే అసలు చెమటే పట్టకపోవడము, తర్వాత ఆహారం తింటున్నప్పుడు విపరీతంగా చెమటలు పట్టడం, ఎక్కువగా షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి కాళ్ళల్లో రక్త సరఫరా తగ్గడంతో పాటు ఆటోనోమిక్ న్యూరోపతి వల్ల చెమట అనేది సరిగా పట్టకపోవడం వల్ల కాళ్ళు ఎప్పుడు పగిలినట్టు పొడిబారిపోయి డ్రై అయిపోయి దానివల్ల ఇన్ఫెక్షన్ రిస్క్ అనేది కాళ్ళకి పెరుగుతూ ఉంటుంది. దీంతో పాటు ముఖ్యమైన సమస్య వచ్చేసి బ్లాడర్ అండ్ యూరినరీ సమస్యల్లో పేషెంట్ కి యూరిన్ కి పద్దాక యూరిన్ కి వెళ్లాల్సి రావడం, కానీ వెళ్ళినప్పుడు కంప్లీట్ గా యూరిన్ ఎంప్టింగ్ ఆఫ్ ది బ్లాడర్ సరిగా లేకపోవడం, దానివల్ల పేషెంట్ యూరిన్ కంప్లీట్ గా వెళ్ళకపోవడం వల్ల ఈ న్యూరోపతి సమస్య వల్ల వాళ్ళకి షుగర్ కంట్రోల్ లేనటువంటి వాళ్ళకి ఆ షుగర్ యాడ్ అయ్యి తరచూ యూరిన్ ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం కూడా ఈ న్యూరోపతిలో భాగమే. ఇది కాకుండా కామన్ గా పేషెంట్స్ ఫేస్ చేసే దాంట్లో లైంగిక సామర్థ్యం దెబ్బతినడం, ఇది కూడా మగవాళ్ళకి చూస్తున్నప్పుడు అయితే అంగస్థమైన ప్రాబ్లమ్స్ ఈ డయాబెటిక్ న్యూరోపతిలో ఒక కంప్లైంట్. అలాగే లేడీస్ కి వచ్చేసి వేరే రకమైన సెక్షువల్ డిస్ఫంక్షన్స్ అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఆటోనోమిక్ న్యూరోపతిలో ఇంకోటి కూడా ఉంది, ఏంటంటే ఈ నొప్పి తెలియకపోవడం వల్ల కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ముఖ్యంగా చూసినప్పుడు గుండె గురించి మనం మాట్లాడినప్పుడు హార్ట్ అటాక్లు వాటిలో నార్మల్ పర్సన్ కి ఏదైనా హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు ఛాతిలో నొప్పి రావడం జరుగుతుంటది. కాకపోతే షుగర్ కంట్రోల్ అయినటువంటి వాళ్ళకి సైలెంట్ హార్ట్ అటాక్ అంటే ఏమాత్రం నొప్పి లేకుండా హార్ట్ ప్రాబ్లం కూడా వచ్చే అవకాశం. సో ఇలా చూసినప్పుడు ఏంటంటే న్యూరోపతి అనేది మనం ఓన్లీ కాళ్ళు చేతులు తిమ్మిర్లు మంటలు కింద మనం వదిలిపెట్టేసుకునేది కాకుండా చాలా రకాల ఆర్గాన్స్ని న్యూరోపతి అనేది ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ఇది కాకుండా కామన్గా న్యూరోపతిని ఎందుకు మనం సీరియస్గా పరిగణించాలంటే, న్యూరోపతి ఉన్నప్పుడు కాళ్ళ యొక్క స్పర్శ జ్ఞానం

0: తగ్గుతుంది, కాళ్ళల్లో రక్త ప్రసరణతో పాటు చెమట కూడా తగ్గి కాళ్ళు డ్రై అయ్యి ఏదన్నా ఇన్ఫెక్షన్ వస్తే అది చలికాలంలో స్కిన్ ఇంకా బాగా పొడిబారడం వల్ల పేషెంట్ తెలియక దాన్ని స్కిన్ మీద ఏదైనా గోకినా సరే ఆ స్కిన్ కట్ అయ్యి క్రాక్స్ వచ్చి దాంట్లోకి మన సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి సెల్యులైటిస్ లాగా అది కంట్రోల్ అవ్వకపోతే గ్యాంగ్రీన్ లాగా కూడా మారే అవకాశం ఉంటుంది. సో ఇది ఒకటి ఆస్పెక్ట్. నెక్స్ట్ వచ్చేసి మెయిన్ ఆస్పెక్ట్ వచ్చేసి ఎక్కువ కాలం షుగర్ కంట్రోల్ లేనప్పుడు కాళ్ళల్లో ఈ న్యూరోపతి వల్ల కావచ్చు, స్పర్శ జ్ఞానం తగ్గడం వల్ల కావచ్చు, ఏదన్నా గాయమైనప్పుడు ఇమీడియట్ గా పేషెంట్కి తెలుసుకునే అవకాశం లేకపోవడం వల్ల ఆ గాయం చిన్నదే కదా అనుకున్నా కూడా ఒక వారం కల్లా ఆ గాయం పెద్దదైపోయి మనం సరిగ్గా గమనించకపోతే అది వేరే ఇతరత్ర కాంప్లికేషన్స్ కి దారితీసే అవకాశం. సో ఇన్ని రకాల సమస్యలు మనం న్యూరోపతితో లింక్ అయి ఉంటాయి కాబట్టి ఇవన్నిటికీ మూల కారణం అనేది షుగర్ కంట్రోల్ లేకపోవడం. కాబట్టి ఖచ్చితంగా షుగర్ కంట్రోల్ చేసుకుంటూ HbA1c లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటే ఈ న్యూరోపతికి సంబంధించి మనం జాగ్రత్త పడే అవకాశం ఉంది. ఇది కాకుండా ఈ షుగర్ డౌన్ అయినప్పుడు నార్మల్ పేషెంట్స్ లో చెమటలు బట్టి తెలిసే అవకాశం ఉంది, కానీ కొన్నిసార్లు న్యూరోపతి ఎక్కువగా ఉండే వాళ్ళలో ఈ హైపోగ్లైసిమియా కూడా దానివల్ల వచ్చే లక్షణాలు కూడా చెమటలు పట్టకపోవడము కాబట్టి పేషెంట్ కూడా అవేర్నెస్ ఉండకపోవడం కూడా జరుగుతుంది. సో ఇవన్నీ మనం న్యూరోపతి కింద కన్సిడర్ చేస్తుంటాం. సో ముఖ్యంగా చెప్పాలంటే న్యూరోపతి ఉన్న వాళ్ళు ఏంటంటే ఫస్ట్ చేయాల్సింది ఫస్ట్ స్ట్రిక్ట్ గా షుగర్ కంట్రోల్ చేయాలి, తర్వాత డైలీ లేదా వారంలో 2 సార్లు అయినా పాదాలు అడుగున కరెక్ట్ గా చూసుకుని ఏదన్నా చిన్న గాయమైనా సరే ముందుగానే మనం గమనించుకోవాలి షుగర్ పేషెంట్స్. అలాగే మెత్తటి చెప్పులు, టైట్ గా లేని చెప్పులు, కాలికి గాయం కాని చెప్పులు వేసుకోవాలి, పాదాలు బాగా పొడిబారుతుంటే దానికి సంబంధించి మంచి మాయిశ్చరైజర్ వాడాలి. అలాగే షుగర్ పేషెంట్స్ లో వచ్చే కామన్ గా వచ్చేసి విటమిన్ B12 డెఫిషియన్సీని మనం చూస్తూ ఉంటాము. ఎందుకంటే ఒకటి వెజిటేరియన్స్ కి విటమిన్ B12 డెఫిషియన్సీ ఉండే అవకాశం ఉంది, రెండోది నాన్ వెజిటేరియన్స్ అయినా సరే షుగర్ టాబ్లెట్స్ మెట్ఫార్మిన్ వల్ల కొంతమందికి B12 డెఫిషియన్సీస్ వచ్చే అవకాశం ఉంది కదా, అది కూడా న్యూరోపతి సమస్య ఉన్నప్పుడు విటమిన్ B12 చెక్ చేసి ఆ లెవెల్స్ మనం మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంది. వీటితో పాటు జనరల్ గా రెగ్యులర్ గా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు న్యూరోపతికి సంబంధించిన స్క్రీనింగ్ చేస్తూ ఉంటారు, అదొకటి చూడాలి. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే చెప్పులు లేకుండా వీలైనంత వరకు అంటే నీట్ గా లేని ప్రదేశాల్లో చెప్పులు లేకుండా నడవకపోవడం ఉత్తమము. అది కాకుండా లాస్ట్ వచ్చేసి స్మోకింగ్, ఆల్కహాల్ లాంటి చెడు అలవాట్లు అంటే పొగాకు ఏ రూపంలోనైనా సరే, స్మోకింగ్ అంటే ఒట్టి సిగరెట్ కాదు చుట్టలు ఇలాంటివి కాకుండా పొగాకు నవిలే అలవాటైనా సరే అది కాంప్లికేషన్స్ పెంచే అవకాశం ఉంది. కాబట్టి చెడు అలవాట్లకి దూరంగా ఉండడం వల్ల న్యూరోపతి సమస్యకి మనం జాగ్రత్తలు పాటించవచ్చు.
1: మామూలుగా ఈ డయాబెటిక్ న్యూరోపతి కండిషన్ లో కాళ్ళు చేతులు తిమ్మురులు సూదులతో గుచ్చినట్టు ఉండటం అని అనుకున్నాం కదా ఈ సమస్య వస్తుందని, వీళ్ళు మందులు వాడుకుంటూ పాదాలకి రాత్రి పడుకునేటప్పుడు కొబ్బరి నూనె రాసుకోవడం కానీ వెన్న రాసుకోవడం కానీ చేయొచ్చా? అలాగే ఏదో షుగర్ ఉన్న వాళ్ళకి డయాబెటిక్ షూస్ అని ఏదో ఒక ప్రత్యేకమైన చెప్పులు ఉంటాయట, అవి ఏంటి డాక్టర్, అవి వేసుకోవచ్చా, మంచిదేనా?
0: కరెక్టేనండి. బేసికల్గా ఏం లేదండి, ఫస్ట్ షుగర్ కంట్రోల్ చేసుకోవాలి, తర్వాత ప్రాపర్ ఫుడ్ కేర్ అంటే కాళ్ళకి సంబంధించిన కేర్ తీసుకుని రాత్రికి మంచి కొబ్బరి నూనె కానీ మాయిశ్చరైజర్ కానీ వాడుకుని కాళ్ళు పగలకుండా చూసుకోవాలి. తర్వాత ఏదన్నా సరే ఈ చలికాలంలో ఎక్కువగా మేము చూసే ఈ కాళ్ళు ఇన్ఫెక్షన్స్ పేషెంట్స్ కొంచెం ఎక్కువ వస్తూ ఉంటారు, ఏదన్నా చిన్న ఇన్ఫెక్షన్ ఉన్నా దాన్ని మొదట్లోనే కరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటే అది పెరిగి పెద్ద అయ్యే అవకాశం లేదు. డయాబెటిక్ ఫుట్ వేర్ అంటే ఏం లేదండి ప్రత్యేకించి, అది కొంచెం ప్రాపర్గా ఫిట్ అయ్యే చెప్పులు, కొంచెం మెత్తగా ఉండే చెప్పులు వేసుకోవాలి, కరెక్ట్ సైజ్ చెప్పులు వేసుకోవాలండి, అండ్ అన్నిటికంటే ముందు షుగర్ కంట్రోల్ లో పెట్టుకోవాలి.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ ఆర్యలు పణికుమార్ గారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్ బీపీ థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్ బీపీ థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: మీరింతవరకు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
4: వింటున్నారు వివిధ భారతి FM 101.3.
5: నాలో నీకు నచ్చిందేంటి?
6: నువ్వు బా మాట్లాడుతావు సీత,
5: నువ్వు మాట్లా

0: మాట్లాడుతుంటే అలా వినాలనిపిస్తుంది.
1: అది కాదు, ఇది అందరూ చెప్తారు, కానీ నీకు నాలో ప్రత్యేకంగా నచ్చిందేంటి?
0: ప్రత్యేకంగా అంటే నువ్వు నాలాగే వివిధ భారతి ఎఫ్ఎం వింటావు సీత, అది నాకు చాలా ఇష్టం.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
3: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
4: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
5: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఎక్కిస్తే సరి.
4: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
4: హై, అయితే ఇప్పుడే ఇన్స్టాల్ చేస్తా.
5: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమా. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో రాష్ట పురపాలక శాఖ మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఈ రోజు నిర్వహించిన ఈ సమీక్షలో అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్పర్సన్ లక్ష్మీ పార్థసారథి, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. పొగాకు వేలంలో పాల్గొనకుండా రైతుల్ని ఇబ్బంది పెడుతున్న కంపెనీలపై నిబంధనల ప్రకారం చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి కేఆర్చెన్నాయుడు పొగాకు బోర్డు అధికారులకు సూచించారు. సచివాలయంలో పొగాకు కొనుగోళ్లపై మంత్రులు డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి, గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్ ఇతర అధికారులతో కలిసి మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. బీబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతలో ఆంధ్రప్రదేశ్కు 2,545.50 కోట్ల రూపాయలు విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ప్రతి రూపాయిని సమర్థవంతంగా వినియోగించి గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు స్థిరమైన జీవనోపాధి అవకాశాలు సృష్టించనున్నట్లు పెమ్మసాని పేర్కొన్నారు. ఖరీఫ్లో రాష్ట వ్యాప్తంగా మధ్యస్థ స్థాయిలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశముందని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు ముందస్తు ప్రణాళికలతో సిద్దంగా ఉండాలని చెప్పారు. దక్షిణ కోస్తా రైల్వేకు చెందిన విజయవాడ డివిజన్ ఒకే రోజులో అత్యధిక సమయపాలన నమోదు చేసి కొత్త రికార్డు నమోదు చేసిందని విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా ఒక ప్రకటనలో తెలిపారు. నిన్న మొత్తం 192 రైళ్లను నడిపిన విజయవాడ డివిజన్ 97.35% సమయపాలన సాధించినట్లు తెలిపారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి వారణాసి, కోల్కతా నగరాలకు ఇండిగో కొత్త విమాన సర్వీసులను 13 నుంచి ప్రారంభించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. విజయవాడలో జరిగిన కార్యక్రమంలో కొత్త సర్వీసులకు సంబంధించిన గోడపత్రికను మంత్రి నిన్న ఆవిష్కరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ఇండోనేషియా పర్యటన సందర్భంగా ఆ దేశ అధ్యకుడు ప్రభువో సుబియాంతోతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య రక్షణ, వాణిజ్యం, డిజిటల్, అంతరిక్షం, సాంకేతికత, సాంస్కృతిక రంగాల్లో సహకారాన్ని విస్తరిస్తూ పలు ఒప్పందాలు కుదిరాయి. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
5: నాటు నాటు నాటు నాటు నాటు నాటు నాటు.

0: హలో, హాయ్, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు అందరూ? మీరు వింటున్నారు ఆకాశవాణి విజయవాడ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ సినిమా కబుర్లు ప్రోగ్రాంలోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. సో మరి సినిమా కబుర్లు చెప్పడానికి నేనైతే రెడీగా ఉన్నా, మరి వినడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను జయం మందేరా మూవీ నుంచి ఒక సూపర్ హిట్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దీని తర్వాత నేను చెప్పబోయే సినిమా కబుర్ల కోసం వెయిట్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: This is the 21st century. We are youth. Youth chose life's path and helps for our growth. Handle it smooth. This is the truth.

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలో డ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి విబి తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

మనమైతే ఉన్నాం సినిమా కవర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ అండ్ 101.3 వివిధ భారతీయ ఫిల్మ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి అప్డేట్స్ కోసం ఎదురు చూస్తూ ఉంటారని నాకు తెలుసు. మరి ఇంతకీ ఏంటి అంటే కనుక బాలీవుడ్ లో నమిత్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రెస్టేజియస్ చిత్రం ఏంటి అంటే రామాయణ అనమాట. రణవీర్ కపూర్ ఇంకా సాయి పల్లవి రాముడు అలాగే సీత పాత్రలు నటిస్తున్నారు. ఈ విషయం మనందరికీ తెలిసిందే. చాలా మంది మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. మరి ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ ఏంటి అంటే థియేట్రికల్ ట్రైలర్ ని, అంటే ఈ మూవీకి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని జూలై 18 రిలీజ్ చేసేందుకు మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు అనమాట. అలాగే దీపావళి కానుకగా మనందరి ముందుకి థియేటర్స్ లో ఈ మూవీ అయితే రిలీజ్ అవ్వబోతోంది. బట్ ట్రైలర్ కోసం మాత్రం మనం అన్ని రోజులైతే వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. జూలై 18 వరకు వెయిట్ చేస్తే సరిపోతుంది. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను సాయి పల్లవి యాక్ట్ చేసిన ఫిదా మూవీ నుంచి, దాని తర్వాత రణబీర్ కపూర్ ఇంకా ఆలియా భట్ యాక్ట్ చేసిన బ్రహ్మాస్త్ర మూవీ నుంచి 2 బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: విజయవాడ ప్రజలకు సువర్ణ అవకాశం. ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డర్మటాలజిస్ట్ డాక్టర్ టివి మురళీకృష్ణ ఎంటీ గారి మురళీకృష్ణ కేర్ అండ్ క్యూర్ హాస్పిటల్. ప్రముఖ ఆప్థాలమాలజిస్ట్ అండ్ ఐ సర్జన్ డాక్టర్ సి త్రివేణి ఎంఎస్ గారి త్రినైనా ఐ కేర్ హాస్పిటల్ విజయవంతంగా 5వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా 5 రోజుల మెగా హెల్త్ క్యాంప్ నిర్వహిస్తున్నారు. ఈ జూలై 5 నుండి 9 వరకు ఉచిత మరియు అతి నామమాత్రపు ధరలకే అన్ని రకాల పరీక్షలు, స్కానింగ్స్ చేయించుకోండి. మీ ఆరోగ్యాన్ని దృఢంగా మార్చేద్దాం. ఇప్పుడే మీ స్లాట్ బుక్ చేసుకోండి. రిజిస్ట్రేషన్ కోసం 7981643518.

మనము నామ్ సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఏంటి అంటే కనుక సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ ఘట్టమనేని అనమాట కథానాయకుడిగా అంటే హీరోగా పరిచయం అవుతున్న శ్రీనివాస మంగాపురం అనే మూవీ. మరి ఏంటి అంటే అసలు ఈ మూవీ ఎప్పుడు మనందరి ముందుకి రాబోతుందో చెప్తా. బట్ దానికంటే ముందు నేను చెప్పాల్సింది ఏంటి అంటే ఈ మూవీకి భూపతి అజయ్ దర్శకత్వం వహిస్తున్నారు అనమాట. రషా థడానీ కథానాయికగా పరిచయం అయితే అవుతున్నారు అనమాట.

అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ ఎలా ఉండబోతోంది, స్టోరీ ఏంటి అంటే డైరెక్షన్ ఎలా ఉండబోతోంది, అసలు ఇవన్నీ తెలియాలి అంటే ఎప్పటి వరకు వెయిట్ చేయాలో తెలుసా? ఇంకా ఒక్కరోజే అనమాట. ఎందుకు అంటే ఈ మూవీ జులై 9 అంటే రేపు థియేటర్స్లో అయితే రిలీజ్ అవ్వబోతుంది అనమాట. మరి ఈ మూవీలో మోహన్ బాబు గారు కూడా ఒక కీలక పాత్ర అయితే పోషించారనమాట. సో ఎలా ఉండబోతోంది, ఏంటి ఇవన్నీ తెలియాలి అంటే ఇంతకు చెప్పాను కదా, ఇంకా ఒకే ఒక్కరోజు అయితే వెయిట్ చేస్తే సరిపోతుంది. సో జులై 9 హ్యాపీగా థియేటర్స్లో చూసేయచ్చు. అండ్ జయకృష్ణ గట్టమనేనికి నిజంగానే ఈ మూవీ ఒక మంచి హిట్ ఇవ్వాలి అని చెప్పి మనస్ఫూర్తిగా విష్ చేస్తూ ఇప్పుడైతే నేను శ్రీమంతుడు మూవీ నుంచి, అలాగే సీతమ్మ వాకిట్లో సిరిమల్ల చెట్టు, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: ఆర్తి ఎఫ్ఎం 101.3. ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ BLOతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐనెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని, మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ BLO 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, IAS, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
2: మనమైతే ఉన్నాం సినిమా కబుర్లు ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి నెక్స్ట్ అప్డేట్ ఎవరి గురించి, అసలు ఏ మూవీ గురించి అంటే, మనందరం ఎప్పటి నుంచో మాట్లాడుకుంటూ ఎదురు చూస్తూ ఉన్న మూవీ అన్నమాట. సో ఇంతకీ ఏంటి ఆ మూవీ అంటే కనుక లెనిన్ అనమాట. మరి అక్కినేని అఖిల్ యాక్ట్ చేసిన మూవీ అనమాట. సో చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు కదా. మరి ఫైనలీ ఇంకా 2 డేస్లో రిలీజ్ అయిపోబోతోంది థియేటర్స్లో అయితే. మరి మీ అందరికీ తెలిసిందే, భాగ్యశ్రీ బోర్సే అయితే ఈ మూవీలో హీరోయిన్గా నటిస్తున్నారు. అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఎలా ఉండబోతోంది, అసలు అఖిల్కి అంటే చాలా రోజుల నుంచి మంచి సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నారు కాబట్టి, అసలు ఈ లెనిన్ అనే మూవీ తనకి బిగ్గెస్ట్ హిట్ ఇస్తుందా లేదా ఇవన్నీ తెలియాలి అంటే మనం ఇంకా 2 డేస్ వెయిట్ చేయాలి. అండ్ మనస్ఫూర్తిగా హిట్ ఇవ్వాలి అని చెప్పి విష్ చేస్తూ ఇప్పుడైతే మీ అందరి కోసం నేను అఖిల్ యాక్ట్ చేసిన మూవీ అనమాట, అఖిల్ మూవీ నుంచి దాని తర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్, ఈ 2 మూవీస్ నుంచి 2 వండర్ఫుల్ సాంగ్స్ అయితే ప్లే చేస్తున్నారు. అండ్ ఇవాళ సినిమా కబుర్ల ప్రోగ్రామ్ కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నా. మళ్ళీ మనం కలుసుకుందాం మీకు తెలిసే ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసి నదుల అనుసంధానానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద పూజలు చేసిన అనంతరం పోలవరం కుడి కాలువల్లోకి నీటిని మంత్రి నిమ్మల ఈరోజు విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు సియోల్ నుంచి ఆ దేశ వాణిజ్య నగరమైన బుసాన్కు వెళ్లారు. బుసాన్లో ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ ఈరోజు సమీక్ష నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్ పనుల పురోగతిపై చర్చించారు. ప్రాజెక్టుల వారీగా పనులు ఎంతమేరకు పూర్తయ్యాయనే దానిపై కాంట్రాక్టు సంస్థలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. దేశంలోనే మొట్టమొదటి ఏఐ ఆధారిత పర్యాటక రాష్టంగా తీర్చిదిద్దేందుకు చారిత్రాత్మక అడుగు వేశామని మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వెలగపూడి సచివాలయంలోని పబ్లిసిటీ సెల్లో ప్రముఖ ట్రావెల్ సంస్థ ఎక్స్ప్లర్జర్ రూపొందించిన నివు ఏఐ ప్లాట్ఫామ్ వినియోగానికి రాష్ట పర్యాటక అథారిటీ 3 ఏళ్ల వ్యూహాత్మక ఒప్పందాన్ని నిన్న కుదుర్చుకుంది. స్కూల్ సినిమా ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ 10వ ఎడిషన్ ఉత్సవాలను నవంబర్ 14 నుంచి 30 వరకు దేశంలోని వివిధ పాఠశాలల్లో నిర్వహించనున్నామని SCIFF డైరెక్టర్ సయ్యద్ సుల్తాన్ అహ్మద్ నిన్న ప్రకటించారు. 5-16 ఏళ్ల వయస్సు పిల్లల కోసం రూపొందించిన లైవ్ యాక్షన్, యానిమేషన్, డాక్యుమెంటరీ చిత్రాలను షార్ట్ ఫీచర్ ఫార్మాట్లలో ప్రదర్శిస్తామని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రేపు నంద్యాల జిల్లా బనగానపల్లిలో పర్యటించనున్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు పంపిణీ చేయనున్నారు. ప్రయాణికుల సౌకర్యం మరియు సౌలభ్యాన్ని మెరుగుపరిచే దిశగా దక్షిణ తీర రైల్వే విజయవాడ డివిజన్ స్లీపింగ్ ప్యాత్ సౌకర్యాన్ని ప్రారంభించినట్లు డివిజనల్ రైల్వే మేనేజర్ శ్రీ మోహిత్ సోనకియా తెలిపారు. ఈ సౌకర్యం ప్రయాణికులకు తాత్కాలిక ప్రయాణ సమయంలో ఆధునిక, సురక్షిత, పరిశుభ్రమైన మరియు సరసమైన విశ్రాంతి స్థలాన్ని అందిస్తుందని తెలిపారు. ఇరాన్ స్థావరాలపై అమెరికా మిలిటరీ దాడులు చేయడంతో దేశీయ సూచీలు నష్టాల్లో కదలాడుతున్నాయి. సెన్సెక్స్ 592 పాయింట్ల నష్టంతో 72,588 వద్ద కొనసాగుతోంది. మరోవైపు నిఫ్టీ 178 పాయింట్ల నష్టంతో 24,220 వద్ద కదలాడుతోంది. ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో రానున్న 3 రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, 1 లేదా 2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ తిరిగి 1 గంటకు వింటారు.

వివి క్లాక్ లో ఎగ్జాక్ట్ గా టైం అయితే 12 గంటలు దాటి 7:42 అయిపోయింది అనమాట. మరి నాని మూవీ నుంచి ఒక బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ లోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇంతకీ అసలు ఈ నాని మూవీలో సాంగ్ ఈ రోజు ఎందుకు ప్లే చేశానో మీకు తెలుసా? ఎందుకు అంటే అది తెలియాలి అంటే ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటో మీకు చెప్పాలన్నమాట. మరి ఇంతకీ ఈ రోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే గనక బిఏ కిడ్ అగైన్ డే అనమాట. అంటే మళ్ళీ చిన్నపిల్లల్లా మారే రోజు అనమాట. ఏం మాట్లాడుతున్నావు ప్రసన్న, అసలు మళ్ళీ చిన్నపిల్లల్లాగా ఎలా మారిపోతాం అంటే మనం మారిపోం కానీ మారినట్టు అనుకోవాలన్నమాట. చిరునవ్వులు, అల్లర్లు, కోపాలు, అలకలు, అసలు అన్నిటికంటే మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కల్మషం లేని మనసులు, ఇలాంటివన్నీ గుర్తు అంటే ఇలాంటి మాటలన్నీ వింటుంటే మనకి గుర్తొచ్చేది ఏంటి అంటే పసిపిల్లలు, బాల్యం అనమాట కదా. మరి దాగుడుమూతలు ఆడుకోవడం, ఇంకా నిరాడంబరంగా ఉండడం, ఇవన్నీ కూడా ఎవరికి సాధ్యం అంటే పిల్లలకే సాధ్యం అని చెప్పాలి. మరి ఇంతకీ అసలు ఈరోజు ఎవరు ఏంటి అంటే కనుక మనకి అటారి గేమింగ్ సిస్టమ్స్ వ్యవస్థాపకుడు అయిన నొలెన్ బుష్నెల్ అనమాట. 1990 అంటే 1990 ఈ ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక మళ్ళీ చిన్నపిల్లల్లా మారే రోజు అనమాట బిఏ కిడ్ అగైన్ డే ఈ రోజుని స్థాపించడం అయితే జరిగిందనమాట. సో ఇక అప్పటి నుంచి కూడా అంటే ఎప్పటి నుంచి 1990 నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతిరోజు ప్రతి సంవత్సరం కూడా జూలై 8 మనం మళ్ళీ చిన్నపిల్లల్లా మారే రోజునైతే సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. మరి ఇంకా మాట్లాడుకుందాం అసలు ఈ రోజు హిస్టరీ ఏంటి, దీని గురించి మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటి, మరి ఈ రోజు మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా ఇవాళ మీకు తెలిసాలో మీ అందరితో షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. ఓపేబీ మూవీ నుంచి వింటూ స్టేజ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమున్నో మీకు తెలిసే ప్రోగ్రామ్ లో ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా, మళ్ళీ చిన్నపిల్లల్లో మారే రోజు గురించి, బీఏ కిడ్ అగైన్ డే అనమాట. మరి ఇందాకే చెప్పేసా దీని హిస్టరీ ఏంటి, ఎప్పటి నుంచి మనం జరుపుకుంటున్నాము అని, ఆ తర్వాత చెప్తాను అని చెప్ప ఏమని అంటే గనక, మనం ఎలా ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవాలి అనే విషయం గురించి మాట్లాడుకుందాం అని చెప్పాను కదా. మరి ఓ బేబీ మూవీ నుంచి ఒక సాంగ్ విన్న తర్వాత నిజంగా ఆ మూవీయే గుర్తొస్తుంది కదా మనకు కూడా. సో పెద్దవాళ్ళు మళ్ళీ ఎంగేజ్ లో ఉన్నప్పుడు అయిపోతే ఎలా ఉంటుంది, సో వాళ్ళ అంటే వాళ్ళు చేయాలనుకున్న పనులన్నీ ఏమైనా ఉన్నాయా, సో చేసేద్దాం, ఇవన్నీ నిజంగా సినిమాల్లోనే పాసిబుల్ కాదు. ఇలా చిన్నపిల్లల్లా ఉండడము అంటే మనం ఏం చేయాలో కూడా ఈరోజు మనం తెలుసుకుందాం అనమాట. అప్పుడు అంటే మనం చేయాలి అనుకున్నవి, రోజు మిస్ అవుతున్నవి లైఫ్ లో ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా. సో దగ్గరలో ఏదైనా ఎగ్జిబిషన్ ఇలాంటివి ఏమైనా ఉంటే, అసలు ఇప్పుడు ఎగ్జిబిషన్స్ లేకపోతే ఈసారి ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు మీ పిల్లలతో పాటు మీరు కూడా జెయింట్ వీల్ ఎక్కేసేయండి, రంగుల రాట్నం ఇలాంటివన్నీ ఎక్కేసేయండి, అరవండి, అల్లరి చేయండి. ఎందుకంటే బాల్యంలో ఒకవేళ ఇవన్నీ మీరు చేసి ఉండకపోతే ఇప్పుడు చేయొచ్చు అనమాట. అక్కడ ఉయ్యాలు ఉంటుంది కదా, సో ఉయ్యాలు ఊగండి, మీకు నచ్చిన పని చేసేయండి, ఏది కావాలంటే అది తినేసేయండి వాళ్ళతో పాటు. ఎందుకంటే ఇవి చేయకూడదు, ఇలా ఉండకూడదు అని చెప్పి పెద్దవాళ్ళలాగా మనం పిల్లలకి చెప్తూనే ఉంటాం. అవన్నీ మన బాధ్యతలు, ఎందుకంటే వాళ్ళు బాగుండాలి అని కోరుకునేది మనమే కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి రిస్ట్రిక్షన్స్ అన్నీ చెప్తూ పెడుతూ ఉంటాం కాబట్టి. మరి ఈరోజు మనం కూడా చిన్నపిల్లల్లా మారే రోజు కాబట్టి, సో వాళ్ళతో కలిసి అల్లరి చేయడానికి ఒక రోజు వచ్చింది అనుకొని, చిన్నప్పుడు మీ బాల్యంలో ఏవైతే మిస్ అయిపోయారో అవన్నీ కూడా ఈరోజు మీ పిల్లలతో కలిసి చేసేసేయండి. సో అల్లరి చేయాలి అనుకొని మిస్ అయిపోతుంటే వాళ్ళతో పాటు, అంటే యాక్చువల్గా మొన్నటి వరకు స్కూల్స్ లేవు కాబట్టి ఇంట్లోనే ఉన్నారు కాబట్టి ఎలాగో తప్పలేదన్నమాట. సో మనకి పాటలు ఇలాంటివన్నీ, సో మళ్ళీ స్కూల్ తెరిచేసిన తర్వాత మిస్ అయ్యేది కూడా మనమే, ఎందుకంటే అప్పటి వరకు వాళ్ళ అల్లర్లు నవ్వులు, నిజంగా పసిపిల్లలు ఇంట్లో ఉన్నారు అంటేనే చాలా చాలా అదృష్టం అనమాట. పిల్లల నవ్వులు అల్లర్లు అవన్నీ మిస్ అయ్యేది మనమే, అట్ ద సేమ్ టైం భరించలేకపోయేది కూడా మనమే. సో ఈరోజు ఏంటి అంటే, సో మనం కూడా వాళ్ళలాగా మారిపోయి వాళ్ళతో పాటు కలిసి ఈక్వల్గా అల్లరి చేయాలన్నమాట. అండ్ చాలామంది ఒక్కళ్ళే ఉంటూ ఉంటారు కాబట్టి సిబ్లింగ్స్ని, అంటే సిబ్లింగ్స్ అనే వాళ్ళు ఉండరు, అలాగే కజిన్స్ ఉన్నా కూడా దూరంగా ఉంటారు కాబట్టి అలాంటి వాళ్ళు ఇంకా కొంచెం ఆత్మన్యూనత భావనకి గురి అయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి, వాళ్ళలాంటి వాళ్ళు అంటే అలాంటి వాళ్ళు ఉంటే ఇంకా మీరు ఎక్కువ వాళ్ళకి సంతోషాన్ని ఇవ్వాలి, అంటే వాళ్ళతో పాటు మీరు కూడా వాళ్ళలాగే మారి కలిసి అల్లరి చేయాలన్నమాట. ఇంకా మాట్లాడుకుందాం బీఏ కిడ్ అగైన్ డే, ఈరోజు మనం ఏం చేయాలి అనే దాని గురించి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను లిటిల్ సోల్జర్స్ మూవీ నుంచి ఒక వండర్ఫుల్ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటర్ స్టేడియం 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: పెద్ద డ్రామా, దీన్ని బాగా తొందామా? ఇది పేరెంట్స్ కి పరీక్ష, ఇది బ్రదర్ కి శిక్ష. దీనికి యాంటీబయాటిక్ లేదా?
1: దీనికి నీరసం రాదా?
0: దీంతో మాట్లాడను,
1: దీంతో ఆట్లాడను.
0: ఇదో సైతాన్,
1: ఇదో తూఫాన్,
2: ఇదో నా బంగారు పాప.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: అరే మోహన్ భాయ్, కాఫీ బిజీ లగ్ రహే హో.
2: మే సోచ్ రహా హూ కి బిజినెస్ షురూ కరూ. ఏక్ ఏజెంట్ నే కహా కి ముద్రా లోన్ జల్దీ శాంక్షన్ కర్వా దేగా, బస్ ప్రాసెసింగ్ ఫీస్ ఆర్ లీగల్ ఫీస్ దేనీ హోగి. పేమెంట్ లింక్ భీ భేజా హై.
1: అరే మోహన్ భాయ్, ప్రధానమంత్రి ముద్రా యోజనా మే కోయి ఏజెంట్ నహీ హోతా. ధోకేబాజ్ నకలీ వెబ్సైట్, శాంక్షన్ లెటర్స్ ఆర్ దస్తఖత్ సే లోగో కో ఫసాతే హై.
2: సచ్?
1: సీధా బ్యాంక్ యా విత్ సంస్థా మే జావ్ యా సర్కారీ వెబ్సైట్ సే లోన్ అప్లై కరో. సతర్క్ రహే ఆర్ ఆన్లైన్ ఠగో సే బచే.
2: సమజ్ గయా.
3: మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రామ్ లో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా మళ్ళీ చిన్నపిల్లల్లో మారి రోజు గురించి. మరి ఇందాకే నేను చెప్పా హిస్టరీ మాట్లాడుకున్నాం, అలాగే ఈ రోజు మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. సో ఇంకా మనం ఏం చేయొచ్చు అంటే కనుక, మళ్ళీ చిన్నపిల్లల్లో మారడం అనే అంశానికి సంబంధించి కొన్ని మూవీస్ కూడా రావడం జరిగిందనమాట. అది టాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, హాలీవుడ్ మూవీస్. ఏంటి అంటే కనుక, అపోజిట్ డే అనమాట 2009, అలాగే బిగ్ 1981 రిలీజ్ అయింది, అలాగే 13 Going on 30 అనమాట. మన తెలుగులో చిన్నపిల్లల్లా మారిపోవడం అనే మూవీస్ అని మనకి వెంటనే గుర్తొచ్చేది ఏంటి అంటే, నేను ఆల్రెడీ ఇందాక సాంగ్స్ అయితే ప్లే చేసేసాను, నాని మూవీలో మహేష్ బాబు చిన్నపిల్లల్లా ఉన్నప్పుడు, అంటే చిన్నపిల్లవాళ్ళలాగా ఉండి సడన్గా మారిపోవడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కదా. అలాగే ఓ బేబీ మూవీలో సమంత అయితే నిజంగా యాక్టింగ్తో రాకింగ్ చేసేసింది. సో మారితే ఎలా ఉంటుంది, ఆ డైలాగ్ ప్రొనౌన్సియేషన్ కానివ్వండి, సో ఇవన్నీ కూడా. సో ఇలాంటి మూవీస్ చూడొచ్చు అంటే మనం సరదాగా ఉండడానికి ఒక రోజు అనమాట. ఇప్పుడు మనం ఎన్నో బాధ్యతలు, పద్ధతులు, అలవాట్లు, అంటే వీటన్నిటికీ మనం పెద్దవాళ్ళం కాబట్టి కుటుంబం కోసం అన్ని త్యాగాలు చేసేస్తూ ఉంటాం. అవి మనకి త్యాగాల్లా కూడా అనిపించవు, మన బాధ్యతలు కాబట్టి. ఈరోజు మీరు మీకోసం మీకు నచ్చినవి కొనుక్కోండి, హ్యాపీగా తినేసేయండి పిల్లలాగే అనమాట. సో వాళ్ళకు కూడా కొనియండి. ఎలాగో మనం వాళ్ళకి రోజు వద్దు, నో నో నో, నాకు తెలిసి పాపం 100 అడిగితే 99 నో అనే చెప్తాం, ఏదో ఒకటి మాత్రమే ఎస్ అని చెప్తాం. కాబట్టి ఈరోజు కనీసం ఒక 10 అయినా ఎస్ చెప్దాం, ఎందుకంటే మనం కూడా ఈరోజు చిన్నపిల్లల్లా మారిపోతాం కాబట్టి. లేదంటే మీ

పిల్లలకి ఇందాక చెప్పినట్టు ఏది కొనిస్తే అది మీరు కూడా తింటూ ఉండండి. అలాగే పిల్లలకి వాటర్ బెలూన్స్ గేమ్ అంటే చాలా ఇష్టం కదా. సో ఈ రోజులన్నీ ఎందుకు అంటే కాన్సెప్ట్ అయితే ఒకటే, చాలా బిజీ ప్రపంచంలో ఉరుకులు పరుకులు జీవితంలో మనం అంటూ వాళ్ళ కోసం టైం ఇవ్వడానికి, వాళ్ళకి అంటే వాళ్ళలాగా మనం మారినప్పుడే వాళ్ళని పూర్తిగా అర్థం చేసుకోగలం. కాబట్టి ఈరోజు చక్కగా మీరు వాళ్ళతో ఆడుకోండి, మీరు కూడా అలాగే మారిపోండి. అండ్ వాటర్ బెలూన్స్ గేమ్ ఎవరికి నచ్చో చెప్పండి. సో ఈరోజు మీరు వాళ్ళతో చక్కగా కలిసి ఆడుకోండి. ఏదైనా ఒక ఇల్లు కట్టడం, పిల్లలకి ఇలాంటివంటే చాలా ఇష్టం ఉంటుంది కదా, బొమ్మలు తయారు చేయడం, ఇప్పుడు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ అనేది ఎన్ని మనకి సోషల్ మీడియాలో వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉంటాయి కాబట్టి. సో వాళ్ళతో పాటు మనీ బ్యాంక్ ఇలాంటివన్నీ తయారు చేసి ఇవ్వచ్చు. ఇప్పుడు అంటే మనకి మనం చేయాలి, నేర్చుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండాలి, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్, మన అరచేతిలోనే ప్రపంచం ఉంటుంది కాబట్టి. సో అన్నీ కూడా చూసి నేర్చుకొని వాళ్ళకి నేర్పించవచ్చు అనమాట. ఇలా ప్రతిదీ పిల్లలు చేసినట్టే చేయండి, ఇంట్లోనే మీ పిల్లలకి నచ్చినట్టు వాళ్ళతో కలిసి మీరు కూడా తయారు చేయండి. ఏదైనా ఒక మంచి నర్సరీకి వెళ్ళండి, అక్కడ మొక్కల గురించి మీరు కూడా తెలుసుకోండి, అట్ ద సేమ్ టైం వాళ్ళకు కూడా చెప్తూ ఉండండి. అలాగే జంతు ప్రదర్శనశాలకి పిల్లలతో వెళ్ళి వాటి గురించి కొత్త విషయాలు మీరు తెలుసుకోండి, పిల్లలకి చెప్పండి, బొమ్మలు గీయండి, చక్కగా వాటికి మంచి మంచి కలర్స్ పిల్లలతో కలిసి వేయండి. దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే మనం వాళ్లతో సమయం గడపడానికి ఒక మంచి అవకాశం ఉంటుంది అన్నమాట. ఇలా మీరు చేయలేకపోతున్న పనులన్నీ పిల్లల కోసం ఈరోజు మీరు కూడా పిల్లల్లో మారి వారి కోసం కొంత సమయాన్ని కేటాయిస్తే మన సంతోషం అప్పుడేముంటుంది అంటే మన సంతోషం వెతుక్కుంటే దొరికేది కాదు, మనలోనే ఉంటుంది అనే కాన్సెప్ట్ అయితే అర్థమవుతుంది. అలాగే స్వతహాగా మనం చేసే పనులను బట్టే మనకి సంతోషం అనేది ఉంటుంది కాబట్టి, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కాబట్టి వాళ్ళకంటూ ఏది తెలియదు, వాళ్ళు మన ప్రతిబింబాలు లాంటి వాళ్ళు అనమాట. మనం ఏం చేస్తే అదే చేస్తూ ఉంటారు కాబట్టి, మరి వాళ్ళ నవ్వే మన ఇంటికి కాంతి తెచ్చేది కాబట్టి చక్కగా వాళ్ళతో పాటు ఎప్పుడు కూడా మీరు మన టెన్షన్స్ మర్చిపోవాలన్నా ఏదైనా సరే వాళ్ళ స్మైల్ చూస్తే చాలు కాబట్టి ఈరోజు వాళ్ళ కోసం టైం ఇవ్వండి, మీరు కూడా పిల్లల్లా మారిపోండి, ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోండి. మీ జీవితం అనే పుస్తకంలో కొన్ని అందమైన జ్ఞాపకాలతో అంటే ఆ పేజీలన్నీ నింపేసుకోండి. సో అదనమాట సంగతి. మరి ఈరోజు డే స్పెషాలిటీ ఏంటి అంటే కనుక మళ్ళీ చిన్నపిల్లల్లో మారే రోజు అనమాట. మరి ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి, ఏం చేయాలి, ఈ విషయాలన్నీ మీతో పంచుకోవడం నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అండ్ ఈ టాపిక్ అంటే ఈ కాన్సెప్ట్ కూడా మీకు నచ్చింది అనుకుంటూ ఇప్పుడైతే మీ అందరి కోసం కౌసల్య కృష్ణమూర్తి మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. దీని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 12:30 తెలుగులో వార్తలు అయితే వచ్చేస్తే అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం మీకు తెలిసే ప్రోగ్రాంలో కలుసుకుందాం ఇంకొక టాపిక్తో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ భారతీ ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్నా.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎండ్రపాటి మాధవీలత. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్ధత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్ రాష్ట్రాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ పేర్కొంది. 3 దేశాల పర్యటనలో భాగంగా 2వ విడతగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు మెల్బోర్న్ చేరుకుంటారు. అక్కడ ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంటోనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక సదస్సులో పాల్గొంటారు. మోదీ భారత్ ఆస్ట్రేలియా సీఈఓల సదస్సులో పాల్గొని ఇరు దేశాల్లోని ప్రముఖ వ్యాపారవేత్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సంబంధాలకు కీలకంగా ఉన్న ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోదీ ప్రసంగిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిన్న జకార్తాలో జరిగిన ప్రవాస భారతీయుల సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోదీ, ఇండోనేషియా పురోగతి శ్రేయస్సుకు ప్రవాస భారతీయులు అందిస్తున్న సహకారం, స్నేహం వారధిగా నిలుస్తోందన్నారు. ఇటీవలి కాలంలో భారత్ సాధించిన పురోగతిని ప్రధానమంత్రి ఈ సందర్భంగా వివరించారు. అత్యాధునిక మౌలిక సదుపాయాల అభివృద్ది నుండి స్టార్టప్ విప్లవం వరకు సామాజిక అభివృద్ది కార్యక్రమాల గణనీయమైన విస్తరణ ద్వారా 25 కోట్ల కంటే ఎక్కువ మంది ప్రజలు పేదరికం నుండి బయటపడ్డారని చెప్పారు. గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ది చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఉందని, ఇది ప్రపంచ వృద్ధికి భారత్ను ఒక కీలక శక్తిగా మార్చిందని పేర్కొన్నారు. వికసిత్ భారత్ 2047, ఇండోనేషియా ఎంఎస్ 2045ల మధ్య ఉమ్మడి ఆశయాల సాకారం చేసేందుకు ప్రవాస భారతీయులు తమ వంతు కృషి చేయాలని మోదీ పిలుపునిచ్చారు. ఇండోనేషియా పార్లమెంటునుద్దేశించి ప్రసంగించిన తొలి భారతీయ ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ చరిత్ర సృష్టించారు. జకార్తాలో ఇండోనేషియా ప్రజాప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగిస్తూ మోదీ, ఉమ్మడి నాగరికత వారసత్వం, ప్రజాస్వామ్య విలువలు భవిష్యత్తుపై ఉమ్మడి దృక్పథంతో కూడిన ద్వైపాక్షిక సంబంధాల్లో ఒక కొత్త శకానికి పిలుపునిచ్చారు. భారతదేశాన్ని ప్రజాస్వామ్య జననిగా అభివర్ణించిన ప్రధాని, ఇండోనేషియాతో ప్రజాస్వామ్య సంబంధాలను బలోపేతం చేయడానికి భారత్ కట్టుబడి ఉందని చెప్పారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, దానికి సంబంధించిన సన్నద్ధత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. ఈ సమీక్షలో 15కు పైగా మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పరిస్థితిని పర్యవేక్షించాలని, వర్షాభావం లేదా ఋతుపవనాల రాక ఆలస్యం కావడం వల్ల ప్రభావితమయ్యే జిల్లాల పరిస్థితిని రాష్ట్రాలతో సమన్వయం చేసుకుంటూ అంచనా వేయాలని డాక్టర్ మిశ్రా ఆదేశించారు. తద్వారా అవసరమైనప్పుడు తగిన నివారణ చర్యలు చేపట్టవచ్చని పేర్కొన్నారు. ప్రభావిత జిల్లాల్లో తగినంత తాగునీరు అందుబాటులో ఉండేలా చూడ్డానికే ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. అలాగే జలాశయాల్లోని నీటిని గరిష్టంగా వినియోగించుకోవాలని, అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వాడాలని ఆయన ఆదేశించారు. భారత్ అధ్యక్షతన ఈరోజు నుండి కేరళలోని కోచిలో 2 రోజుల బ్రిక్స్ మహిళా మంత్రిత్వ స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల మంత్రులు మహిళల నేతృత్వంలోని అభివృద్ది కోసం పరస్పర సహకారాన్ని పెంపొందించుకుంటారు.

పోవడంతో పాటు ఒక ఉమ్మడి దృక్పథాన్ని ముందుకు తీసుకెళ్తారని మహిళా శిశు అభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. వారు ప్రతిపాదిత ఫలితాలపై చర్చించడంతో పాటు బ్రిక్స్ సభ్యదేశాల మధ్య సహకారాన్ని పెంపొందించడానికి వ్యూహాత్మక మార్గదర్శకత్వాన్ని అందిస్తారు. ఈ కార్యక్రమంలో ఒక ప్లీనరీ సెషన్తో పాటు ప్రముఖ నిపుణులు, విధాన రూపకర్తలు, నిపుణులతో కూడిన నేపథ్య ప్యానెల్ చర్చలు కూడా ఉంటాయి. ఇది అనుభవాలు పంచుకోవడానికి, వినూత్న విధానాలను మార్పిడి చేసుకోవడానికి, మహిళా సాధికారత కోసం భాగస్వామ్యాలను పెంపొందించుకోవడానికి ఒక మంచి అవకాశం కల్పిస్తుంది. ఈ నెల 6-7 తేదీల్లో జరిగిన బ్రిక్స్ ఉమెన్ వర్కింగ్ గ్రూప్ సమావేశం తర్వాత ఈ మంత్రిత్వ స్థాయి సమావేశం జరుగుతోంది. ఆ వర్కింగ్ గ్రూప్ సమావేశంలో ఉన్నతాధికారులు బ్రిక్స్ ఉమెన్ ట్రాక్ క్రింద ప్రాధాన్యతా రంగాలపై లోతైన చర్చలు జరిపారు. ఈ ఉమ్మడి మంత్రిత్వ స్థాయి సమావేశం మహిళల నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఆర్థిక అవకాశాలు విస్తరించడం, డిజిటల్ అలాగే ఆర్థిక సమగ్రతను బలోపేతం చేయడంపై ఉన్నత స్థాయి చర్చలకు ఒక వేదికగా ఉపయోగపడుతుంది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. హార్మోజ్ జలసంధి గుండా వెళుతున్న వాణిజ్య నౌకలపై ఇరాన్ ఇటీవల జరిపిన దాడులకు ప్రతిస్పందనగా అమెరికా ఇరాన్పై కొత్తగా 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థలు, కమాండ్ కంట్రోల్ సెంటర్లు, తీర ప్రాంత రాడార్ కేంద్రాలు, యాంటీ షిప్ క్షిపణి వ్యవస్థలతో పాటు హార్మోజ్ జలసంధి పరిసర ప్రాంతాల్లో ఉన్న 60కి పైగా ప్రాంతాల్లో బోట్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిగాయి. అంతర్జాతీయ నౌకాయానంపై దాడులు చేయగలిగే ఇరాన్ సామర్థ్యాన్ని బలహీనపరచడమే ఈ ఆపరేషన్ ముఖ్య ఉద్దేశమని అమెరికా తెలిపింది. అలాగే పౌర సిబ్బందితో వెళుతున్న వాణిజ్య నౌకలను ఇరాన్ లక్ష్యంగా చేసుకుంటోందని అమెరికా ఆరోపించింది. మాజీ ప్రధానమంత్రి చంద్రశేఖర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. సామాజిక న్యాయం, ప్రజాస్వామ్య విలువలు, జాతీయ ప్రయోజనాల పట్ల ఆయనకున్న అచంచలమైన అంకితభావం భారతీయ రాజకీయాల్లో ఒక అమూల్యమైన వారసత్వమని రిజిజు పేర్కొన్నారు. రాబోయే 2-3 రోజుల్లో ఉత్తర అరేబియా సముద్రంలోని మిగిలిన భాగాలు, రాజస్థాన్, హర్యానా, పంజాబ్లోకి నైరుతి రుతుపవనాలు మరింత ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. పశ్చిమ బెంగాల్, సిక్కిం, మహారాష్ట, కర్ణాటక, రాజస్థాన్, గుజరాత్, కొంకణ్, గోవాలో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఈరోజు ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, తెలంగాణల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని కూడా పేర్కొంది. అలాగే ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు, బీహార్, ఒడిశా, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఈరోజు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. 5 మ్యాచ్ల పురుషుల టీ20 క్రికెట్ సిరీస్లో భాగంగా నాటింగ్హామ్లోని ట్రెంట్ బ్రిడ్జ్లో నిన్న రాత్రి జరిగిన 3వ టీ20 మ్యాచ్లో ఇంగ్లాండ్ 125 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించింది. ఇంగ్లాండ్ నిర్దేశించిన 202 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో భారత్ 11.4 ఓవర్లలో కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయింది. మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ఈ విజయంతో 5 మ్యాచ్ల సిరీస్లో ఇంగ్లాండ్ 2-0 తేడాతో ఆధిక్యంలో ఉంది. ఈ సిరీస్లో చివరి 2 మ్యాచ్లకు బ్రిస్టల్, సౌతాంప్టన్ వేదికలు కానున్నాయి. దీని తర్వాత భారత్, ఇంగ్లాండ్ మధ్య 3 మ్యాచ్ల వన్డే సిరీస్ జరుగుతుంది. ఫిఫా ప్రపంచకప్ ఫుట్బాల్లో భాగంగా వాంకోవర్లో జరిగిన మ్యాచ్లో స్విట్జర్లాండ్ కొలంబియాను 4-3 తేడాతో ఓడించి 1954 తర్వాత మొదటిసారిగా ఫిఫా ప్రపంచకప్ క్వార్టర్ ఫైనల్స్కు చేరుకుంది. అట్లాంటాలో జరిగిన మరొక రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్లో అర్జెంటీనా 3-2 తేడాతో ఈజిప్టును ఓడించింది. ఈ విజయంతో అర్జెంటీనా ఈ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. 3 దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు

మెల్బోర్న్ చేరుకుంటారు. వివిధ రంగాలపై ఎల్నినో చూపించే ప్రభావం, సన్నద్ధత చర్యలపై ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి డాక్టర్ పీకే మిశ్రా అధ్యక్షతన నిన్న ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఇరాన్ దాడులకు ప్రతిస్పందనగా అమెరికా తాజాగా ఇరాన్పై 80కి పైగా ప్రాంతాల్లో వైమానిక దాడులు జరిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

విష్ణు విన్యాస మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం మీకు తెలుసా ప్రోగ్రాంలో. మరి ఇప్పుడు మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే, మరి భారత ప్రభుత్వం మన కోసం ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తోంది, ఎలాంటి ప్రాజెక్టులు ప్రారంభించారు, ఇవన్నీ కూడా మాట్లాడుకుందాం ఇవాళ మీకు తెలుసాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ది రాజాసాబ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతీయ ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం, మీకు తెలిసే ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం, అలాగే మాట్లాడుకోబోతున్నాం అనమాట. యాక్చువల్గా ఏంటి అంటే కనుక ఇందాకే చెప్పా, భారత ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రాజెక్టులు ఏంటి, మనందరి కోసం కార్యక్రమాలు ఏంటి అనేది దాని గురించి చెప్తాను అని చెప్పాను కదా. మరి మారుమూల ప్రాంతాల్లోని పేద కుటుంబాలకి ప్రాథమిక వైద్య సదుపాయాలు అందజేయాలి అనే ఉద్దేశంతో రూపొందించిన మీ ఇంటికి మీ డాక్టర్ ఈ ప్రాజెక్ట్ని గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ ప్రారంభించారనమాట. ఎక్కడ ఎప్పుడు అంటే కనుక మే 7న విజయవాడలో లోక్ భవన్లో నిర్వహించిన ప్రపంచ రెడ్ క్రాస్ తలసేమియా దినోత్సవంలో పాల్గొని ఈ ప్రాజెక్ట్ అయితే ప్రారంభించారనమాట. సో అలాగే అంటే అందరికీ కూడా, మారుమూల ప్రాంతాల్లో ఉన్న పేద కుటుంబాలకి అందరికీ కూడా ఈ ప్రాజెక్ట్ అంటే ఈ ప్రాజెక్ట్ ఏదైతే ప్రారంభిస్తున్నారో ఈ సదుపాయాలు అందరికీ అందాలి అనే ఉద్దేశంతో దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. అలాగే ఇంకా ఏం

చేశారు. అంటే కనుక డ్వాక్రా మహిళల జీవనోపాధి కల్పనలకి కేంద్ర ప్రభుత్వం అయితే 207 కోట్ల రూపాయలు అయితే మొదటి విడతలో విడుదల చేసిందనమాట. మరి ఏంటి అంటే కనుక దీన్ దయాళ్ అంత్యోదయ యోజన, అలాగే జాతీయ గ్రామీణ జీవనోపాధి మిషన్ పథకం, అంటే ఈ రెండు పథకాల కింద ఎవరైతే ఇందాక నేను చెప్పినట్టు డ్వాక్రా మహిళలకు సంబంధించిన వాటిల్లో ఉంటారో, సో వాళ్ళ కోసం అనమాట తన కేంద్రం తన వాటా మొదటి విడతగా 207 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం అయితే జరిగిందనమాట. సో ఇంకా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు ఏంటి ఇవన్నీ కూడా మనం మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా మాట్లాడుకుందాం. సో ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ టాపిక్, అంటే ఇప్పుడు ఏదైతే షేర్ చేశానో, ఇవాళ మీకు తెలిసే ప్రోగ్రామ్ ఓవరాల్గా మీ అందరికీ చాలా నచ్చిందని నేనైతే అనుకుంటున్నా. మరి ఇందాకైతే మనం మాట్లాడుకున్నాం కదా బీఏ కిడ్ అగైన్ డే, మళ్ళీ చిన్నపిల్లల మారే రోజు గురించి మాట్లాడుకున్నాం. అలాగే ప్రభుత్వం మనందరికీ అందజేయబోయే ప్రాజెక్టుల గురించి, నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి కూడా మాట్లాడుకున్నాం ఇవాళ మీకు తెలుసాలో. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం నేను ఒక బ్యూటిఫుల్ సాంగ్, పెద్ద మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో మీకు తెలిసే ప్రోగ్రామ్కి అయితే బాయ్ బాయ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం ధీర ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: జ్యోతి ఎఫ్ఎం 101.3.
1: అనగనగా ఒక రాజు, ఆ రాజుకి చాలా పెద్ద మనసు.
2: పంతులు గారు.
3: అయ్యా,
2: ఎన్నిసార్లు చెప్పానండి హుండీ కన్నం పెద్ద చేయమని, నోట్లు పట్టట్లేవు.
3: చిల్లర వేయడం కోసం చిన్న కన్నం పెట్టామండి.
2: చిల్లర గల కోసం సెపరేట్ హుండీ చేయించండి.
4: నాకు కాబోయే మామగారికి ఇద్దరు ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి, ఆయన ఎఫెక్షన్ మొత్తం డివైడ్
5: అయిపోతుంది.
4: తెలుగులో ఆస్తులు అంటారు.
1: ఆ మనసులోకి తగదగా మెరిచిపోయే నగలేసుకుని యువరాణి దిగింది.
6: సర్వమంగళ మాంగళ్యే మంత్రాన్ని తిరిగి చెప్పమ్మా.
3: అయ్యో, తిరిగి చెప్పమంటే అటు తిరిగి చెప్పమని కాదు, రిపీట్ చేయమని.
6: అమ్మాయి చాలా తెలివైంది.
5: అమ్మాయి చదివింది ఇంటర్ దాకా.
6: సంతోషం.
2: మీ కుక్కే బ్రాండ్?
7: మాది గోల్డెన్ రిట్రీవర్ అండి. మీ బ్రాండ్?
2: బ్లాక్ డాగ్ అండి.
7: బ్లాక్ డాగా?
2: నల్ల కుక్క. బ్లాక్ డాగ్. నాకు బ్లాక్ డాగ్ ఉంది, వెరీ క్యూట్.
7: నీకు ఫ్యూచర్ లో అమెరికా వెళ్లే ప్లాన్స్ ఏమైనా ఉన్నాయా?
2: హాయ్ బాబాయ్, నేను చిన్నప్పుడు అంతా అక్కడేనండి. ఎరా, ఆ వైట్ హౌస్ ఇంకా వైట్ గానే ఉందా?
8: బ్లాక్ అయింది.
1: అప్పుడు రాజుగారికి పెద్ద ప్రాబ్లం వచ్చింది.
2: ఏంటి ప్రాబ్లం? నీతో ప్రేమలో నేను చాలా దూరం వెళ్ళిపోయాను చారు, ఇప్పుడు యూటర్న్ తీసుకోమంటే? నా ప్రేమ కుక్కట్పల్లి ఫ్లైఓవర్ లాంటిది, అక్కడ యూటర్న్ లేదు.
9: వీళ్ళిద్దరు పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తాడా.
2: ప్రశాంతంగా ఉన్నోడిని ప్రశాంత్ నీల్ జోన్ లోకి తీసుకొచ్చారు కదరా.
10: గౌరవపురం జమీందార్ గోపరాజ్ గారు మనవడు రాజుగా చెప్తున్నాను. ఈరోజు రాజుగారి పెళ్లి 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోతుంది.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తో కేసుమ. దోమలు లేని నగరంగా అమరావతిని అభివృద్ది చేసేందుకు భూగర్భ వ్యవస్థకు అధిక ప్రాధాన్యమిస్తున్నామని రాష్ట పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ ఈరోజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో రాష్ట ఐటీ విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ దక్షిణ కొరియాలో తన పర్యటనను కొనసాగిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఈరోజు సియోల్ నుంచి ఆ దేశ వాణిజ్య నగరమైన బుసాన్కు వెళ్లారు. బుసాన్లో ఆయన పలు కీలక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దివ్యాంగులకు జులై నుంచి సెప్టెంబర్ వరకు రెండో త్రైమాసిక వైకల్య నిర్ధారణ పరీక్షల కోసం సదరం స్లాట్ బుకింగ్ సౌకర్యాన్ని ఈ రోజు నుంచి ప్రారంభించినట్లు సెకండరీ హెల్త్ డైరెక్టర్ కేవీఎన్ చక్రధర్ బాబు ఒక ప్రకటనలో వెల్లడించారు. వైకల్య నిర్ధారణ పరీక్షల అనంతరం ప్రభుత్వం ఉచితంగా దివ్యాంగుల ధృవీకరణ పత్రాలు జారీ చేస్తోందని, దళారులను నమ్మవద్దని సూచించారు. విశాఖపట్నం తీరంలో సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల రెస్క్యూ ఆపరేషన్ ముగిసింది. అర్దరాత్రి 12 గంటల వరకు అధికారులు సముద్రంలో ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ తప్పిపోయిన 6 జాలర్ల ఆచూకీ లభించలేదు. గాలింపు చర్యలు ముగిసినట్లు ప్రకటించడంతో మత్స్యకార గ్రామాల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఈ మేరకు విశాఖపట్నంకు విచ్చేసిన రాష్ట ఎక్సైజ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర 60 లక్షల రూపాయల చెక్కుల్ని బాధిత కుటుంబాలకు ఈ రోజు పంపిణీ చేశారు. ఖరీఫ్లో రాష్ట వ్యాప్తంగా మధ్యస్థ స్థాయిలో వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశముందని హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడానికి అన్ని ప్రభుత్వ శాఖలు ముందస్తు ప్రణాళికలతో సిద్దంగా ఉండాలని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యకులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ రోజు ఆయనకు నివాళులర్పించారు. 2025లో భారత్లోకి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఎఫ్డీఐ 44% పెరిగి $39 బిలియన్ నమోదయ్యాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. పెట్టుబడులకు ప్రధాన గమ్యస్థానంగా భారత్ తన స్థానాన్ని బలోపేతం చేసుకోవడాన్ని కొనసాగిస్తోందనే విషయాన్ని ఈ గణాంకాలు తెలియజేస్తున్నాయని ఐక్యరాజ్యసమితి పేర్కొంది. వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 3 గంటలకు వింటారు.

వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్గా 1:06:27 అయితే అయిపోయింది అనమాట. మరి కేజీఎఫ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ దీరా ప్రోగ్రాంలోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇవాళ దీరాలో మనం మాట్లాడుకోబోతున్న టాపిక్ ఏంటి అంటే గనక, అసలు భారతదేశంలో ధీరలు సాధించిన విజయాలు ఏంటి, ఎవరు ఏది రీసెంట్గా అచీవ్ చేశారు అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. మరి భారత మహిళల ఫుట్బాల్ రంగానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు అయితే లభించిందనమాట. FIFA అంటే అంతర్జాతీయ ఫుట్బాల్ సంఘాల సమాఖ్య ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళల అభివృద్ధి కార్యక్రమం కోసం ఎంపిక చేసిన 12 దేశాల జాబితాలో భారత్కి కూడా, అంటే మన దేశానికి కూడా చోటు దక్కిందనమాట. అలాగే ఇంకా ఏంటి అంటే కనుక, ITTAF అనమాట, ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ పారా ఛాలెంజర్స్లో టేబుల్ టెన్నిస్లో తెలంగాణ అమ్మాయి ఎవరు అంటే కనుక విజయ్ దీపిక అనమాట. గంగాపట్నం విజయ్ దీపిక 2 కాంస్య పథకాలు సాధించిందనమాట. అంతర్జాతీయ స్థాయిలో దీపిక ఇప్పటి వరకు 10 పథకాలు గెలిచిందనమాట. సో ఇంకా ధీరలు ఎవరు ఎలాంటి విజయాలు సాధించారో తెలుసుకోవాలి అంటే ఇవాళ ధీరా ప్రోగ్రామ్ అయితే వింటూ ఉండాలి. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం వకీల్ సాబ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నాను. వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్నా.

మనము నోమ్ ధీర ప్రోగ్రాంలో ఇంకా మాట్లాడుకుంటున్నాం కదా. మరి భారతదేశంలో ధీరలు సాధించిన విజయాల గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం. మరి ఇంకా ఎవరు ఏది సాధించారు అంటే, దాదాపు 3 దశాబ్దాల సుదీర్ఘ అనుభవం ఉన్న ఫ్రీలాన్స్ ఇన్వెస్టిగేటివ్, ఇంకా జర్నలిస్ట్ అయిన ఎవరు అంటే కనుక సుపర్ణ శర్మ అన్నమాట. సో ప్రాంతీయ అంటే పాత్రికీయ రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే పులిట్జర్ పురస్కారాలు ఈ ఏడాదికి ఎవరికి వరించాయి అంటే కనుక, డిజిటల్నీగా పెరుగుతున్న సైబర్ మోసాలని విస్తృతంగా వెలుగులోకి తెచ్చినందుకు సుపర్ణ శర్మ ఈ అరుదైన గౌరవాన్ని అయితే దక్కించుకున్నారన్నమాట. మరి ఇన్ని సంవత్సరాల అనుభవంలో మరి ఇంత ఖచ్చితంగా మనం చేసిన దానికి గుర్తింపు అనేది మనం ఎక్స్పెక్ట్ చేసినప్పుడు రాదు. మన పని మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోతే ఇలాంటి వాళ్ళు అందరికీ కూడా ఇన్స్పిరేషన్గా ఉంటారు అండ్ విజయాలు కూడా వారిస్తాయి అన్నమాట. అండ్ ఇంకా ఎవరు ఏది సాధించారు అంటే కనుక, హైదరాబాద్లో లక్టీకాపుల్లో రెడ్ హిల్స్లోని FTCCIలో నిర్వహించిన 33వ యుద్ధ్వీర్ స్మారక అవార్డు ప్రదానోత్సవంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా చేతుల మీదుగా పాలియేటివ్ కేర్ రంగంలో విశేష సేవలు అందించిన డాక్టర్ గాయత్రి పాలెట్ అనమాట. సో గాయత్రికి ఏంటి అంటే కనుక యుద్ధ్వీర్ మెమోరియల్ అవార్డు అయితే అందించారనమాట. మరి గవర్నర్ మీదుగా ఈ అవార్డు అయితే అందుకోవడం, గవర్నర్ చేతుల మీదుగా ఈ అవార్డు అయితే అందుకోవడం జరిగిందనమాట. సో మరి ధీరలు సాధించిన విజయాలు ఏంటి అనేది ఇవాళ ధీరాలో మీ అందరితో షేర్ చేసేసాను. మరి ఇప్పుడైతే పరదా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే మీ అందరి కోసం ప్లే చేయబోతున్నాను, వినేసేయండి. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే ఈరోజు కూడా 1:20 తెలుగులో ప్రాంతీయ వార్తలు అయితే వచ్చేస్తాయి, అవి కూడా వినేసేయండి. దాని తర్వాత మళ్ళీ మనం ధీరాలో కలుసుకుందాం ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో అనమాట. అంతవరకు స్టే ట్యూన్ 101.3 వివిధ భారతీ ఎఫ్ఎం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వీబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి 2545 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న మంత్రి పి నారాయణ. పట్టిసీమ నుండి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. ఇక వార్తల్లోని వివరాలు. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి 2545 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఈ నిధుల్లో వేతనాల కోసం 1414 కోట్లు, సామాగ్రి కోసం 942 కోట్లు, పరిపాలనా వ్యయానికి 188 కోట్ల రూపాయలకు పైగా కేటాయించినట్లు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఈ నిధులతో గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టి స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్దికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వికసిత్ భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా బుసాన్ నగరంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో ఎపెక్స్ కొరియా పెట్టుబడిదారుల సహాయక అనుసంధాన విభాగాన్ని రాష్ట ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకునే కొరియా సంస్థలకు రాష్ట ప్రభుత్వానికి మధ్య ఎపెక్స్ కొరియా వారధిగా పనిచేస్తోందని తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొరియా సంస్థలకు అవసరమైన సహకారం కూడా కేంద్ర ప్రభుత్వం అందిస్తుందని మంత్రి నారా లోకేష్ తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని రాష్ట పురపాలక శాఖ మంత్రి పి నారాయణ అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాజధాని నిర్మాణ పనులపై ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ భవనాలు, రహదారులు, భూ సమీకరణ పథకం, లేఅవుట్ పనుల పురోగతిని సమీక్షించారు. ప్రాజెక్టుల వారీగా పనుల ప్రగతిపై వివరాలను అడిగి తెలుసుకున్న ఆయన, వర్షాకాలంలో పనులకు అంతరాయం కలగకుండా తీసుకుంటున్న చర్యలపై అధికారులతో చర్చించారు. అనంతరం మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ,
1: కూడా యాక్చువల్ గా కింద పైప్ లైన్ వేస్తున్నాం, ఏదైతే వాటర్ వస్తుందో వాడుతుంటారు, ఇంట్లో వాడిన వాటర్ ని రీయూజ్ చేసి దాన్ని మళ్ళా గార్డెన్స్ ట్రీట్ చేసి వాడేటట్టుగా ఆలయన్స్ ఇవన్నీ కూడా యాక్చువల్ గా ఉన్నాయి కాబట్టి ఇంత టైం, లేకుంటే ఎప్పుడో రోడ్లు అయిపోయాయి. ఈ విధంగా ఎంతో వేగవంతంగా జరుగుతుంది. ఇవాళ నేను యాక్చువల్ గా బిల్డింగ్స్ సంబంధించి రివ్యూ చేశాను. దాదాపు బిల్డింగ్స్ అన్ని అయిపోయి లోపల చిన్న చిన్న ఫినిషింగ్స్ జరుగుతున్నాయి. మెజారిటీ పోర్షన్ ఆల్మోస్ట్ అయిపోయింది. అడ్మినిస్ట్రేటివ్ టవర్స్ కానీ అనుకున్న టైంకి 100% పూర్తి అవుతుంది.
0: చర్మకారుల సంక్షేమం, తోలు ఉత్పత్తుల ప్రోత్సాహకానికి రాష్ట ప్రభుత్వం చర్యలు చేపడుతోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో రాష్ట తోలు పరిశ్రమల అభివృద్ది సంస్థ లిట్క్యాప్ ఏర్పాటు చేసిన లెదర్ దుకాణాన్ని మంత్రి ఎస్ సవితతో కలిసి ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా లెదర్ ఉత్పత్తులను పరిశీలించిన మంత్రులు లెదర్ వస్తువులను కొనుగోలు చేశారు. అనంతరం మంత్రి బాలా వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ, లిట్క్యాప్ సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు చర్మకారుల అభివృద్దికి కట్టుబడి ఉన్నామని, వారికి ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని తెలిపారు. ఏలూరు జిల్లా పట్టిసీమ తాడిపూడి ఎత్తిపోతల పథకాల నుండి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు విడుదల చేశారు. పట్టిసీమలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులతో కలిసి మంత్రి గోదావరికి జలహారతి ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ, గోదావరి కృష్ణానదుల అనుసంధానానికి పట్టిసీమ పథకం కీలకంగా మారిందన్నారు. కృష్ణా డెల్టా రైతాంగ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కూడా పట్టిసీమ నుండి నీటి విడుదల ప్రారంభించినట్లు చెప్పారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కొనేందుకు ముందస్తు ప్రణాళికలతో ప్రతి నీటి బొట్టును సమర్థవంతంగా వినియోగించేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలియజేస్తూ,
2: మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్టికులర్ గా

గోదావరి, కృష్ణ, అదేవిధంగా అటు తుంగభద్ర, లేకపోతే అటు నాగావళి, ఇట్లా ఏవైతే మెయిన్ రివర్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడ కూడా ఇప్పటికీ ఇంకా వాటర్ ఇన్ఫ్లో లేనిటువంటి పరిస్థితి. గోదావరిలో అయితే మొన్ననే మేము అధికారులతో రివ్యూ చేస్తుంటే 70 సంవత్సరాల తర్వాత ఇన్ఫ్లో లేకుండా ఉన్నది ఈసారే అని అనుకోవడం జరిగింది. ఏదో ఈ సైక్లోన్ ప్రభావం వల్ల మన గోదావరి పరివాహక ప్రాంతంలో కొంతమేర వర్షాలు రావడం తోటి ఈ రోజు ఇన్ఫ్లో 56,000 క్యూసిక్ల వరకు ఈ రోజు ఇన్ఫ్లో వస్తుంది. దగ్గర దగ్గర 1,00,000 క్యూసిక్ల వరకు కూడా ఇన్ఫ్లో రావచ్చని అంచనా వేయడం జరుగుతుంది.

0: రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పీఎంఎఫ్బీవై, పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల బీమా, ఆర్డబ్ల్యూబీసీఐఎస్ పథకాలను మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఖరీఫ్ రబీ సీజన్లో ప్రభుత్వం గుర్తించిన పంటల సాగు చేస్తున్న రైతులు, కౌలు రైతులు, భాగస్వామ్య సాగుదారులు పంటల బీమా పథకంలో నమోదు చేసుకోవాలని మంత్రి ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన రైతులందరూ నిర్ణీత గడువులోపు బ్యాంకులు, కామన్ సేవా కేంద్రాలు, బీమా సంస్థలు లేదా జాతీయ పంటల బీమా పోర్టల్ ద్వారా నమోదు చేసుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. విశాఖపట్నంలో సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. విశాఖపట్నంలోని ఫిషింగ్ హార్బర్ మెకనైజ్డ్ బోటు నిర్వాహకుల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు రాష్ట ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహార చెక్కులను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
1: 3 కోట్ల 15 లక్షల రూపాయలు ఇమీడియట్ గా రిలీజ్ చేసి ఆ కుటుంబాలకు అందిస్తున్నాం. ఇలా బోటు ప్రమాదం జరిగినప్పుడు ఏ రాష్ట్రం కూడా ఇంత పెద్ద ఎత్తున ఇచ్చిన పరిస్థితి లేదు. 10 లక్షల రూపాయలు చెప్పలు అందించడం అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను. మరొకసారి ఈ రోజు 20,000 రూపాయలు చొప్పున బ్యాన్ పీరియడ్ డబ్బులు ఇస్తున్నాం. ప్రభుత్వ పరంగా ఇంజిన్లు గానీ వాళ్ళకి కావాల్సినటువంటి వలలు గానీ అన్ని కూడా అందించడం జరుగుతోంది. ప్రధానమంత్రి మత్స్య సంయుక్త యోజన కింద 40% సబ్సిడీతో బోటు కూడా ఇవ్వడం కూడా జరుగుతుంది.
0: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఘనశ్యామ్ తివారీ ఈరోజు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయం వెలుపల ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. హైదరాబాద్, తిరుపతిలో ఎస్బీఐ, బీహెచ్ఈఎల్, గెయిల్, ఓఎన్జీసీ వంటి కేంద్ర ప్రభుత్వ సంస్థల అధికారులతో సమీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా వైఎస్సార్ కడప జిల్లా ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈరోజు నివాళులర్పించారు. ఆయనతో పాటు ఈ కార్యక్రమంలో పార్టీకి చెందిన పలువురు పార్లమెంటు సభ్యులు, శాసనసభ్యులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని రాజశేఖర రెడ్డికి నివాళులు అర్పించారు. అలాగే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇడుపులపాయలో నివాళులు అర్పించారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు, ఎస్హెచ్జీలు తయారు చేసే ఉత్పత్తులను స్వయం ఏపీ బ్రాండ్ పేరుతో 1వ తేదీ నుండి మార్కెట్లోనికి తీసుకురానున్నట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. విజయవాడలోని సెర్ప్ కార్యాలయంలో నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి ఎంపిక చేసిన 65 ప్రత్యేక ఉత్పత్తులకు సెర్ప్ గుర్తించినట్లు చెప్పారు. వీబీజీ రామ్జీ పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. రాజధాని అమరావతి నిర్మాణ పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్న మంత్రి పి నారాయణ. పట్టిసీమ నుండి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను విడుదల చేసిన మంత్రి నిమ్మల రామానాయుడు. సముద్రంలో గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున చెక్కులను పంపిణీ చేసిన మంత్రి కొల్లు రవీంద్ర. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

ఓరి దేవుడా మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం ధీరా ప్రోగ్రాంలో. ఇంకొక బ్యూటిఫుల్ టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం అని చెప్పాను కదా. మరి ఇంతకీ ఆ టాపిక్ ఏంటి అంటే కనుక, కొందరు మనలో చాలామంది ఆఫీస్ పని ఎంతో తేలిగ్గా చేసేస్తారు, మరికొందరు దానో బరువుగా భావిస్తూ అనవసరంగా ఒత్తిడి పెంచుకుంటూ ఉంటారనమాట. మరి మీరు కూడా ఆఫీస్ పనిని చెక్కచెక్కా పూర్తి చేయాలనుకుంటున్నారా? అయితే మనలో మనం కొన్ని మార్పులు చేసుకోవాలి అంటున్నారనమాట నిపుణులు. మరి ఏంటి అసలు మార్పుని ఆహ్వానించడానికి మనలో మనం మార్చుకోవాల్సినవి ఏంటి, మనం ఏం చేయాలి అంటే ఒత్తిడి పెరగకుండా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఆఫీస్ పని చాలా సమర్థవంతంగా సరైన టైంలో చేయగలగాలి, దానికోసం మనం ఏం చేయాలి అనేది ఇవాళ ధీరాలో మీ అందరితో ఖచ్చితంగా షేర్ చేస్తాను. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇస్మార్ట్ శంకర్ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తోంది. వింటూ స్టేట్యూన్ 2 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమైతే ఉన్నాం దీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఆఫీస్ పనిని సమర్థవంతంగా ఎలాంటి ఒత్తిడి లేకుండా సరైన సమయంలో ఏం చేయాలి అంటే మార్పుని ఆహ్వానించాలి, మనలో మనం కొన్ని మార్చుకోవాలి, కొన్ని నేర్చుకోవాలి. అవేంటి అని చెప్పి తీరాలో మాట్లాడతాను చెప్తాను అని చెప్పా. మరి ఇంతకీ ఏంటి అంటే కనుక ఎక్కువ గంటలు అంటే పనిచేయాలి అనే లెక్కల కంటే చేసే పని అంటే, చాలామంది అనుకుంటూ ఉంటారు కదా ఎక్కువసేపు పని చేస్తేనే చేసినట్టు అని, అలా కాదనమాట. చేసే పనిని ఎంత స్మార్ట్గా, నాణ్యంగా, సమర్థవంతంగా పూర్తి చేస్తామో అన్నదే ఇంపార్టెంట్ అనమాట. అసలు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏది ముఖ్యమో నిర్ధారించుకొని సో దాన్ని బట్టి ప్రయారిటీస్ అంటారు కదా, సో ఈ పని కంప్లీట్ చేయాల్సిందే ఈరోజు అనేవి కొన్ని ఉంటాయి కదా. సో అలా మనం లిస్ట్ ప్రిపేర్ చేసుకొని చక్కగా టైంకి కంప్లీట్ చేసేయాలన్నమాట. అంటే నిర్విరామంగా అసలు గ్యాప్ లేకుండా పనిచేస్తే ఏంటి అంటే పనిలో నాణ్యత దెబ్బతినే అవకాశంతో పాటు మనకు కూడా కొంచెం ఒత్తిడి అనేది పెరుగుతుందన్నమాట. కాబట్టి 2 గంటలకు ఒక్కసారైనా సరే కనీసం 1-4 అడుగులైనా వేయండి, అంటే కొంచెం చిన్నపాటు విరామం అయినా తీసుకోండి. సో అలా కంటిన్యూగా చేయకుండా కొంచెం మీకు మీరే ఒక బ్రేక్ ఇచ్చుకుంటే మీరు చక్కగా పనిని సమర్థవంతంగా చేయగలుగుతారు, తప్పులు లేకుండా కూడా చేయగలుగుతారు అన్నమాట. కాబట్టి ఒత్తిడి కూడా రాకుండా ఉంటుంది. మరి ఇంకా ఏం చేయాలి, మనలో మనం మార్చుకోవాల్సినవి ఏంటి అంటే, అసలు ఇది చాలా ఇంపార్టెంట్, మనందరం చేసేదే, అదేంటి అనేది ఆలోచిస్తూ ఉండండి. ఈలోపు మీ అందరి కోసం నేను డోడ్ మూవీ నుంచి ఇంకొక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమైతే ఉన్నాం వీరా ప్రోగ్రాంలో, ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం కదా. మరి ఆఫీస్ పనిని సమర్థవంతంగా సరైన టైంలో చేసేసేయాలి, ఒత్తిడి లేకుండా ఉంటే ఏం చేయాలి అనేది ఇందాకే కొన్ని చెప్పా. దాని తర్వాత మనందరం కామన్గా చేసేది అని చెప్పా. ఏంటి అంటే తిని తినకుండా హడావిడిగా, అది కంపల్సరీ అలా జరుగుతూ ఉంటుందన్నమాట, ఏం చేయలేం కొన్ని కొన్ని. సో వెళ్ళిపోతూ ఉంటాం. అప్పుడేమవుతుంది, ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత ఆకలి వేస్తూ ఉంటుంది. సో అప్పుడేంటి, మళ్ళీ మనం టీలు కాఫీలు ఇలాంటివి తాగేస్తూ ఉంటాం. అప్పుడు ఎంప్టీ స్టమక్తో ఉన్నట్టే కదా. సో ఇలాంటప్పుడు ఏం చేయాలి అంటే డ్రై ఫ్రూట్స్ తీసుకెళ్ళాలన్నమాట. చెప్తూ ఉంటే నాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, పాటిస్తే ఇంకెంత బాగుంటుందో కదా నిజంగానే. ఎందుకు డ్రై ఫ్రూట్స్ మనకి ఎంతో ఇంపార్టెంట్ అంటే ఇన్స్టాంట్గా ఎనర్జీ ఇచ్చేస్తాయి అన్నమాట. అవి ఏదైనా, అంజీరా గురించి ఒకసారి మనం మాట్లాడుకున్నాం కదా, అమృత సమానం అంజీరా అని చెప్పి. సో డ్రై ఫ్రూట్స్ గురించి చాలా మాట్లాడుకున్నాం, గుండెకి మంచిది అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు. సో అలా ఇన్స్టాంట్గా కనుక, అంటే ఎండుద్రాక్ష కానివ్వండి, సో ఇలాంటివన్నీ అనమాట, ఏదైతే మీకు ఇష్టమో అది చక్కగా అలా డ్రై ఫ్రూట్స్ మీరు తీసుకోవడం వల్ల ఇన్స్టాంట్గా ఎనర్జీ వచ్చేస్తుంది. అంటే ఎప్పుడైనా మరి బ్రేక్ఫాస్ట్ అనేది ఒక్కొక్కసారి ఇక అవ్వదు తప్పలేదు అనుకునే టైంలో, బట్ మ్యాక్సిమం అయితే చక్కగా అల్పాహారం ఏదో ఒకటి తీసుకోవడమే చాలా మంచిది. ఒకవేళ కుదరకపోతే ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకి ఒత్తిడి లేకుండా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మళ్ళీ మనం అక్కడ ఏదో ఆటోస్ పెట్టేసుకొని జంక్ ఫుడ్ తిని మళ్ళీ మనకు అనవసరంగా ఇంకా చాలా రకాల ప్రాబ్లమ్స్ తెచ్చుకొని ఇలాంటివన్నీ రాకుండా ఉండాలి అంటే, సో ఇప్పుడు నేను చెప్పింది అయితే పాటించాలన్నమాట. అప్పుడు మనం హ్యాపీగా ఎనర్జెటిక్గా ఉంటేనే కదా రోజంతా ఎంత ఉల్లాసంగా ఉన్నానో ఎంత ఉత్సాహంగా ఉన్నానో అని చెప్పి అందరికీ అనిపించాలి. ముందు మనకి మనం అనిపించాలన్నమాట. సో మనం పాజిటివ్గా ఉంటే డే అంతా పాజిటివ్గా ఉంటుంది. సో వర్క్ కూడా ఇన్ టైంలో చేసేయగలుగుతాం అన్నమాట. ఇంకొకటి చాలా ఇంపార్టెంట్, ఇది మనలో చాలామంది ఫాలో అవుతారు, కొంతమంది ఎందుకులే అనుకుంటారు. మరి ఇంతకీ అంతమంది ఫాలో అయ్యేది ఏంటి అంటే కొంతమంది అనమాట, ముఖ్యంగా వీళ్ళేంటి అంటే మొత్తం క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి, చాలా బాగుండాలి. అలాగే ఆఫీస్లో కూడా పని చాలా బాగా చేయాలి అంటే డెస్క్టాప్ మీద లేదంటే టేబుల్ మీద రకరకాలుగా ఏవేవో పెట్టేసి ఉంటాయి కదా, సో అవన్నీ క్లీన్ చేసుకోవడం అయితే చాలా ఇంపార్టెంట్ అనమాట. అంటే మనమే కాగితాలు ఫైల్స్ ఇలాంటివన్నీ అంటే చాలా ఇంపార్టెంట్ అయితేనే టేబుల్ మీద ఉంచండి, లేదంటే చక్కగా డెస్క్ని అందంగా సర్దేయండి. దానివల్ల ఏంటి అంటే మనసు ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంకా ఎక్కువ ప్రశాంతత కావాలి అంటే హాయిగా ఒక మొక్కని కూడా టేబుల్ మీద పెట్టుకోవచ్చు. ఇంకా పీస్ కావాల్సినంత ప్రశాంతత ఇవన్నీ మనకి మొక్క అయితే తిరిగి ఇచ్చేస్తుంది కాబట్టి. సో అప్పుడు ఏంటి అంటే ఒత్తిడి ఉండదు, అట్ ద సేమ్ టైం పని సమర్థవంతంగా చేయగలుగుతాం అన్నమాట. ఇంకోటి ఏంటి అంటే ఆఫీస్కి వెళ్ళింది మొదలు గంటలు తడబడి, అంటే ఎక్కువసేపు కూర్చొని మనం ఉంటాం కాబట్టి బరువు పెరుగుతాం, అట్ ద సేమ్ టైం మన ఎనర్జీ కూడా తగ్గిపోతుంది. కాబట్టి కూర్చోగానే కొంచెం అలసిపోతూ ఉంటాం కదా, కాబట్టి మరీ 2 గంటలకు ఒకసారి కాకపోయినా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు కొంచెం అలా ఒక 4 అడుగులు, అంటే ఎగ్జాంపుల్కి చెప్పా, సో మీ అవకాశాన్ని బట్టి అంటే లంచ్ బ్రేక్లోనో లేదంటే మీకు ఎప్పుడు టీ బ్రేక్లోనో ఎప్పుడు కుదిరితే అప్పుడు ఒక 4 అడుగులు అలా వేయండి. దానివల్ల ఏంటి అంటే, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటి అంటే, చాలామంది లిఫ్ట్ ఉంటుంది కాబట్టి ఫస్ట్ ఫ్లోర్కి కూడా లిఫ్ట్లో వెళ్ళిపోతూ ఉంటారు. అది నిజంగా కరెక్ట్ కానే కాదు, నిజంగా మీకు అంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు,

కాళ్ళు అంతా ఓకే బాగానే ఉన్నారు అనుకుంటే ఫస్ట్ సెకండ్ ఫ్లోర్ వరకు చక్కగా నడిచేయచ్చు. దానివల్ల మనకి ముఖ్యంగా మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత అనమాట ఈజీగా డైజెస్ట్ అయిపోతుంది. అట్ ద సేమ్ టైం ఒత్తిడి లేకుండా చక్కగా సరైన టైంలో మన పనిని మనం సమర్థవంతంగా చేసుకోగలుగుతాం అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే అలానే కూర్చోవడం వల్ల మనకి ఇప్పటికి తెలియకపోయినా ఫ్యూచర్లో మళ్ళీ నడుము నొప్పులు కాళ్ళు నొప్పులు ఇంకా చాలా ఉన్నాయి కదా, ఇలాంటి వాటికి అసలు మనకి తెలియదే ఉంది బోల్డ్ అని. సో అవన్నీ రాకుండా ఉండాలి అంటే ఇలాంటి బేసిక్ జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిందే. మరి ఇవన్నీ మీకు నచ్చాయనుకుంటున్నా నేను చెప్పినవన్నీ. మరి ఆఫీస్లో సమర్థవంతంగా పనిచేసేయండి, ఒత్తిడి తీసుకోకుండా ఉండండి, పరుగు పెరగకుండా ఉండండి, అండ్ అప్పుడే మనము బాగుంటాం, మనం బాగుంటేనే ఆబ్వియస్లీ ఇల్లు బాగుంటుంది, ఆఫీస్ బాగుంటుంది, అందరూ బాగుంటారు అనమాట. సో అది సంగతి. మరి ఇవాళది ఇరా మీ అందరికీ చాలా నచ్చింది నేనైతే అనుకుంటూ ఒక బ్యూటిఫుల్ సాంగ్ 180 మూవీ నుంచి వస్తుందనమాట. ఈ సాంగ్తో ఇరా ప్రోగ్రామ్కి సైనింగ్ అవుట్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం మీ అందరి ఫేవరెట్ ప్రోగ్రామ్ సండే సండేలో. అంతవరకు స్టే ట్యూన్ 101.3 విద్ భారతి ఎఫ్ఎం.

హలో, హాయ్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? ఇవి క్లాక్ అయితే ఎగ్జాక్ట్గా 2:33 అయితే అయిపోయిందనమాట. సో మనమైతే ఎంటర్ అయిపోతున్నాం ఇవాల్టి సండే సండే ప్రోగ్రాంలోకి, ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి సందడి చేయడానికి నేనైతే రెడీగా ఉన్నాను, నాతో పాటు కలిసి సందడి చేయడానికి మీరు కూడా రెడీగా ఉన్నారని అనుకుంటున్నా. మరి ఏమాత్రం లేట్ చేయకుండా క్వశ్చన్ అయితే అడిగేద్దాం అనుకుంటున్నా. బట్ దానికంటే ముందు కొంతమంది లిజనర్స్ అయితే మెసేజ్లు పంపించారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే, పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. అలాగే రాజోలి నుంచి జయన్న హాయ్ అంటున్నారు. ఇంకా ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు అందరికీ. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అంటూ ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ గణేష్, రాజు, శ్రీవాస్తవ్ వీళ్ళందరూ కూడా మెసేజ్ చేశారనమాట. ఇంకా నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుండి మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహబాను జైనుద్దీన్ కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారు. అలాగే శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. థ్యాంక్ యూ సో మచ్. ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు ప్రోగ్రామ్స్ అన్నీ బాగున్నాయి అంటున్నారు. అలాగే ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ మెసేజ్ చేశారనమాట. ఇంకా సాంగ్స్ అన్నీ చాలా బాగున్నాయంటూ గుడ్ ఆఫ్టర్నూన్ చెప్తూ మెసేజ్ చేశారు. ఎవరు అంటే కనుక గడ్డం అంకయ్య బందర్పల్లి నుంచి అనమాట, నెల్లూరు డిస్ట్రిక్ట్ నుంచి. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ అంటూ శివ, శ్రీఫణి వీళ్ళందరూ కూడా దేశాయిపేట నుంచి మెసేజ్ చేశారు. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నల్గొండ జిల్లా నుంచి అనమాట నమోస్ వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మెసేజ్ చేశారు. మరి మీ అందరూ క్వశ్చన్ కోసం చాలా క్యూరియాసిటీగా ఎదురు చూస్తూ ఉన్నారని చెప్పి నాకు తెలుసు. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి అంటే కనుక కొంచెం జాగ్రత్తగా వింటే అర్థమైపోతుంది, ఆ తర్వాత ఆలోచించాలి, ఆ తర్వాత మెసేజ్ చేయాలన్నమాట. ఓకే, అదంతా ఓకే. మరి క్వశ్చన్ ఏంటి, అసలు ఏంటి క్వశ్చన్ అని చెప్పి అడుగుతూ అనుకుంటూ ఉన్నారు. సరే, ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే, తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు కలిపి ఉన్న తెలుగు సినిమా పేర్లు కొన్ని ఉన్నాయన్నమాట. అలా సడన్గా అడిగితే ఎలా గుర్తొస్తాయి అంటే, మీకు గుర్తొస్తాయి ఎందుకంటే మీరు ఎక్కడి సినిమాలైనా వెతికి తీసి తవ్వకాల్లో బయటపెట్టి మరీ మెసేజ్ చేయగలరు. నాకైతే ఆ పూర్తి నమ్మకం ఉందన్నమాట. సరే, ఇంతకీ ఒక ఎగ్జాంపుల్ ఇస్తే బాగుంటుంది కదా. సో ఫస్ట్ అయితే క్వశ్చన్ ఇంకోసారి అడుగుతా, దాని తర్వాత అసలు ఎవరేం పంపిస్తారో చూసిన తర్వాత నేను మీకు క్లూ ఎగ్జాంపుల్ చెప్పాలా లేదా అని అప్పుడు ఆలోచిస్తానమాట. సరే, ఇంతకీ మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు కలిపి

ఉన్న తెలుగు సినిమా పేర్లు చెప్పండి అనేదే క్వశ్చన్ అనమాట. సో ఆలోచించండి, నేను తర్వాత క్లూ ఇస్తా. మరి ఇంతకీ ఆన్సర్ తెలిస్తే ఏం చేయాలి, ఎలా పంపించాలి తెలుసు కదా. మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866 24 3814 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండాలి. మరి ఒక మంచి జోష్ఫుల్ సాంగ్ మన సందడి సందడిని, అంటే వెల్కమింగ్ సాంగ్, ఇందాక మనం వేరే సాంగ్ ఫ్యామిలీ సాంగ్ ప్లే చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు సండడే సండడీ మూవీ నుంచి సండడే సండడీ సాంగే ప్లే చేస్తున్నా. సో ఈ సాంగ్ వింటూ కొంచెం అంటే మీ ఎనర్జీ ఉత్సాహం పెంచాలి కాబట్టి ఈ సాంగ్ విన్న తర్వాత ఆలోచిస్తూ తర్వాత మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న అనమాట. మరి ఇందాక అడిగిన క్వశ్చన్కి చాలామంది ఆలోచించి మెసేజ్లు అయితే పంపించేశారు. మరి చూసి

చూసేద్దాం, ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించేశారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా అనేది చూసేద్దాం. ఓకే, శుభ మధ్యాహ్నం అంటూ థ్యాంక్ యూ సో మచ్ మహమ్మద్ ఇన్యాతుల్లా, భవానీపేట గ్రామం, కామారెడ్డి జిల్లా నుంచి. సండడే సండడి గురించి చక్కగా రాసి పంపించేశారనమాట. విజ్ఞాన వినోదపు బడి, ఆత్మీయ అనుబంధాల ఒడి, తీయని పలుకుల జడి, మన సండడే సండడి అంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అలాగే ఇంకా ఎఫ్ఎంఎస్ సర్దార్ అనమాట ప్రోగ్రామ్కి వెల్కమ్ చెప్తూ థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అండ్ అలాగే ఆన్సర్ కూడా పంపిస్తే ఇంకా బాగుంటుంది. కర్నూలు ముజఫర్నగర్ నుంచి రామకార్తీక, వెన్నెల వీళ్ళందరూ అనమాట గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. మరి క్వశ్చన్ అయితే విన్నారని అనుకుంటున్నా. శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్. అలాగే అనంతపురం నుంచి మస్తాన్ భాషా, వీళ్ళందరూ గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు. అండ్ ఇంకా ఆన్సర్ ఎక్కడ, ఆన్సర్ అయితే పంపించలేదు. అలాగే భాస్కర్ గారు పెడన నుంచి అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ కాకాని నుంచి పద్మశేఖర్ అనమాట, మీరు కూడా చాలా బాగా ఆలోచించారు, కరెక్ట్ ఆన్సర్ అయితే పంపించేశారనమాట. ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటున్నారు కానీ ఇంకా ఆన్సర్ అయితే పంపించలేదనమాట. అండ్ అలాగే రాజోలి నుంచి జయన్న అనమాట, ఓకే మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, చాలా బాగా ఆలోచించారు. అండ్ అలాగే ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నేను ఆన్సర్స్ అన్ని ఆల్మోస్ట్ లాస్ట్లో చెప్పేస్తా. సో అందరూ కూడా నాకు నచ్చింది ఏంటి అంటే ఒక్కళ్ళే ఒకటే పంపించట్లేదు, డిఫరెంట్ డిఫరెంట్గా వాళ్ళు ఆలోచించి డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ నేమ్స్ పంపిస్తున్నారు. అండ్ అవన్నీ కూడా కరెక్టే అవుతున్నాయి. అలాగే శ్రీధర్ రావు, శాంతి వీళ్ళందరూ అనమాట ఆధోని నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు మీరైతే. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సిరిగిరి హరికృష్ణ నంజాల డిస్ట్రిక్ట్ నుంచి కరెక్టే. అండ్ అలాగే సీతారామాంజనేయులు అనమాట తమ్మవరం గ్రామం నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా దమోస్ వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట ఎక్కడి నుంచి అంటే నల్గొండ జిల్లా నుంచి, చందంపేట మండలం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే దామర్ల చిన్నమస్తన్ రావు గారు, అలాగే దామర్ల పెద్దమస్తన్ రావు గారు కరెక్టే పంపించేశారు. ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు చాలా బాగా ఆలోచించి మొత్తానికి మీరు అసలు పంపించారు కానీ ఫెయిల్ అయిపోయారనమాట. సో రాంగ్ ఆన్సర్ నాకు అర్థమైంది, మీ అందరికీ ఎగ్జాంపుల్ చెప్పాలి అని చెప్పి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పేస్తా, ఇంకా ఆలోచించేసేయండి. నేను ఇందాక చెప్పాను కదా తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు కలిపి ఉన్న తెలుగు సినిమా పేర్లు చెప్పండి అని చెప్పా. సో అందరూ ఏంటి అంటే లైక్ ఈడియట్ ఇలాంటివి ఏంటి అంటే అవి ఓన్లీ ఇంగ్లీష్ పదాలతో సినిమా పేర్లు తెలుగు సినిమాలు చెప్పండి అంటే అవి పంపించాలి. సో క్వశ్చన్ అలా మార్చుకున్నారు మీరు, అది కాదు నేను అడిగింది. తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు కలిపి ఉన్న తెలుగు సినిమా పేర్లు అంటే నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తా, నేను చెప్పింది మళ్ళీ దీన్ని అస్సలు పంపించొద్దు. ఓకే ఇది నేనే క్లూ కోసం మీ అందరికోసం చెప్తున్నా. మా అల్లుడు వెరీ గుడ్, మా అల్లుడు వెరీ గుడ్. సో ఇలాంటి మూవీస్ అనమాట. ఇంకా నాకు తెలిసినవి కొన్ని ఉన్నాయి, మీరు పంపించినవి కూడా రైట్ ఆన్సర్ చాలా ఉన్నాయి. సో ఇది ఎగ్జాంపుల్కి మాత్రమే చెప్పాను. ఇప్పుడు ఇందులో రెండు ఉన్నాయి కదా, తెలుగు పదం మా అల్లుడు, అలాగే వెరీ గుడ్ అనేది ఇంగ్లీష్ పదం. కాబట్టి తెలుగు ఇంగ్లీష్ కలిపి ఉన్న తెలుగు మూవీస్ ఏంటి అనేది క్వశ్చన్ అనమాట. మరి నాకు తెలిసి చాలా క్లారిటీగా అర్థమైపోయింది అని అనుకుంటున్నాం మీ అందరికీ. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0666243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఇప్పుడైతే మీ అందరికోసం నేను పెద్దబాబు మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే ప్లే చేస్తున్నా. వింటూ స్టేజ్ ఇంటూ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ అర్థమైపోయి ఉంది అనుకుంటున్నా. యాక్చువల్గా మీరు పంపించిన ఆన్సర్తో ఇంకో కొత్త క్వశ్చన్ క్రియేట్ అయింది. సో అది అనవసరంగా రివీల్ చేసేసా, ఈసారి అడగాల్సింది కదా. సో ఓన్లీ ఇంగ్లీష్ నేమ్స్తో ఉన్న తెలుగు మూవీస్ చాలా ఉన్నాయి, బట్ అవి పంపించొద్దు. ఇందాక నేను చాలా క్లారిటీగా చెప్పా, తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు కలిపి ఉన్న తెలుగు మూవీస్ ఏంటి అని చెప్పా. ఎగ్జాంపుల్, మా అల్లుడు వెరీ గుడ్ అని చెప్పా. అంటే తెలుగు పదం రావాలి, ఇంగ్లీష్ పదం రావాలి, ముందు వెనుక ఇవన్నీ ఏం పర్లేదన్నమాట. సో చూద్దాం, మరి ఇంత క్లియర్గా చెప్పిన తర్వాత ఎవరు వాళ్ళ బుర్రకి పదును పెట్టి ఆలోచించి పంపించారు అనేది తెలియాలి అంటే మీరు పంపించిన మెసేజ్లు నేను చదవాలి అన్నమాట. మరి చూసేద్దాం ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ మేడం అంటూ రెబ్బవరం విలేజ్ నుంచి అనమాట అమీదా బేగం, రజియా వీళ్ళందరూ పంపించారు. అండ్ ఆన్సర్ అయితే కనుక కరెక్టే. అండ్ అలాగే కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముత్తుజవాలి అని పంపించారనమాట. ఆన్సర్ అయితే ఏం పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, ఓకే మీరు పంపించిన ఆన్సర్ కనిపించినాయి, పైన పంపించారు, దాని తర్వాత మళ్ళీ గ్యాప్. ఎనీవే మీరు పంపించిన వాటిల్లో ఆల్మోస్ట్ అన్నీ కరెక్ట్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, అనంతపురం నుంచి అక్తర్ అనమాట. అండ్ మీరైతే రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ లత.

కొయ్యూరు నుంచి పంపించారనమాట. మీరు కూడా కరెక్ట్గా ఆలోచించి పంపించారు, అన్నీ కరెక్టే. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి చాలా మూవీస్ పంపించేశారు. ఓకే, మీరు పంపించినవి కూడా ఆల్మోస్ట్ ఒకటో రెండో తప్ప అన్నీ కూడా కరెక్టే అనమాట. తెలుగు అలాగే ఇంగ్లీష్ ఇంగ్లీష్ వర్డ్స్ రెండు కలిపి, రెండు పదాలు కలిపి ఉన్న మూవీసే పంపించారు. ఆల్మోస్ట్ 5-6 దాకా పంపించేశారు అనమాట. ఇంకా గడ్డం అంకయ్య బందరపల్లి నుంచి అనమాట. మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు, ఏం పర్లేదు, ఆలోచిస్తూ ఉండండి. అండ్ అలాగే ఎర్రమెల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి మెసేజ్ చేశారనమాట. మీరు కూడా కరెక్టే, అంటే పంపించినవి చాలా డిఫరెంట్గా ఉంటున్నాయి అని చెప్పా కదా ఇందాక, ఒకళ్ళు పంపించినవి ఇంకొకళ్ళు పంపించట్లేదు. అండ్ మీరు కూడా చాలా బాగా ఆలోచించారు, కరెక్ట్ ఆన్సర్ మెసేజ్ చేశారు. అలాగే అనంతపురం నుంచి మస్తాన్ బాషా జాను వీళ్ళందరూ అనమాట. అండ్ మీరు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట. నేను ప్రశ్న చాలాసార్లు చెప్పా, విన్నారని అనుకుంటున్నా, ఇప్పుడు కూడా రిపీట్ చేశాను. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ థ్యాంక్ యూ సో మచ్ మహమ్మద్ ఇన్యాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి అనమాట. మీరు పంపించిన ఆన్సర్స్ కూడా కరెక్టే. అండ్ ఇంకా ఇప్పుడు క్వశ్చన్ క్లారిటీగా అర్థమైపోయిన తర్వాత శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేయడం జరిగిందనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక స్మైలీ మచిలీపట్నం నుంచి మీరు పంపించిన వాటిలో ఒకటైతే కరెక్ట్ అనమాట. అండ్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు మీరు పంపించినవి కూడా కరెక్టే. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక సిఆర్ నగర్ నుంచి రాజేశ్వరి రామ్ చరణ్ వీళ్ళందరూ అనమాట, కరెక్టే పంపించేశారు మీరు కూడా. అండ్ ఆన్సర్స్ ఏంటి అనే కదా మీ డౌట్, నేను లాస్ట్లో ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరూ పంపించినవి రివీల్ చేసేస్తా. అండ్ ఇంకా కామన్గా పంపించినవి కూడా చెప్తా. గుడ్ ఆఫ్టర్నూన్ ప్రసన్న మ్యామ్ అంటూ సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి అనమాట. ఓకే, మీరు పంపించినవి కూడా కరెక్టే. ఆశా శ్రీనివాస్, సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం అనేది మూవీనా? ఓకే ఓకే, సో సో అంటే ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి పంపించిన మూవీస్లో అది కూడా ఉంటే మనం సిద్ధు ఫ్రమ్ శ్రీకాకుళం నుంచి ఎవరా ఈ కొత్త లిజనర్ అనుకున్నాం అనమాట. ఎనీవే మీరు కూడా చాలా చక్కగా ఆలోచించారు అండ్ పంపించిన వరకు 1, 2, 3, 4 పంపించారు, సో అవన్నీ కరెక్టే అనమాట. అండ్ ఇంకా గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ నా పేరు పూజారి ధనుంజయ సిండికేట్ నగర్ పెద్దమ్మ గుడి దగ్గర అంటూ క్వశ్చన్ అయితే నేను చాలాసార్లు అడిగా, సరే మీ అందరి కోసం ఇంకొకసారి కూడా అడుగుతున్నా. ఆల్మోస్ట్ అందరూ ఇప్పుడు మంచి కరెక్ట్గా ట్రాక్లో ఉన్నారనమాట, ఆన్సర్స్ అన్ని పంపించేస్తున్నారు. ఏం లేదు, చాలా సింపుల్, తెలుగు పదాలు ఇంగ్లీష్ పదాలు కలిపి ఉన్న తెలుగు సినిమా పేర్లు ఏంటి అని చెప్పి అడగడం జరిగింది. ఎగ్జాంపుల్గా మా అల్లుడు వెరీ గుడ్ అని చెప్పానమాట, అంటే అందులో తెలుగు పదం ఉంది అలాగే ఇంగ్లీష్ పదం కూడా ఉంది కదా, సో అలా. సో దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు దాని తర్వాత ఊరి పేరు దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243814 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండాలి. అండ్ ఇంకా చదివినవి నాకు తెలిసి అందరూ ఆలోచించి మెసేజ్లు పంపిస్తారని అనుకుంటున్నా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ సదా మీ సేవలో అనమాట. ఈ సాంగ్ వింటూ స్టేజ్ 1 to 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

వివిద్ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ గ్రామీణ్ బీపీజీ రామ్జీ పథకం కింద తొలి విడతగా రాష్ట్రానికి 2,545 కోట్ల రూపాయలను విడుదల చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి వెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా బుసాన్ నగరంలో ఆంధ్రప్రదేశ్ పెట్టుబడులను ప్రోత్సహించే లక్ష్యంతో అపెక్స్ కొరియా పెట్టుబడిదారుల సహాయక అనుసంధాన విభాగాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకునే కొరియా సంస్థలకు

రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య అపెక్స్ కొరియా వారధిగా పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలు ఎస్హెచ్జీలు తయారు చేసే ఉత్పత్తులను స్వయం ఏపీ బ్రాండ్ పేరుతో 1వ తేదీ నుండి మార్కెట్లోనికి తీసుకురానున్నట్లు రాష్ట్ర సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుండి ఎంపిక చేసిన 65 ప్రత్యేక ఉత్పత్తులకు సెర్ప్ గుర్తింపు ఇచ్చినట్లు పేర్కొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ చైర్మన్ ఘనశ్యామ్ తివారీ ఈరోజు దర్శించుకున్నారు. దేశం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్లు చెప్పారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పార్లమెంటరీ ఎథిక్స్ కమిటీ సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. విశాఖపట్నంలో సముద్రంలో వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లూరు రవీంద్ర తెలిపారు. విశాఖపట్నంలోని షిప్పింగ్ హార్బర్ మెకనైజ్డ్ బోర్డు నిర్వాహకుల సంఘం నిర్వహించిన కార్యక్రమంలో బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల చొప్పున పరిహార చెక్కులను మంత్రి ఈరోజు పంపిణీ చేశారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ రోజు నుండి సదరం స్లాట్ బుకింగ్, 13వ తేదీ నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1557 పాయింట్ల నష్టంతో 76603 వద్ద, నిఫ్టీ 482 పాయింట్ల నష్టంతో 23916 వద్ద ట్రేడ్ అవుతున్నాయి. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 4 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

మనసు మాట వినదు ఈ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్ 101.3 వివిద్ భారతి ఎఫ్ఎం. ఆ పాటలో లాగా సరదాగా ఉండాలి, సాఫీగా ఉండాలి, టెన్షన్ లేకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ప్రతిరోజు వివిద్ భారతిలో వచ్చే సండే సండే ప్రోగ్రాం వినిపించాలి, మీరు కూడా వినాలి, ఇంకా వినిపించాలి అన్నమాట. ఏంటి అంటే ఒక్కసారి వింటే చెప్పండి అందరికీ, మళ్ళీ ఇంకా అలా వింటూనే ఉండిపోతారు అని చెప్పండి. ఎనీవే, సో ఇందాక అడిగిన క్వశ్చన్కి చాలామంది ఆన్సర్స్ అయితే పంపించారు. అండ్ ఇప్పుడు అందరూ అనుకుంటుంది ఏంటి ఏంటి ఏంటి ప్రసన్న, ఒక్క క్వశ్చన్తో మొత్తం ప్రోగ్రామ్ అంతా ఇవాళ కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నావా అని కదా కదా అలాంటి ఆలోచనలన్నీ వస్తూ ఉన్నాయి నాకు తెలుసు. ఏం కాదు, మీకోసం ఇంకా చాలా క్వశ్చన్స్ అయితే ఎదురు చూస్తూ ఉన్నాయి, రెడీగా ఉన్నాయి. బట్ అప్పుడప్పుడు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అలా బయటకు వస్తూ ఉంటుందన్నమాట ఆన్సర్స్ అయితే ప్రవాహంలాగా. ఎనీవే, మీ టాలెంట్ బయటకు వచ్చేది, ఆన్సర్స్ మాత్రం నిజంగానే ఇప్పుడు ప్రవాహంలాగా వచ్చాయి. చాలా చాలా మంది పంపించేశారు, చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించేశారు, అసలు అవన్నీ అసలు కరెక్ట్ పంపించారా లేదా అంటే కరెక్ట్ ఆన్సర్ పంపించారు. ఫనీ సత్యశ్రీ తినాలి నుంచి అనమాట. అండ్ ఇంకా కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్, రాజోల్ నుంచి బోరెలి సంజా అనమాట. మీరు పంపించిన వాటిల్లో ఒక్కటి రెండు కరెక్ట్ అనమాట. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కాళ్ళ శ్రీనివాసరావు గారు కోదాడ నుంచి మీరు పంపించిన వాటిల్లో ఒకటి ఒకటే ఒకటి కరెక్ట్. అండ్ ఇంకా శ్రీ విశాఖపట్నం నుంచి అనమాట మీరు కూడా కరెక్టే పంపించేశారు. అండ్ అందరూ ఇప్పటి వరకు కామన్గా పంపించిన మూవీ ఏంటి అంటే సన్ ఆఫ్ సత్యమూర్తి అనమాట. సో అది చాలా కామన్గా పంపించారు. అండ్ జయం బాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి అనమాట మీరు రాంగ్ ఆన్సరే పంపించేసినట్టు. అలాగే ఇంకొకటి పంపించారు కదా, అది కరెక్టే. చాలామంది చాలా డిఫరెంట్గా అయితే ఆలోచిస్తున్నారు. అండ్ ఇంకా మంగళగిరి నుంచి, సాయినగర్ నుంచి తిరువీధుల బాబు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ అనమాట ఎగ్జాక్ట్లీ కరెక్టే పంపించారు మీరు కూడా. అలాగే గౌర్లకాందొడ్డి విలేజ్ పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ అనమాట ఆన్సర్ అయితే మీరు పంపించినవి ఒక రకంగా రాంగ్ ఆన్సర్, ఒక రకంగా కాదు రాంగ్ ఆన్సరే. సో ఏం పర్లేదు, నేను లాస్ట్లో చెప్పేస్తా. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సిరిగిరి హరికృష్ణ నంజల్ డిస్ట్రిక్ట్ నుంచి కరెక్టే పంపించారు. అలాగే ఈ మూవీ కూడా చాలా కామన్గా పంపిస్తున్నారు అనమాట. ఎవరు అంటే కనుక ఎక్కడి నుంచి, కాకా నుంచి పద్మ ఇంకా శేఖర్ మీరు పంపించిన వాటిల్లో కామన్గా ఎక్కువగా మంది పంపిస్తుంది ఏంటి అంటే ఈస్ట్ గోదావరి మొగుడు ఇంగ్లీష్ పెళ్ళం అనమాట. అలాగే నేను లోకల్. సో ఇంకా ఆల్మోస్ట్ అందరు మెసేజెస్ చదివేశాను కాబట్టి ఆన్సర్ కూడా రివీల్ చేసేసా. ఇంకా చాలా ఉన్నాయి, చాలామంది కొత్త కొత్త ఆన్సర్స్ కూడా పంపిస్తున్నారు. అలాగే గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్ అంటూ కొత్తగూడెం నుంచి యాకూబ్ బాషా నుజ్జహాన్ వీళ్ళందరూ కూడా అనమాట. మీరేం ఆలోచించారు అంటే కనుక మీరు పంపించినవి అన్నీ ఇంగ్లీష్లోనే ఉన్నాయి కదా, సో అది కాదు, తెలుగు ఇంగ్లీష్ రెండు కలవాలి, కలిసి ఉన్న మూవీస్ పంపించండి అని చెప్పా, కాబట్టి మీరు పంపించినవి రాంగ్ ఆన్సర్ అవుతుంది. అండ్ ఇంకా ముజఫర్నగర్ కర్నూలు నుంచి దేవేంద్ర బాబు అనమాట మీరు పంపించిన వాటిల్లో ఓకే ఒకటి ఫస్ట్ తప్ప మిగతావన్నీ కూడా కరెక్టే. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక తమోజ్ వెంకటాచారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట నల్గొండ జిల్లా నుంచి మీరు పంపించిన వాటిల్లో కూడా అన్నీ కరెక్టే. అండ్ ఇంకా ఆర్ వెంకట సుబ్బయ్య అలాగే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కందికాయపల్లి గ్రామం నుంచి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కర్నూలు ముజఫర్నగర్ నుంచి అనురాధ మదన్ వీళ్ళందరూ అనమాట మీరు పంపించిన వాటిల్లో కూడా రెండు కరెక్టే, ఒకటైతే రాంగ్ అనమాట. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నిజామాబాద్ వీక్

బజార్ నుంచి ఏం మురిహరి యశోద వీళ్ళందరూ మీరు పంపించిన వాటిల్లో కూడా అన్నీ ఒక్కటి తప్ప అన్నీ కరెక్టే. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక, ఎవరు ఎక్కడి నుంచి అంటే ఇంకా చాలా మిస్సెసెస్ ఉన్నాయి. ఓకే, మీరు పంపించిన కూడా అన్నీ కరెక్టే అనమాట. శంకర్పల్లి ప్రొద్దుటూర్ నుంచి కృష్ణ సంతోష్ వీళ్ళందరూ కూడా పంపించేశారు, కరెక్ట్ ఆన్సరే. ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయి, అవన్నీ కూడా చదివేస్తాను. సో ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు పంపించినవి అయితే రాంగ్ ఆన్సరే. ఎవరు అంటే సాయికృష్ణ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కర్నూలు నుంచి అనమాట. అండ్ ఇంకా మహమ్మద్ జైనుద్దీన్ అలాగే స్నేహపాన్ జైనుద్దీన్ గారు మెసేజ్ చేశారు ఉమ్మడి నుంచి అనమాట. మీరు పంపించినవి కూడా ఆల్మోస్ట్ ఒకటి తప్ప అన్నీ రాంగే. సో ఆ ఒకటి అయితే కరెక్టే అనమాట. మీరు పంపించిన వాటిల్లో ఒకటో నెంబర్ కుర్రాడు అని పంపించారు కదా, సో అదొకటే కరెక్ట్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కుసుమ అంబటి నగర్ నుంచి అనమాట రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కొల్లాపూర్ నుంచి సోనియా అని చెప్పి ఆన్సర్ అంటూ ఎగ్జాక్ట్లీ చాలా డిఫరెంట్గా ఆలోచించావు సోని, నువ్వు కూడా కరెంట్ తీగా అని పంపించింది అనమాట సోని. సో అది కూడా అంతే కదా, కరెక్టే కదా. కరెంట్ అనేది ఇంగ్లీష్ వర్డ్, అలాగే నేను ఎగ్జాంపుల్ కోసం చెప్పేసా, తీగ అనేది తెలుగు వర్డ్. ఇలాంటివి చాలామంది చాలా పంపించేశారు. అండ్ ఇది ఎందుకు చదివా అంటే కామన్గా పంపించినవి చదివేశాను కదా, ఇది కొంచెం కొత్తదనమాట, సో అందుకని చదివాను. ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ చింతమనని అని చెప్పి పంపించారు, కర్ణాటక నుంచి అనమాట. వీరు పంపించింది కూడా డిఫరెంట్గా ఉంది, ఇంతవరకు ఎవరు పంపించలే, రౌడీ అల్లుడు అనేది కూడా కరెక్టే. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక బొమ్మన సిస్టర్స్ అని పంపించారనమాట. ఓకే, కాదు కాదు కాదు, మూవీ అదనమాట, బ్రదర్ ఆఫ్ బొమ్మాలి, ఇది కూడా కొత్తదే. చందన బ్రదర్స్ బొమ్మన సిస్టర్స్ అని పంపించారు సుధా కొత్తగూడ నుంచి, మీరు కూడా చాలా కొత్తగా ఆలోచించారనమాట, సో నైస్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మీరు ముందే క్లో ఇచ్చేస్తే నేను అసలు చాలా కరెక్ట్గా ఆలోచించి పంపించేసేవాడిని అంటున్నారు అప్పలరాజ్ గారు. సో అంటే ముందు నేను ఒక అవకాశం ఇచ్చి ఆ తర్వాత క్లూ ఇస్తాను అని చెప్పాను కదా, ఏం పర్లేదు, క్లూ ఇచ్చిన తర్వాత అసలు మీరు అన్ని మూవీస్ పంపించేశారనమాట. సో ఇది ఒక్కటి చదివేస్తే చాలు, లాస్ట్లో ఆన్సర్ రివీల్ చేసినట్టే. ఇంకా చాలామంది ఆలోచిస్తూ పంపిస్తున్నారనమాట. పాలెంపూలయ్య అలగడ్డ నంద్యాల జిల్లా నుంచి కరెక్టే పంపించారు, మీరు కూడా చాలా బాగా ఆలోచించారు. అండ్ నిన్న నుండి సుబ్బరాణి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట మీరు పంపించిన వాటిల్లో. ఓకే, ఆల్మోస్ట్ ఒక్కటి తప్ప అన్నీ కరెక్టే. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అనంతపురం నుంచి మస్తాన్ బాషా జాను వీళ్ళందరూ అనమాట కరెక్టే పంపించారు, మీరు కూడా సింపుల్గా ఒకటి పంపించేశారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి నుంచి అనమాట సుభాన్ పంపించారు. ఇంకా నేను చదవాల్సినవి చాలా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయి, సో ఇప్పుడైతే మీ అందరి కోసం ఒక సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నా ఫ్రమ్ ద మూవీ నా ఆటోగ్రాఫ్ అనమాట. దాని తర్వాత ఖచ్చితంగా ఆన్సర్స్ అన్నీ నేను చదివేస్తాను. ఇప్పుడైతే ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్డ్ 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

నా ఆటోగ్రాఫ్ మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఆర్లీ ఆన్ 101.3 వివిధ్ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి ఇంకా చాలా మంది ఆన్సర్స్ పంపించేశారనమాట. అండ్ ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కంచరపాలెం నుంచి, తిరుపతి నుంచి మురళి, జ్యోతి వీళ్ళందరూ పంపించారనమాట. అండ్ ఆన్సర్ అయితే ఎక్కడ, కర్నూలు జిల్లా గోనిగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి శెట్టి అనమాట. మీరు పంపించిన వాటిల్లో ఓకే ఒకటి రెండు రెండు అయితే కరెక్ట్ అనమాట. అలాగే వేదాంతం జానకి శ్రీనివాస్ ఫ్రమ్ మచిలీపట్నం నుంచి అనమాట. ఎగ్జాక్ట్లీ మీరు పంపించిన కూడా కరెక్టే. చాలా డిఫరెంట్గా ఆలోచించారు అందరూ కూడా. మేడం మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అని చెప్పి మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారనమాట. నజరీన్ అండ్ నజీర్ ఫ్యామిలీ మెంబర్స్ అనమాట. ఎక్కడి నుంచి అంటే కర్నూలు నుంచి. అలాగే జానకి వెడ్ శ్రీరామ్ అంటూ ఓకే మూవీ నేమ్ అయితే పంపించారు. అండ్ ఎవరు అంటే కనుక చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి, కామాక్షి వీళ్ళందరూ అనమాట. ముందే అలా మూవీ నేమ్ చదవాలనే కదా మీరు ముందు పంపించేశారు. ఓకే ఎనీవే జానకి వెడ్ శ్రీరామ్ చాలా మంచి మూవీ, చాలా రోజులైంది కూడా సో ఈ మూవీ అనుకొని. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక అశోక్ గన్నవరం నుంచి అనమాట. మీరు పంపించింది అయితే రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అక్తర్ అనమాట. మీరు పంపించింది కూడా కరెక్టే. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక వెంకటేష్ కర్నూలు నుంచి, మీరు కూడా కరెక్టే పంపించారు. కమతా వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమోరీస్ అంటున్నారు. ఇందులో నా అనేది మాత్రమే తెలుగు పదం, మిగతా అంతా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్ అన్నీ కూడా ఇంగ్లీష్ పదాలే. ఎనీవే నేను పంపించిన అంటే నేను ప్లే చేసిన సాంగ్ నుంచే మీరు అలా పంపించేశారనమాట. సో స్మార్ట్. ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక పెడిన రామలక్ష్మి కాలనీ నుంచి నరసన్న, శివగంగ వీళ్ళందరూ కూడా అనమాట. మీరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. కనకరావుగారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే చాలా మూవీస్ పంపించేస్తూ ఉన్నారు. ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు ఇంతకీ పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి అనమాట. రేసు గుర్రం కెమెరామ్యాన్ గంగతో.

అందరూ అని కాదు, మన లిజినెస్ అందరూ కూడా చాలా డిఫరెంట్గా యూనిక్గా ఆలోచించి పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక శివ అనమాట, శ్రీపణి దేశాయపేట నుంచి మీరు కూడా కరెక్టే పంపించారు. సింపుల్గా ఒకటి పంపించేశారనమాట, నేను లోకల్ అని. నేను అనేది తెలుగు పదం, లోకల్ అనేది ఇంగ్లీష్ పదం, కరెక్టే కదా. అండ్ ఇంకా ఇంకా ఓకే, మీరు కూడా కరెక్టే పంపించేశారు. నంద్యాల జిల్లా బానుముకల నుంచి ఎఫ్ఎంఎస్ సర్దార్ వీళ్ళందరూ అనమాట. ఇంకా హాయ్ ప్రసన్న మేడం, గుడ్ ఆఫ్టర్నూన్ అంటూ ఎవరు, భాస్కర్ రెడ్డి ఒడిశా నుంచి, మీరు కూడా కరెక్టే. అండ్ అన్నీ కూడా లేటెస్ట్ మూవీస్ పంపించేశారు. ఎందుకు నేను ఇవి చదువుతున్నా అంటే రిపీట్ అవ్వకుండా కొంచెం కొత్తగా ఆలోచించారనమాట. ఒకటైతే రాంగ్ ఆన్సర్, లీడర్ అనేది కంప్లీట్గా ఇంగ్లీష్ పదం కాబట్టి దాన్ని తీసేద్దాం. తర్వాత గుడ్ లక్ సఖి అన్నారు, అది కరెక్టే. తర్వాత జాతి రత్నాలు అన్నారు. సో జాతి రత్నాలు అనే పదం రెండు కూడా తెలుగే కాబట్టి అది రాంగ్ అనమాట. సో ఇంకోటి ఏంటి అంటే ఒకటో నెంబర్ కుర్రాడు కరెక్టే. ఎందుకు అంటే ఒకటో నెంబర్లో నెంబర్ అనేది ఇంగ్లీష్ పదం కాబట్టి. సో అందరూ క్వశ్చన్ని అలా పట్టేశారు అనమాట. అండ్ ఇంకా పార్ష నంద్యాల నుంచి అనమాట, మీరు పంపించింది కూడా కరెక్టే. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మనోహర్ రావు, లీలావతి వీళ్ళందరూ అనమాట, కప్పల్ దొడ్డి నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా చాలా మూవీస్ పంపించేశారు. ఎవరు అంటే మహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహభాను జైనుద్దీన్ గారు ఉమ్మడి నుంచి అనమాట. సో మీరు కూడా ఆల్మోస్ట్ లాయర్ విశ్వనాథ్, సన్ ఆఫ్ సత్యమూర్తి, కోహ్లీ నెంబర్ వన్, సో ఇలా అందరూ కూడా ఆల్మోస్ట్ అన్ని మూవీస్ అయితే పంపించేశారు. అండ్ ఇంకా కొత్తగా ఒక మూవీ వచ్చింది, ఏజెంట్ గోపి అనమాట, కాజాగ్రామం నుంచి జగదీశ్వరరావు గారు, లక్ష్మి గారు పంపించేశారు. అండ్ ఇంకా థ్యాంక్ యూ సో మచ్ షాదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు. అలాగే మీరు కూడా మిస్టర్ మేధావి అంటూ ఒక మూవీ అయితే పంపించేశారు. అలాగే ఇంగ్లీష్ పెళ్ళాం, ఈస్ట్ గోదావరి మొగుడు, ఇవన్నీ కామన్గా అందరూ పంపించేశారనమాట. అండ్ మీరు పంపించిన ఆన్సర్స్ కూడా కరెక్టే. అండ్ ఇంకా మీరు పంపించింది కూడా కరెక్టే, సిరిగిరి హరికృష్ణ నంద్యాల డిస్ట్రిక్ట్ నుంచి. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక శ్రీ విశాఖపట్నం నుంచి కరెక్టే, మిడిల్ క్లాస్ అబ్బాయి అని పంపించారనమాట. అబ్బాయి అనేది ఎలాగో తెలుగు పదమే కదా. అండ్ ఇంకా ఎస్వి ప్రకాష్ ఫ్రమ్ ఎక్కడి నుంచి, చింతమనేని కర్ణాటక నుంచి అనమాట. సో మీరు పంపించింది కూడా కరెక్టే. అండ్ కామన్గా అందరూ ఇందాక నుంచి పంపిస్తున్నది ఏంటి అంటే ఇంగ్లీష్ పెళ్ళాం, ఈస్ట్ గోదావరి మగుడు అనే మూవీ అనమాట. రమాదేవి ఇసుకపల్లి నుంచి మెసేజ్ చేశారు. ఎనీవే ఇది ఒకటే కాదు, చాలా చాలా మూవీస్ అయితే పంపించేశారు. అండ్ మీ అందరూ పంపించని మూవీ ఒకటి ఉంది, సో రామారావు ఆన్ డ్యూటీ అని ఒక రవితేజ మూవీ కూడా వచ్చింది కదా, సో అది కూడా మనం ఇందులో యాడ్ చేసేసుకోవచ్చు. ఎనీవే చాలా చక్కగా ఆలోచించి ఆన్సర్స్ అయితే పంపించారు. సో ఇప్పుడైతే మరి మీ అందరి కోసం ఒక సాంగ్ డెడికేట్ చేద్దాం అనుకుంటున్నాం. బట్ దానికంటే ముందు క్వశ్చన్ క్వశ్చన్ క్వశ్చన్ అడిగిన తర్వాత సాంగ్ ప్లే చేయొచ్చు కదా అనుకుంటూ ఉంటారు కదా, సో అందుకే కంగ్రాచులేషన్స్ చెప్పేస్తున్నా, క్వశ్చన్ అడుగుతున్నా, దాని తర్వాతే సాంగ్ ప్లే చేస్తా. సరే ఇంతకీ మరి క్వశ్చన్ ఏంటి అంటే ఇప్పుడు మనం కొంచెం జీకే జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలన్నమాట. సో ఇంతకీ మరి క్వశ్చన్ ఏంటి అంటే కనుక, సో వద్దు ఇంట్రడక్షన్ వద్దు, క్వశ్చన్ ప్లీజ్ కదా. ఓకే క్వశ్చన్ అడిగేస్తున్నా. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి స్వచ్ఛ హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే టెక్నాలజీ ఏ సంస్థ అభివృద్ధి చేసింది? మీ అందరి కోసం ఇంకొకసారి క్వశ్చన్ మళ్ళీ అడుగుతున్నా. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి స్వచ్ఛ హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే టెక్నాలజీని ఏ సంస్థ డెవలప్ చేసింది అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఈ నెంబర్కి మెసేజ్లు పంపిస్తూ ఉండండి. అండ్ అక్కడి నుంచి వచ్చేసేయండి. ఇప్పుడైతే మనం కొంచెం జీకే ప్రపంచంలోకి వెళ్ళాలన్నమాట. సో ఆలోచిస్తూ ఉండండి. నేనైతే మీ అందరి కోసం ఒక కూల్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ గుడుంబ శంకర్ అనమాట. మరి ఈ సాంగ్ వింటూ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది ఆన్సర్స్ అయితే పంపించేశారు అన్నమాట. మరి ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు, అసలు కరెక్ట్ పంపించారా లేదా, ఇవన్నీ తెలియాలి అంటే నేను ఆన్సర్స్ అయితే చదివేయాల్సిందే. మరి చూసిద్దాం ఎవరు పంపించారు అంటే గనక. ఓకే, ఇందాక అడిగిన క్వశ్చన్ దగ్గరే ఉండిపోయారు. బయటకు వచ్చేసేయండి, చెప్పా కదా ఇంకా క్వశ్చన్ అడిగేసా అని చెప్పి. ఎవరు అంటే గనక భాస్కర్ టైలర్స్ చెరుకుపల్లి నుంచి అనమాట. సో ఇందాక పంపించిన అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ అయితే కరెక్టే, దాని తర్వాత ఇంకో క్వశ్చన్ కూడా అడగడం జరిగింది. సో దానికి మెసేజ్ చేయండి. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక కేదర్ వీరేష్ రాజోలి మండలం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మహమ్మద్ ఇనియాతుల్లా మెసేజ్ చేశారనమాట. ఇంకా ఫస్ట్ క్వశ్చన్ దగ్గరే ఆగిపోయారు. నాకు తెలిసి వాళ్ళ ఇంగ్లీషు ఇంకా తెలుగు పదాల దగ్గరే ఉండిపోతారేమో అందరూ. సో అది కాదు, ఇంకో క్వశ్చన్ అడిగా మీ అందరి కోసం నేను మళ్ళీ ఇంకొకసారి అడిగేస్తున్నాను. ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి స్వచ్ఛ హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే టెక్నాలజీని ఏ సంస్థ అభివృద్ధి చేసింది? ఇది ఇందాక నేను అడిగిన క్వశ్చన్. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 0866243884 ఈ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండమని చెప్పా. మరి చాలా మంది పంపిస్తూ ఉన్నారు. భాస్కర్ గారు పెడ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నా పేరు పూజారి ధనంజయ అంటూ రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది ఎక్కడి నుంచి అంటే కనుక మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్టే, అంటే ఒక వర్డ్ కరెక్టే, ఇంకొకటి అయితే అది మార్చేసేయాలి. ఇండోర్ అయితే కాదు, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు. అండ్ ఇంకా ఎవరు అంటే కనుక ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పంపించేశారనమాట ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి. దాని తర్వాత నేను ఇంకో క్వశ్చన్ అడిగా, మళ్ళీ అడిగా, రెండు మూడు సార్లు అడిగా, చాలా సార్లు అడిగా. అండ్ శ్రీ విశాఖపట్నం నుంచి ఆన్సర్ అయితే పంపించలేదు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దేశాయిపేట నుంచి శివ శ్రీఫణి మెసేజ్ చేశారు, రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు మీరు పంపించిన వాటిల్లో ఒకటి కరెక్ట్ అనమాట. సో కరెక్ట్ ఆన్సర్ అయితే వచ్చేసింది. అండ్ అలాగే తిరుపతి నుంచి మురళి అనమాట. ఇన్స్టిట్యూట్ కరెక్టే బట్ ఎక్కడ అనేది క్వశ్చన్ అనమాట. సో అంటే ఏ సంస్థ అభివృద్ధి చేసింది అని చెప్పి అడిగాను కదా, సో అది ఎక్కడ ఏంటి అనేది కూడా చెప్పాలి. సో రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే నరసింహారావు గారు దేవరగట్ల కొత్తగూడెం నుంచి అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్. ఏంటి అందరూ రాంగ్ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. నంజాల నుంచి పెరిసా, ఏంటి పెరిసియా అనమాట, మీరు రాంగ్ ఆన్సర్. ఓకే, ఒకవేళ మీది అదే ఆన్సర్ అయితే రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే గోర్లకాందొడ్డి పాతింటి ఎల్లప్ప జయమ్మ వీళ్ళందరూ అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సిరిగిరి హరికృష్ణ నంజల్ది స్ట్రీట్ నుంచి రాంగ్ ఆన్సర్. కనకారావు గారు పెడన నుంచి అనమాట, మీరు కూడా ఏకంగా అసలు ఇక్కడెక్కడ కాదు జపాన్ వెళ్ళిపోయారు, కాదు రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా లతా ఉయూర్ నుంచి ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు, కలమందలపాడు గ్రామం నుంచి అనమాట. ఎవరు కలమందలపాడు గ్రామం నుంచి? కాసీమ ముత్తుజావాలి అనమాట. మీరు కాలిఫోర్నియా వెళ్ళిపోయారు, జపాన్ ఎక్కడికి వెళ్ళకండి, ఇక్కడే ఉండండి. సో ఇండియాలోనే, సో వేరే ఎక్కడ ఏ దేశానికి వెళ్ళొద్దు. సో అదే క్లూ. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక కుసుమ అంబటి నగర్ నుంచి మెసేజ్ చేసేసారు అనమాట, మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ అలాగే కమతం వెంకటలక్ష్మి రెడ్డి గారు భీమున్పాడు నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా నమస్తే అంటూ ఎర్రమిల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం చెన్నై నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అదే ఆదోని నుంచి రాజేశ్వరి బాయ్ గారు సాంగ్స్ వింటూ ఉన్నారు. క్వశ్చన్ అయితే ఆలోచించట్లేదు కదా, సో ఆలోచించని వాళ్ళకి ఆలోచిస్తూ ఉండమని చెప్పగలను. అలాగే అసలు కరెక్టా కాదా అని తెలిసిన వాళ్ళు ఏదో ఒకటి చేయండి ఆలోచించి, దాని తర్వాత ఎలాగో నేను ఆన్సర్ రివీల్ చేసేస్తాను. కాబట్టి అందరికీ అన్నీ తెలియాలని లేదు కదా, సో తెలియనివి తెలుసుకుంటూ అలా ముందుకెళ్లడమే లైఫ్ అనమాట. అండ్ ఇంకా కర్నూలు జిల్లా గోనిగళ్ళ గ్రామం నుంచి లక్ష్మీదేవి గారు ఇంకా రంగస్వామి శెట్టి గారు కూడా మెసేజ్ చేశారు, కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా చాలా మెసేజ్లు అయితే ఉన్నాయి చదవాల్సినవి, సో అవన్నీ కూడా నేను చదివేస్తాను. బట్ ఇప్పుడైతే మీ అందరి కోసం ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ ప్లే చేద్దాం అనుకుంటున్నా, ఫ్రమ్ ద మూవీ మల్లీశ్వరి అనమాట. ఈ సాంగ్ వింటూ మల్లీశ్వరి మూవీ నుంచి స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతీయ ఫ్యామ్. నేను మీ ఆర్జే ప్రసన్న.

మనమైతే ఉన్నాం సండడీ సండడీ ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 వివిధ్ భారతీయ ఫామ్. నేను మీ ఆర్జే ప్రసన్న. మరి ఇందాక అడిగిన క్వశ్చన్కి ఇంకా చాలా మంది మెసేజ్లు అయితే పంపించేశారనమాట. మరి చూసేద్దాం ఎవరు పంపించారు, ఎక్కడి నుంచి పంపించారు అంటే కనుక తిరుపతి నుంచి మురళి అనమాట మీరు పంపించిన ఆన్సర్ అయితే కరెక్టే. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక మహమ్మద్ ఇనియాతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా సిరిగిరి హరికృష్ణ నంజల్ డిస్ట్రిక్ట్ నుంచి, రాంగ్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాసిం ముత్తుజావాలి అనమాట కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎంఎంఎస్ నివాస్ గారు నల్లపాడు గుంటూరు నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా పౌరుష నంజాల నుంచి అమెరికా అంటున్నారు, రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే విఖ్యాత్ అనమాట చిత్తూరు నుంచి, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా పాలెంపోలయ్య అలగడ నంజాల జిల్లా నుంచి, రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎం మురిహరి యశోద జానకిరాజు నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి, రాంగ్ ఆన్సర్. నా పేరు పూజారి ధనంజయ అని చెప్పి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు, రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక ఎవరు పవన్ కరీంనగర్ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అలాగే కేదర్ వీరేష్ రాజోల్ మండలం నుంచి కరెక్ట్ ఆన్సర్. శివ శ్రీఫణి వీళ్ళందరూ అనమాట దేశాయపేట నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి కరెక్ట్ ఆన్సర్. మహమ్మద్ జైనుద్దీన్ అలాగే స్నేహభాను జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ రాంగ్ ఆన్సర్. నిన్న నుండి శోభారాణి రంగారావు వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అనమాట మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. సరే మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే కనుక ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి స్వచ్ఛ హైడ్రోజన్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసే టెక్నాలజీ ఏ సంస్థ అభివృద్ధి చేసింది అని చెప్పి ఇందాక అడగడం జరిగిందనమాట. మీ అందరూ పంపించిందే, మరి కొంతమంది రాంగ్ ఆన్సర్ పంపించారు, కొంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించారు. మరి ఇంతకీ కొంతమంది రాంగ్ ఆన్సర్, కొంతమంది కరెక్ట్ ఆన్సర్ పంపించిన క్వశ్చన్ ఏంటి, ఆన్సర్ ఏంటి అంటే ఆల్రెడీ క్వశ్చన్ అడిగేశాను కాబట్టి ఆన్సర్ ఏంటి అంటే ఐఐటి ధన్బాద్ అనమాట. సో ఇది రైట్ ఆన్సర్. మరి ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్పారో వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్తో పాటు సాంగ్ కాదు క్వశ్చన్ అడుగుతున్నా, దాని తర్వాతే సాంగ్ అయితే ప్లే చేస్తాను. లేదంటే మీరు మెసేజెస్ పంపిస్తూ ఉండండి, నేను చదువుతూ ఉంటాను. సో ఇప్పుడు థర్డ్ క్వశ్చన్కి ఇదే అనమాట. సో ఆన్సర్స్ అయితే నేను సాంగ్ వేయకుండానే మీరు పంపిస్తూ ఉంటే నిజంగా చదువుతాను, ఒకవేళ మెసేజ్ లేట్ అయితే ఒక మంచి సాంగ్ అయితే ప్లే చేస్తాను. మరి ఇంతకీ క్వశ్చన్ ఏంటి అంటే దృష్టిలోపం ఉన్నవారి కోసం కృత్రిమ మేధ అంటే ఏఐతో పనిచేసే అద్భుతమైన కళ్ళ జోడును ఎవరు అందుబాటులోకి తెచ్చారు? క్వశ్చన్ మీ అందరి కోసం ఇంకొకసారి నేనే అడిగేస్తున్నా. దృష్టిలోపం ఉన్నవారి కోసం కృత్రిమ మీద అంటే ఏఐతో పనిచేసే అద్భుతమైన కళ్ళ జోడును ఎవరు అందుబాటులోకి తెచ్చారు అనేది క్వశ్చన్ అనమాట. మరి దీనికి కనుక ఆన్సర్ తెలిస్తే మీ పేరు, దాని తర్వాత ఊరి పేరు, దాని తర్వాత ఆన్సర్ టైప్ చేసి 08662438114 ఏ నెంబర్కి మెసేజ్లు అయితే పంపిస్తూ ఉండండి. మరి ఆన్సర్స్ అయితే ఇందాక అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ భాస్కర్ గారు పెడ నుంచి కరెక్ట్ ఆన్సర్ పంపించేశారు. మరి ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఒకటికి రెండు సార్లు అడిగాను కాబట్టి సో ఆలోచిస్తూ మెసేజ్లు అయితే పంపించండి. మెసేజ్లు అయితే ఏం రాలేదు కాబట్టి మీ అందరి కోసం నేను ఇంకొక బ్యూటిఫుల్ సాంగ్ అయితే ప్లే చేసేస్తున్నాను, ఫ్రమ్ ద మూవీ ఆనంద్ అనమాట. ఈ సాంగ్ వింటూ ఇందాక నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఆలోచిస్తూ మెసేజ్ చేస్తూ స్టే ట్యూన్ టు 101.3 విత్ భారతి ఎఫ్ఎం.

మనమైతే ఉన్నాం సండే సండే ప్రోగ్రామ్ లో ఓన్లీ ఆన్ 101.3 విద్ భారతి ఎఫ్ఎం. మరి ఇందాక అడిగిన క్వశ్చన్ కి చాలా మంది లిజనర్స్ అయితే ఆన్సర్స్ అయితే పంపిస్తూ ఉన్నారనమాట. మరి చూసిద్దాం ఎవరు పంపించారు ఎక్కడి నుంచి అంటే, శాంతినగర్ నుంచి ఒకే ఒక్కడు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక సాయి ఫ్రమ్ అయోధ్య నగర్ అని పంపించారు, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ సిరిగిరి హరికృష్ణ నంజాల డిస్ట్రిక్ట్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే రాజుల మండలం నుంచి మాదుగుండు రాజేష్, ఇంకా వీళ్ళందరూ కూడా రాంగ్ ఆన్సర్. అండ్ అలాగే పవన్ కరీంనగర్ నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్ పంపించేశారు. తిరుపతి నుంచి మురళి అనమాట రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా పాలెంపోలే ఆళ్ళగడ్డ నంజాల జిల్లా నుంచి మీరు కూడా రాంగ్ ఆన్సర్. కర్నూలు జిల్లా గోనెగండ్ల గ్రామం నుంచి లక్ష్మీదేవి రంగస్వామి రాంగ్ ఆన్సర్. కలమందలపాడు గ్రామం నుంచి కాశీ ముత్తుజావాలి అనమాట రాంగ్ ఆన్సర్. పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు రాంగ్ ఆన్సర్ పంపించేశారు. లతా గారు ఉయ్యూరు నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా జయం భాషా ఫ్యామిలీ కర్నూలు నుంచి ఇందాక అడిగిన క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ పంపించారు, ఇప్పుడైతే రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా పౌరుషాన్ పంపించారు నంజాల నుంచి, రాంగ్ ఆన్సర్ పంపించేశారు. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి, ఎర్రమల్లి సీతామహాలక్ష్మి గారు అమలాపురం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు అంటే ఎం మురిహరి యశోద వీళ్ళందరూ కూడా అనమాట నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా దేశాయపేట నుంచి శివ శ్రీఫణి వీళ్ళందరూ రాంగ్ ఆన్సర్. కనకరావు గారు పెడన్ నుంచి రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఉమ్మడి నుండి మొహమ్మద్ జైనుద్దీన్, అలాగే స్నేహబాను జైనుద్దీన్ రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా ఎవరు ఎక్కడి నుంచి అంటే కనుక దేవనకొండ మండలం కర్నూలు జిల్లా నుంచి జి వీరేంద్రనాథ్ పటేల్ అనమాట రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు రాంగ్ ఆన్సర్. అండ్ ఇంకా పిఎస్ రంగారావు గారు వెస్ట్ తాంబరం నుంచి రాంగ్ ఆన్సర్. దమోజ్ వెంకటాచారి ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చిత్రాల గ్రామం నుంచి రాంగ్ ఆన్సర్. అండ్

కమతం వెంకటలక్ష్మిరెడ్డి గారు భీమునిపాడు నుంచి రాంగ్ ఆన్సర్, మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి రాంగ్ ఆన్సర్, అండ్ ఇంకా ఆదోని నుండి రాజేశ్వరి బాయ్ గారు. మీకోసం నేను ఇంకా ఆల్మోస్ట్ అన్ని మెసేజెస్ అయిపోయినాయి కాబట్టి ఆన్సర్ కూడా రివీల్ చేసేస్తాను. మరి ఇంతకీ అసలు క్వశ్చన్ ఏంటి, అసలు ఆన్సర్ ఏంటి అంటే చాలా సింపుల్. దృష్టి లోపం ఉన్నవారి కోసం కృత్రిమ మీద ఏఐతో పనిచేసే అద్భుతమైన కళ్ళజోడు ఎవరు అందుబాటులోకి తెచ్చారు అంటే కనుక ఎయిమ్స్ ఢిల్లీ అనమాట. సో ఎయిమ్స్ ఢిల్లీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. మరి అన్నీ అందరికీ తెలియాలని లేదు అని చెప్తూనే ఉంటాను కాబట్టి, సో క్వశ్చన్కి ఆన్సర్ అయితే ఇది. ఏం పర్లేదు, ఈసారి మళ్ళీ మనం సండే సండేలో కలుసుకుందాం కదా, అప్పుడు చక్కగా అన్ని కరెక్ట్ ఆన్సర్స్ చెప్పేద్దరు. కానీ ఇప్పుడైతే దీని గురించి అసలు ఏం వర్రీ అవ్వకండి. అండ్ అదనమాట ఇవాళ సండే సండే ప్రోగ్రామ్ అయితే మీ అందరికీ చాలా నచ్చింది అనుకుంటూ మీరాయ్ మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్తో సండే సండేకి సైనింగ్ ఆఫ్ చెప్పేస్తున్నాను. మళ్ళీ మనం కలుసుకుందాం వివిధ ప్రోగ్రాంలో. అంతవరకు స్టే ట్యూన్డ్ 101.3 విద్యావర్తి ఎఫ్ఎం.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. దోమలు లేని నగరంగా అమరావతిని అభివృద్ది చేసేందుకు భూగర్భ వ్యవస్థకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్టు సంస్థల ప్రతినిధులతో మంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ

భవనాలు, రోడ్లు, ఎల్పీఎస్ లేఅవుట్ పనుల పురోగతిపై సమావేశంలో చర్చించారు. భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం కొనసాగుతున్న నేపథ్యంలో ప్రతి ఓటరు తన ఎన్యుమరేషన్ ఫారాన్ని సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్కు జులై 14వ తేదీలోపు తప్పనిసరిగా సమర్పించాలని, ఎన్యుమరేషన్ ఫారం సమర్పించిన వారి పేర్లు మాత్రమే జులై 21న ప్రచురించే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో పొందుపరచబడతాయని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి కీర్తి చేకూరి స్పష్టం చేశారు. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని దివ్యాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో దివ్యాంగుల సాధికారత రంగంలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు మరియు సంస్థలకు జాతీయ అవార్డులు 2026 కొరకు ఆన్లైన్లో నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, పీఎంఎఫ్బీవై పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల బీమా, ఆర్డబ్ల్యూబీసీఐఎస్ పథకాలను మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఏలూరు జిల్లా పట్టిసీమ, తాడిపూడి ఎత్తిపోతల పథకాల నుండి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు విడుదల చేశారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈ రోజు నుండి సదరం స్లాట్ బుకింగ్, 13వ తేదీ నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభం అవుతాయని రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 5 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

శ్రీరామరాజ్యం మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత వీబీ క్లాక్ అయితే ఎగ్జాక్ట్గా 4:08 దాటిపోయింది అనమాట. సో మనం అయితే ఎంటర్ అయిపోతున్నాం ఇవాళ వివిధ ప్రోగ్రాంలోకి ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతీయ ఎఫ్ఎం. మరి ఇవాళ వివిధలో థీమ్ ఏంటి అంటే కనుక ఒకే సింగర్ అనమాట. సో ఆల్మోస్ట్ ఈ పాటకే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది కదా ఈరోజు సింగర్ ఎవరు అంటే శ్రియా ఘోషల్ పాడిన లవ్లీ ఫిలిమ్స్ నుంచి బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే నేను వినిపించబోతున్నాను అనమాట ఇవాళ వివిధలో. సో ఇప్పుడైతే మీ అందరి కోసం టైటానిక్ అంతర్వేది టు అమలాపురం అనమాట, దాని తర్వాత స్నేహితుడ, ఈ 2 మూవీస్ నుంచి 2 లవ్లీ సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి. వింటూ స్టే ట్యూన్డ్ 101.3 విత్ భారతీయ ఫ్యామిలీ.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో ఓన్లీ ఆన్ 101.3 వివిధ భారతి ఎఫ్ఎం. అండ్ ఇవాళ వివిధాల థీమ్ ఏంటి అంటే ఒకే సింగర్ అనమాట, శ్రేయా ఘోషల్ పాడిన అంటే బ్యూటిఫుల్ సాంగ్స్ అన్నీ వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇవాళ వివిధాలో ఇప్పుడు మిస్టర్ పర్ఫెక్ట్, దాని తర్వాత ఓయ్, ఈ టూ మూవీస్ నుంచి టూ లవ్లీ సాంగ్స్ అయితే రాబోతున్నాయి అనమాట. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.

0: దేవుడు చేసిన మనుషులు మూవీ నుంచి బ్యూటిఫుల్ సాంగ్ విన్న తర్వాత మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో. అండ్ ఇవాళ వివిధాలో థీమ్ ఏంటి అంటే కనుక ఒకే సింగర్ అనమాట, శ్రేయా ఘోషల్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్స్ అయితే వినిపిస్తూ ఉన్నాను కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం బాణం మూవీ నుంచి ఒక లవ్లీ సాంగ్ అయితే వచ్చేస్తుంది, వినండి. వింటూ స్టే ట్యూన్ టు 101.3 వివిధ భారతి ఎఫ్ఎం.
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి, అంతే. నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
3: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
4: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది,
1: ఓ పాట కనులు తుడిస్తే
4: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది,
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
4: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
4: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
3: 101.3.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు 10 దినాలలో సమర్పించగలరు.

మనమైతే ఉన్నాం వివిధ ప్రోగ్రాంలో, అండ్ ఇవాళ్ళ వివిధలో థీమ్ ఏంటి అంటే కనుక ఓకే సింగర్ అనమాట శ్రియా ఘోషల్ పాడిన బ్యూటిఫుల్ సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తున్నారు కదా. మరి ఇప్పుడైతే మీ అందరి కోసం భాగమతి మూవీ నుంచి శ్రియా ఘోషల్ పాడిన సాంగ్ అనమాట ఒక లవ్లీ సాంగ్ ప్లే చేస్తున్నాను. మరి దాని తర్వాత ఓం బూమ్ పుష్ ఈ మూవీ అంటే ఈ సాంగ్తో వివిధ ప్రోగ్రామ్కి సైనింగ్ ఆఫ్ అయితే చెప్పేస్తున్నాను. దాని తర్వాత ప్రతిరోజు వచ్చినట్టే 4 గంటల 50 నిమిషాలకి స్పెషల్ ప్రోగ్రామ్ వెన్నెల వస్తుంది.

అది కూడా వినేసేయండి. అండ్ ఎప్పుడు చెప్పేదే, మళ్ళీ ప్రసన్న వచ్చేంత వరకు మీరు మాత్రం విద్యుత్ భారతి ఎఫ్ఎం వింటూనే ఉండండి. ఇంకా అంతే, టేక్ కేర్, బాయ్ బాయ్. ఆర్జే ప్రసన్న సైనింగ్ ఆఫ్.

హలో డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెన్నెలా ప్రోగ్రామ్ విత్ మీ యా ఆర్జే చేతన్. ప్రతిరోజులాగా ఇవాళ కూడా నేను వెన్నెలా ప్రోగ్రామ్ లో ఓ మంచి టాపిక్ తీసుకొచ్చాను. అదేంటంటే, వై డు వి స్లీప్ ఆఫ్టర్ ఈటింగ్ ఫుడ్ అనేది. జనరల్ గా మనం చూసే ఉంటాము, తిన్న వెంటనే నిద్ర వస్తుంది, ఎందుకు వస్తుంది అనే దాని గురించి ఈ వెన్నెలా ప్రోగ్రామ్ లో తెలుసుకుందాం. అలా పడుకుంటే మంచిదా కాదా, హెల్త్ ఇష్యూస్ ఏంటి, లేదా ఆఫ్టర్నూన్ నాప్ సియెస్టా తీసుకోవాలా లేదా అన్న దాని గురించి విందాం మన వెన్నెలా ప్రోగ్రామ్. తినగానే మత్తుగా అనిపిస్తుంది, అబ్బా కాసేపు విశ్రాంతి తీసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది. ఇంతకీ తిన్న వెంటనే నిద్ర రావడానికి కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? మధ్యాహ్నం భోజనం చేయగానే నిద్ర వచ్చినట్లు అనిపించడానికి గల కొన్ని ప్రధాన కారణాలు ఇప్పుడు తెలుసుకుందాం మన వెన్నెలా ప్రోగ్రామ్ లో మీ ఆర్జే చేతన్తో. ఆఫ్టర్నూన్ హెవీ మీల్స్ జనరల్ గా చేస్తాం మనం. చేసిన వెంటనే కాసేపు కురుకు తీయాలనిపించడం సర్వసాధారణమైన విషయం. అది ఆఫీస్ అయినా, ఇంట్లో అయినా, ప్రయాణంలో ఉన్నా తినగానే మత్తుగా అనిపిస్తుంది, అబ్బా కొంచెం రిలాక్స్ అవుదాం, లెట్ మీ సిట్ హియర్. ఆ కూర్చున్న బెంచ్ పైన, టేబుల్ పైన, చైర్ పైన ఇట్లా అలా వాలిపోతాం మనం కాసేపు. ఇంతకీ తిన్న వెంటనే నిద్ర రావడానికి కారణం ఒక్కసారి ఆలోచించండి. భోజనం చేసిన వెంటనే బద్ధకంగా మత్తుగా అనిపించడానికి ప్రధాన కారణం మన డైజెస్టివ్ సిస్టమ్ పైన ఆధారపడి ఉంటుంది. మీల్స్ చేసిన వెంటనే ఫుడ్ విచ్ఛిన్నం చేయడానికి, పోషకాలను గ్రహించడానికి, రక్త

జీర్ణ వ్యవస్థ వైపు మళ్లించబడుతుంది. బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ లో వచ్చిన ఈ మార్పు కారణంగా మనకు తిన్న వెంటనే నిద్ర వచ్చిన భావన కలుగుతుంది. అంటే బాడీలోని బ్లడ్ అంతా స్టమక్ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఫుడ్ ని డైజెస్ట్ చేసే ప్రాసెస్ లో ఉంటుంది. కాబట్టి బ్రెయిన్ నుండి వైటల్ ఆర్గన్స్ నుండి కూడా కొంచెం బ్లడ్ సప్లై మన డైజెస్టివ్ సిస్టమ్ వైపు వెళ్తుంది. అందుకే మనకు ఆ రిలాక్స్డ్ ఫీలింగ్ కలుగుతుంది, రిలాక్స్ చెయ్యాలా అన్న ఫీలింగ్ కలుగుతుంది. మధ్యాహ్నం మీల్స్ చేసిన వెంటనే కార్బోహైడ్రేట్ లెవెల్స్ ఒక్కసారిగా భారీగా పెరుగుతాయి, దీంతో రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. ఈ కారణంగా మత్తుగా ఉన్న భావన కలుగుతుంది. ఇక కొవ్వుతో కూడుకున్న భోజనం చేసినా నిద్ర వస్తుంది. శరీరం కొవ్వులను జీర్ణం చేయడానికి ఎక్కువ శక్తిని ఖర్చు చేయాల్సి ఉంటుంది, దీంతో మెదడుకు రక్త ప్రసరణ తగ్గుతుంది, మెదడు చురుకుతనం తగ్గుతుంది, వెరిసి మత్తు కలిగిన భావన ఉంటుంది. ఆఫ్టర్నూన్ లంచ్ సమయంలో సరిపడ నీరు తీసుకోకపోయినా బద్ధకంగా ఉంటుంది. అందుకే లంచ్ చేసిన తర్వాత అట్లీస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ ఆగి మంచిగా వాటర్ తాగండి. ఫుల్గా వాటర్ తాగితే మీకు ఆ నిద్రమత్తు ఇదంతా పోతుంది. ఇక లంచ్లో సరిపడ ప్రోటీన్స్ లేకపోయినా నిద్ర వస్తుందని ఎక్స్పర్ట్స్ అంటారు. మనం నిత్యం యాక్టివ్గా ఉండడంలో ప్రోటీన్ కీలక పాత్ర పోషిస్తుంది. రోజంతా యాక్టివ్గా ఉండాలంటే లంచ్ టైంలో అంటే మీ మీల్స్లో బీన్స్, వెజిటబుల్స్, ఎగ్స్ ఇలా ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయితే మీకు నిద్ర రాదు. ఒత్తిడి, మానసికంగా అలసిపోవడం కూడా మధ్యాహ్న నిద్రకు కారణమని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే మన భోజనం చేసిన తర్వాత కాసేపు లాంగ్ బ్రీత్ లేదా ధ్యానం వంటివి చేస్తే ఒత్తిడి దూరమవుతుంది. లంచ్ చేసిన తర్వాత నిద్ర రాకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి. ప్రోటీన్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. బాడీలో డీహైడ్రేషన్ కాకుండా జాగ్రత్తగా ఉండాలి. తగినంత వాటర్ తాగాలి. లంచ్ చేసిన వెంటనే పనికి ఉపక్రమించొద్దు. కాసేపు కూర్చోవాలి, తర్వాత కాసేపు వాకింగ్ చేయాలి, బ్రీతింగ్ వంటి వ్యాయామాలు చేయాలి. ఇలా చేయడం వల్ల తిన్న తర్వాత వచ్చే నిద్రకు చెక్ పెట్టొచ్చు. కొన్నిసార్లు ఎంత ప్రయత్నించినా కూడా నిద్రమత్తు ఆగదు, దీంతో ఒక గంట పడుకోవాల్సి వస్తుంది. అయితే ఇలా తిన్న వెంటనే నిద్ర ముంచుకొస్తుందంటే ఈ సమస్య ఉన్నట్లే అంటారు ఎక్స్పర్ట్స్. సాధారణంగా చాలా మంది ఉదయం బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం భోజనం, మళ్ళీ రాత్రికి చపాతి లేదా రైస్ లాంటివి తింటారు. ఇందులో కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. కాగా ఇందులో ఉండే పదార్థాలే నిద్రను కలిగిస్తాయి. ఈ పరిస్థితినే ఫుడ్ కోమా అంటారని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మనం భోజనం చేసిన తర్వాత శరీరం తిన్న ఆహారాన్ని జీర్ణం చేసే పనిలో పడిపోతుంది. దీనివల్ల రక్త ప్రవాహం జీర్ణ వ్యవస్థపై మళ్ళీ మెదడు కోమా అంటే రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇలాగే తిన్న వెంటనే రక్తంలో చక్కెర స్థాయిలను మేనేజ్ చేయడానికి శరీరం ఇన్సులిన్ ని విడుదల చేస్తుంది. ఈ ఇన్సులిన్ బ్రెయిన్ లో ట్రిప్టోపిన్ అనే అమైనో ఆమ్లాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సెరోటోనిన్, మెలటోనిన్ అనే హార్మోన్లను ఎక్కువ మోతాదులో విడుదల చేసి మనకు నిద్ర పట్టేలా చేస్తుందని ఎక్స్పర్ట్స్ అంటున్నారు. మనం తినే ఆ అన్నం, చపాతీలు కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఈ త్వరగా నిద్రమత్తు వచ్చేలా ప్రేరేపిస్తాయి. కాబట్టి ఆహారంలో కార్బోహైడ్రేట్స్ ని తగ్గించుకోవాలి, అలాగే సమతుల ఆహారాన్ని తినాలి. దీనివల్ల కొంచెం యాక్టివ్ గా, అలర్ట్ గా ఉండొచ్చు. ఒకేసారి ఎక్కువగా తినకుండా కొంచెం కొంచెం ఆహారం తినాలి. దీనివల్ల శరీరంలో ఒక్కసారిగా ఇన్సులిన్ స్థాయిలు పెరగకుండా ఉంటాయి. ప్రోటీన్స్, ఆరోగ్యకరమైన ఫ్యాట్స్, సంక్లిష్టమైన కార్బోహైడ్రేట్స్ లాంటి అన్ని పోషకాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. ఇవి శరీరంలో గ్లూకోజ్ స్థాయిలను స్థిరంగా పెంచుతాయి. ఎక్కువగా నీళ్లు తాగాలి. తిన్న తర్వాత కొద్ది దూరం నడవాలి. మధ్యాహ్నం పాలు లేదా పెరుగు తాగడం నిద్రను ప్రేరేపించడంలో సహాయపడుతుంది. పాలులో ట్రిప్టోఫెన్, కాల్షియం నిద్ర కోసం ఉపయోగపడతాయి. ఇక పెరుగు లేదా మజ్జిగ శరీరానికి చల్లదనాన్ని అందించి నిద్రకు సహాయపడుతుంది. కొద్దిగా తీపి లేదా మిఠాయి తింటే బ్లడ్ షుగర్ పెరుగుతుంది. ఇది శరీరంలో సాధారణ అనుభూతిని కలిగించి నిద్రకు సహాయపడుతుంది. అలానే తులసి లేదా జాస్మిన్ టీ తాగడం మిమ్మల్ని రిలాక్స్ చేయడంలో సహాయపడుతుంది. ఇది కూడా మీ మధ్యాహ్నం మంచి నిద్రకు దారితీయొచ్చు. తేనె తాగినా మీకు నిద్ర రావచ్చు. తేనెలో గ్లూకోజ్ ఉండటం వల్ల శరీరంలోని ఒరెక్సిన్ అనే ఆమ్లం ఉత్పత్తి తగ్గుతుంది. ఇది మానసిక ఉత్సాహాన్ని తగ్గించి నిద్రను ప్రోత్సహిస్తుంది. మధ్యాహ్నం తేనెతో వేడి పాలు లేదా గ్రీన్ టీ తాగితే మీకు తెలియకుండానే కళ్ళు మూతలు పడతాయి. తేలికపాటి మాంసాహారం, ప్రత్యేకించి కోడి మాంసం లేదా పీతలు వంటి ప్రోటీన్ ఆహారాలు నిద్ర హార్మోన్లను ప్రేరేపించడంలో సహాయపడతాయి. చెర్రీ జ్యూస్ వంటి పండ్ల రసాలు మెలటోనిన్ ఉత్పత్తి పెంపొందిస్తాయి. ఇది నిద్రను ప్రేరేపిస్తుంది. లంచ్ తర్వాత ఒక 10 మినిట్స్ కునుకు తీయడం ఆరోగ్యానికి మంచిది. అంటే మనం రీసెట్ బటన్ నొక్కినట్టే. కానీ భోజనం చేసిన వెంటనే కనీసం 10-15 మినిట్స్ నడిచిన తర్వాత నిద్రపోతే జీర్ణక్రియ సమస్యలు రాకుండా ఉంటాయి.

0: వెల్ డియర్ ఫ్రెండ్స్, విన్నారు కదా ఎంత యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. ఫాలో ఆల్ ది స్టెప్స్ విచ్ ఐ టోల్డ్ యూ అబౌట్ యువర్ డైజెస్టివ్ సిస్టమ్. లంచ్ తర్వాత నిద్ర వస్తే ఏం చెయ్యాలి, కొంచెం సేపు రిలాక్స్ కండి, కూర్చోండి, తర్వాత వాక్ చేయండి, మంచిగా నీళ్లు తాగండి, ఇవన్నిటితో యాక్టివ్గా ఉంటాను. మెయింటైన్ హెల్తీ లైఫ్ స్టైల్ మై డియర్ ఫ్రెండ్స్. విత్ దిస్ ఇన్ఫర్మేషన్ చేతన్ ఇస్ సేయింగ్ బాయ్. ఐల్ గెట్ బ్యాక్ టు యూ ఇన్ అవర్ నెక్స్ట్ సెగ్మెంట్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ టైం.
1: మీ అమూల్యమైన సలహాలు సూచనల కొరకు మాకు మెసేజ్ లేదా కాల్ చేయగలరు. మా నంబర్ 0915522709. నంబర్ మరోసారి 0951522709. మా ఇమెయిల్ అడ్రస్ feedbackamc1@gmail.com. ఐ రిపీట్ feedbackamc1@gmail.com. This program is produced and sponsored by Adventist Media Center.

0: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
1: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
0: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
1: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
0: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: వీణ వేణువైన సరిగమ విన్నావా?
4: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
5: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే. అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట, చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
4: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
5: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
4: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
5: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
4: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
5: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
6: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
6: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
6: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
6: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి FM
0: 101.3.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. దక్షిణ కొరియా పర్యటనలో భాగంగా ఎల్జీ ఎలక్ట్రానిక్స్, ఎల్జీ కెమ్ గ్లోబల్ స్ట్రాటజీ, శాంసంగ్, హ్యుందాయ్, మోబిన్, అపాక్ట్ కంపెనీల ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ ఈరోజు వరుస సమావేశాలు నిర్వహించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వారితో చర్చించారు. ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలంటే శారీరక, మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. జూలై నెల నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు వివిధ పర్వదినాలు, ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. వ్యవసాయ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ ట్రైనింగ్ సెంటర్ను ఈరోజు జిల్లా కలెక్టర్ కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. రాజధాని అమరావతి రైతుల సమస్యలను పరిష్కరించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో అమరావతి రైతు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. రైతుల సమస్యలు, గ్రామాల్లోని సమస్యల పరిష్కారం విషయంపై చర్చ జరిగింది. లిట్ క్యాప్ సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు చర్మకారుల అభివృద్దికి కట్టుబడి ఉన్నామని, వారికి ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పీఎంఎఫ్బీవై పునర్

వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల బీమా RWBCIS పథకాలను మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఏలూరు జిల్లా పట్టిసీమ తాడిపూడి ఎత్తిపోతల పథకాల నుంచి కృష్ణా డెల్టాకు గోదావరి జలాలను జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈరోజు విడుదల చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1577 పాయింట్ల నష్టంతో 76603 వద్ద, నిఫ్టీ 482 పాయింట్ల నష్టంతో 23916 వద్ద ట్రేడ్ అవుతుంది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 6 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్ళీ కలుద్దాం.

ఆకాశవాణి విజయవాడ కేంద్రంలో అసైన్మెంట్ పద్ధతిపై బ్రాడ్కాస్ట్ అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు. వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.

ఆనందరాజ్ ఆనంద్ మ్యూజిక్ కంపోజ్ చేయగా ఉదిత్ నారాయణ అల్కా యజ్ఞిక్ పాడిన అద్భుతమైన పాట విన్నారు షికార్ మూవీలోంచి. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 5:13:34 అవుతుంది. మంచి పాటలు వింటూ వినిపిస్తూ ఉన్నాం గీత్ గత చల్లో. గీత్ గత చల్లో మరికొన్ని హిందీ సాంగ్స్ మీకోసం వచ్చేస్తుంటాయి. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. నెక్స్ట్ మన కోసం శివాయ ఈ మూవీలోంచి సయీద్ క్వాద్రి లిరిక్స్ అందించగా, మిథున్ పాడిన ఈ పాట మరి నితి మ్యూజిక్ అందించగా, అజిత్ సింగ్ సునిధి చౌహాన్ పాడిన ఈ పాట మీకోసం వినండి వినిపించండి వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? LIC ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50 స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. LIC హర్ పల్ ఆప్కే సాథ్.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టి స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నామని ప్రధానమంత్రి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, వికసిత భారత్ 2047 లక్ష్య సాధనలో ఆంధ్రప్రదేశ్ కీలక పాత్ర పోషిస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి సహాయ మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకునే కొరియా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎపెక్స్ కొరియా వారధిగా పనిచేస్తోందని, ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొరియా సంస్థలకు అవసరమైన సహకారం కూడా కేంద్రం ద్వారా అందిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. జులై నెల నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు వివిధ పర్వదినాలు, ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ తెలిపింది. జులై 14వ తేదీన కోయిల్ ఆల్వార్ తిరుమంజనం, 17న ఆణివార ఆస్థానం, ఆగస్టు 22న పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 24న పవిత్రోత్సవాల 2వ రోజు సందర్భంగా పవిత్రాల సమర్పణ, సెప్టెంబర్ 8న శ్రీవారి బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆల్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలంటే శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని పశ్చిమగోదావరి జిల్లా సంయుక్త కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. వ్యవసాయ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ ట్రైనింగ్ సెంటర్ను ఈరోజు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. రాష్ట్రంలో దివ్యాంగుల కోసం జారీ చేసే సదరం సేవల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేపట్టింది. ఈరోజు నుండి సదరం స్లాట్ బుకింగ్, 13వ తేదీ నుండి వైకల్య నిర్ధారణ పరీక్షలు ప్రారంభమవుతాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 1577 పాయింట్ల నష్టంతో 76603 వద్ద, నిఫ్టీ 482 పాయింట్ల నష్టంతో 23916 వద్ద ట్రేడ్ అవుతోంది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తా

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారా స్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: అంతఃపురంలో అందాల చిలక,
2: యాక్షన్ క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్ కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
2: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవి.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
2: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
3: పొలం గట్టు దుమ్ములోన పోట్ల చిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు,
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనుక ముచ్చట్లు.
4: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ వివిధ భారతి ఆకాశవాణి FM 101.3 పై సినిమా కబుర్లు.
5: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
6: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
5: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
5: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
6: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

0: భారతి ఎఫ్ఎం 101.3. లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
1: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
0: ఓ పాట కనులు తుడిస్తే
1: మరో పాట కాలాన్ని మెరిపిస్తుంది.
0: ఓ పాట మనసుకి హత్తుకుంటే
1: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
0: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
1: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల నిర్మాణం గడువులోగా పూర్తవుతుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు తక్షణ సహాయం కింద 10 లక్షల రూపాయల చెక్కులను మంత్రి కొల్లు రవీంద్ర అందించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రంలో నదుల అనుసంధానానికి కృషి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. వార్తల వివరాలు. ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో చదువుతోన్న విద్యార్థులకు చెల్లించే మెస్ ఛార్జీలను 10% పెంచాలని రాష్ట ప్రభుత్వం నిర్ణయించింది. సంక్షేమ శాఖల మంత్రులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట సచివాలయంలో ఈ రోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రస్తుతం ఇస్తున్న మెస్ ఛార్జీల్లో 10% పెంచాలని నిర్ణయించామన్నారు. హాస్టళ్లు, గురుకులాల్లో అన్ని రకాల మౌలిక సదుపాయాలు మెరుగుపరచాలని ఆదేశించారు. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందన్నారు. దీనికి తగినట్టుగానే వారికి అన్ని రకాల అవకాశాలు కల్పించాలన్నారు. మెరుగైన విద్య, మౌలిక సదుపాయాలతో పాటు పౌష్టికాహారాన్ని అందించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. అమరావతిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల నిర్మాణం నిర్ణయించిన గడువులోగా పూర్తవుతుందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతి నిర్మాణ పనుల పురోగతిపై కాంట్రాక్ట్ సంస్థల ప్రతినిధులతో మంత్రి నారాయణ ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ, మొత్తం 217 చదరపు కిలోమీటర్ల పరిధిలో 4026 నిర్మాణాలు, ట్రంక్ రోడ్లు, లేఅవుట్ రోడ్లు, ఐకానిక్ భవనాలు, హైకోర్టు భవనాల నిర్మాణం కొనసాగుతోందని చెప్పారు. ఈ నెల 15వ తేదీ నాటికి ఎమ్మెల్యే భవనాలు, 30వ తేదీ నాటికి ఎమ్మెల్సీలు, అధికారుల భవనాలు సిద్దమవుతాయని మంత్రి వెల్లడించారు. అనంతరం అమరావతి రైతు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. రాజధాని అమరావతి రైతుల సమస్యలను పరిష్కరిస్తామని స్పష్టం చేశారు. విశాఖపట్నం నుంచి సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన 6 మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం పరిహారం అందించింది. తక్షణ సహాయం కింద ఒక్కొక్కరికి 10 లక్షల రూపాయల చొప్పున రాష్ట ఎక్సైజ్, గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర చెక్కులను ఈరోజు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. ఈ రోజు వరకు గల్లంతైన 6 మత్స్యకారుల ఆచూకీ లభించకపోవడంతో పరిహారాన్ని అందించామన్నారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని మంత్రి పేర్కొంటూ,
1: చిన్న ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అక్కడ వాళ్ళందరూ కూడా ప్రమాదంలో చనిపోయి ఉంటారని చెప్పి భావించి సెర్చింగ్ లో మాకు ఎక్కడ కూడా ట్రేస్ కాలేదని చెప్పి కోస్ట్ గార్డ్ కూడా ఇచ్చినటువంటి రిపోర్ట్ను ఆధారం చేసుకుని 72 గంటల తర్వాత ఆ కుటుంబాలకి 10 లక్షల రూపాయలు చెక్ వారికి అందించడం జరిగింది. ఆ కుటుంబాలను ఏ రకంగా మనం ఆదుకోవాలనే దానికోసం ప్రభుత్వ పరంగా వాళ్ళ పిల్లల చదువుల విషయంలో కానీ వాళ్ళకి ఏ రకంగా మనం హెల్ప్ చేయొచ్చో అన్ని చర్యలు కూడా తీసుకోవడం కూడా జరుగుతుంది.
0: దక్షిణ కొరియా బుసాన్లో వసంగ్ గ్రూప్ ప్రతినిధులతో ఆంధ్రప్రదేశ్ విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఈరోజు సమావేశమయ్యారు. కుప్పంలో ఇంటిగ్రేటెడ్ ఫుట్వేర్ కాంపొనెంట్ అండ్ మెటీరియల్ తయారీ కేంద్రం ఏర్పాటు చేయాలని మంత్రి కోరారు. విశాఖపట్నంలో డిజైన్ లాజిస్టిక్స్ హబ్ ఏర్పాటు చేయాలని కూడా ప్రతిపాదించారు. అలాగే బుసాన్లోని షూఆల్స్ స్మార్ట్ హెల్త్ కేర్ ఫుట్వేర్ ఫ్యాక్టరీని మంత్రి సందర్శించారు. బూయంగ్ గ్రూప్ సీఈఓ ర్యాన్ కాంగ్, బిజినెస్ స్ట్రాటజీ అండ్ ప్లానింగ్ మేనేజర్ మిల్లీ రిచర్డ్సన్లతో బుసాన్లో సమావేశమయ్యారు. ఆంధ్రప్రదేశ్లో బూయంగ్ గ్రూప్ పాదరక్షలు, విడిభాగాల తయారీ యూనిట్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. సింగిల్ విండో విధానంలో అనుమతులతో పాటు రాష్ట్రంలో ప్రధాన పారిశ్రామిక జోన్లలో కంపెనీ ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తామని లోకేష్ తెలిపారు. హింసకు గురైన మహిళలకు సఖీ కేంద్రాలు భరోసాగా నిలుస్తున్నాయని రాష్ట మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ తెలిపారు. జాతీయ మహిళా కమిషన్, రాష్ట మహిళా కమిషన్ సంయుక్తంగా నెల్లూరులో ఈరోజు 14 జిల్లాల సఖీ వన్ స్టాప్ కేంద్రాల సిబ్బందికి నిర్వహించిన అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఆపదలో ఉన్న మహిళలకు సఖీ కేంద్రాలు చివరి ఆశ్రయ కేంద్రాలుగా పనిచేస్తున్నాయని తెలిపారు. వైద్య సేవలు, న్యాయ సహాయం, పోలీసు సహకారం, కౌన్సిలింగ్ వంటి సమగ్ర సేవలను ఒకే చోట అందిస్తూ బాధిత మహిళలకు భరోసా కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేసి నదుల అనుసంధానానికి కృషి చేస్తున్నామని రాష్ట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం వద్ద ఈరోజు పూజలు చేసిన ఆయన మోటార్లను ప్రారంభించి పోలవరం కుడి కాలువలోకి నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 2014-19లో 1,300 కోట్ల రూపాయలతో నిర్మించిన పట్టిసీమ నేడు 50,000 కోట్ల రూపాయల ఆదాయం సృష్టించిందన్నారు. ఇప్పటి వరకు పట్టిసీమ ద్వారా 442 టీఎంసీలకు పైగా గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు తరలించడం ద్వారా రాష్ట్ర వ్యవసాయానికి గణనీయమైన ప్రయోజనం చేకూరిందని పేర్కొంటూ,
2: గోదావరి ఎగువన వచ్చినటువంటి వర్షాల వల్ల ఆఖరి ఎకరం వరకు అందించాలి, ప్రతి వ్యక్తికి త్రాగునీరు అందించాలని, రాత్రి పోలవరాన్ని టచ్ చేస్తే, ధవళేశ్వరాన్ని టచ్ చేస్తే వెను వెంటనే పట్టిసీమ ఆన్ చేసి, తాడిపూడిని ఆన్ చేసి ఆ ప్రతి నీటి బిందువును కూడా ఒడిసి పెట్టి జాగ్రత్త చేసుకునేటువంటి అవకాశం జలధార జలహారతలో మనకు కలిగింది.
0: పర్వదినాలు ఉత్సవాలను పురస్కరించుకుని తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో 30వ తేదీ వరకు బ్రేక్ దర్శనాల రద్దు చేస్తున్నట్టు టీటీడీ ఈరోజు ఒక ప్రకటనలో తెలిపింది. 14 జూలై కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 17 ఆణివార ఆస్థానం, 22 ఆగస్టు పవిత్రోత్సవాలకు అంకురార్పణ, 24 పవిత్రాల సమర్పణ, 8 సెప్టెంబర్ కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, 14 శ్రీవారి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, 15 నుండి 23వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ సిఫార్సు లేఖలు స్వీకరించమని టీటీడీ ఆ ప్రకటనలో పేర్కొంది. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమంలో ప్రతి ఓటరు ఎన్యూమరేషన్ ఫారాన్ని సంబంధిత బూత్ లెవెల్ ఆఫీసర్ బీఎల్ఓకు ఈ నెల 14వ తేదీలోగా సమర్పించాలని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. గడువులోగా ఎన్యూమరేషన్ ఫారం సమర్పించిన వారి పేర్లు మాత్రమే జూలై 21న ప్రచురించే డ్రాఫ్ట్ ఓటర్ జాబితాలో ఉంటాయన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆమె ఈరోజు మాట్లాడుతూ, ఇప్పటి వరకు ఫారం అందనివారు లేదా ఫారం నింపడంలో సందేహాలు ఉన్నవారు వెంటనే సంబంధిత బీఎల్ఓలను సంప్రదించాలని సూచించారు. రాష్ట్రంలో చర్మకారుల అభివృద్ది సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తోందని రాష్ట సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో రాష్ట తోలు పరిశ్రమ అభివృద్ది సంస్థ లిడ్క్యాప్ లెదర్ దుకాణాన్ని మంత్రి ఎస్ సవితతో కలిసి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీబాల వీరాంజనేయస్వామి మాట్లాడుతూ, చర్మకారుల ఉపాధి కల్పనకు మార్కాపురం జిల్లా ఎడవల్లి, కృష్ణాజిల్లా జి కొండూరులో లెదర్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో కుల వృత్తిదారులకు ఏడాది పొడుగునా ఉపాధి కల్పించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రైతు సేవా కేంద్రాల్లో ఎరువుల పంపిణీ పారదర్శకంగా చేపట్టాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి అధికారులకు సూచించారు. రాజా మండలం బొద్దాం గ్రామంలోని రైతు సేవా కేంద్రాన్ని కలెక్టర్ ఈరోజు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏపీ అగ్రికల్చర్ ఇన్ఫర్మేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ పోర్టల్ను పరిశీలించి రైతులకు ఎరువుల పంపిణీ విధానాన్ని పరిశీలించారు. వారికి ఇబ్బందులు తలెత్తకుండా వేగవంతంగా ఎరువులను పంపిణీ చేయాలని ఆదేశించారు. లింక్ రైళ్లు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా ముంబై నుంచి బయలుదేరాల్సిన 2 ఎక్స్ప్రెస్ రైళ్ల సమయాలను రైల్వే అధికారులు మార్చారు. ముంబై సీఎస్ఎంటీ నుంచి భువనేశ్వర్ వెళ్లాల్సిన కొనార్క్ ఎక్స్ప్రెస్ ఈరోజు మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరాల్సి ఉంది. అయితే లింక్ రైలు ఆలస్యం కావడంతో ఈ రైలును రాత్రి 10:15 బయలుదేరనుంది. చెన్నై ఎగ్మూర్ వెళ్లాల్సిన సూపర్ ఫాస్ట్ రైలు ఇవాళ రాత్రి నిర్ణీత సమయం రాత్రి 10:52 బదులుగా రాత్రి 11:30 ఆలస్యంగా బయలుదేరనుంది. ప్రయాణికులు ఈ మార్పులను గమనించాలని రైల్వే అధికారులు ఒక ప్రకటనలో కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల జీవితాల్లో విద్య ద్వారానే మార్పు వస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. అమరావతిలో ప్రాథమిక మౌలిక సదుపాయాల నిర్మాణం గడువులోగా పూర్తవుతుందని పురపాలక శాఖ మంత్రి పి నారాయణ పేర్కొన్నారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల కుటుంబాలకు తక్షణ సహాయం కింద 10 లక్షల రూపాయల చెక్కులను మంత్రి కొల్లు రవీంద్ర అందించారు. పట్టిసీమ ద్వారా గోదావరి జలాలను కృష్ణా జలాలతో అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రంలో నదుల అనుసంధానానికి కృషి చేస్తున్నామని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. Thank you.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడు అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట.
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట.
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం.
4: కవుల కళ్ళ నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు.
2: అలనాటి ఆణిముత్యాలు, మరపురాని గీతాలు.
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3 పై.
0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
5: సూర్యోదయం.

ఇష్మార్ట్ శంకర్ ఈ చిత్రంలో చూసుకోబడి సాంగ్ అయితే సార్ కీర్తన శర్మ అండ్ షాకీర్ పాండి. ఈ పాట మరి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 6:25:58 అవుతుంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదా. కృష్ణా తీరం అయితే మనం ఎంటర్ అయిపోయాం. కృష్ణతీరంలో మంచి పాటలు ఎంజాయ్ చేస్తున్నాం. సో దీంతోపాటు సో మీకు మంచి మంచి విషయాలు అయితే చెప్పాలని చెప్పి అనుకుంటున్నాను. సో నేనైతే మీ ఆర్జే నగేష్ మాట్లాడుతున్నాను. సో ఈరోజు చెప్పాల్సిన విషయం ఏంటంటే కనుక నేను ఎప్పటి నుంచో ఆలోచిస్తూ ఉన్నాను. సో మనకి ఫ్లక్కార్ట్ల మీద లేకపోతే రోడ్ల మీద పెద్ద పెద్ద బ్యానర్ తో కానీ లేకపోతే టీవీలో స్క్రోలింగ్స్ కానీ ఇస్తున్నా కానీ మనం ఎందుకని త్రోవ ఇవ్వటం లేదు. మన పక్క వారికి కాదు, మన ఎదురు వారికి కాదు, మన పక్కన వాళ్ళకి కాదు, మన పెద్ద మనకంటే పెద్దవాళ్ళకి కూడా కాదు, అంబులెన్స్కి దారి ఇవ్వడం లేదు. నేనే స్వయంగా చూశాను, గమనించాను. చాలామంది కూడా అరే నేను తప్పుకుంటే వెళ్ళిపోతారంటావా అన్నట్లుగా, ఎందుకు అన్నట్టుగా వెనక నుంచి కుయ్ అనే శబ్దాలు వస్తున్నా కానీ ఏముందలే అనుకున్నాను. కానీ ఒక చిన్న విషయాన్ని మనం గమనించాల్సిన విషయం ఉంది. ఒక ప్రాణం అల్లాడుతూ ఆ లోపల వ్యాన్లో ఉంది అని మనం గమనించాల్సిన విషయం ఉంది. వాళ్ళు ఏ రకమైన ప్రమాదమైన పరిస్థితుల్లో ఉన్నారో, ఎలాంటి అది ప్రమాదకరమైన విషయాల్లో వాళ్ళు బయలుదేరి వెళ్తున్నారు. సో మామూలుగా అయితే కారులోనో వ్యాన్లోనో లేకపోతే బండి మీదో బాగున్నో లేకపోతే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అంబులెన్స్ వచ్చింది అంటే కనుక ఆ డేంజర్ లైట్స్ రెడ్ బ్లూ వెలుగుతున్నాయి అంటే కనుక మనకు అర్థం కావాల్సిన విషయం ఏంటి, మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి తెలీదా. సో అదే సిచ్యువేషన్ మనకు వస్తే మనం అనుకోమా, లోపల వ్యాన్లో ఉన్నప్పుడు కనీసం బండి స్లో అయినప్పుడు అనిపిస్తూ ఉంటుందిగా, ఏమని బయటికి బయట అంత ట్రాఫిక్ ఉందా, ఎవరు పట్టించుకోవట్లేదా, పబ్లిక్కి ఎంత నిర్లక్ష్యం పెరిగిపోయిందా, లోపల ప్రాణం అల్లాడుతుంది అని మనం ఉంటే కనుక అనిపించదా. సో అలాగే పక్క ప్రాణానికి మనం ఎందుకు స్పందించడం లేదు. సో ఇది క్వశ్చన్ అనుకుంటారో లేకపోతే నేను నిలదీసి అడుగుతున్నానని చెప్పి అనుకుంటారో వేరేలాగా, అది మీ ఇష్టం. కానీ మనం పక్క వారిని గౌరవించాలి, అది కూడా ప్రాణాపాయంలో ఉన్నవారిని ఖచ్చితంగా గౌరవించాల్సిందే, గౌరవించి తీరాల్సిందే. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే కనుక కొన్ని స్టేట్స్లో అయితే కనుక ఒక

అంబులెన్స్కి సపరేట్గా ఒక రూట్ మ్యాపే రూట్ ఇచ్చేశారు. సో ఆ దాంట్లో ఇంకా ఏ వెహికల్స్ ఎంటర్ అవడానికి లేదు, ఓన్లీ అంటే ఒక రోడ్డు మీద ఒక సర్టెన్ ఒక వెహికల్ వెళ్తాక మాత్రం ఎదురు వెనకాల ఏమి రాకుండా ఇంకా ఒక్క అంబులెన్స్ మాత్రమే వెళ్ళడానికి సపరేట్గా రూట్ అయితే ఇచ్చేశారు. నేనేమంటానంటే సో అంత అవైలబిలిటీ ఇక్కడ లేదు కాబట్టి, సో అంత డెవలప్ ఇంకా రాలేదు కాబట్టి వచ్చే పరిస్థితులు వస్తే కానీ ఖచ్చితంగా వస్తుంది. నేను చెప్పేది ఏంటంటే ఒక్కసారి హార్న్ వినగానే మనం ఒక సందులోకో లేకపోతే ఒక పక్కకో వెళ్ళిపోయి నిలబడటం వల్ల మా లాభమే నష్టమే, నష్టం ఏంటి? సో ఇబ్బంది ఏం లేదు కదా, ఖచ్చితంగా లేదు కదా. సో నేను అనేది అదే. సో కొంతమంది అయితే ఫోన్ మాట్లాడుతూ ఆ వ్యాన్ ముందే అలాగే బండి పోనిస్తూనే ఉన్నారు, ట్రాఫిక్ సిగ్నల్స్లో అలాగే వెళ్తూనే ఉంది. అసలు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కూడా, పోలీస్ స్టేషన్ దగ్గర కూడా, ఎక్కడైనా సరే ఆ వ్యాన్కి ఖచ్చితంగా మనమైతే దారి ఇవ్వాల్సిన అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే అది ప్రాణాపాయ పరిస్థితి కాబట్టి, అంబులెన్స్ కాబట్టి మనం ఇవ్వాలి ఖచ్చితంగా. ఈ విషయాన్ని పదే పదే గుర్తుంచుకోండి. మీ ఇంట్లో ఇప్పటికీ చాలామంది ఆ విషయాలను మర్చిపోయారు అనుకుంటా. సో వ్యాన్ అంటే రెగ్యులర్గా వినేదే కదా, కుయ్యి కుయ్యి మనం వెళ్తూ ఉంటుంది కదా అని చెప్పి అనుకుంటారు. వాళ్ళు సైరన్ ఇచ్చారు అంటే కనుక ప్రాణాపాయ పరిస్థితుల్లో లోపల ఉన్న వ్యక్తి ఉన్నారని అర్థం. చాలా చాలా ఇది ఇంపార్టెంట్, గుర్తించాల్సిన విషయం కాబట్టి మీ ఇంట్లో వాళ్ళకి ఇప్పటికైనా చెప్పండి, దయచేసి ఈ విషయాన్ని గమనించండి. సో అందరికి తెలియచేయండి, అవేర్నెస్ తీసుకొస్తే చాలా చాలా, ఎందుకంటే ఒక్క నిమిషం చాలు ప్రాణం పోవడానికి, కానీ అదే నిమిషంలో ఎన్నో అరకిలోమీటర్ కిలోమీటర్ దాటిపోయి హాస్పిటల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ విషయాన్ని గమనించాలని చెప్పి కోరుకుంటున్నాను. సో సీరియస్గా తీసుకోండి, బట్ నన్ను కాదు, నేను చెప్పిన సిచ్యువేషన్ని. ఓకేనా, థ్యాంక్ యూ. మరి ఇలాగైతే ఇంకా చాలా చాలా మంచి విషయాలు అయితే ఉన్నాయి మీకోసం చెప్పేస్తాను. మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మీకోసం ఇది ఇప్పుడు సాంగ్ వస్తుంది, వింటూ ఎంజాయ్ చేయండి.

ఎస్ అనిరుద్ దౌచందర్ అండ్ రేవంత్ బండి అద్భుతమైన పాట గ్యాంగ్ మూవీ నుంచి టైటిల్ ట్రాక్ కింద ఉన్నారు. మీరు జూమ్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోస్ సమయం 6:41:14 అవుతుంది. మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కృష్ణాతీరంలో. సో కృష్ణాతీరంలో మనం అయితే చెప్పుకుంటున్నాం కదండి, సో రోడ్లో సేఫ్టీ గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా నేను ఇందాక అంబులెన్స్ గురించి మాట్లాడాను. చాలామంది కూడా మరి రిలీజ్ అవుతున్నారని చెప్పి అనుకుంటున్నాను, ఎందుకంటే మెసేజ్ల ద్వారా నేను వింటున్నాను, నాకు కనిపిస్తుంది కాబట్టి. సో కొంచెం ఆలోచించండి. ఇంకొక నెక్స్ట్ థింగ్ ఏంటంటే, మనం చేసే అంటే పెద్దవారిగా తల్లిదండ్రులు మరి ప్రేమతోనూ లేకపోతే ఇంకేదైనా తోను చేసే ఒక పెద్ద బ్లండర్ మిస్టేక్ ఒకటి ఉంది, అది చెప్పాలనుకుంటున్నాను. అవునా? నేనా తల్లి, ఒక తల్లిగా ఒక తండ్రిగా నేను చేసే మిస్టేక్ కూడా ఉందా అని చెప్పి అంటారు. మీరు చదివిస్తారు మరి ఏవేవో నేర్పిస్తారు, ఇంకా వాళ్ళకి కావాల్సిన మార్షల్ ఆర్ట్స్ కానీ సింగింగ్ కానీ లేకపోతే ఇంకా వాళ్ళలో ఉన్న ఆర్ట్ని తీసుకురావడం కోసం మీరు ఏదైనా చేస్తారు, కానీ వాళ్ళ ప్రాణాల కోసం కానీ వాళ్ళ సేఫ్టీ కోసం కానీ మీరేం చేస్తున్నారు? ఫోన్ ఇచ్చి బయట పంపుతున్నారు, బండి ఇచ్చి బయట పంపుతున్నారు. సో ఫస్ట్ అంటే నెసెసిటీ, అంటే ఇంట్లో నుంచి బయటకు వెళ్తున్నారు కంపల్సరీ కావాలి, కానీ ట్రాన్స్పోర్ట్స్ చుట్టూరు మీ చుట్టూరు ఉండగా, ఆటోలు ఇవన్నీ వెహికల్స్ ఉండగా, మీరు దింపే టైం ఉండగా కూడా వాళ్ళకి బైక్స్ ఇచ్చి పంపించడం వల్ల చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు. అండ్ చాలా అంటే బిలో 18 బిలో ఉన్న ఏజెస్లో ఉన్న పిల్లలు కూడా ఈరోజు రోడ్ల మీద బైక్లు వేసుకుని తిరుగుతున్నారండి. కారణం ఎవరంటారు? పబ్లిక్ అంటారా, పేరెంట్స్ అంటారా? కదా, మనమే అవుతాం. ఎందుకంటే అందరినీ నేను అనట్లేదు కానీ, అందరినీ నేను పాయింట్ చేయట్లేదు కానీ, నేనేమంటారంటే సేఫ్టీ అనేది తల్లిదండ్రులుగా అందరికంటే ఎక్కువ బాధ్యత, చూసుకోవాల్సిన బాధ్యత, సేఫ్టీగా ఉంచాల్సిన బాధ్యత మీకే ఉంటుంది. బట్ దాన్ని ఏదో ప్రేమతో ముడిపెట్టి బయటికి ఏముందలే, ఎక్కడికి వెళ్ళే, ఈ సందు చివరికి వెళ్ళే, ఈ కొట్టు దగ్గరికి వెళ్ళే, ఈ షాపింగ్

మాల్ పక్కకేలే, మరి వాడు సొంతగా ఎప్పుడు అడగలేదు కదా, ఒకసారి ఇచ్చి చూద్దాంలే అంటే ఇవ్వచ్చు. ఎక్కడ అంటే ఒక సెపరేట్ ప్లేగ్రౌండ్ లోపల ప్రాక్టీస్ చేయడానికో, లేకపోతే ఒక ఎవ్వరూ తిరగని ఒక రోడ్లో, మీకు తెలిసిన రోడ్లో ఇస్తేనో బాగుంటుంది. కానీ జనసంచారం మీ కనుక సైగ దాటి జనసంచారంలోకి ఆ బైక్ మీద మీ పిల్లలు ఆడ మగ ఎవరైనా సరే వెళ్తున్నారు అంటే కనుక ఖచ్చితంగా మీరు ప్రాబ్లమ్స్ని పనిమాల కొనుక్కొని కొరియర్లో తెచ్చుకున్నట్టే అనిపిస్తుంది నాకు కూడా. ఎందుకంటే చిన్న ఇటీవల చూస్తున్నాం చాలా చాలా చిన్న చిన్న మైనర్ మేజర్ యాక్సిడెంట్స్ అన్నీ కూడా చిన్నపిల్లలు అంటే తెలియని వారు అక్కడికి వెళ్ళి వేసుకోవడం, బండ్లు వేసుకెళ్ళటం వల్ల, బైక్ డ్రైవ్ చేయటం వల్ల, సో వాళ్ళు చేసే పనులకు కానీ మిగతా వాళ్ళు ఇబ్బంది పడటం ఇవన్నీ చేస్తున్నారు. సో దాని ద్వారా మీ ఇంటికి నోటీసులు రావడం, మళ్ళీ ఎవరో కంప్లైంట్ చేయటం, వాళ్ళు తిరిగి ఫోన్ చేయటం, ఇలా రకరకాలుగా ఉంటుంది. సో ఇవన్నీ పడటం అవసరం అంటారా అని నాకు అనిపిస్తుంది. ఏమంటారు తెలుసు కదా. సో నాకంటే మీకు బాగా ఎక్కువ తెలుసు కాబట్టి నేను అనేది ఏంటంటే సేఫ్టీగా ఉండండి. వాళ్ళ తోలే వయసు, డ్రైవ్ చేసే వయసు, మేము నడిపించే వయసు, మిమ్మల్ని ఎక్కించుకునే మిమ్మల్ని ఆనందింపజేసే వయసు ముందు ముందు చాలా ఉంది. ఆ విషయాన్ని క్షుణ్ణంగా క్లియర్గా వాళ్ళకి తెలియచెప్తే వింటారేమో ఆలోచించండి, గద్దించితే ఇంకా వింటారేమో ఇంకొకసారి చెప్పి చూడండి. సో నేను చెప్పినట్టు రెండు ఆప్షన్స్ ఉన్నాయి కదండి, ఎవరు తిరిగిన ప్లేస్లో ఒక గ్రౌండ్లో కానీ లేకపోతే ఒక చిన్న రోడ్లో కానీ వాళ్ళని ప్రాక్టీస్ చేయించండి. వాళ్ళకి లైసెన్స్ వచ్చిన తర్వాత వాళ్ళకి ఇలా ఇలా డ్రైవ్ చేయాలి, టర్నింగ్ లో లెఫ్ట్లోనే ఉండాలి, మీరు రైట్ సైడ్కి వెళ్ళిపోకూడదు, తిరిగేటప్పుడు కూడా లెఫ్ట్లోనే తిరగాలి, రైట్ రైట్ అనేది అకస్మాత్తుగా రైట్ తిరగకూడదు, సిగ్నల్స్ ఇస్తూ చేయి ఊపుతూ మిర్రర్లో చూస్తూ సిగ్నల్, ఇలా అవన్నీ కూడా తెలిసిన తర్వాత మాత్రమే మీరు పగ్గాలు ఇవ్వడం మంచిదని నేను అనుకుంటున్నాను. అది ఏదైనా సరే, కార్ అయినా బైక్ అయినా ఈవెన్ సైకిల్ అయినా సరే ఇవ్వటం మంచిది. సో అది విషయం, నేను ఇవ్వద్దు అంటలేదు, సరైన టైంలో ఇవ్వటం మంచిది అంటున్నాను, అది విషయం. సో ఈ విషయాన్ని అర్థం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. మిగతా వాళ్ళకి తెలిస్తే కనుక నవ్వుతూ చక్కగా స్మైల్తో మిగతా వాళ్ళకి షేర్ చేయండి. సో నేనైతే మీకోసం సాంగ్ షేర్ చేస్తున్నాను, వింటూ వినిపించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ప్రేమలో పట్టాక అవేవో ఉంటాయి కదా, అలాంటివేమన్నా?
1: ఎందుకుండవే భాగ్యం. ఆ రోజు ఫిబ్రవరి
2: 14th,
1: అప్పటి వరకు గుంపులో కలుసుకునే మేము కోసింత గుట్టుగా కలుసుకునేవే. ఇప్పటికే ఆ మూమెంట్ తలుచుకుంటే ఊనుకొచ్చేస్తుంది.
3: చిరు చిరు.

జంట నగరాలకు మంట పెట్టే నాజోకు నడుమంపు నాట్యమయూరి చిచి నాటమయూరి కుమారి నమలి నమలి ఆటా పాట నేడే చూడండి కాస్కో రాజా ఏస్కో బాజా.

0: ఏ పిల్లలు, మీకు కొత్త కథ చెప్తా.
1: చెప్పా అంటే
0: అబ్బా, ముందు వినండి రా, వింటే కదా తెలిసేది.

0: మిస్టర్ పెళ్ళికొడుకుల సునీలా?
1: కాదురా, రాజుల కాలం కదా. వాళ్ళు కావాల్సిన అబ్బాయి వీరుడై శూరుడై గుర్రం మీద కత్తి యుద్ధం చేసి 100 మందిని ఓడించాలని వాళ్ళ కోరిక. అవునరా, కానీ బడ్జెట్ లేదు కదా, గ్రాఫిక్స్ లేని మగధీరా.

0: నికా షర్కాన్ ఏడుగురు ఒకేసారి పెళ్లి చేసుకుంటా.
1: ఇక్కడ ఒక పిల్లనే మేనేజ్ చేయలేకపోతున్నాను, ఇంక ఏడుగురిని చేసుకుంటే ఇంటికి వెళ్ళడు డైరెక్ట్ గా అడవికే.
2: అమ్మో, అడవంటే సింహాలు ఉంటాయి కదా అంకుల్.
0: అరే నో ఫియర్ యార్, అవన్నీ గ్రాఫిక్స్.
3: స్టోరీ మొత్తం మీరే చెప్పేసుకుంటారా, నేనెందుకు ఇక్కడ తొక్కలాగా.
4: ఓకే ఓకే, నువ్వే చెప్పు.

0: వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనులను విస్తృతంగా చేపట్టి స్థిరమైన జీవనోపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకునే కొరియా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య ఎపెక్స్ కొరియా వారధిగా పనిచేస్తోందని, ఇప్పటికే రాష్ట్రంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న కొరియా సంస్థలకు అవసరమైన సహకారం కూడా కేంద్రం ద్వారా అందిస్తామని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. జులై నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు వివిధ పర్వదినాలు ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. వ్యవసాయ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ ట్రైనింగ్ సెంటర్ను ఈరోజు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. రాజధాని అమరావతి రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. అమరావతి నుండి రాష్ట్ర సచివాలయంలో అమరావతి రైతు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. రైతుల సమస్యలు, గ్రామాల్లోని సమస్యల పరిష్కారం కోసం సమావేశంలో చర్చించారు. లిట్క్యాప్ సంస్థను మరింత బలోపేతం చేయడంతో పాటు చర్మకారుల అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని, వారి ఉపాధి అవకాశాలను విస్తరించే దిశగా ప్రభుత్వం చర్యలు కొనసాగిస్తోందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాలా వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని దివ్యాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో దివ్యాంగుల సాధికారత రంగంలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు మరియు సంస్థలకు జాతీయ అవార్డులు 2026 కొరకు ఆన్లైన్లో నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు దివ్యాంగులు, ట్రాన్స్జెండర్ల, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. రాష్ట్రంలో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పీఎంఎఫ్బీవై పునర్వ్యవస్థీకరించబడిన వాతావరణ ఆధారిత పంటల బీమా ఆర్డబ్ల్యూబీసీఐఎస్ పథకాలను మరో ఏడాది పాటు కొనసాగిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి 7 గంటల ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: అసిస్టెంట్లుగా పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి. తెలుగు, ఆంగ్ల భాషల్లో మంచి ప్రావీణ్యం కలిగి ఉండాలి. ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్లలో ప్రావీణ్యం, ప్రాథమిక అకౌంటింగ్ పరిజ్ఞానం, మార్కెటింగ్, రికార్డుల నిర్వహణలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు అవకాశం. డిజిటల్ ప్లాట్ఫామ్ల వినియోగంపై పరిజ్ఞానం ఉన్నవారికి ప్రాధాన్యం ఇవ్వబడుతుంది. అభ్యర్థుల వయస్సు 35 సంవత్సరాల లోపు కలిగి ఉండి, ఏదైనా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ సర్టిఫికేట్ పొంది అన్ని విధాలా పూర్తి చేసిన దరఖాస్తును 31 జులై 2026 లోపల ఆకాశవాణి విజయవాడ కేంద్రంకు పని దినాలలో సమర్పించగలరు.
1: భోర్ కి చౌఖట్ పర్ భక్తి కి ధారా.
2: ఆఫీస్ జానే కి జల్దీ మగర్ దేశ్ దునియా కి ఖబర్ భీ జరూరీ.
3: యే ఆకాశవాణి హే, అబ్ ఆప్ విమలేందు పాండే సే సమాచార్ సునియే.
4: ఆఫీస్ యా ఘర్ సే నికల్తే హీ ఉఫ్ యే ట్రాఫిక్.
2: ఆకాశవాణి హే నా
5: బాతో హీ బాతో మే హర్ సుబహ 10 సే 11 బనా లో పూరీ దునియా కో అప్నా దోస్త్.
2: ఆఫీస్ మే థోడా రిలాక్సింగ్ మ్యూజికల్ బ్రేక్.
4: శామ్ సుహాని హో,
6: ఆకాశవాణి కే సాథ్ జుడియే నా సాంజ్ కే షో సిటీ లైట్స్ మే హర్ రోజ్ శామ్ 5 బజే.
2: ఘర్ పహుంచతే హీ థకాన్, కేసి హూ మనోరంజన్,
4: ఆకాశవాణి హై నా. చయన్ కి నీంద్ సే పహలే కుచ్ భూలే బిసరే పల్, హర్ పల్
2: సఫర్ మే
4: ఆప్కే సాథ్
2: ఆకాశవాణి.
7: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది తురగా ఉషారమణి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం కొరత అంచనా వేసిన జిల్లాల సంఖ్య తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్నిన్యో మీద జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్య నిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయని కేంద్ర కార్మిక శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆస్ట్రేలియా పర్యటన ఈవేళ ప్రారంభమవుతోంది. ఇరు దేశాల మధ్య వారధిగా ఉన్న ప్రవాస భారతీయులపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేయడం ప్రధానమంత్రి పర్యటన ముఖ్యోద్దేశం. 3 రోజుల పాటు ఇండోనేషియాలో విజయవంతంగా పర్యటన జరిపిన అనంతరం ప్రధానమంత్రి మోదీ ప్రస్తుతం ఆస్ట్రేలియాకు వెళ్లే మార్గంలో ఉన్నారు. తన 3 రోజుల ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా మెల్బోర్న్లో ఆ దేశ ప్రధాని యాంథనీ అల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్ట్రేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో మోదీ పాల్గొంటారు. ఇరు దేశాల నాయకుల మధ్య జరిగే చర్చల్లో క్రిటికల్ మినరల్స్, సైబర్ సెక్యూరిటీ రంగం, సప్లై చైన్స్ నిలకడ, కొత్తగా అభివృద్ది చెందుతున్న సాంకేతికతలు తదితర రంగాల్లో సహకారంపైన ప్రధానంగా చర్చిస్తారు. అలాగే భారత్ ఆస్ట్రేలియా సీఈఓల ఫోరంలో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని ఇరు దేశాల అగ్రశ్రేణి వ్యాపార ప్రముఖుల సదస్సును ఉద్దేశించి ప్రసంగిస్తారు. అంతకుముందు ఈ ఉదయం ప్రధానమంత్రి మోదీ ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంతోతో కలిసి యోగ్యకర్తలోని యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రాంబణన్ ఆలయాన్ని సందర్శించారు. ఇద్దరు నేతలు 9వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ సముదాయాన్ని సందర్శించగా ప్రధానమంత్రి అక్కడి ప్రధాన శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన విలేకరుల సమావేశంలో అధ్యక్షుడు ప్రభువు మాట్లాడుతూ ప్రాంబణన్ ఆలయం భారత ఇండోనేషియా దేశాల మధ్య శతాబ్దాల నాటి నాగరికత బంధాలకు చిహ్నంగా నిలుస్తుందన్నారు. ఈ ఆలయ సముదాయ పరిరక్షణ పునరుద్ధరణకు భారత్ అందిస్తున్న మద్దతుకు ఆయన ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ ఈ ఆలయ సందర్శన తనకెంతో ఆధ్యాత్మిక చిరస్మరణీయ అనుభూతిని ఇచ్చిందని అభివర్ణించారు.
8: యోగ్యకర్తా కే ఇస్ భవ్య మందిర్ కాంప్లెక్స్ అబ్ జబ్ హమ్ పునర్నిర్మాణ కా కామ్ కర్నే జా రహే హై ఔర్ యే యునెస్కో కా వరల్డ్ హెరిటేజ్ హై దునియా కే దూర్ దూర్ క్షేత్రో మే కహీ పర్ భీ జాయే హమే కహీ న కహీ భారత్ కే సాంస్కృతిక విరాసత్ కే దర్శన్ హోతే హై. యే పూరే సౌత్ ఈస్ట్ ఏషియా కా దూసరా సబ్సే బడా హమారీ విరాసత్ కీ పెహచాన్ హై.
7: నిన్న జకార్తాలో ఇద్దరు దేశాల నేతలు రక్షణ, భద్రత, సముద్ర తీర రంగాల్లో సహకారాన్ని బలోపేతం చేయడానికి ప్రతినిధి స్థాయి చర్చలు జరిపారు. జకార్తాలోని ఇండోనేషియా పార్లమెంట్ సంయుక్త సమావేశాన్ని అక్కడున్న భారతీయ సమాజాన్ని ఉద్దేశించి కూడా నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇలా ఉండగా ప్రధానమంత్రి ఆస్ట్రేలియా పర్యటన గురించి మెల్బోర్న్ కు చెందిన ప్రముఖ ఫార్మసిస్ట్, ఆరోగ్య సంరక్షణ రంగ నాయకుడు, మెంబర్ ఆఫ్ ది ఆర్డర్ ఆఫ్ ఆస్ట్రేలియా గ్రహీత దీపక్ సంఘ్వి ద్వైపాక్షిక సంబంధాలు ఒక సరికొత్త అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భారత్ ఆస్ట్రేలియా భాగస్వామ్యం నిర్మాణాత్మకమైన పద్దతిలో అక్కడి అద్భుతమైన భారతీయ ప్రవాస సమాజం సాధించిన విజయాలపైనే ఆధారపడి ఉందని, ప్రస్తుతం ఆ ప్రాంతంలో అత్యధిక సంఖ్యలో భారతీయులు కేంద్రీకృతమై ఉన్న నగరాల్లో మెల్బోర్న్ కూడా ఒకటిగా నిలిచిందని సంఘ్వి పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అందిస్తున్న ప్రోత్సాహం ప్రవాస భారతీయులకు గుర్తింపును, సామాజిక ఉనికిని ప్రాథమికంగా పెంపొందించిందని ఆయన చెప్పారు. ఒక భారతీయుడిగా ఉండడంలో ఉన్న గర్వాన్ని, గౌరవాన్ని మోదీ బహిరంగ సమాజంలోకి తీసుకొచ్చారని, ప్రపంచ స్థాయి నైపుణ్యం కలిగిన ఆరోగ్య సంరక్షణ కార్యకర్తలను, ఇంజనీరింగ్ నిపుణులను నిరంతరం తయారు చేస్తూ వారు ఆస్ట్రేలియాలో ఉన్న కీలకమైన సిబ్బంది కొరత తీర్చేందుకు ప్రత్యేకంగా ఉపయోగపడుతున్నారని ఆయన చెప్పారు. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈరోజు కువైట్ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబాతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన శుభాకాంక్షలను యువరాజుకు అందించినట్లు విదేశాంగ మంత్రి సోషల్ మీడియాలో తెలియజేశారు. భారత్ కువైట్ దేశాల ద్వైపాక్షిక సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడంలో కువైట్ యువరాజు చూపిస్తున్న నిబద్దతను డాక్టర్ జయశంకర్ అభినందించారు. పశ్చిమాసియా ప్రాంతంలో జరుగుతున్న పరిణామాలపై ఆయన తన అభిప్రాయాలను పంచుకున్నందుకు గాను విదేశాంగ మంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో ఎల్ నీనియో ప్రభావంపై జరిగిన ఒక ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఇటీవలి కాలంలో దేశంలోని పలు ప్రాంతాల్లో మంచి వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య 262 నుంచి 178కి తగ్గిందని వ్యవసాయ మంత్రి ఈ సందర్భంగా తెలియజేశారు. జూన్లో 33% వర్షపాతం లోటు నమోదు కాగా జులైలో రుతుపవనాల పరిస్థితి మెరుగుపడిందని, దీంతో మొత్తం లోటు 24% తగ్గిందని ఆయన చెప్పారు.
9: జులై కి అచ్చి బారిస్ సే బోని కి సంభావనాయ బడ్ గయి హై. అబ్ బోని ఔర్ తేజీ సే హోగీ. కల్ తక్ 350,85,000 హెక్టర్ మే బోని హుయి హై. మాన్సూన్ మే దేరీ కే కారణ్ తువర్, సోయాబీన్ ఔర్ కపాస్ పర్ థోడా ప్రతికూల్ బోని పర్ ప్రభావ పడా హై. అబ్ కిసానో కి యే సలహ ది జా రహీ హై కి ఇన్కి జగహ్ మక్కా, బాజరా ఔర్ మూంగ్ జైసీ ఫసల్ జో కమ్ సమయ మే ఆ జాతీ హై ఉన్కి బువాయి కో ప్రాథమికతా దే.
7: మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, కర్ణాటక, బీహార్, జార్ఖండ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో పరిస్థితులను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోందని మంత్రి చెప్పారు. జూలై నెలలో వర్షాలు మరింతగా ఊపందుకుంటాయని, తద్వారా ఖరీఫ్ విత్తన సాగు పనులు వేగవంతమవుతాయని చౌహాన్ విశ్వాసం వ్యక్తం చేశారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీని ఈ నెల 15వ తేదీ నాటికి దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో జమ చేస్తుంది. తమ కొత్త సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్డ్ సర్వీసెస్ సైట్స్ వ్యవస్థ ద్వారా చందాదారుల ఖాతాల్లో 144,000 కోట్ల రూపాయలకు పైగా జమ చేయనున్నట్లు కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య తెలియజేశారు. ఈపీఎఫ్ఓ తన సభ్యుల రికార్డుల మొత్తం డేటాబేస్ను పాత వికేంద్రీకృత వ్యవస్థ నుంచి కొత్త కేంద్రీకృత డేటాబేస్కు మార్చే ప్రక్రియను పూర్తి చేసిందని కూడా మంత్రి చెప్పారు. ఈ కొత్త విధానం ద్వారా ఈపీఎఫ్ సభ్యులు ఒకే యూనిఫైడ్ మెంబర్ పోర్టల్ను ఉపయోగించుకోవచ్చు. రాజస్థాన్లోని శ్రీగంగానగర్లో 13 ఏళ్ల మైనర్ బాలికపై అత్యాచారం జరిగినట్లు సమాచారం అనంతరం ఈ ఘటనను జాతీయ మహిళా కమిషన్ తీవ్రంగా పరిగణించింది. ఈ ఘటనపై సమగ్రమైన యాక్షన్ టేకెన్ రిపోర్టును 15 రోజుల్లోగా సమర్పించాలని శ్రీగంగానగర్ జిల్లా మ్యాజిస్ట్రేట్, పోలీస్ సూపరింటెండెంట్లను కమిషన్ ఆదేశించింది. సమగ్రమైన, వేగవంతమైన విచారణ జరిగేలా చూసేందుకు పోలీస్, వైద్య అధికారులు, ఫారెన్సిక్ ఏజెన్సీలతో సహా సంబంధిత అన్ని సంస్థల మధ్య సమన్వయం ఉండవలసిన అవసరాన్ని కూడా కమిషన్ ఈ సందర్భంగా ప్రత్యేకంగా చెప్పింది. ఇప్పటివరకు 18 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మిగిలిన నిందితులను కూడా త్వరగా అరెస్ట్ చేయాలని, నిర్దేశిత కాలపరిమితిలోగా విచారణను పూర్తి చేయాలని జాతీయ కమిషన్ ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేసింది. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026కు తెలంగాణ వేదిక కానుంది. కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు ఈ విషయం తెలియజేశారు. దేశంలోని యువత తమ క్రీడా ప్రతిభను ప్రదర్శించేందుకు ఖేలో ఇండియా గేమ్స్ అద్భుతమైన వేదికను అందిస్తాయని ఆయన అన్నారు. దేశవ్యాప్తంగా తృణమూల స్థాయి నుంచి క్రీడా ప్రతిభను పెంపొందించాలనే ప్రధానమంత్రి దృక్పథం ఆధారంగానే ఈ చొరవ ముందుకు సాగుతోందని మంత్రి తెలియజేశారు. ఫీఫా ప్రపంచకప్ సాకర్ క్వార్టర్ ఫైనల్ లైనప్ ఖరారైంది. రౌండ్ ఆఫ్ 16 మ్యాచ్ల్లో విజయం సాధించిన తర్వాత ఫ్రాన్స్, మొరాకో, నార్వే, ఇంగ్లండ్, స్పెయిన్, బెల్జియం, అర్జెంటీనా, స్విట్జర్లాండ్ జట్లు చివరిది 8 స్థానాల్లో తమ చోటును ఖాయం చేసుకున్నాయి. నాకౌట్ దశ ఇప్పుడు కీలకమైన దశకు చేరుకుంది. ఇందులో ప్రతి జట్టు సెమీఫైనల్స్లో స్థానాన్ని సంపాదించడమే లక్ష్యంగా ఆడనుంది. శుక్రవారం జరిగే మొదటి క్వార్టర్ ఫైనల్లో ఫ్రాన్స్ మొరాకోతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 1:30 ప్రారంభమవుతుంది. అలాగే శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగే మ్యాచ్లో స్పెయిన్ బెల్జియంతో తలపడుతుంది. విశేషాలు మరొకసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలో పర్యటన కోసం బయలుదేరారు. దేశంలో అనేక ప్రాంతాల్లో గత వారం రోజులుగా వర్షాలు కురవడంతో వర్షపాతం లోటున్న జిల్లాల సంఖ్య తగ్గిందని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎల్ నినియో మీద జరిపిన సమీక్షా సమావేశంలో చెప్పారు. ఉద్యోగ భవిష్యనిధి ఖాతాదారుల వడ్డీ చెల్లింపులు ఈ నెల 15వ తేదీ నాటికి పూర్తవుతాయి. ఫీఫా ప్రపంచకప్ ఫుట్బాల్ టోర్నమెంట్ క్వార్టర్ ఫైనల్స్లో ఆడే చివరి 8 జట్లు ఖరారయ్యాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: చూడు, ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీబీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.

ఎస్, మీరు జూమ్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 7:16 అవుతుంది. మంచి మాటలతో పాటు నేను అడిగే చిన్న చిన్న ప్రశ్నలకి ఆన్సర్లు చెప్పే సమయం అయితే వచ్చేసింది. సో సినిమాటిక్ క్వశ్చన్స్ అయితే నేను అడగడానికి సిద్ధంగా ఉన్నాను. అండ్ మనసున్న మనసులో మీ అందరికీ మరి సాధారణంగా ఆహ్వానం పలికేసేస్తున్నాను, స్వాగతం పలికేస్తున్నాను. సో మీ అందరికి కూడా చక్కగా మరి మెసేజ్ చేసి, సో మీ పేరు మీ ఊరుని అడిగిన దానికి ఆన్సర్ కూడా పంపించేయచ్చు. సో ఈ గంట పాటు మిమ్మల్ని అయితే ఎంటర్టైన్ చేస్తూ ఉంటాను మంచి పాటలతో సహా కలిపి. మీ పేరు ఊరు అంటే నేను చదివేస్తాను, మరి ఒక పేరు ఒక ఊరు ఒక ఆన్సర్ పంపించడానికి ప్రయత్నించండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా సమయం అయితే అయిపోతుంది కాబట్టి నేనైతే ఫస్ట్ క్వశ్చన్ మనసున్న మనసులో అడిగేస్తున్నాను. మరి సిద్ధంగా ఉన్నారా? సో సిద్ధంగా ఉంటే నా నెంబర్ నోట్ చేసుకోండి, 0866-244-8814, 0866-244-8814. ఈ నెంబర్ని మీ ఫోన్లో వాట్సాప్లో సేవ్ చేసుకోండి. సో నాకు టచ్లో ఉండొచ్చు అండ్ నేను అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేసేయచ్చు. సో ఫస్ట్ క్వశ్చన్ అయితే ఆలస్యం చేయకుండా అడిగేస్తున్నాను. మరి మనందరికీ తెలిసిన క్వశ్చనే అండ్ మీరు బాగా ఆలోచించిన క్వశ్చనే. మీ ఆలోచనని 2 సంవత్సరాల పాటు పెండింగ్ చేసిన క్వశ్చన్ అంటే అది. సో ఏమాత్రం సస్పెన్స్ లేకుండా చెప్పేస్తున్నాను. ఏంటంటే కనుక బాహుబలి సినిమా 1 చూసిన ప్రతి ఒక్కరు వేసుకున్న క్వశ్చన్ ఏంటి అంటే కనుక అది మీరు చెప్పాలి. సో బాహుబలి 1లో లాస్ట్లో క్లైమాక్స్లో కట్టప్ప మరి యువరాజ్ని, అదేనండి మన బాహుబలిని పొడుస్తారు కదా, అప్పుడు క్లైమాక్స్లో వచ్చింది అసలు కట్టప్ప చంపాడు కదండి, అసలు క్లైమాక్స్లో ఒక అవకాశం వచ్చింది. అంటే ఏమనంటే ఒక ఆలోచన వచ్చింది, ఆ ఆలోచన ఏంటో నాకు చెప్పాలి. బాహుబలి క్లైమాక్స్లో ఆ సీన్ చూడంగానే ఒక డిఫరెంట్ క్వశ్చన్ అయితే వచ్చింది. ఆ క్వశ్చన్కి తెరదించడానికి మళ్ళీ బాహుబలి 2 వస్తేనే తెరదించడం జరిగిందనమాట, దానికి ఆన్సర్ దొరకడం జరిగిందనమాట. ఇంతకీ ఆ క్వశ్చన్ ఏంటి? నేను ఆన్సర్ అడగట్లేదు, క్వశ్చన్ అడుగుతున్నాను.

0: అర్థమైందా? క్లైమాక్స్ బాహుబలి 1లో క్లైమాక్స్లో దేశవ్యాప్తంగా ఒక క్వశ్చన్ రైజ్ అయింది, ఆ ఆఖరి ప్రశ్న ఏంటి? మన మైండ్లో ఆల్రెడీ ఆ అన్ని సంవత్సరాల పాటు రేజ్ అవుతూనే ఉంది. దానికి క్లూ ఏంటంటే బాహుబలి 2లో చక్కగా క్లియర్గా చెప్పారన్నమాట. సో అది ఇది అంటే క్వశ్చన్ ఏంటో నాకు చెప్పండి. మనకి మెదడులో తొలిచిన క్వశ్చన్ ఏంటో తెలిసి నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేస్తున్న వాట్సాప్ నెంబర్ 0866-24888-14, 0868-26888-14. బాహుబలి 1 క్లైమాక్స్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక ఆఖరి ప్రశ్న ఉంటుంది, అదేంటో తెలిసి నాకు మెసేజ్ చేయండి. మీకోసం ఇది ఇప్పుడు సూపర్ సాంగ్ వస్తుంది, మరి వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 102.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.
1: లైఫ్ ఇస్ ఏ రేడియో. ఓ పాట మేలు కొలిపితే
2: ఇంకో పాట స్ఫూర్తినిస్తుంది.
1: ఓ పాట కనులు తుడిస్తే
2: మరో పాట కాలాన్ని మరిపిస్తుంది.
1: ఓ పాట మనసుకి హత్తుకుంటే
2: ఇంకో పాట మధురానుభూతినిస్తుంది.
1: ఇలా ఎన్ని పాటలు విన్నా ఆనందాన్ని పంచుతూ అందరినీ ఏకం చేసే ఎన్నో కార్యక్రమాలు
2: మీకోసం తీసుకొచ్చింది మీ ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం
1: 101.3.

ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో సమయం 7:23:40 ఉంది. మంచి పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. సో మనమైతే తెలుసుకుంటున్నాం, మరి మరి నేనైతే క్వశ్చన్ అయితే అడగడం జరిగింది కూడా, చాలామంది మరి మరి అంటూ ఆలోచిస్తూ ఉన్నారు. సో ఏమాత్రం ఆలోచన చేయకుండా నాకైతే మీకు ఆన్సర్ తెలిసి నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ 0868-8144-0868-8184-8881 మెసేజ్ చేసేయచ్చు. నేను అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకుని ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఆలస్యం చేయకుండా నాకు మెసేజ్ చేయండి, ఓకేనా? రైట్ క్వశ్చన్ అయితే అడిగేస్తున్నాను. బాహుబలి 1 క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటి అనేది దేశవ్యాప్తంగా అందరికీ తెలుసు. కానీ అదే సిచ్యువేషన్లో దేశవ్యాప్తంగా ఒక మన మైండ్లో ఒక క్వశ్చన్ వచ్చింది. ఆ క్వశ్చన్ ఏంటి? ఆ క్వశ్చన్కి జక్కన్న, అది రాజమౌళి డైరెక్టర్, ఎలా కంక్లూజన్ ఇచ్చారో అది మనకు తెలిసిందే. బట్ ఆ క్వశ్చన్ ఏంటి? బాహుబలి 1 క్లైమాక్స్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఒక క్వశ్చన్, అనుకోని విధంగా ఆ సిచ్యువేషన్ చూడంగానే అసలు నిజంగా ఇది ఎలా జరిగింది అనే దానికి ఒక క్వశ్చన్ ఏర్పడింది. ఆ క్వశ్చన్ ఏంటనేది నేను అడగడం జరిగింది అనమాట. ఎందుకే మీకు తెలుసా? పంపించండి, చూసేద్దాం. ఓకే, నాకు వచ్చిన ఆన్సర్లు చదివేస్తాను. మరి ఎవరెవరు ఏమేమి ఆన్సర్లు పంపించేశారో చూసేద్దాం. ఇంతకు పంపించేసిన వాళ్ళు భాస్కర్ పెడ నుంచి మెసేజ్ చేశారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. మొవ్వల కోటేశ్వర గారు పోలవరం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. మరి ఇంకా వచ్చేసి అబ్బు అమ్మపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్ ఆన్సర్. ఇంకా వచ్చేసి దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇంకా వచ్చేసి కర్నూలు నుంచి సుధీర్ మెసేజ్ చేస్తున్నారు, సుధీకర్ మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. ఇంకా అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేశారు, కరెక్ట్గా ఆన్సర్ పంపించారు. కాను నుంచి తాత గారు మెసేజ్ చేస్తున్నారు, గుడ్ ఈవినింగ్ అంట. ఇది కరెక్ట్ ఆన్సర్ కాదండి, గుడ్ ఈవినింగ్. మంచి ఆన్సర్ పంపించడానికి ప్రయత్నం చేయండి, గుడ్ ఈవినింగ్ అండి. అండ్ డి సూర్యబాబు అండ్ కళ్యాణి గారు కామేశ్వరిపేట శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారని. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు రాజు శ్రీవాస్త కొనాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, గణేష్ గారితో కలిసి కరెక్ట్గా ఆన్సర్ చేశారు. ఇంకా వచ్చేసి మెసేజ్ చేస్తున్న వాళ్ళు శ్రీనివాసరెడ్డి బొద్దుటూరు వైఎస్ఆర్ కడప డిస్ట్రిక్ట్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేస్తారని. ఇంకా వచ్చేసి స్నేహభావన్ జనార్దన్, మహమ్మద్ జైనుద్దీన్ వీళ్ళందరూ కలిసి ఉమ్మడి నుంచి నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేసేసారు. ఇంకా ఆన్సర్లు మనకైతే వచ్చేస్తున్నాయి కాబట్టి అవి కూడా చదివేద్దాం. మరి కందికాయపల్లి గ్రామం, మరి ఆర్ వెంకట సుబ్బయ్య, ఆర్ లక్ష్మీదేవి వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేశారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారని. ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఇంకా ఎవరైతే మెసేజ్ చేశారో ఒక అజ్ఞాత వ్యక్తి, బట్ వాళ్ళ ఆన్సర్ కరెక్టే, కానీ వాళ్ళ ఊరు పేరు ఉంటే కనుక ఇంకా సంతోషపడేవాడిని. మరి ఊరు పేరు లేకుండా ఏం చదువుతామండి? ఆన్సర్ కరెక్టే, మరి మీరు ఎవరో తెలియదు కదా. సో ఇది విషయం. సో చాలామంది కూడా ఆన్సర్లు ఇంకా చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఆన్సర్ చేసి పంపించిన వాళ్ళు రాజు ఏళ్ళ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కరెక్ట్గా ఆన్సర్ చేశారు. మరి ఇంకా వచ్చేసి వేటపాలెం రామనగర్ బాపట్ల జిల్లా నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు, కొంచెం డిఫరెంట్గా పంపించారు. మరి మీరు కరెక్ట్ చేసుకుంటారని చెప్పి ఆన్సర్ చెప్పేస్తాను కొంచెం కొద్ది క్షణాల్లో. మరి ఇవన్నీ ఆన్సర్లు. మరి అడిగిన క్వశ్చన్కి, మరి బాహుబలి 1 క్లైమాక్స్లో దేశవ్యాప్తంగా మన మెదడులో ఒక అద్భుతమైన క్వశ్చన్ని, అంటే ఆలోచింపజేసే క్వశ్చన్ని సృష్టించింది. ఆ ఆఖరి ప్రశ్న ఏంటి, ఏం జరిగింది అనే దానికి ఒక ఫార్మాట్లో అయితే రావడం జరిగింది అనమాట. సో అలా ఏంటి అనేది నేను క్వశ్చన్ అయితే చెప్పేస్తాను. ఇప్పుడు జస్ట్ మెసేజ్ వచ్చినాయి. ఇనాయతుల్లా భవానీపేట గ్రామం నుంచి కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్న కరెక్ట్ ఆన్సర్ అండి. ఇంకా వచ్చేసి హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిక్ష మెసేజ్ చేస్తున్నారు, అండ్ హనీతో కలిసి కరెక్ట్గా ఆన్సర్ చేస్తారండి. ఇంకా వచ్చేసి సులోచన కరీంనగర్ నుంచి మెసేజ్ చేశారు, ఈవిడ ఒకలే రాంగ్ ఆన్సర్ పంపించేసేసారు. ఇంతకీ మన మెదడులో తొలిచిన ఆ క్వశ్చన్ ఏంటంటే కనుక, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపేశాడు, ఎందుకు పొడిచాడు? సో అసలు ఎంత హుక్ ఇచ్చారండి ఆ సినిమాలో రాజమౌళి. అసలు కట్టప్పని బాహుబలి మామ మామ నువ్వే కదా మామ అంటూ గోరుమూతలు తినిపించిన ఆయన్ని ఇంతగా ఉంటే ఆయన చంపాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే క్వశ్చన్ రైజ్ అయింది దేశవ్యాప్తంగా. దానికి రాజమౌళి మరి ఆయన దర్శకత్వంలో చక్కగా కంక్లూజన్ ఇచ్చేసారన్నమాట, అసలు ఎందుకు చంపాల్సిందని. దానికే రాజమాత ఆజ్ఞ కోసం అని చెప్పి అన్నట్లుగా చెప్పడం జరిగింది. సో అది కూడా కాదు, ఇంకా చాలా రాజతంత్రం జరిగింది కాబట్టి అలా జరిగింది అనమాట. ఇందుకే క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే కనుక, ఆ ఆన్సరే క్వశ్చన్ ఏంటంటే కనుక, కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనేది ఒక సంచలనంగా సృష్టించిన ఒక ప్రశ్నగా మిగిలిపోయింది అనమాట. ఇది ఆన్సర్. చాలామంది కూడా మంచి మంచి ఆన్సర్ పంపించారు, ఎవరు దొరకకుండా కరెక్ట్గా ఆన్సర్ చేశారండి. సో నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోతున్నాను ఏమాత్రం ఆన్సర్ చేయకుండా. సో మరి రీసెంట్గా వచ్చిన సినిమాల్లో పుష్ప ద రైజ్ అనే సినిమాలో అల్లు అర్జున్ తన ఇంటి పేరుని ఎవరైనా అడిగినప్పుడు ఏమని సమాధానం చెప్తాడు? పుష్ప ద రైజ్ సినిమాలో, అంటే పుష్ప సినిమాలో ఎవరైనా సరే అల్లు అర్జున్ని తన ఇంటి పేరు అంటే సర్నేమ్ ఏంటి అని అడిగితే

ఏమని చెప్తాడు అని దీనికి ఆన్సర్ తెలిసి నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన వాట్సాప్ నెంబర్ 0866248814 0868 2481 కి పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఇంటి పేరు తను తానుగా ఏమని చెప్తాడు తెలిస్తే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నెంబర్ తెలుసు కదండి. ఇప్పుడైతే మీకోసం సూపర్ సాంగ్ అయితే వచ్చేసింది బాహుబలి నుంచి. వింటూ ఎంజాయ్ చేయండి యూత్ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

ఎస్ ఎంఎం కేరళ గారు మ్యూజిక్ కంపోజ్ చేయగా మరి రేవంత్ మోహన్ మోహనబోగరాజు వీళ్ళందరూ కలిసి పడిన అద్భుతమైన పాట తెలియదు సార్. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు యూత్ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 7 గంటల మరి 32 నిమిషాలు 52 సెకండ్లు అవుతుంది. మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం. మనమైతే మనసును మనసులో అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు అయితే పంపించేస్తున్నారు కదా. సో నేను కూడా మీకోసం ఇంకా క్వశ్చన్లు అయితే ప్రిపేర్ చేసి పంపించేస్తున్నాను కదండి. సో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు అయితే చాలా కూడా వచ్చేస్తున్నాయి. మరి ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్ ఏమిటి అనేది ఒక్కసారి రిపీట్ చేసిన తర్వాత ఎవరెవరు ఏమేమి ఆన్సర్లు పంపించేశారు చూసేద్దాం. ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్లు అయితే మరి మీరు ఇంకా లైన్లో ఉంటే పంపించేసేయండి. నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే కనుక పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తన ఇంటి పేరుని అడిగినప్పుడు ఏమని చెప్తాడు. ఇంకా క్లూ ఏంటంటే తన ఇంటి పేరుని డైరెక్ట్గా ఇక్కడ చెప్పను, చెప్పకూడదు, చెప్పలేడు కూడా, అది విషయం. సో ఇందుకీ ఆయన ఏమని చెప్తాడు అల్లు అర్జున్.

0: సినిమాలో తన ఇంటి పేరుని ఏమని చెప్తారు తెలిస్తే కమాన్ నాకైతే మెసేజ్ చేయండి. సో మీకోసం అయితే చాలా మంది కూడా మెసేజ్ చేస్తారు, ఎవరెవరు ఏమేమి పంపించారు చూసేద్దాం. ఇంత కటింగ్ క్వశ్చన్కి హిమావత్ కుమార్ విజయవాడ 1 నుంచి మెసేజ్ చేస్తున్నారు, బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడు అని చెప్పి మెసేజ్ చేయాలి. కరెక్ట్ ఆన్సర్ అండి, మరి దీనికి కూడా తెలిస్తే ఆన్సర్ చేయండి. మరి ఇంతకీ వచ్చేసి చందు రావిరాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. నేను చెప్పాను డైరెక్ట్గా ఆయన అయితే ఆయన ఇంటి పేరుని చెప్పరు, యాక్చువల్గా మీరు చెప్పింది కరెక్టే కానీ ఆయన ఇంటి పేరు డైరెక్ట్గా చెప్పరు. నేను ఆన్సర్ చెప్తాను, కొద్దిసేపట్లో వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డి సూర్యబాబు, మరి డి కళ్యాణి కామేశ్వరిపేట శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్, ఎవరో మీకు రాంగ్ ఆన్సర్ చెప్పారండి. సో చూడండి. సో హైదరాబాద్ నుంచి శ్వేత, లక్ష్మి, నిక్ష అండ్ హనీ వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, దగ్గరలో ఉందండి కానీ కాదు. సో నెక్స్ట్ వచ్చి మెసేజ్ చేస్తున్న వాళ్ళలో నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభావన్ జైనుద్దీన్ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. తర్వాత వచ్చేసి గణేష్ రాజు శ్రీవత్స మెసేజ్ చేస్తున్నారు కోనాపూర్ నుంచి, రాంగ్ ఆన్సర్, నేను అనుకున్నా ఇలా చేస్తారని. సులోచన కరీంనగర్ నుంచి రాంగ్ ఆన్సర్ పంపించారు. కాను నుంచి తాతారా గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చేసి సివి శ్రీనివాస రెడ్డి గారు పొదుటూరు వైఎస్ఆర్ కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, కాదు మీరు కూడా పెద్ద చేటభారతం పంపించారు కానీ ఆన్సర్ అయితే అది కాదు. సో ఏమని చెప్తాడు అని అడిగాను, ఏమని పేరు ఉంటుందో అని చెప్పి అడగలేదు. మీరు అందరూ అయ్యే పంపిస్తున్నారు, క్వశ్చన్ అడిగినప్పుడు అర్థం చేసుకోవాలి. పుష్ప సినిమాలో అల్లు అర్జును తన ఇంటి పేరు ఎవరైనా అడిగితే ఏమని చెప్తాడు అది అడిగాను. సో అదేమంటే విషయం. అనంతపురం జనరాజ్ గారు కూడా తప్పు చెప్పారు చూడండి. దస్తగిరి సంజయ ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రంగ్ రంగ్ ఆన్సర్, ఎస్. తర్వాత వచ్చేసి మెసేజ్ చేసిన వాళ్ళలో అబూభాయ్ అమ్మాపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. వేర వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి ఎం మురహర యశోద జానకిరాజు కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. రాంగ్ ఆన్సర్ చదువుతుంటే ఆ మజే వేరు కదా, ఎందుకంటే ఎప్పుడూ కరెక్ట్ చెప్పేవాళ్ళు ఒక్కసారి తప్పు చెప్పారు అనుకోండి ఇట్లా గిక్కొస్తూ ఉంటుందన్నమాట. అదనమాట విషయం. ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభావన్ జైనుద్దీన్ నిజామాబాద్ జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, ఆ రాంగ్ ఆన్సర్. మీరు అందరికీ ఎవరో పేపర్ లీక్ చేసి మరి తప్పు ఆన్సర్ పంపించారు, మీరు అందరూ అదే ఆన్సర్ని ఎగ్జాక్ట్గా పంపించేస్తున్నారు. తూచండి తూచి, ఓకేనండి. రామనగర్ బొడ్డు బాలసుబ్రహ్మణ్యం గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్ అండి. కొంచెం అట్లాగే ఉంటుంది కానీ అలా చెప్పడు మీరు చెప్పినట్లుగా, ఓకేనండి. మహమ్మద్ దినాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. జాన్సన్ విజయవాడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఏ బా, ఎవరు కూడా కరెక్ట్ ఆన్సర్ పంపించలేదు. సో భలే కిక్కుందబ్బా, ఏముందబ్బా అదనమాట విషయం. ఇంతకీ నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ పుష్ప సినిమాలో అల్లు అర్జున్ తన ఇంటి పేరు అడిగినప్పుడు ఏం చెప్తాడు, అడిగినప్పుడు ఏమని చెప్తాడు, తన ఇంటి పేరు ఏంటని అడగలేదు. అడిగినప్పుడు పుష్ప సినిమాలో అల్లు అర్జున్ ఏమని సమాధానం ఇస్తాడని చెప్పి చెప్పానమాట. ఆయన ఏం చెప్తాడంటే పుష్పరాజ్ బ్రాండు అని చెప్తాడనమాట, అంతే. పుష్పరాజు బ్రాండ్ అని చెప్తాడు అంతే. నా పేరు పుల్లేట, ముల్లేట, ఇంకా కొల్లేట ఏం చెప్పరమాట. నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సరు పుష్పరాజ్ బ్రాండ్ అని చెప్తారనమాట, ఇది విషయం. సో ఇంతకీ క్వశ్చన్కి ఆన్సర్ అర్థమైపోయింది కదా. సో ఇంకా ఆలస్యం చేయకుండా మీరు ఇన్ని తప్పులు చెప్పిన వాళ్ళు మరి అన్నీ ఒప్పులు చెప్తున్నారు కాబట్టి ఇది మాత్రం తప్పు చెప్తే ఏం కాదండి, ఫీల్ అవ్వకండి. సో ఇంకా నెక్స్ట్ క్వశ్చన్కి అయితే వెళ్ళిపోతున్నాను ఏమాత్రం ఆలస్యం చేయకుండా. మరి ఏంటంటే కనుక చిరంజీవి గారు నటించిన ఇంద్ర సినిమాలో ఇంద్రసేనారెడ్డి సొంత ఊరు ఏది, చిరంజీవి గారు నటించిన ఇంద్ర సినిమాలో ఇంద్రసేనారెడ్డి సొంత ఊరు ఏది తెలిసే నాకు మెసేజ్ చేయండి. మీరు మెసేజ్ చేయాల్సిన నా వాట్సాప్ నెంబర్ 0866244814086268814 మెసేజ్ చేయొచ్చు. మీకోసం అయితే సూపర్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫ్రమ్ ద మూవీ పుష్ప. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. పుష్ప 2 నుంచి ఈ సాంగ్ మీకోసం.
1: పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప పుష్ప

0: Hastalıkta gedele. అసలు
1: ఎస్ ఇప్పుడు సాంగ్ ఇది సరే మీరు మరి పుష్పాటు మూవీ నుంచి వింటూ ఎంజాయ్ చేస్తున్నారు యూత్ భారతి 101.3 ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో సమయం మరి 7:42 మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తున్నాం కదండి. సో మనకైతే చాలా మంది కూడా ఆన్సర్లు పంపించేసి అడిగిన క్వశ్చన్ ఒకసారి రిపీట్ చేసిన తర్వాత ఎవరెవరు ఏమేమి ఆన్సర్లు పంపించేశారో చూసేద్దాం. ఎందుకీ క్వశ్చన్ ఏంటంటే కనుక మీ అందరికీ బాగా నచ్చిన మెచ్చిన మరి మరలా చూడాలని అనుకుంటున్న సినిమా మరి చిరంజీవి గారు నటించిన ఇంద్ర 2002 రిలీజ్ అయింది సినిమా. మరి ఇంద్ర సేనారెడ్డి సొంత ఊరేంటి? ఈ సినిమాలో క్యారెక్టరైజేషన్ చేసిన ఇంద్ర సేనారెడ్డి ఉన్నారు కదా, ఆ ఇంద్ర సేనారెడ్డి సొంత ఊరు ఏంటో తెలిస్తే మెసేజ్ చేయండి అని చెప్పాను. మరి చాలామంది కూడా మెసేజ్లు చేస్తున్నారు. మరి ఇంతకీ ఆన్సర్ మరి చూద్దాం ఎవరు ఆన్సర్ పంపించేసి చూసేద్దాం. మీకు కూడా ఆన్సర్ తెలిసి నాకైతే మెసేజ్ చేసేయండి. మరి కనకర గారు పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. రాజన్ జైన్ రాంగ్ ఆన్సర్. ఏంటి ఏ ఊరని చెప్తే ఇంకో వేరే పేరు పెట్టారు. సూరిబాబు కళ్యాణి గారు కామేశ్వరపేట శ్రీకాకుళం నుంచి మెసేజ్ చేస్తున్నారు. నేను అడిగింది ఏ రాష్ట్రం అని చెప్పి అడగలేదండి, ఏ ఊరు అని చెప్పాడు కానీ ఒక పల్లెటూరు ఏరియా ఉంటుంది అది చెప్పాలన్నమాట. అది దస్తగిరి సంజయ్ ప్రొత్తుటూరు కడప జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగన్ సార్. ఓకేనండి. అయితే చీరాల రామకృష్ణపురం నుంచి చక్రపాణి కామాక్షి జ్యోతి శ్రీలేఖ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. శివ శ్రీఫణి దేశాయపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కంచిచీరల నుంచి ఆర్ వెంకట సుబ్బయ్య కందికాయపల్లి గ్రామం నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. నుంచి శోభరాణి రంగారావు సాగర్ చాందిని అభిరాజ్ శ్రీయాన్ శృత్విక వీళ్ళందరూ కలిసి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. నిజామాబాద్ జిల్లా వీక్లీ బజార్ నుంచి మరహర్ యశోద జానకిరాజ్ మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చేసి గణేష్ రాజు శ్రీవత్స కొనాపూర్ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. దేవరపల్లి అంటూ మెసేజ్ చేశారు హైదరాబాద్ నుంచి శ్వేత లక్ష్మి నిక్ష అండ్ హనీ, రాంగ్ ఆన్సర్. మీకు గూగుల్ తప్పుడు ఆన్సర్లు ఇచ్చింది నాకు తెలుసు. మహమ్మద్ జనీద్దీన్ స్నేహభవన్ జనీద్దీన్ నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. హిమావత్ కుమార్ విజయవాడ 1 నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా భవానీపేట గ్రామం కామారెడ్డి జిల్లా నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అబూభాయ్ అమ్మాపేట నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అనంతపురం నుంచి అనురాధ గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. తర్వాత వచ్చేసి రాజు ఏలు నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. చందు రావిరాల నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కనకారావు పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. కారు నుంచి తాతరా గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. భాస్కర్ రావు పెడ నుంచి మెసేజ్ చేస్తున్నారు, కొంచెం దగ్గరలోకి వచ్చారండి, కొంచెం కరెక్ట్ ఆన్సరే చెప్తాను కాసేపట్లో. మరి రాజులని జయన్న వారణాసిని పంపించారు, వారణాసి ఫస్ట్ చూపించే దాంట్లో అసలు ఊరు అడిగాను నేను, అసలు ఊరు చిన్న ఊరు ఉంటుంది ఆ ఊరు చెప్పాలి. తర్వాత సులోచన కరీంనగర్ నుంచి మొగల్తూరుని పంపించారు, బాబా ఏమో కామెడీస్ చేస్తున్నారు. నేను అడిగింది ఇంద్రసేనారెడ్డిది, చిరంజీవి గారిది కాదు. ఓకేనా, చిరంజీవి గారి ఊరు మనకు తెలుసు కదండి, అందరూ తెలిసింది కదా, అది కాదు నేను అడిగేదండి, అర్థం చేసుకోండి. ఆర్ వెంకటసుబ్బయ్య గారు మళ్ళీ మెసేజ్ చేశారు రాయలసీమ అంటూ, రాంగ్ ఆన్సర్. దర్శకుడు సంజయ్ ప్రతుడు కడప నుంచి మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. ఇంకా వచ్చేసి వీళ్ళు ఎవరో జస్ట్ మెసేజ్ చేశారు, మరి ఏదో రిలేషన్ కలుగుతున్నారు నాతో, బట్ వీళ్ళెవరో నాకైతే తెలియదు, ఒకసారి చూసుకోండి. నెక్స్ట్ వచ్చి మెసేజ్ చేసిన వాళ్ళు ఆత్మకు నుంచి ఆశీష్ గారు మెసేజ్ చేస్తున్నారు, రాంగ్ ఆన్సర్. అందరూ రాంగ్ ఆన్సర్ చెప్తున్నారంటే ఇంకో ఆయన కూడా రాంగ్ ఆన్సర్ పంపించారు, ఎంత బాగుందో కదా. రైట్, రాంగ్ ఆన్సర్ పంపించేసిన అందరూ కూడా కరెక్ట్ ఆన్సర్ నేను చెప్పేస్తాను. గండ్రాడు అనే ఊరు ఉంది, ఒక పల్లెటూరు అనమాట. గండ్రాడు సొంత ఊరు అనేది ఇంద్రసేనారెడ్డి గండ్రాడే, సో తెలుస్తుందన్నమాట అది సినిమా దాంట్లో పేరు. సో ఎందుకీ మీకు ఆన్సర్ నేను చెప్పేసాను కాబట్టి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోతాం, ఏమాత్రం ఆలోచన చేయను, మేము మీ టైం కూడా నేను వేస్ట్ చేయనమాట. సో ఎందుకీ నెక్స్ట్ ఏ సినిమా, ఈగ ఈగ ఈగ అనే సాంగ్ విన్నారు కదండి. సో ఈ సినిమా కూడా కొంచెం డిఫరెంట్గా రాజమౌళి ప్లాన్ చేయడం వల్ల ఏగలతో కూడా సినిమాలు తీస్తారా అనిపించుకున్న ఒక ఫేమస్ డైరెక్టర్ అనమాట ఆయన. సో చాలా బాగా తెరకెక్కించి ఏగతో సినిమా నడిపించవచ్చు అని చెప్పి ఫస్ట్ ఫిలిం వరల్డ్ మొత్తానికి కూడా నేర్పించిన వ్యక్తి అని కూడా చెప్పొచ్చు అనమాట. ఇంతకీ ఈ సినిమాలో నుంచి ఒక క్వశ్చన్ అడగాలని చెప్పి అనిపించింది, అందుకే అడిగేస్తున్నాను. మరి ఏగ సినిమాలో సమంతను దక్కించుకోవడానికి హీరో నానిని చంపేసే క్రూరమైన విలన్ క్యారెక్టర్ ఉంటుంది, ఆయన పేరేంటి, అసలు పేరే కావాలి చెప్పండి. మరొకసారి క్వశ్చన్ రిపీట్ చేస్తాను, ఏ సినిమాలో సమంతను దక్కించుకోవడానికి హీరో నానిని చంపేస్తాడు, ఆ విలన్ పేరేంటి, అంత క్రూరమైన విలన్ పేరేంటి, ఆ విలన్ తర్వాత ఏం చేసిద్దో అన్నీ తెలుసు, ఆయన పేరు ఏంటో తెలుసు నాకు మెసేజ్ చేయండి. ఒరిజినల్ పేరే కావాలి, సినిమాలో పేరు కాదు, ఒరిజినల్ పేరు ఏంటో తెలుసు నాకు మెసేజ్ చేయండి. ఆయన బాహుబలిలో కూడా ఉన్నారు, ఒక హింట్ ఇచ్చిన కూడా. వింటూ ఎంజాయ్ చేయండి. మీకోసం అయితే ఇప్పుడు సూపర్ సాంగ్ అయితే ఇంద్రా మూవీ నుంచి వచ్చేస్తుంది. వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. నేను మీ నగేష్.

0: ఇంద్ర మూవీలోంచి ఎస్పి బాలు గారు మరి మల్లికార్జున్ పడిన అద్భుతమైన పాట, సిరివెన్నెలగా సీతారామ శాస్త్రి గారు మరి లిరిక్స్గా వర్క్ చేస్తే వచ్చిన పాటను వినేశారు. మీరు చూం చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం మరి 7:52:56 అవుతుంది. మంచి పాటలు అయితే వింటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం కదండి. సో ఇలాంటి పాటలు మరెన్నో ఉన్నాయండి. సో ఎలా వినటానికి సమయం ఉండదేమో అనిపిస్తూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి పాటలు మరలా రావేమో అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే మరి ఈ కాలం వర్షం పడే టైంలో వర్షాలు మనకు కొదువైపోయింది అనమాట. సో ఆ వర్షం గుర్తొచ్చి ఈ పాట మీకోసం ప్లే చేసిన సిచ్యువేషన్ బాగా డిమాండ్ చేసింది కాబట్టి. సో అండ్ మనమైతే మనసులో ఎంత చక్కగా మంచి మంచి పాటలు వింటూ మన అడిగిన క్వశ్చన్కి చిట్టుపొట్టి క్వశ్చన్కి ఆన్సర్లు ఇచ్చేస్తున్నారు కదండి. చాలామంది కూడా మంచి ఆన్సర్లు పంపించేస్తారు. ఎందుకంటే నేను అడిగిన క్వశ్చన్ ఏంటంటే కనుక మరి ఏక సినిమా అందరికీ సుపరిచితమే, మరి ఒక సినిమాని ఒక లెవెల్కి తీసుకెళ్ళిందనమాట. ఎందుకంటే ఒక కీటకంతో సినిమా తీయడం అనేది మామూలు విషయం కాదు. సెకండ్ హాఫ్ మొత్తం దాదాపు 60-70% మొత్తం కూడా సినిమాలో ఈగ యొక్క ప్రతిభ ఉంటుంది. అది నెగిటివ్ అతను చెప్పాలంటే బ్యాక్ బోన్గా మరి రాజమౌళి గారు చేసిన ఒక మ్యాజిక్ అనమాట, మిరాకిల్ అని చెప్పుకోవచ్చు. సో ఈ సినిమా గురించి ఒక క్వశ్చన్ అయితే అడగడం జరిగింది. ఏగ సినిమాలో సమంతాను దక్కించుకోవడానికి హీరో నానిని చంపేసిన క్రూరమైన విలన్ ఒక ఆయన ఉన్నారు, ఆయన పేరేంటో చెప్పమని చెప్పి అడిగాను. చాలామంది కూడా మెసేజ్ చేస్తున్నారు. మరి అందుకే నేను ఒక హింట్ కూడా ఇవ్వడం జరిగింది. ఈయన బాహుబలి సినిమాలో కూడా ఒక క్యారెక్టర్లో కనిపిస్తారన్నమాట. ఎందుకు ఆయన పేరు ఏంటి, ఏక సినిమాలో సమంతాను దక్కించుకోవడానికి హీరో నానిని చంపేసిన ఒక విచిత్రమైన క్రూరమైన విలన్ ఉన్నారు కదా. సో ఈయన బాహుబలిలో ఆయన కత్తిని కట్టప్పకి చూపించినప్పుడు నా కత్తిలో ఇంత బలం ఉంది, ఇంత ఇదిగా ఉందని చూపించినప్పుడు కట్టప్ప దాన్ని రిజెక్ట్ చేస్తారు. అందులో మనకు తెలిసిందే కదా. ఇందుకే ఆయన పేరేంటిది చెప్పి అడగడం జరిగింది. సో ఈయన మన ఇక్కడే కదండి, టాలీవుడ్లోనే కాదు ఇక బయట వేరే వుడ్లో కూడా ఎక్కువ సినిమాలు అయితే చేయడం జరిగింది అనమాట. సో ఇందుకు ఈయన పేరేంటి తెలిసి చేయమని చెప్పని చాలామంది కూడా మెసేజ్ చేశారు. సో అది సమయం లేకపోవడం వల్ల చాలామంది కూడా మెసేజ్ చేశారు కాబట్టి చదవలేకపోతున్నాను. ఇందుకు ఈయన పేరు సుదీప్ గారు అనమాట. సో అల్టిమేట్ లెవెల్ యాక్షన్ చేస్తారు. చాలా సాధారణమైన వ్యక్తి కనిపించడానికి ప్రయత్నం చేస్తారు అంటారనమాట. సో ఇదే విషయం. సో ఈరోజు అందరూ కూడా మనసులో టాట మరి నేను చాలా బాగా ఎంజాయ్ చేశారని చెప్పి అనుకుంటున్నాను నాతో కలిసి. సో ఇంకటితో నేనైతే మనసుకి టాటా గుడ్ బై చెప్పేస్తూ నెక్స్ట్ మనమైతే మరి డ్యూట్లో కలుసుకుందాం. వింటూ ఎంజాయ్ చేయండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. ఇప్పుడు మీకోసం ఏక మూవీలోంచి ఈ సాంగ్ మీకోసం.
1: तेरे द्वार पे तेरी मौत आ गई.

వివిధ భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్. నమస్తే, ఎఫ్ఎం న్యూస్ కి స్వాగతం. నేను మీ సరిత. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన విదేశీ పర్యటనలో భాగంగా ఈరోజు ఇండోనేషియాలోని చారిత్రాత్మక ప్రభవన దేవాలయాన్ని సందర్శించారు. ఉద్యోగులు విధి నిర్వహణతో పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, తమ విధులను సమర్థవంతంగా నిర్వహించాలంటే శారీరక మానసికంగా ఆరోగ్యంగా ఉండాలని పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి చెప్పారు. వ్యవసాయ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్ ట్రైనింగ్ సెంటర్ను ఈరోజు జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ ప్రారంభించారు. జూలై నెల నుండి సెప్టెంబర్ 30వ తేదీ వరకు వివిధ పర్వదినాలు, ఉత్సవాలను పురస్కరించుకుని శ్రీవారి ఆలయంలో బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఒక ప్రకటనలో తెలిపింది. రాజధాని అమరావతి రైతుల సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రైతు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రతినిధులతో మంత్రి సమావేశమయ్యారు. రైతుల సమస్యలు, గ్రామాల్లోని సమస్యల పరిష్కారం కోసం సమావేశంలో చర్చించారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో కొనసాగాయి. సెన్సెక్స్ మార్కెట్ ముగిసే సమయానికి 1,677.12 పాయింట్లు క్షీణించి 76,503 వద్ద స్థిరపడింది. అటు నిఫ్టీ కూడా 516.65 పాయింట్ల నష్టంతో 23,882.505 వద్ద ముగిసింది. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోని దివ్యాంగుల సాధికారత విభాగం ఆధ్వర్యంలో దివ్యాంగుల సాధికారత రంగంలో విశిష్ట సేవలు అందించిన వ్యక్తులు మరియు సంస్థలకు జాతీయ అవార్డులు 2026 కొరకు ఆన్లైన్లో నామినేషన్లు ఆహ్వానిస్తున్నట్లు దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది. ఉత్తర ఒడిశా, పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాలపై వాయుగుండం కేంద్రీకృతమై ఉందని, దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో పలు జిల్లాల్లో ఈరోజు మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఎఫ్ఎం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6 గంటలకు ప్రసారమైన న్యూస్లో మళ్లీ కలుద్దాం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాట అంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం.
3: మధుర స్వరాలు.

రామజశాస్త్రి లిరిక్స్ అందించగా విజయప్రకాష్ అండ్ అనితా బండ సుబ్రహ్మణ్య సాంగ్ అయితే వేశారు మిర్చి మూవీలోంచి. మీరు ట్యూన్ చేసుకుంటున్నారు వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియోస్ సమయం 8:18 వస్తుంది. మంచి పాటలు అయితే వినడానికి సరైన సమయంలో వచ్చేసి మన మనసులో ఉన్నవారికి ఎలాంటి పాట కావాలి, ఎలాంటి రాగాలు కావాలి, ఎలాంటి ఆలోచనలు రప్పించాలి, ఎలాంటి మాటలతో వాళ్ళని మెప్పించాలి, లేదా వారిని మనము ఒక అందమైన స్మృతుల్లోకి తీసుకెళ్ళాలి అనుకుంటే కనుక ఇలాంటి పాటలు విన్నప్పుడు మనకి ఎంతగానో హాయిగా అనిపిస్తుంది కదా. సో అలాంటి పాటలు మీకోసం డ్యూయట్ డ్యూయట్లో డిజైన్ చేయబడ్డాయి, సెట్ చేయబడ్డాయి. మీరు కూడా వారికి వినిపించండి, మీరు వినండి, వినిపించండి వివిధ భారతి 101.3. ఇప్పుడైతే మీకోసం 143 ఐ లవ్ యూ మూవీలోంచి మరి చక్రి అండ్ కౌశల్య గారి అద్భుతమైన పాట కందికొండ గారి రచనలో ఈ పాట అయితే మీకోసం వచ్చేస్తుంది. వింటూ వినిపించండి, ఆస్వాదించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్టేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకున్నారు. పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను తెలంగాణలో నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు. దేశంలోని మధ్య తూర్పు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. వార్తల వివరాలు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆస్టేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకున్నారు. మూడు దేశాల అధికారిక పర్యటనలో భాగంగా ఇండోనేషియా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న ఆయన తన పర్యటనలో రెండో విడతగా మెల్బోర్న్ చేరుకున్నారు. ప్రధాని మోదీకి ఆ దేశ గృహ నిర్మాణ నగరాల అభివృద్ది శాఖ మంత్రి క్లేయర్ ఓ నీల్తో పాటు ఇతర ఉన్నతాధికారులు సాదరంగా స్వాగతం పలికారు. ఈ నెల 10వ తేదీ వరకు ఆస్టేలియాలో ప్రధాని పర్యటించనున్నారు. ఆస్టేలియా ప్రధానమంత్రి యాంథోనీ ఆల్బనీస్తో కలిసి 3వ భారత్ ఆస్టేలియా వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. అక్కడి ప్రవాస భారతీయులతో నరేంద్ర మోదీ సమావేశం కానున్నారు. అనంతరం ఈ నెల 10-11 తేదీల్లో ప్రధానమంత్రి న్యూజిలాండ్లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆ దేశ ప్రధానమంత్రి క్రిస్టోఫర్ లక్సన్తో కీలక చర్చలు జరుపుతారు. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటనలో భాగంగా ఈరోజు ఆ దేశంలోని ప్రముఖ యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశమైన ప్రంబనన్ ఆలయ సముదాయాన్ని సందర్శించారు. ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో సుబియాంతోతో కలిసి ప్రధాని పాల్గొన్నారు. యోగ్యకర్తలోని 9వ శతాబ్దానికి చెందిన ఈ ఆలయ సముదాయంలోని ప్రధాన శివాలయాన్ని నరేంద్ర మోదీ సందర్శించారు. ఈ సందర్భంగా ఇండోనేషియా అధ్యకుడు ప్రబోవో మాట్లాడుతూ, భారత్ ఇండోనేషియాల మధ్య శతాబ్దాల నాటి ప్రాచీన నాగరికత బంధానికి ప్రంబనన్ ఆలయమే సజీవ సాక్ష్యమని కొనియాడారు. ఆలయ పునరుద్ధరణ పరిరక్షణ పనుల్లో భారతదేశం అందిస్తున్న సహకారానికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ ఆలయ సందర్శన తనకు ఎంతో ఆధ్యాత్మిక చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చిందని ప్రధాని నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. దాదాపు 12 శతాబ్దాలుగా ఈ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూ వస్తున్న ఇండోనేషియా ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆలయ పరిరక్షణలో భారత్ భాగస్వామ్యం వహించడం ఇరు దేశాల ఉమ్మడి సాంస్కృతిక వారసత్వానికి అద్దం పడుతోందని ప్రధాని పేర్కొంటూ,
1: జో హమ్ భారత్ కీ ధర్తీ పర్ పల్ పల్ అనుభవ్ కర్తే హై యే ఖుష్బూ హమారీ సాంస్కృతిక విరాసత్ ది అప్నే ఆప్ మే అప్నత్వ సే జోడ్తీ హై 1200 సాల్ మే యహాన్ కే లోగో కా జిస్ ప్రకార్ సే సంవారా హై ఔర్ శ్రద్ధా భావ్ సే కియా హై ఇస్లియే మే ఇండోనేషియా కే నాగరికో కా భీ సభీ శాసకో కా భీ మే హృదయ సే అభినందన్ కర్తా హూ.
0: భారత రక్షణ పరిశోధన అభివృద్ది సంస్థ డిఆర్డీఓ స్వదేశీ సాంకేతికతతో రూపొందించిన పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ఎల్ఆర్జీఆర్ను ఈరోజు ఒడిశా తీరంలోని చాందీపూర్ సమగ్ర పరీక్షా కేంద్రం నుంచి విజయవంతంగా ప్రయోగించింది. నిర్దేశిత లక్ష్యాలను అత్యంత ఖచ్చితత్వంతో ఛేదిస్తూ ఈ రాకెట్ పరీక్ష సాగిందని రక్షణ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పినాక రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందం బీఐటీతో పాటు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఎఫ్టీఏపై సంతకాలు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని భారత్ మాల్దీవులు నిశ్చయించాయి. మాల్దీవుల ఆర్థిక అభివృద్ది వాణిజ్య శాఖ మంత్రి మొహమ్మద్ సయీద్

0: సచివాలయంతో కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు న్యూఢిల్లీలో చర్చలు జరిపారు. ఈ భేటీకి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. రానున్న రోజుల్లో కుదరబోయే ఈ చారిత్రక ఒప్పందాలు ఇరు దేశాల మధ్య పలు కీలక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురానున్నాయని పీయూష్ గోయల్ తెలిపారు. ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ ఈపీఎఫ్ఓ 2025-26 ఆర్థిక సంవత్సరానికి గాను 8.25% వడ్డీని ఈ నెల 15వ తేదీలోగా ఖాతాదారుల అకౌంట్లలో జమ చేయనుంది. దేశవ్యాప్తంగా ఉన్న దాదాపు 34 కోట్ల ఈపీఎఫ్ ఖాతాల్లో 1.44 లక్షల కోట్ల రూపాయల మొత్తాన్ని జమ చేయనున్నట్టు కేంద్ర కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు. కొత్తగా అందుబాటులోకి తెచ్చిన సెంట్రలైజ్డ్ ఐటీ ఎనేబుల్ సర్వీసెస్ సిఐటిఈఎస్ వ్యవస్థ ద్వారా ఈ వడ్డీ జమ ప్రక్రియను పూర్తి చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. దేశ వ్యవసాయ రంగంపై ఎల్ నినో ప్రభావాన్ని అంచనా వేసేందుకు కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం న్యూఢిల్లీలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎల్ నినో సవాళ్లను ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచే ముందస్తు సన్నాహాలు ప్రారంభించిందని వెల్లడించారు. పంటల సాగు, దిగుబడులు, మార్కెట్ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించడానికి ఎల్ నినో మానిటరింగ్ సెల్, క్రాప్ వెదర్ వాచ్ గ్రూప్తో పాటు రాష్ట్ర కంట్రోల్ రూమ్లు, నోడల్ అధికారుల ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని మంత్రి తెలిపారు. తక్కువ నీటితో వేగంగా పండే మొక్కజొన్న, సజ్జలు, పెసర్లు వంటి పంటలను సాగు చేయడం వల్ల నష్టాల నుంచి గట్టెక్కవచ్చని శివరాజ్ సింగ్ చౌహాన్ రైతులకు సూచిస్తూ
1: 442,80,000 హెక్టర్ మే బోనీ హుయ్ థీ, లేకిన్ కల్ తక్ 350,85,000 హెక్టర్ మే బోనీ హుయ్ హై. ఇస్కా మత్లబ్ 91.95 లక్ష హెక్టర్ మే బువాయీ అభి కమ్ హుయ్ హై, లేకిన్ ఉమ్మీద్ యే హై కి ఇస్ అచ్చీ వర్షా కే కారణ అబ్ బోనీ కా క్షేత్ర తేజీ సే బఢేగా. మాన్సూన్ మే దేరీ కే కారణ తువర్, సోయాబీన్ ఔర్ కపాస్ పర్ థోడా ప్రతికూల్ బోనీ పర్ ప్రభావ్ పడా హై.
0: మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్ ఏఐటీసీకు వివిధ బ్యాంక్ ఖాతాల్లో ఉన్న 440 కోట్ల రూపాయల డిపాజిట్లను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ స్తంభింపచేసింది. పార్టీ ఖాతాల ద్వారా జరిగిన అనుమానాస్పద అక్రమ ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ కఠిన చర్యలు తీసుకున్నట్టు దర్యాప్తు సంస్థ వెల్లడించింది. ఈడీ అధికారులు నిన్న కోల్కతాలోని 5 ప్రాంతాలలో తనిఖీలు చేపట్టారు. ఈడీ జరిపిన ప్రాథమిక దర్యాప్తులో తృణమూల్ కాంగ్రెస్ అధికారిక బ్యాంకు ఖాతాల నుండి దాదాపు 160 కోట్ల రూపాయల నిధులు ప్రైవేట్ విమానయాన సంస్థకు బదిలీ అయినట్టు అధికారులు గుర్తించారు. 8వ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 తెలంగాణ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ మేరకు కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవ్య ఈరోజు ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా క్రీడా సంస్కృతిని పెంపొందించడంలో ఖేలో ఇండియా గేమ్స్ కీలక పాత్ర పోషిస్తున్నాయని పేర్కొన్నారు. దేశంలోని యువ అథ్లెట్లు తమ క్రీడా నైపుణ్యాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ క్రీడలు అద్భుతమైన వేదికగా నిలుస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న ప్రతికూల సంకేతాలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో సెన్సెక్స్, నిఫ్టీ దాదాపు 2% పైగా క్షీణించాయి. ముగింపు సమయానికి సెన్సెక్స్ 1,677 పాయింట్లు నష్టపోయి 70,504 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 517 పాయింట్లు కోల్పోయి 23,882 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో మిడ్ క్యాప్ 100 సూచి 1.5% పైగా నష్టపోగా చిన్న కంపెనీలతో కూడిన స్మాల్ క్యాప్ 100 సూచి 2.2% పైగా క్షీణించింది. దేశంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలతో పాటు బలమైన ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు సంభవించే ముప్పు ఉందని పేర్కొంది. జమ్మూకాశ్మీర్, లద్దాఖ్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. మరోవైపు నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా మరింత వేగంగా విస్తరిస్తున్నాయని వెల్లడించింది. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కువైట్ పర్యటనలో భాగంగా ఆ దేశ క్రౌన్ ప్రిన్స్ షేక్ సబా అల్ ఖలీద్ అల్ సబాను ఈరోజు కలిశారు. ఈ సందర్భంగా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పంపిన ప్రత్యేక శుభాకాంక్షలను క్రౌన్ ప్రిన్స్కు జయశంకర్ అందజేశారు.

పార్టీకి సంబంధించిన వివరాలను కేంద్ర మంత్రి సామాజిక మాధ్యమాల ద్వారా పంచుకున్నారు. వార్తలను ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మూడు దేశాల పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇండోనేషియా పర్యటన ముగించుకుని ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ నగరానికి చేరుకున్నారు. పినాక లాంగ్ రేంజ్ గైడెడ్ రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం పట్ల రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ హర్షం వ్యక్తం చేశారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026ను తెలంగాణలో నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవ్య వెల్లడించారు. దేశంలోని మధ్య తూర్పు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
1: వీణ వేణువైన సరిగమ విన్నావా?
2: తెలుగు పాటంటే అమృతం తాగినంత అనుభూతి మన తెలుగు వారికి.
3: పాట ఆస్వాదన ఎప్పుడూ అమృతమే.
4: అందమైన పదాలతో అద్దిన అలంకారం పాట,
3: చక్కని ఛందస్సుతో దిద్దిన చమత్కారం పాట,
2: భాష గొప్పతనం తెలిపే సాహిత్యపు సంతకం,
4: కవుల కలం నుంచి జాలువారి సంగీత ప్రియుల మధ్యలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న పాటలు,
2: అలనాటి ఆణిముత్యాలు మరుపురాని గీతాలు,
4: తెలుగు పాటలోని మాధుర్యాన్ని ఆస్వాదించడానికి
2: సంగీత ప్రియుల్ని రారమ్మంటున్న కార్యక్రమం
3: మధుర స్వరాలు ఓన్లీ ఆన్ ఆకాశవాణి వివిధ భారతి 101.3.

ఎస్ ఘర్షణ మూవీ నుంచి ఒక అద్భుతమైన పాట విన్నారు. కులశేఖర్ గారు ఇది సంధించగా జీన్స్ శ్రీనివాస్ పడిన అద్భుతమైన పాట విన్నారు. మీరు ట్యూన్ చేసి ఉంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 9:01:24 అవుతుంది. మంచి పాటల సమాహారం మరియు మధుర స్వరాల్లోకి మనమైతే వచ్చేసాం. ఎప్పుడెప్పుడో అంటూ ఎదురు చూస్తున్న మీకు మంచి పాటలు వినిపించే అవకాశం నాకు కూడా వచ్చింది, వినే అవకాశం మీకు మరలా వచ్చేసింది. మరి ఎప్పుడో చూసిన సినిమాలు, వాటి కథనాలు, వాటి కథలు ఎలా రూపొందించబడ్డాయి, అప్పుడున్న క్యారెక్టర్లు ఎలా రూపొందించబడ్డాయి, ఎలా వచ్చాయి, ఆ సినిమాల్లో మెలకువలు ఎలా తీశారు, ఎలా వస్తుంది అనేది తెలుసుకుంటున్నప్పుడు నిజంగా అవునా ఎలా తీశారా అన్నట్లుగా అనిపించే కొన్ని ముఖ్యమైన విషయాల్ని మీకు ఈరోజు మధురస్వరంలో తెలియజేయబోతున్నాను. ఇప్పుడు మీకోసం మధురస్వరంలో మొదటగా రాబోతున్న పాట మరి స్టేట్ రౌడీ. ఈ చిత్రంలో ఒక అద్భుతమైన పాట అయితే వచ్చేసింది. వింటూ వినిపించండి, వింటూ ఆస్వాదించండి. వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

వేటూరి గారి రచనలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పిసిసిల్ గారు పాడిన పాట విన్నారు. జస్టిస్ చౌదరి చిత్రంలోంచి మీరు చూన్ చేస్తుంటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియోస్. సమయం 9:11 దాటి 10 సెకండ్ల వైపు అలా అలా అలా గడుస్తూ ఉంది. సో మంచి సమయంలోకి మనం వచ్చేసాం. మంచి పాటలు మధుర స్వరాల్లో ఆనాటి తీపి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ మరి మంచి విషయాలమైతే మనం తెలుసుకుంటూ ఉన్నాం. మరి కలర్ ఫిలిం అనగానే మనకు గుర్తొచ్చే సినిమాలు ఈ మధ్యకాలంలో ఉన్నాయి, కానీ అంతకుముందు సినిమాల్లో బ్లాక్ అండ్ వైట్ మాత్రమే ఉన్నాయి. అంటే తెలుపు నలుపు మాత్రమే సినిమాల్లో కనిపించేవి, కానీ అప్పుడే ప్రేక్షకుల ఆదరణ ఇంతకంటే ఎక్కువ రేట్లు ఉండేవి. సో ఆ సినిమాలు అంతగా ఆదరించేవన్నమాట. సో అలా ఆదరించేటప్పుడు మరి ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ఫ్యాను, ఎంతోమంది కొన్ని లక్షల ఫ్యాన్లు, కొంతమంది ఇద్దరు కలిసి నటిస్తే హ్యాపీగా ఫీల్ అయ్యేవాళ్ళు, కొంతమంది కొంతమంది ఈ సినిమాలో ఈ క్యారెక్టర్లో రాముడు పొజిషన్లో ఈయనైతేనే బాగుంటారు అనేవాళ్ళు, కొంతమంది అయితే దుర్యోధన పొజిషన్లో అదే హీరో ఉంటే బాగుంటుంది అనుకున్న కాలంలో అలాంటి సినిమాలు కూడా, దాన వీర శూర కర్ణ లాంటి సినిమాలు కూడా రావడం జరిగిందనమాట. అలాంటి సినిమాలు ఎంతగానో అలరించాయంటే ఆనాటి ప్రేక్షకుల ఆదరణ మెప్పు, అంతేకాకుండా వాళ్ళ కష్టం కూడా. ఇంకా మరి నటీనటులు ఎంత కష్టపడ్డారు ఏంటనే విషయాల గురించి కొన్ని తెలుసుకుందాం. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మీకోసం ఇప్పుడు విచిత్ర సోదరులో ఇంచు ఒక అద్భుతమైన పాట వినండి.

0: ఆశలన్నీ అందమైన పందిరాయను, ఆనందం అందుకుని చంద్రుడాయను,
1: కళ్ళు రెండు నీ కోసం కాయలాయను, పెళ్లి నాటికి అవి మాగి ప్రేమ

కావాలి అంటూ సాగిపోయిన అద్భుతమైన పాట అయితే వేటూరి గారి రచనలో, చక్రవర్తి గారి మ్యూజిక్ కంపోజిషన్లో ఎస్పి బాలు గారు అద్భుతంగా పాడారు. ముందడుగు చిత్రంలో నుంచి మరి కృష్ణ శోభన్ బాబు గారు ఈ సినిమాలో తన నటన కనబరిచారన్నమాట. ఎంతో మంచి పాటలైతే మనం వింటూ వినిపిస్తూ ఉన్నాం కదండి, మధుర స్వరాల్లో మనం ఉన్నాం. సో సినిమా విశేషాలకు వస్తే ఇలాంటి సినిమాలన్నీ కూడా ఆ సమయంలో ఎంతోమంది ప్రజాదరణ పొందాయి. ఎందుకంటే అప్పుడు అంతా న్యాచురల్గా మేకప్ కూడా చాలా చాలా తక్కువగా ఉండే విధంగా ఉండేయన్నమాట. ఇంకా చెప్పాలంటే కనుక మరి గ్రాఫిక్స్ కానీ లేకపోతే లొకేషన్స్ కానీ సెట్టింగ్లు కానీ ఇవన్నీ కూడా న్యాచురల్గా ఉండేవి. మీరు గమనించి చూస్తే కనుక ఏ సినిమా చూసినా కానీ ఎక్కడికి వెళ్ళినా కానీ కొండ ప్రాంతం కానీ గట్టు ప్రాంతం కానీ చెరువులు కానీ చిన్న చిన్న గ్రామాల్లో కానీ లేదా వాహనాల మీద కానీ లారీల మీద కానీ ఇలా ఏదో ఒక వాహనం ట్రైన్లో కానీ ఇలా న్యాచురల్గా కనిపిస్తూ ఉంటాయి. కానీ ఇప్పుడు సినిమాలు మరి జనాభా పెరిగిపోవడం కారణంగానో ఇంకా ఖర్చు ఇదంతా బయటికి వెళ్ళి తీయడం ఇబ్బందనో తెలియదు, కానీ మరి పరిస్థితుల ప్రభావం వల్ల కానీ తెలియదు. కానీ మరి ఇప్పుడైతే అన్నీ ఏదైనా సరే సెట్టింగ్ వాతావరణం అయినా సరే సెట్టింగ్ లేకపోతే ఏదైనా మరి ఏదైనా గుడైనా బడైనా ఇల్లైనా గ్రామం అయినా ఒక సెట్టింగ్లో ఉండే. అప్పుడైతే అంతకుముందు ఉన్న సినిమాలన్నీ కూడా మరి 1980 ముందు 1990 ముందు వచ్చిన సినిమాలన్నీ కూడా ప్రతి సినిమా చిత్రీకరణ జరగాలంటే ఒక ఊరు వెళ్ళిపోయేవాళ్ళు అంత. ఎందుకంటే మన విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లోనే ఎన్నో సినిమాల్లో మరి ఎన్నో లొకేషన్స్లో ఎన్నో సినిమాలు మనకు కనబడుతూ ఉంటాయి. కాకపోతే అవి పాతలు లొకేషన్స్ వల్ల ఇప్పుడు మనం గమనించలేకపోతున్నాం అనమాట. సో అలాంటి ఎన్నో సినిమాలు న్యాచురల్గా మరి మంచి వాతావరణంలో, ఇప్పుడు బావా భామర్ది అనే సినిమా ఉంది, అది ఆగిరిపల్లిలో చిత్రీకరణ జరిగింది. సో అలాంటి చిత్రీకరణ కొన్ని సీన్లు కనిపిస్తూ ఉంటాయి. ఇప్పటికీ ఆ సినిమా చూసినప్పుడు ఆ గట్టు ప్రాంతం అది కనబడుతూ ఉంటుంది, వాతావరణం అంతా కనబడుతుంది. అలాగే చాలా చాలా సినిమాలు ఇప్పుడు అనుకుంటున్నారు ఈ లొకేషన్కి వచ్చారు సినిమా తీస్తున్నారు, ఆ లొకేషన్కి వచ్చి సినిమా తీస్తున్నారు అని చెప్పి అనుకుంటున్నారు. కానీ ఆ సమయంలోనే 1980 కాలంలో 1980 1990 ముందు మరి మన లొకేషన్స్కి వచ్చి సినిమాలు తీయటం జరగటం, మన ఊరి పేర్లు వాడుకోవటం, మరి వాళ్ళ ఆ సినిమా పేర్లని మన సినిమా పేర్లుగా పెట్టుకోవటం, మరి మన ఊరి పేర్లని కొన్ని సినిమాలకి ఆపాదించడం, ఇలా రకరకాల అలాంటి సినిమాలన్నీ కూడా మరి కొండపల్లి బెజవాడ బెబ్బలి ఇలాంటి రకరకాల సినిమాలన్నీ కూడా మన ఏరియా నుంచి తీసుకోవడం జరిగిందనమాట. అలాంటి న్యాచురల్ ఇక్కడే కాదండి, యావత్ భారతదేశం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాయలసీమ రాష్ట్రాలు ఎక్కువగా ఇలాంటి న్యాచురల్గా ఉండే సినిమాలలో కూడా నటించడం. ఇంకోటి ఏంటంటే ఈ సినిమా యూనిట్ మొత్తం కూడా బయటకు వచ్చారని కనుక ఒక రిసార్ట్స్కి లేదా ఒక పిక్నిక్కి వచ్చినట్టు వాతావరణం అప్పుడు ఉండేది. ఎందుకంటే అందరూ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక డెన్స్లో గడిపేవాళ్ళు అనమాట. సో అందరూ కూడా చాలామంది ఒక పెద్ద టీంతో రావటం వల్ల ఆ షూటింగ్ పూర్తి చేసి వెళ్ళేటప్పుడు ఆ వాతావరణం ఎలా ఉందో అనుభవించి వెళ్ళటం జరుగుతూ ఉండేనమాట. అలాంటి చిత్రాలు అక్కడ చిత్రీకరణ జరగడం జరిగిందనమాట. సో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. ఎప్పుడైతే మీకోసం రౌడీ ఇన్స్పెక్టర్ చిత్రం నుంచి ఒక అద్భుతమైన పాట అయితే వచ్చేస్తుంది, వింటూ వినిపించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

దాని వ్యవహారం నాకు తెలుసు. అది ఒకటో నెంబరు బస్సు, దాని వ్యవహారం నాకు తెలుసు. దాని గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు, దాని గొల్లపూడి రూటు అయినా కంకిపాడు దాటు. రైట్ అంటే చాలు

0: చూసుకో సరి చేసుకో దాని సుతారాలన్నీ
1: చేసుకో ముద్దు చేసుకో లేక మయ్యారాలన్నీ
0: చూసుకో సరి చేసుకో.

ఎస్ వింటున్నారు వివిధ భారతి 101.1, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. స్టూడియో సమయం 10 గంటలు దాటుతుంది. మరి ఇప్పటి వరకు కూడా మధుర స్వరాల్లో ఆపాత మధురాలు విన్నారు కదా. సో ఇంకా ఇక్కడి నుంచి ఆగిపోతే ఏం బాగుంటుంది, ఇంకా కొంచెం ముందుకు వెళితే, ఒక అడుగు ముందుకు వేస్తే అక్కడ మన పెద్దవారు మొదట్లో ఉన్నవారు ఎంతోమంది సినిమా అంటే తెలియని రోజుల్లో వచ్చిన సినిమాలను మరి ఒక కథనంగా మరి ఏర్పడిన తర్వాత చిత్రంగా చూస్తూ ఆనందపడే రోజులవి. అలాంటి సినిమాల్లోని పాటలు 1953 నుంచి దాదాపు సినిమాలు తీస్తూనే ఉన్నారు. సో అలాంటి సినిమాల్లోని పాటలు మన కోసం ఈరోజు వినిపించిన రాగాల్లో సిద్ధంగా ఉన్నాయి. అలాంటి పాటలు మనం వినిద్దాం. వింటూ వినిపించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం. మరి లవకుశ చిత్రంలో నుంచి ఈ పాట మన కోసం వచ్చేస్తుంది. మరి ఈ పాట మన కోసం పీతాంబరం స్వర్ణత గారు కలిసి పాడారు, కోసరాజు గారు లిరిక్స్ అందించారు. వింటూ వినిపించండి, వింటూ ఆస్వాదించండి వివిధ భారతి 101.3, ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.
1: కసిపుడరా నిన్ను ఎరసక తింటనురా, ఏ నరసింహసానినిరా నిన్ను నచ్చుక తింటనురా, ఏ బలె బలె బలె బలె బలె బలె బలె బలె హిరణ్య కసిపుడరా నిన్ను ఎరసక తింటనురా, ఏ నరసింహసానినిరా.

బలే బలే బలే బలే బలే బలే బలే హిరణ్య కశిపుడరా నిన్ను ఎనసక దింటరురా నరసింహ సాని నిన్ను

0: బల బల బల బల బల బల బల బల హిరణ్యకశిపుడనా,
1: ఎన్నో ఇరసక తింటనురా,
0: ఏ నరసింహస్వామినిరా,
1: ఎన్నో నందుక తింటనురా,
0: బల బల బల బల బల బల బల బల హిరణ్యకశిపుడనా, నిన్ను ఎరసక తింటనురా, ఏ నరసింహస్వామినిరా.

తలచేవాడికి భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, భలే ఛాన్సులే, లలలాహు లలలాహు లకి.

దేశద్రోహులు ఈ చిత్రంలో నుంచి ఘంటసాల పిసిసుల గారు పాడిన పాట ఆర్ద్ర గారి రచనలో విన్నారు. మీరు వింటున్నారు వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం స్టూడియో. సమయం 10:28 అవుతుంది. మంచి పాటలు వింటూ వినిపిస్తూ ఉన్నాం. వినిపించిన రాగాలు మరికొన్ని పాటలు మన కోసం ఎదురు చూస్తున్నాయి రారమ్మంటూ. మరి అలాంటి పాటలు వినిపించిన రాగాల్లో నెక్స్ట్ రాబోతున్న పాట రాముడు భీముడు. ఈ చిత్రంలో నుంచి కొసరాజు గారు లిరిక్స్ అందించగా మాధవ పెద్ది అండ్ కె రాణి గారు కలిసి పాడిన అద్భుతమైన పాట మీకోసం. సరదా సరదా సిగరెట్టు, ఇది దొరల్దా గుబల్య సిగరెట్టు అంటూ వచ్చేసింది. వింటూ ఆస్వాదించండి, వింటూ వినిపించండి వివిధ భారతి 101.3. ఇది ఆకాశవాణి ఎఫ్ఎం.

మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో నేదులూరి కృష్ణమూర్తి గారి గానం విన్నారు. వాద్య సహకారం శ్రీ ఎస్ జగన్మోహనరావు, వయలిన్ శ్రీ దండమూడి రామ్మోహన్ రావు, మృదంగం.

0: ఛానల్ పై మీరు వింటున్న ఈ కార్యక్రమాలు ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతున్నాయి.
1: కర్ణాటక సంగీత కార్యక్రమంలో నేతులూరి కృష్ణమూర్తి గారి గానం వింటారు. వాద్య సహకారం శ్రీ ఎస్ జగన్మోహనరావు వయలిన్, శ్రీ దండమూడి రామ్మోహన్ రావు మృదంగం. ముందుగా పురుషోత్తముడ వీవు, రేవకుప్తి రాగం, ఖండచాపు తాళం, అన్నమాచార్య కీర్తన.